0: మంచి నడతలు ఉండుటే మానవుండు. మంచి నడతలు ఉండుటే మానవుండు.
1: ప్యూరిటీ ఆఫ్ ఫీలింగ్ ఈజ్ వాట్ ఎడ్యుకేషన్ ఈజ్. గుడ్ క్వాలిటీస్ కాన్స్టిట్యూట్ ట్రూ ఎడ్యుకేషన్. Natural feeling of goodness should spontaneously spring and manifest itself in good qualities. Good conduct and behavior alone constitute a true man.

ಗಾಳಿ ಅನಗದ್ರುಕಿನೆಯಂತ ಮನಸ್ಸು ಮಂಚಿದವನು ಮರ್ಮ ಬಿಡಿಸಿ ಮನಸ್ಸು

0: will be wavering when there is breeze. If it is sheltered from breeze, then it will be steady and unwavering. If only one can control and subdue one's desires, the mind will be freed from the screen which it is covered and it will become good.
1: Vidyarthulara,
0: dear students,
1: Vishalamaina samudramanandu అసంఖ్యాకములైనటువంటి అలలు వెదజల్లుతూ ఉంటాయి.
0: దెర్ విల్ బి అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ వేవ్స్ ఎమనేటింగ్ ఫ్రమ్ ది వాస్ట్ ఓషన్.
1: ఒక్కొక్క తరంగము ఒక్కొక్క రూపనామమును కూడి వివిధ భేదములచే భిన్న భిన్న రూపములచే కనిపించుతూ ఉంటాయి.
0: ద వేవ్స్ విల్ బి అపీరింగ్ బై డిఫరెంట్ నేమ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్.
1: కానీ ఇవి అన్నీ కూడాను సముద్రమునకు భిన్నమైనవి కాదు.
0: బట్ బేసికలీ దే ఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఓషన్.
1: అటులనే జగత్తునందు గల అసంఖ్యాకములైనటువంటి జీవరాశులు వివిధ రూపనామములచే జీవించుతూ ఉండినప్పటికీ ఇవి అన్నీ కూడాను కేవలము ఒక అఖండ సచ్చిదానంద సాగరం నందు గల ఒక బిందువులి.
0: సిమిలర్లీ ది ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ ఇన్ ద వరల్డ్ మే హ్యావ్ డిఫరెంట్ నేమ్స్ అండ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ బేసికలీ దే ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ది ఓషన్ ఆఫ్ ద లార్డ్ హూ ఈజ్ సచ్చిదానంద బ్రహ్మ.
1: కనుక సమస్త మానవులు కూడాను సమస్త జీవులు కూడాను దివ్యత్వంతో కూడినటువంటి యొక్క పవిత్ర స్వరూపములే.
0: ఆల్ ది హ్యూమన్ బీయింగ్స్ అండ్ లివింగ్ బీయింగ్స్ ఆర్ దేర్ ఫోర్ essentially the very form of divinity.
1: Aptavat sarvabhutani, idi bharatiya shastramulu yokka pradhanamainatundi yokka bodhana.
0: The most important teaching of the scriptures of Bharat is that God dwells in every being.
1: Samasta jeevulu yendu kudanu itti divyamainatundi yokka tattamu aatma swarupamai unnadaneetundi satyanni prabodhistu vachayi భారతీయ పవిత్ర శాస్త్రములు.
0: ద స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ దాట్ ది డివినిటీ డ్వెల్స్ ఇన్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఈ దివ్యత్వమును అనేక రూపములుగా దర్శించినప్పటికీ ఇందులో ఉండేటువంటి ఏకత్వము ఆత్మతత్వం అనేటువంటిది చక్కగా వివరించబడుతుంది.
0: దేర్ ఫోర్ ఇట్ బికమ్స్ క్లియర్ దట్ ఆల్ దో యూ మే ఫైండ్ డిఫరెంట్ ఎక్స్టర్నల్ ఫార్మ్స్ బట్ ద ఇన్ డ్వెలింగ్ ఆత్మ is a unifying factor and it is

0: మట్టి ఒక్కటే అయినప్పటికీ కుండలు అనేకంగా రూపొందుతాయి.
1: ది మట్ ఈజ్ వన్ బట్ పార్ట్స్ ఆర్ డిఫరెంట్.
0: సువర్ణం ఒక్కటే అయినప్పటికీ అనేక రూపనామం ధరించిన నగలుగా తయారవుతాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, జ్యువెలరీ మే బి డిఫరెంట్.
0: గోవులు వేరువేరుగా ఉండినప్పటికీ క్షీరం యొక్క రంగు ఒక్కటిగానే ఉంటుంటాయి.
1: కౌస్ మే బి డిఫరెంట్ బట్ ది కలర్ ఆఫ్ మిల్క్ ఈజ్ సేమ్.
0: దైవం కూడాను ఒక్కడే అయినప్పటికీ అనేక రూపనామములతో ప్రచితమవుతుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్ బట్ హీ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిఫరెంట్ లివింగ్ బీయింగ్స్.

బ్రహ్మ ఇది అని చెప్పంగ తరము కాదు. నిత్య నిత్యమై నిత్య

0: It may be possible to describe that this is not and this is not. But who can describe in positive terms what Brahman constitutes? Brahman is eternal truth and Brahma. And this is the principle of God. Please try to understand.
1: Vidyarthulara.
0: Dear students.
1: Mana indriyamulu atma kaneram.
0: Our senses cannot be atma.
1: ఇంద్రియములు స్పర్శించవచ్చును గోచరించవచ్చును.
0: త్రూ సెన్సెస్ యు మే ఎక్స్పీరియన్స్ ది ఫీలింగ్ అండ్ సీయింగ్.
1: అనంతమైనటువంటి యొక్క ఆత్మతత్వములకు ఇంద్రియములకు ఏమాత్రము పొత్తు కుదరదు.
0: దేర్ కెనాట్ బి ఎనీ రిలేషన్షిప్ బిట్వీన్ ఆత్మ విచ్ ఇస్ ఇన్ఫినిట్ అండ్ సెన్సెస్ విచ్ ఆర్
1: ఆత్మ. ఇంద్రియములకు అన్నింటికి వేరుగానే ఉంటుంది.
0: ఆత్మ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: నేను చెట్టును చూచి తిని
0: ఐ హావ్ సీన్ ఎ ట్రీ.
1: నాకు ఈ యొక్క ఇంద్రియములకు ఇట్టి సంబంధము లేదు.
0: ఐ హావ్ నో రిలేషన్షిప్ వాట్స్ ఎవర్.
1: నేను చెట్టును చూచి తిని చూపు కేవలము ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ది విజన్ ది కెపాసిటీ టు సీ ఈజ్ ది పవర్ ఆఫ్ ఆత్మ.
1: కేవలం చర్మ చక్షువు మాత్రమే ఇది ఒక ఇంద్రియంగా రూపొందుతుంది.
0: ది ఎక్స్టర్నల్ ఐ ఈజ్ ఓన్లీ అన్ ఇన్స్ట్రుమెంట్.
1: ఈ కంటికి రంగుకు మధ్యలో ఉండేటువంటి దివ్యతత్వమే ఈ యొక్క ఆత్మతత్వము.
0: This Atmatattva comes between this particular physical eye and the color which you perceive.
1: ఈ కర్ణము ఈ శబ్దములకు మధ్య నుండినటువంటి యొక్క దివ్యత్వమే ఆత్మతత్వం.
0: It is the divinity which links your ear and the sound.
1: కన్ను ఉండి కూడాను రంగును చూడలేకపోవచ్చును.
0: One may have an eye but may not be able to see.
1: నిజముగా ఇంద్రియమే సత్యమై ఉండినా కన్ను ఈ రంగును ఎందుకు చూడకూడదు?
0: If only the sense itself is the truth, it could have seen the colors as well.
1: కాదు, కంటికి రంగుకు మధ్య లోపల ఒక దివ్యత్వమైనటువంటిది అరూపమైనటువంటి ఒక ప్రకృతితో ఉంటుండాలి.
0: దేర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ డివైన్ పవర్ విచ్ లింక్స్ దిస్ ఐ అండ్ ద కలర్ అండ్ మేక్స్ ఇట్ మీనింగ్ ఫుల్.
1: కన్నుకు కేవలం చూచేటువంటి ఒక శక్తి మాత్రమే ఒకటి ఉన్నది.
0: ఐ హాస్ గాట్ ఓన్లీ ది పవర్ ఆఫ్ సీయింగ్.
1: చెవుకు వినేటువంటి శక్తి మాత్రమే ఒకటి ఉన్నది.
0: ద ఇయర్ హాస్ గాట్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
1: నాలుకకు ఒక రుచి మాత్రమే చూడగలదు.
0: టంగ్ కెన్ ఓన్లీ టేస్ట్.
1: కానీ ఈ ఇంద్రియములు ఒక్కొక్క దానిని ఒక్కొక్కటి మాత్రమే చేయగలదు. కానీ సర్వమును ఒక ఇంద్రియములకు చేయించలేవు.
0: ఆల్ దీస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ పర్ఫార్మ్ వన్ ఫంక్షన్ ఈచ్ బట్ దే కెనాట్ పర్ఫార్మ్ ఆల్ ది ఫంక్షన్స్ టుగెదర్.
1: కన్ను చూడగలదే కానీ వినగలదా?
0: ఐ కెన్ ఓన్లీ సీ బట్ కెన్ ఇట్ హియర్?
1: చెవు వినగలదే కానీ చూడగలదా?
0: ఇయర్ కెన్ హియర్ బట్ కెన్ ఇట్ సీ?
1: లేదు.
0: నో.
1: కనుక ఒక్కొక్క ఇంద్రియమునకు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క శక్తిని మాత్రమే చేకూర్చబడింది.
0: ఈచ్ సెన్స్ హాస్ గాట్ ఎ స్పెసిఫిక్ ఫంక్షన్.
1: సమస్త శక్తులతో కూడినటువంటి యొక్క దివ్యత్వం ఆత్మ ఒక్కటి మాత్రమే.
0: బట్ ఇట్ ఇస్ ది డివినిటీ విచ్ హాస్ గాట్ ఆల్ ద పవర్స్ అట్ ఇట్స్ కమాండ్.
1: అనేక పాత్రల యందు
0: ఇన్ ది నంబర్ ఆఫ్ వెసల్స్
1: అనేక విధములైనటువంటి యొక్క బింబములు మనకు కనిపించవచ్చును.
0: యూ మే బి ఏబుల్ టు ఒబ్టెయిన్ డిఫరెంట్ రిఫ్లెక్షన్స్.
1: దీనిని ఘటాకాశం పటాకాశం మఠాకాశం అంటారు.
0: దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఘటాకాశ పటాకాశ అండ్ మఠాకాశ.
1: ఈ ఘటమునందు ఆకాశము కనిపిస్తూ ఉంటుండాలి నీళ్లలో.
0: యు ఆర్ బీన్ ఏబుల్ టు గెట్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ స్కై ఇన్ దిస్.
1: ఎంతవరకు ఈ ఆకాశం కనిపిస్తుంది ఈ ఘటమునందు?
0: ఫర్ హౌ లాంగ్ కెన్ యూ సీ ది ఇమేజ్ ఇన్ దిస్?
1: ఘటము ఉపాధిగా ఉండినంత వరకు మాత్రమే ఈ ఆకాశం ఘటంలో కనిపిస్తుంది.
0: సో లాంగ్ యాజ్ దెర్ ఈస్ దట్ కంటైనర్ ఇంటాక్ట్ యూ బి ఏబుల్ టు గెట్.
1: ఈ ఘటము శిథిలమైనప్పుడు ఆకాశం కనిపించదు.
0: ఇఫ్ ది కంటైనర్ ఇస్ డిమాలిష్డ్ యూ కెనాట్
1: సీ. ఈ ఆకాశం ఎక్కడ పోయింది?
0: వేర్ హాస్ దిస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది స్కై గాన్?
1: స్వస్వరూపంలోనే ఉంటుండాలి.
0: ది స్కై ఈస్ దేర్ యాజ్ ఇట్ ఈస్.
1: ఆకాశం ఈ ఘటంలో రాలేదు, ఘటం పగిలిపోతానే పోలేదు.
0: ద స్కై హాస్ నాట్ కమ్ ఇన్ టు దిస్ స్పాట్ నార్ ది స్కై డిసప్పియర్.
1: ఈ ఘటంలో జలం ఉండినంత వరకు అది కనిపించుతూ వచ్చింది.
0: యాజ్ లాంగ్ యాజ్ దెర్ వాజ్ వాటర్ ఇన్ ది స్పాట్ ది రిఫ్లెక్షన్.
1: ఘటం శిథిలము కాగానే జలం మాయమైపోయింది, కారిపోయింది. దాని లోపల ఆకాశం కనిపించలేదు.
0: వన్ ది పార్ట్ వాజ్ డిమాలిష్డ్ ది స్కై డిసప్పియర్ ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు.
1: అదే విధంగానే దేహం ఒక ఘటము.
0: సిమిలర్లీ అవర్ బాడీ మే బి కంపేర్ టు
1: ఈ దేహం అనే ఘటం లోపల మనస్సు అనేటువంటి జలము.
0: దేర్ ఈస్ ది వాటర్ ఆఫ్ ద మైండ్ ఇన్ దిస్ పార్ట్.
1: ఇందులోనే ఆత్మతత్వం అనేటువంటిది ఆకాశం ప్రతిబింబిస్తూ ఉండాలి.
0: ఇన్ దిస్ దేర్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: అయితే ఈ ఘటం ఉండినంత వరకు ఇందులో కనిపిస్తుంటుండాలి.
0: యాజ్ లాంగ్ యాజ్ దిస్ బాడీ ఇస్ దేర్ యు కెన్ గెట్ దట్ రిఫ్లెక్షన్.
1: ఈ ఘటం శిథిలమైన తర్వాత కూడా ఉన్నది కానీ కనిపించదు.
0: ఇఫ్ ద బాడీ డిసపియర్ యు విల్ నాట్ బి ఏబుల్ టు సీ.
1: కనిపించకపోయినంత మాత్రం లేదని వాదించరాదు.
0: బట్ జస్ట్ బికాస్ యు ఆర్ నాట్ ఏబుల్ టు సీ యు కెనాట్ డినై ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: కనుకనే ఆత్మత సర్వభూత అని అన్నింటి ఎందు కూడాను అంతటా అన్ని కాలముల యందు ఉన్నది అది ఒక్కటే సత్యం.
0: దేర్ ఇస్ ఓన్లీ దిస్ ఆత్మ విచ్ ఈస్ ఫౌండ్ ఆల్వేస్ ఇన్ ఆల్ ప్లేసెస్ అండ్ ఆల్ ఎంటిటీస్. దిస్ ఈస్ ది ట్రూత్.
1: అట్టి ఆకాశం అనేటువంటిది పటాకాశం అన్నారు. ఒక పటమునందు పెయింట్ లోపల ఒక ఆకాశాన్ని నిరూపిస్తారు.
0: దిస్ స్కై మే బి షోన్ ఇన్ ఎ పిక్చర్ డ్రాన్ యాజ్ ఎ స్కై.
1: కానీ ఆ యొక్క పిక్చర్ ను మనం చించి వేసినప్పుడు ఆకాశం పోవటం లేదు.
0: వెన్ యు టేర్ దట్ పిక్చర్ ఇన్ టు పీసెస్ ద స్కై ది ఒరిజినల్ స్కై రిమైన్ దేర్ యాజ్ ఇట్ ఈస్.
1: అందులో కనిపించింది మాత్రమే కానీ
0: యూ హ్యావ్ ఓన్లీ బీన్ ఏబుల్ టు సీ దట్.
1: నువ్వు పటం చించి వేసిన పేపర్ చించి వేసావు కానీ ఆకాశాన్ని చించి వేయలేదు.
0: యూ హ్యావ్ ఓన్లీ టోర్న్ ద పేపర్ బట్ నాట్ టోర్న్ ద స్కై.
1: అదే విధంగానే ఘటాకాశం మఠాకాశం పటాకాశం అని వేదాంతం నందు మూడు ఆకాశ తత్వాన్ని కూడా నిరూపిస్తూ వచ్చింది.
0: Similarly, it has been expounded in Vedantic parlance, the sky as reflected in
1: part. Atma akhandamainatundi.
0: Atma is infinite.
1: Deenike satyam, shivam, sundaram ani perlu pettaru.
0: There are three names given to this: satyam, shivam, sundaram.
1: Vyavaharika roopanga padamulu veru veruga kanipistu unnavu kani swasvaroopata moodu kudanu okkate.
0: There are three words as if three different meanings. But basically, they mean one and the same.
1: Shivam leka satyam ledu.
0: Without auspiciousness, there is no truth.
1: Satyam leka sundaram ledu.
0: Without truth, there is no beauty.
1: Sundaram prakashimpa chestundi.
0: Beauty is resplendent.
1: Satyam swasvaroopanni darshimpa chestundi.
0: Truth makes any person know what is real nature.
1: Tadwara padarthamulu prakatimpa chestadi Shivam.
0: The auspiciousness makes everything shine.
1: Moodinti yokka ekatvam ఒక దివ్యత్వమైన ఆత్మతత్వమే.
0: ది యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఈజ్ డివినిటీ.
1: అనేక పర్యాయాలు చెప్పాను.
0: నంబర్ ఆఫ్ టైమ్స్ హావ్ టోల్డ్.
1: ఇది ఒక వస్త్రము.
0: హియర్ ఇస్ ఎ క్లాత్.
1: ఈ వస్త్రమునకు ఆధారం ఏమిటి? దారము.
0: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్ దిస్ క్లాత్?
1: ఈ దారమునకు ఆధారం ఏమిటి? ప్రత్తి.
0: ది బేసిస్ ఫర్ దిస్ థ్రెడ్ ఈస్ కాటన్.
1: ప్రత్తి దారంగా తయారైంది.
0: కాటన్ హస్ బికమ్ థ్రెడ్.
1: దారమే వస్త్రంగా తయారైంది.
0: థ్రెడ్ హస్ బికమ్ ది క్లాత్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఒక్కటే.
0: ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ కెన్ బి సీన్ హియర్.
1: అదే రీతిగా సత్యం అనేటువంటిది.
0: Similarly, truth,
1: శివం అనేటువంటి రూపము ధరించి
0: ఇట్ హస్ టేకన్ ది ఫార్మ్ ఆఫ్ శివం.
1: ఈ శివతత్వం లోపల సుందర రూపాన్ని ధరిస్తుండాలి.
0: ఇన్ సైడ్ దాట్ ఇట్ టేక్స్ ది ఫార్మ్ ఆఫ్ సుందరం బ్యూటీ.
1: కనుకనే సత్యం శివం సుందరం అనగా మూడు వేరు పర్యాయ పదములే కాని పదార్థతత్వం ఒక్కటే.
0: ట్రూత్, ఆస్పిషియస్నెస్ అండ్ బ్యూటీ మే మీన్ ఓన్లీ వన్ అండ్ ది సేమ్. బట్
1: అదే విధంగా ప్రేమ, సౌందర్యము, మాధుర్యము, శోభ. ప్రేమ,
0: లవ్,
1: సౌందర్యము,
0: బ్యూటీ,
1: మాధుర్యము,
0: స్వీట్నెస్,
1: శోభ,
0: స్ప్లెండర్.
1: ఈ నాలుగు పదముల యందు మాత్రం భేదం కనిపిస్తుంది. కానీ నాలుగు ఒక్క పదార్థం యొక్క పర్యాయ పదములే.
0: ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటింగ్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ బట్ దే లుక్ యాస్ దో దే ఆర్ డిఫరెంట్ వరల్డ్స్.
1: హృదయం కరిగినప్పుడు ప్రేమగా ప్రవహిస్తుంది.
0: వెన్ హార్ట్ మెల్ట్స్ ఇట్ ఫ్లోస్ యాజ్ లవ్.
1: ప్రేమ ముదిరినప్పుడు సౌందర్యం ఏర్పడుతుంది.
0: వెన్ లవ్ మెచ్యూర్స్ ఇట్ బికమ్స్ బ్యూటీ.
1: ఈ సౌందర్యం రుచి మాధుర్యంలో మత్తైపోయినప్పుడు అదే మధురంగా మారిపోతుంది.
0: వెన్ దిస్ బ్యూటీ రైపన్స్ ఫర్దర్ ఇట్ బికమ్స్
1: అనగా దీని యొక్క రుచితత్వాన్ని అనుభవించిన తర్వాత అదే మాధుర్యంగా మారిపోతుంది.
0: వెన్ యూ రియలీ ఎంజాయ్ దిస్ లవ్ ఇన్ దట్ పర్టికులర్ ఫారం ఇట్ బికమ్స్ స్వీట్.
1: ఈ మాధుర్యమైనటువంటి స్థితి ఎందే సర్వమును శోభాయమానంగా వర్ధిల్లుతుంది.
0: వెన్ యూ ఆర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ దిస్ స్వీట్నెస్ యూ షైన్ విత్ స్ప్లెండర్.
1: మొదలు పుష్పము.
0: ఇన్ ది ఫస్ట్ స్టేజ్
1: ఈ పుష్పంలో క్రమక్రమేణ రేఖలు రాలిపోయినప్పుడు ఒక పిండి మాదిరి తయారవుతుంది.
0: వెన్ దీస్ పెటల్స్ డ్రాప్ ఆఫ్ దెన్ దెర్ విల్ బి ఓన్లీ ఎ స్మాల్ బడ్ లెఫ్ట్.
1: ఈ పిండిని మనం కాపాడుతూ పోయేటప్పటికి ఇది ఒక కాయగా రూపొందుతుంది.
0: ఇఫ్ యూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దిస్ బడ్ ఫర్ ఎ లిటిల్ వైల్ ఇట్ బికమ్స్ ఎ ఫ్రూట్.
1: ఈ కాయ కొంతకాలం అయిన తర్వాత అదే పరిపక్వం పండు అవుతుంది.
0: దిస్ అన్ రైప్ ఫ్రూట్ విల్ బికమ్ రైప్ ఫ్రూట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్
1: టైం. పుష్పము, పిండి, కాయ, ఈ యొక్క ఫలము నాలుగు ఒక్కటే.
0: ఫ్లవర్, బడ్, అన్ రైప్ ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్ దే ఆర్ వన్ అండ్ ది సేమ్.
1: అయితే ఈ కాయలో ఉండేటువంటి మాధుర్యములకు ఫలంలో ఉండేటువంటి మాధుర్యములకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది స్వీట్నెస్ ఇన్ ది అన్ రైప్ ఫ్రూట్ అండ్ ద రైప్ ఫ్రూట్.
1: కాయలో వగరగా ఉండవచ్చు.
0: ఇట్ మే బి ఎ లిటిల్ బిటర్ వెన్ ఇట్ ఇస్
1: పరిపక్వ స్థితికి వచ్చే పూర్వము కొంచెం పులుపుగా ఉండవచ్చు.
0: బిఫోర్ ఇట్ ఇస్ ఫుల్లీ రైపన్ ఇట్ మే బి ఎ లిటిల్
1: పండుగ రూపొందిన తర్వాత మాధుర్యంగా మారుతుంది.
0: బట్ వన్స్ ఇట్ ఇస్ ఫుల్లీ రైపన్ ఇట్ ఇస్
1: ఐటీ. ఈ మాధుర్యం ఎక్కడ నుంచి వచ్చింది?
0: ఫ్రమ్ వేర్ ఇట్ ది స్వీట్నెస్
1: కవర్ నుంచినే వచ్చింది మాధుర్యం.
0: ఫ్రమ్ దిస్ బిట్టర్నెస్ ఇట్ సెల్ఫ్ ది స్వీట్నెస్.
1: అదే విధంగానే మన ప్రేమతత్వాన్ని
0: సిమిలర్లీ అవర్ లవ్
1: హృదయమును కరిగించే రీతిగా మార్చుకున్నప్పుడు
0: ఇఫ్ యూ కెన్ టర్న్ అవర్ లవ్ సో హాస్ టు మెల్ట్ అవర్ హార్ట్
1: మనకు సౌందర్యంగా రూపొందుతుంది
0: ఇట్ బికమ్స్ బ్యూటీ ఇట్ సెల్ఫ్
1: ఈ సౌందర్య తత్వాన్ని
0: దిస్ బ్యూటీ ఆస్పెక్ట్
1: రుచి చూచినప్పుడు ఇదే మాధుర్యంగా రూపొందుతుంది
0: వెన్ యూ టేస్ట్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్యూటీ ఇట్ బికమ్స్
1: ఈ మాధుర్య తత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం
0: దిస్ స్వీట్ ఎక్స్పీరియన్స్ ఇట్ సెల్ఫ్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ
1: కనుక ఇది నిరంతరం కూడా మాధుర్యమే
0: దిస్ ఈస్ ఎటర్నలీ స్వీట్
1: నయనం మధురం
0: ది ఐస్ ఆర్ స్వీట్
1: వచనం మధురం
0: వర్డ్స్ ఆర్ స్వీట్
1: సర్వం మధురం
0: ఎవ్రీథింగ్ ఈస్
1: మధురాధిపతే మధురం మధురం
0: ద లార్డ్ ఆఫ్ మధురా
1: అంతా మధురమే
0: ఎవ్రీథింగ్ ఈస్ స్వీట్
1: ఈ మధురం చేతనే జగత్తంతా శోభాయమానంగా రాణిస్తుందని
0: ద ఎంటైర్ వరల్డ్ షైన్స్ స్ప్లెండర్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద స్వీట్నెస్
1: కనుకనే మన యొక్క సౌందర్యమని కాని ఆనందమని కాని మాధుర్యమని కాని బయట ప్రపంచం నందు గల పదార్థమునందు మనకు కానరాదు
0: Therefore, you cannot get any of these qualities like beauty, love, sweetness and splendor in the external objects of the world.
1: ఇది అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
0: All these are found within ourselves.
1: మన యొక్క మనస్సు యొక్క తత్వమును దైవం వైపు మరల్చినప్పుడే ఈ అన్ని రూపములను ధరిస్తుంది.
0: If you turn your mind towards God, it takes the form of all these things.
1: అంతేకాని మనసు మార్పు కలుగక ప్రాకృతమైనటువంటి యొక్క ఇవి ఎన్ని మారినప్పటికీ ఇది ప్రయోజనం లేదు
0: ఇఫ్ యువర్ మైండ్ డస్ నాట్ చేంజ్ ఆల్ అదర్ చేంజెస్ డూ నాట్ రియలీ మ్యాటర్ ఎనీథింగ్ అట్ ఆల్
1: వ్యక్తి పరిణామమే విశ్వ పరిణామం
0: చేంజ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ద చేంజ్ ఆఫ్ ద వరల్డ్
1: మనిషి మారక విశ్వం మారదు
0: వితౌట్ ట్రాన్స్ఫార్మింగ్ మ్యాన్ యూ కెనాట్ ట్రాన్స్ఫార్మ్
1: విశ్వం అనగా మనకు కనిపించేటువంటి భూమి మాత్రమే కాదు
0: వరల్డ్ డజంట్ మీన్ ద అర్త్ దట్ యు సీ
1: మనతో సంభాషించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము
0: ఇట్ ఈస్ ది సొసైటీ విచ్ కన్వర్సెస్
1: మన కంటికి కనిపించేటువంటి సమాజమే మన యొక్క విశ్వము
0: ద సొసైటీ విచ్ ఈస్ సీన్ బై అవర్ ఐ దట్ ఈస్
1: కనుక సమాజం అనగా కేవలము చైతన్యవంతమైనది కానీ జడమయమైనది కాదు
0: సొసైటీ ఈస్ ఫుల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ ఈస్ నాట్ ఇనర్ట్
1: కనుకనే ఈ సమాజ తత్వమునందు మనిషి యొక్క మనస్సు మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది
0: ఓన్లీ వెన్ ది మ్యాన్స్ మైండ్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్ విత్ రెఫరెన్స్ టు సొసైటీ
1: ఈనాడు లౌకిక పరిణామము
0: టుడే ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది వరల్డ్
1: ఆర్థిక పరిణామము
0: ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది
1: విజ్ఞాన పరిణామము
0: సైంటిఫిక్ చేంజెస్
1: రాజకీయ పరిణామం
0: పొలిటికల్ చేంజెస్
1: ఇవన్నీ జరుగుతున్నది కానీ మానసిక పరిణామం జరగటం లేదు
0: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ అబౌట్
1: బట్ ఈ మానసిక పరిణామం జరగాలంటే ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరం సమాజమే మన యొక్క విశ్వము
0: ద సొసైటీ విచ్ ఈస్ సీన్ బై అవర్ ఐ దట్ ఈస్
1: కనుక సమాజం అనగా కేవలము చైతన్యవంతమైనది కానీ జడమయమైనది కాదు
0: సొసైటీ

0: మానసిక పరిణామం జరగటం లేదు.
1: ఆల్ దీస్ చేంజెస్ ఆర్ బ్రాట్ అబౌట్.
0: ఈ మానసిక పరిణామం జరగాలంటే ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరం.
1: ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది మైండ్, ది స్పిరిచువాలిటీ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక ఆధ్యాత్మిక పరిణామం నుండి మానసిక పరిణామం ఏమిటి ఉంటుండాలి.
1: ఓన్లీ త్రూ ట్రాన్స్ఫర్మేషన్ ది స్పిరిచువల్ అవుట్లుక్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ ఇస్ పాసిబుల్. దే ఆర్ స్టూడెంట్.
0: ఈ ఆధ్యాత్మిక పరిణామం అత్యవసరమైనటువంటిది.
1: స్పిరిచువల్ చేంజ్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కర్షకులు కానీ, ఇట్ మే కార్మికులు కానీ,
1: ఇట్ మే బి ఎ ఫార్మర్ ఆర్ ఎ వర్కర్,
0: వ్యాపారులు కానీ,
1: బిజినెస్ మెన్,
0: రాజకీయవేత్తలు కానీ,
1: పాలిటిషియన్స్,
0: అధికారులు కానీ,
1: అథారిటీస్,
0: వీరందరూ కూడా కలిసి మెలసి ప్రకృతి యొక్క శాంతిని కోరినప్పుడు ప్రకృతిలో ఒక విధమైనటువంటి యొక్క సుఖము భద్రత ఏర్పడుతుంది.
1: వెన్ ఆల్ దీస్ పీపుల్ కమ్ టుగెదర్ అండ్ ప్రే ఫార్ ద పీస్ ఇన్ నేచర్ ఇట్ సెల్ఫ్,
0: దేవుడి కారణం నుండి కూడాను వీరందరి సంయుక్తమైనటువంటి యొక్క స్వరూపం చేతనే దేశమునందు సుభిక్షత ఏర్పడుతూ వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ది ఏన్షియంట్ డేస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ప్రాపర్ అప్రోచ్ టువర్డ్స్ నేచర్ దేర్ వాస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: అందరికంటే కూడాను మహర్షుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహములు కూడాను లోక కళ్యాణమునకు ఎంతయో శోభను కలిగించింది.
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ ఇన్ ది ఏన్షియంట్ డేస్ ది ఎఫర్ట్స్ అండ్ ప్రేయర్స్ ఆఫ్ మహర్షీస్ వెంట్ అ లాంగ్ వే ఇన్ అడిషన్ టు ది కోఆపరేషన్ ఆఫ్ ది అదర్స్.
0: వారి యొక్క ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యముల చేతనే సకాలంలో వర్షములు కురచడం,
1: బై ది స్పిరిచువల్ పవర్
0: ఆహార పదార్థములు అభివృద్ధి కావటము,
1: ప్రాపర్ రెయిన్ ఇన్ ప్రాపర్ టైం,
0: లోకములో సుభిక్షం అనేటువంటిది తాండవం ఆడటం,
1: ఫుడ్ ప్రొడక్షన్ ప్రాస్పెరిటీ,
0: ఎట్టి కొరతలు లేకుండా తిండి తీర్థాదులు కొరత లేకుండా జీవించడం జరుగుతూ వచ్చింది.
1: దెర్ వాజ్ నో డర్త్ ఆఫ్ ఫుడ్ ఆర్ వాటర్ అండ్ ఎవ్రీ వన్ వాజ్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్.
0: ఆనాడు ఎట్టి ప్రాజెక్ట్స్ లేవు.
1: దెర్ వర్ నో
0: డ్యాములు కట్టలేదు,
1: నో డ్యామ్,
0: ఎట్టి కెనాల్స్ కూడా స్థాపించలేదు,
1: నో కెనాల్స్.
0: కానీ వాటితో వారికి అవసరమే లేకపోయింది.
1: దేర్ వాజ్ నో నీడ్ ఐదర్ ఫర్ దెమ్.
0: కారణమేమనగా వారి సద్భావములు, పవిత్రమైన నడతలు, తద్వారా సకాలంలో వర్షములు కురుస్తూ వచ్చాయి.
1: గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ కాండక్ట్ ఆన్ దర్ పార్ట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫార్ టైమ్లీ రెయిన్.
0: దేశం యొక్క సౌభాగ్యం కానీ,
1: ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది నేషన్,
0: ప్రకృతి యొక్క అదృష్టము కానీ,
1: ద ఫార్చ్యూన్ షవర్డ్ బై ది నేచర్,
0: యువతి యువకుల యొక్క నడతలపై ఆధారపడి ఉంటుండాలి.
1: దే డిపెండ్ అపాన్ ది కాండక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్.
0: కనుకనే మంచి నడతలు కలిగి ఉండినప్పుడే,
1: వెన్ దేర్ ఇస్ గుడ్ కాండక్ట్,
0: మంచి జీవితాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: దే వుడ్ ఎంజాయ్ ఎ గుడ్ అండ్ హ్యాపీ లైఫ్.
0: కనుకనే ఆనాటి యొక్క యువతి యువకులు ఈ పవిత్రమైనటువంటి యొక్క నడతల చేతనే ప్రకృతిని శోభాయమానంగా తీర్చిదిద్దారు.
1: దే ఆర్ ఏబుల్ టు మేక్ ది ఎంటైర్ నేచర్ రెస్ప్లెండెంట్లీ షైన్ బై ది కాండక్ట్, ప్రాపర్ కాండక్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఇన్ దోస్ డేస్.
0: ఈనాడు ఇన్ని ప్రాజెక్ట్స్ అంతా కూడా అభివృద్ధి పరుస్తున్నారు,
1: టుడే
0: ఇన్ని డ్యాములు కడుతున్నారు, ఇన్ని కెనాల్స్ అంతా చేస్తున్నారు, కోట్ల కొలది ధరలు ఖర్చు పెడుతున్నారు. కానీ మనకేమైనా కూడా ఈ అన్నపానాదులకి ఏమైనా అధికమైందా తక్కువైందా? ఏం లేదు. ఈ అన్నపానాదుల లోపల పీడింపబడుతున్నారు ప్రజలు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ డ్యామ్స్, కెనాల్స్ అండ్ సచ్ అదర్ కన్స్ట్రక్షన్స్, దేర్ ఇస్ ఎ డెర్త్ ఆఫ్ ఫుడ్ టుడే కంపేర్డ్ టు ది ఏన్షియంట్ డేస్. డూ హ్యావ్
0: అన్నపానాదులు లేక ప్రజలు అనేక విధములైనటువంటి బాధలకు గురి అవుతున్నారు.
1: ఇన్యూమరబుల్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్.
0: కారణం ఏమిటి?
1: ఫుడ్ అండ్ వాటర్.
0: వాటి ఈ విధములైనటువంటి అనుకూలం చేసినప్పటికీ ప్రజల్లో ఈ సుఖశాంతులు లేకపోవడానికి కారణం ఏమిటి?
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఫెసిలిటీస్ ప్రొవైడెడ్, వై ఆర్ పీపుల్ సఫరింగ్ లైక్ దిస్? వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
0: సరి అయిన నడతలు లేకపోవటమే,
1: వాంట్ ఆఫ్ ప్రాపర్ కాండక్ట్,
0: నీతి నిజాయితీలు కోల్పోవటమే,
1: గివింగ్ అప్ మొరాలిటీ,
0: మానవతా విలువలు మరుగుపడిపోవటమే,
1: గివింగ్ అప్ హ్యూమన్ వాల్యూస్.
0: ఈనాడు కేవలం మానవ ఆకారాలు మాత్రమే ఉన్నారు, కానీ మానవతా గుణములు ఏమాత్రం కూడా రాణించడం లేదు.
1: యూ కెన్ ఫైండ్ మ్యాన్ ఓన్లీ ఇన్ ఫార్మ్ బట్ నాట్ ఇన్ హ్యూమన్ క్వాలిటీస్ యాజ్ సచ్.
0: కనుకనే ఆనాడు
1: ఇన్ దోస్ డేస్
0: ఋషులు, మహర్షులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు ఇలాంటి వారినే, అనగా వారికి ఎట్టి ఆశలు లేకుండా స్వార్థ స్వప్రయోజనములను త్యజించినటువంటి యొక్క మహర్షులను మహారాజులు సలహాదారులుగా నిర్మించుకున్నారు.
1: ఇన్ దోస్ ఏన్షియన్ డేస్ the kings used to just have always consultation with rishis and maharshis who are free from any selfishness and any
0: dasaratha maharaju tana kumarudu ayinatundi ramachandrudu pattabhishekam kattavalanina kuda vasishtha maharshi yokka parimitini koraadu.
1: King dasaratha for the coronation of rama consulted vasishtha.
0: ye karyam cheyavasinappatikini maharshulu yokka salahanu matram pondadaniki varu సంసిద్ధులై ఉండేవారు.
1: దే ఆర్ ఆల్వేస్ రెడీ టు టేక్ ది అడ్వైస్ ఆఫ్ మహర్షీస్.
0: కారణమేమనగా ఆ మహర్షులకు స్వార్థము స్వప్రయోజనం ఏమాత్రము లేదు.
1: ద రీజన్ వాస్ దోస్ మహర్షీస్
0: లోక కళ్యాణమే వారి దృష్టి.
1: ఆల్ దేర్ కాన్సెప్ట్
0: లోక సమస్త సుఖినోభవంతు అనేటువంటిదే వారి ఆశయము.

0: ఓన్లీ ఇంట్రెస్ట్ వాస్ ది వెల్ఫేర్.
1: అలాంటి పవిత్రమైనటువంటి మహర్షుల యొక్క ఆశ్రయాన్ని పొందటం చేతనే దేశము రాజుల యొక్క పరిపాలన లోపల సుభిక్షంగా అభివృద్ధి గాంచుతూ వచ్చింది.
0: ది కంట్రీస్ వర్ ప్రాస్పరస్ అండ్ హ్యాపీ ఇన్ దోస్ డేస్ అండర్ ద రూల్స్ ఆఫ్ ది కింగ్ బికాస్ దే రిసార్టెడ్ టు సచ్ సెల్ఫ్లెస్ రిచెస్.
1: ఆ మహర్షుల దగ్గర మంత్రశక్తులు అనేటువంటివి, మంత్రాయుధములు అనేటువంటివి అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఆఫ్ స్పిరిచువల్ వెపన్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ దోస్ మహర్షీస్.
1: కానీ వారు ఆ ఆయుధములను జగస్వరూపమైనటువంటి దాంట్లో వినియోగ పెట్టకూడదు.
0: బట్ దే నెవర్ యూజ్ దోస్ స్పిరిచువల్ పవర్స్ ఫర్ ఎనీథింగ్ వరల్డ్లీ అండ్ మీన్.
1: ఈ యుద్ధముల్లో కూడా రెండు రకములైనటువంటి యుద్ధం ఉన్నాయి.
0: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ వార్.
1: స్వార్థ నిమిత్తమే యుద్ధం చేయటం ఒకటి,
0: వార్ ఫర్ ద సేక్ ఆఫ్ సెల్ఫిష్ ఎండ్స్,
1: పరార్థ నిమిత్తమే యుద్ధం చేయటం మరొకటి,
0: వార్ ఫర్ ద సేక్ ఆఫ్ ధర్మ అండ్ ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్స్.
1: విద్యలు యందు రెండు రకములైనటువంటి విద్యలు కూడా ఉంటున్నాయి.
0: ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: లోక కళ్యాణ నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతం,
0: వన్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఫాలోయింగ్ ది పాత్
1: లోకోపకార నిమిత్తమై ఆచరించేటువంటి సత్యవ్రతములు
0: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అట్ లార్జ్.
1: లోక అపకార నిమిత్తమై ఆచరించేటువంటి స్వార్థమైనటువంటి వ్రతములు
0: అండ్ సర్టన్ అదర్ వ్రతాస్ అండ్
1: వీరి విద్యలు. స్వార్థ నిమిత్తమే, స్వప్రయోజన నిమిత్తమే ఆచరించేటువంటి విద్యలంతా రాక్షస విద్యలు అన్నారు.
0: ఎడ్యుకేషన్ విచ్ ఇస్ అండర్టేకన్ ఫర్ ది హార్మ్ ఆఫ్ ది వరల్డ్ అండ్ కంట్రీ ఈజ్ డెమానిక్ ఎడ్యుకేషన్.
1: కేవలం లోకక్షేమ నిమిత్తమై ఆచరించేటువంటివి చదివేటువంటి విద్యలన్నీ కూడాను కేవలము ఒక బ్రహ్మ విద్యలు అన్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్స్ అండర్టేకన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ ఆల్ బ్రహ్మ విద్య.
1: కాబట్టి ఇట్టి బ్రహ్మ విద్యను నేర్చినటువంటి వారు ఆనాటి యొక్క ఋషులు.
0: ది ఏన్షియంట్ రిషీస్ వర్ మాస్టర్స్ ఆఫ్ సచ్ బ్రహ్మ విద్య.
1: వారికి మంత్రశక్తి అధికంగా ఉండేటువంటిది.
0: దే హ్యాడ్ సచ్ స్పిరిచువల్ పవర్స్.
1: ఈనాటి కేవలము స్వార్థపరమైనటువంటి విద్యలు ఎందు యంత్రశక్తి అధికంగా ఉంటుండాలి.
0: ఇన్ టుడేస్ ఎడ్యుకేషన్ ఇట్ ఇస్ ది పవర్ ఆఫ్ ది మెషిన్ విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఈ యంత్రశక్తికి కొంత మాత్రమే పరిమితం ఉంటుంటుంది.
0: దిస్ పవర్ ఆఫ్ ది మెషిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిట్స్.
1: మంత్రశక్తికి ఇంత అంత అని చెప్పడానికి వీలు కాదు. ఎంతైనా కూడా పవర్ రావచ్చు.
0: స్పిరిచువల్ పవర్స్ ఆర్ అన్లిమిటెడ్.
1: వర్తంటే అప్రాప్య మనసా సహా, దీనికి మనసుతో చెప్పడానికి కానీ వాక్తో వర్ణించడానికి కానీ సాధ్యం కానంత శక్తి ఉంటుంటాయి.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు డిస్క్రైబ్ ది పవర్ ఆఫ్ ది స్పిరిచువల్ పవర్స్ ఎయిదర్ బై వర్డ్ ఆఫ్ మౌత్ ఆర్ బై ఎ థాట్.
1: కనుకనే సత్యవ్రతులైనటువంటి మహనీయుల యొక్క దగ్గర ఉండేటువంటి ఆయుధములను,
0: దోస్ స్పిరిచువల్ పవర్స్ విచ్ ది పీపుల్ ఆఫ్ ఫాలో హూ ఫాలో ది
1: లోకోద్ధార నిమిత్తమై అవతరించినటువంటి యొక్క పురుషులకు మాత్రమే అందించాలి అనేటువంటి వారి నియమం.
0: దేర్ రెగ్యులేషన్ అండ్ ద రూల్స్ విచ్ ది అబ్జర్వ్ ఆఫ్ దట్ దే వాంటెడ్ టు గివ్ ఇట్ ఓన్లీ ఫర్ పీపుల్ హూ హావ్ డిసెండెడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుకనే విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చి రామలక్ష్మణులను ఈ యాగ సంరక్షణ నిమిత్తమే పిలుచుకోవడానికి కారణం ఇదే.
0: దిస్ ఇస్ ది రీజన్ వై విశ్వామిత్ర కేమ్ టు దశరథ అండ్ ఆస్క్డ్ రామ అండ్ లక్ష్మణ టు బి సెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ హిస్ యాగ.
1: స్థాపన నిమిత్తమే దండకారణ్యములో అడ్డు తిరిగినటువంటి రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ వచ్చాడు రాముడు.
0: ఓన్లీ బై దాట్ రామ వాజ్ ఏబుల్ టు జస్ట్ కిల్ ఆల్ ది డెమన్స్ ఇన్ ది
1: దండకారణ్యము. అంతే,
0: ది సేమ్ థింగ్ ఇస్ ది కేస్ ఆఫ్ అగస్త్య మహర్షి.
1: అక్కడ కూడాను ఆ అశ్వని అనేటువంటి ఒక రక్షణంతా కూడాను ఆ రామునికి అందించాడు.
0: హీ ఆల్సో గేవ్ ఆల్ దోస్ స్పిరిచువల్ పవర్స్ టు రామ.
1: తద్వారానే రాక్షస సంహారం కూడా జరుగుతూ వచ్చింది.
0: త్రూ దాట్ అలోన్ ది డెమన్స్ వర్ కిల్డ్.
1: ఇంకా వీరికి విద్యను నేర్పినటువంటి వారెవరు?
0: హూ ఆర్ ద పీపుల్?
1: మహావిద్యావంతుడు ఋషి అయినటువంటి యొక్క
0: ది గ్రేట్ సేజ్ మహర్షి.
1: ఈ యొక్క వీరికంతా కూడా చక్కని విద్యను నేర్పుతూ వచ్చాడు విశ్వామిత్రుడు.
0: విశ్వామిత్ర టాట్ ఆల్ ది టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ టు దీస్ పీపుల్.
1: అర్జునకు ఈ యొక్క గాంధీవం అందించినటువంటి వారెవరు?
0: హూ ఆర్ ద పర్సన్ హూ హ్యాండెడ్ ఓవర్ గాంధీవ వెపన్? అర్జున
1: వ్యాస మహర్షి బోధ చేతనే
0: ఇట్ ఈస్
1: తపస్సు చేసి
0: బై ది టీచింగ్స్ ఆఫ్ వ్యాస అండ్ బై ది పెనన్స్ పర్ఫార్మ్
1: ఈ ధనుస్సును తాను సంపాదించుకోవడానికి మార్గం చూపాడు.
0: హీ వాజ్ ఏబుల్ టు ఎర్న్ దిస్ గ్రేట్ వెపన్.
1: ఇంకా అర్జునుడికి విద్యలు నేర్పినటువంటి వారెవరు?
0: హూ ఆర్ ద పర్సన్ హూ టాట్ ఎడ్యుకేషన్?
1: సకల విద్యలను గావించినటువంటి ద్రోణాచార్యుడు ఇతనికి విద్యలు నేర్పారు.
0: ఇట్ వాజ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ దట్ ఈస్ ద్రోణాచార్య హింసెల్ఫ్.
1: ఈ విధంగా కూడాను వీరందరికీ కూడాను అనేక విధమైన ఆధ్యాత్మిక విద్యలు నేర్పినటువంటి మహర్షులు.
0: దీస్ మహర్షీస్ హూ టాట్ ఆల్ ది స్పిరిచువల్ ఎడ్యుకేషన్ టు దీస్ గ్రేట్ వన్స్.
1: తద్వారానే లోకము లోపల ధర్మస్థాపన జరగడానికి వీలైంది.
0: దట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ ధర్మ ఇన్ దోస్ డేస్.
1: కనుక ఈనాడు ఎట్టి విద్యావంతులైనప్పటికీ
0: టుడే వాట్ ఎవర్ బి ది మాస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్
1: తమో స్వప్రయోజనం అనేటువంటిది ఉండినంత వరకు కూడాను ఆ విద్య కేవలము దురుపయోగమైనటువంటిది.
0: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ ఇస్ ఫిల్డ్ విత్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ హిజ్ ఎడ్యుకేషన్ కెన్ నెవర్ బి.
1: కనుకనే విద్యా తపోభ్యాం పూతాత్మ అన్నారు మహర్షులకు. విద్యతో పాటు తపస్సు కూడా అత్యవసరమని.
0: ది మహర్షిస్ హావ్ డిక్లర్డ్ దట్ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ ది తపస్
1: పెనన్స్ ఏమిటి, తలకింది పెట్టి కాళ్ళు పై పెట్టి తపస్సు చేయటం కాదు.
0: పెనన్స్ డస్ నాట్ మీన్ దట్ వన్ హాస్ టు స్టాండ్ ఆన్ హిస్ హెడ్.
1: మనస్సు, వాక్కు, కాయము మూడింటి యొక్క ఏకత్వాన్ని సంపాదించడమే.
0: యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్,
1: అది త్రికరణ శుద్ధి.
0: దాట్ ఈస్ ది ప్యూరిటీ ఆఫ్ త్రికరణ శుద్ధితో
1: భగవత్ యొక్క అర్పితం గావించడమే ఇది తపస్సు.
0: ఆఫరింగ్ ఎవ్రీథింగ్ విత్ ప్యూరిటీ ఆఫ్ దీస్ త్రీ ఇన్స్ట్రుమెంట్స్ దాట్ బికమ్స్
1: పరాత్మ చింత చే పరమాత్మ అర్పితం చే
0: థింకింగ్ ఆఫ్ గాడ్ ఆఫరింగ్ ఇట్ టు
1: గావించేటువంటి సర్వ కర్మలు కూడా తపస్సులే.
0: ఆల్ డీడ్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్ ఇన్ దట్ స్ట్రీమ్
1: స్వప్రయోజన నిమిత్తమే ఆచరించేటువంటి సమస్త కర్మలు కూడా తమస్సులే.
0: ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ ఫర్ సెల్ఫిష్నెస్ బికమ్ తమస్.
1: ఇది తమస్సు, అది తపస్సు.
0: వన్ ఈజ్ తపస్ పెనన్స్, అనదర్ ఈజ్ తమస్.
1: యంత్ర శక్తి, అది మంత్రశక్తి.
0: వన్ ఈజ్ స్పిరిచువల్ పవర్,
1: యంత్రోపాసకులు వారంతా మంత్రోపాసకులు.
0: దోస్ ఆర్ ద వర్షిపర్స్ ఆఫ్ స్పిరిచువల్
1: మంత్రులైనటువంటి యొక్క మహర్షుల యొక్క ఉత్సాహం చేతనే జగత్ కళ్యాణం ఆనాడు జరుగుతూ వచ్చింది.
0: ఇన్ దోస్ డేస్ వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది గ్రేస్ ఆఫ్ సీయర్స్.
1: అయితే ఈనాడు ఇలాంటి మహత్తరమైన శక్తిని అలక్ష్యం చేస్తూ వస్తున్నారు ఈ ఆధునిక విద్య వల్ల.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ సచ్ స్పిరిచువల్ పవర్స్ ఆర్ బీయింగ్ ఇగ్నోర్డ్, దే ఆర్ లుక్డ్ డౌన్.
1: ఈ కృత్రిమమైనటువంటి విద్య చేత మానవుడు కూడా కృత్రిమమైన రూపమనే ధరిస్తున్నాడు.
0: ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ ఈజ్ మేకింగ్ మ్యాన్ ఆల్సో బికమ్ ఆర్టిఫిషియల్.
1: అందువల్లనే విద్యలు కేవలము మన బ్రతుకు నిమిత్తం కాదు,
0: దట్ ఈస్ వై
1: జీవితాన్ని పోషించే నిమిత్తం కాదు.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్
1: జీవితాన్ని బోధించే నిమిత్తం.
0: ఇట్ ఈస్ ఓన్లీ టు టీచ్ వాట్ లైఫ్ ఈజ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్.
1: కనుకనే ఈనాడు మనము ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా, విద్యనంతా కూడా మన జీవనోపాధి కింద ఉపయోగపడుతున్నాం.
0: వీఆర్ యూజింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ లివింగ్ దీస్ డేస్.
1: విద్యార్థులారా, జీవితోపాధి అవసరమే.
0: It is necessary to earn a living.
1: జీవిత పరమావధిని కూడా లక్ష్యం నందించుకోవాలి.
0: బట్ కీప్ ఆల్వేస్ ఇన్ వ్యూ ద గోల్ ఆఫ్ ది లైఫ్.
1: ఎంతమంది విద్యావంతులు జగత్తులో లేరు?
0: హౌ మెనీ
1: ఎంతమంది ధనవంతులు జగత్తులో లేరు?
0: హౌ మెనీ వెల్తీ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద వరల్డ్?
1: ఇన్ని విధమైనటువంటి హోదాలో ఉండేటువంటి వారి జగత్తులో
0: లేరు? సో మెనీ పీపుల్ ఆక్యుపై పొజిషన్.
1: కానీ ఇవి కాదు, దీనితో పాటు
0: బట్ అలాంగ్ విత్ దిస్
1: స్వార్థ సప్రయోజనం త్యాగం చేసినటువంటి యొక్క మహాతత్వాన్ని కూడా మనం పొందాలి.
0: వీ షుడ్ ఆల్సో అక్వైర్ ద పొజిషన్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ఆల్ అవర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: రాత్రి నిద్ర లోపల మహారాజు ఎన్నో కలలు కంటాడు.
0: ఎ కింగ్ డ్రీమ్స్ ఎ నంబర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ది స్లీప్.
1: ఆ మహారాజు రాత్రి కల లోపల బిచ్చగాడు వరకు పొందుతాడు.
0: He dreams as if he was a beggar in the dream.
1: దక్షగానికి ఒక కల వస్తుంది. ఆ స్వప్నం లోపల వాడు రాజుగా మారుతాడు.
0: A beggar dreams that he was a king in the night.
1: కానీ బెగ్గర్ రాజుగా మారటము, రాజు బెగ్గర్గా మారటము స్వప్నం ఉండినంత వరకు మాత్రమే.
0: బట్ కింగ్ రిమైన్స్ ఎ బెగ్గర్ అండ్ బెగ్గర్ రిమైన్స్ ఎ కింగ్ ఓన్లీ సో లాంగ్ యాజ్ ది డ్రీమ్ లాస్ట్.
1: స్వప్నం నుంచి మేల్కొన్న తర్వాత ఇద్దరికి సుఖము లేదు, దుఃఖము లేదు.
0: ది మొమెంట్ దే ఆర్ అవేకెన్ ఫ్రమ్ ద డ్రీమ్ బోత్ ఆఫ్ దెమ్
1: సుఖ దుఃఖములు అనేటువంటిది, మోహం అనేటువంటి యొక్క నిద్రలో ఉండినంత వరకే ఇవన్నీ మనకు బాధిస్తుంటాయి.
0: జాయ్ అండ్ సారో హాంట్ అస్ ఓన్లీ సో లాంగ్ యాజ్ వి ఆర్ అండర్ ది డెల్యూజన్.
1: కనుకనే పురుషుల సూక్తం నందు న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వం అనేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దిస్ ఇమ్మార్టాలిటీ?
1: జాగ్రత్త స్వప్న సుషుప్తులు ఎందుకు కూడా ఏకత్వాన్ని భావించేటువంటిదే అమృతం.
0: Immortality is experiencing the same thing in waking, dream and dream.
1: అమృతం అనగా ఒక రసము కాదు.
0: అమృతం డస్ నాట్ మీన్ సమ్
1: ఆత్మజ్ఞానమే అమృతము.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
1: అదే అమరత్వము.
0: దట్ ఈస్ ఇమ్మార్టాలిటీ.
1: ఇలాంటి అమృతత్వమైనటువంటి అమరత్వాన్ని మనం పొందాలనుకుంటే అంతర్దృష్టిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: ఇఫ్ యు వాంట్ టు ఎక్స్పీరియన్స్ డెక్ట్రైన్ ఇమ్మార్టాలిటీ, టర్న్ యువర్ విజన్ ఇన్వర్డ్.
1: ఈ అంతర్దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలంటే భగవద్భావము రావాలి.
0: ఓన్లీ వెన్ యూ హ్యావ్ డివైన్ ఫీలింగ్ ఇన్వర్డింగ్ ది విజన్.
1: భగవద్భావం చేత హృదయం కరగాలి.
0: Through divine feeling, heart must melt.
1: ఈ కరిగిన హృదయం ప్రేమ రూపంలో ప్రవహించాలి.
0: The heart which has melted should flow like in the form of love.
1: ప్రేమ రూపమైనటువంటి యొక్క ప్రవాహమే పరమాత్మలో లీనమైపోతుంది.
0: This flow of love should merge in God.
1: విద్యార్థులారా,
0: dear students,
1: ప్రేమ మూడు విధములుగా ఉంటుందని మన విద్యార్థి చెప్పాడు.
0: Our student has just explained.
1: శారీరక సంబంధమైన భౌతికమైన ప్రేమ,
0: ది ఫిజికల్ love,
1: మానసిక సంబంధమైన ప్రేమ,
0: మెంటల్ లవ్,
1: ఆత్మ సంబంధమైన ప్రేమ,
0: ఆత్మిక్ లవ్.
1: అయితే ఇక్కడ మూడు ప్రేమలు లేవు.
0: హియర్ దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ త్రీ లవ్.
1: మూడు కలిసి ఒక్కటే.
0: ఆల్ ఆఫ్ దెమ్
1: భావములు మాత్రమే మారిపోతున్నాయి.
0: దేర్ ఇస్ చేంజ్ ఓన్లీ ఇన్ అవర్ ఫీలింగ్.
1: ప్రేమ ఒక్కటే,
0: లవ్ ఇస్ వన్.
1: కనుక ఈ ప్రేమను భగవద్భావంతో అనుభవించినప్పుడు అన్ని సార్థకతలు ఉంటాయి.
0: వెన్ యూ ఎంజాయ్ దిస్ లవ్ ఇన్ విత్ డివైన్ ఫీలింగ్,
1: ప్రేమను కేవలం స్వార్థభావంతో అనుభవించినప్పుడు
0: when you enjoy love,
1: ఇందులో కొన్ని సుఖ దుఃఖములు సంభవిస్తాయి.
0: Then only it becomes the cause of joy and happy sorrow.
1: కనుకని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమైనటువంటి దీంతో
0: perform all actions for the pleasure of the Lord.
1: భగవత్ ప్రీత్యార్థంగా మనం అనుభవించాలి.
0: Enjoy them as if it is for the pleasure of the
1: Lord. దేహము
0: physical body,
1: సూక్ష్మదేహము
0: mental
1: కారణ దేహం అన్నారు,
0: causal body.
1: అయితే ఈ సూక్ష్మదేహం ఏ రీతిగా ఉంటుందా అంటే,
0: హౌ ఇస్ దిస్ సటిల్ ఫార్మ్ సటిల్ బాడీ.
1: స్థూల సూక్ష్మములు వర్ణించడము పండితులు అనేక రకములుగా వర్ణిస్తారు.
0: స్కాలర్స్ స్టార్ట్ డిస్క్రైబింగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్
1: ఏంటంటే, స్థూల సూక్ష్మములు రెండు కూడాను థిన్స్, ఒకదానికొకటి సన్నిహిత సంబంధమైనటువంటివి.
0: ఇన్ మై వ్యూ this physical body and subtle body are like twins. There is a great
1: relationship. ప్రతిబింబం ఉండేటట్టుగా ఉంటాయి.
0: It is like image and its
1: reflection. Action reaction ఉండేటట్టుగా ఉంటాయి.
0: Like action and
1: sound resound ఉండేటట్టుగా ఉంటాయి.
0: Like sound and resound.
1: కనుకనే మనలో ఉండేటువంటి తత్వం అంతా కూడా మనలోనే ఇమిడి ఉంటుంటుంది.
0: దేర్ఫోర్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్హెరెంట్ విత్ ఇన్ అస్ దే కెన్ బి ఫౌండ్.
1: మనం ఎక్కడికో వెళ్లి ఏదో మాట్లాడుతున్నాం.
0: We have gone to some place and we are describing something.
1: ఆ యొక్క మాట్లాడేటువంటి ఒక రీసౌండ్ మనకు వస్తుంటుంది.
0: That echo can be heard by us.
1: ఈ ఎక్కో అనేటువంటిది సర్వత్రా ఉంటుంది.
0: దిస్ ఎకో ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: కానీ కొన్ని కొన్ని స్థానంలో మనకు ప్రత్యక్షంగా రూపొందుతుంటుంది, కొన్ని కొన్ని స్థానంలో కొంచెం గుప్తంగా ఉంటుంది.
0: ఇన్ సర్టన్ ప్లేసెస్ ఇట్ బికమ్స్ విజిబుల్ అండ్ ఎక్స్పీరియన్సబుల్.
1: సర్వత్రా ఉంటుంది ఎకో.
0: బట్ ఎకో ఇస్ ఫౌండ్ ఎవ్రీవేర్.
1: అయితే కొన్ని యొక్క స్వరూప లక్షణాన్ని బట్టి, ఆ గాలి యొక్క వాతావరణం బట్టి అక్కడ ఎక్కువగా మనకు రూపొందుతుంటుంది.
0: బట్ డిపెండింగ్ అపాన్ సర్టన్ సర్కమ్స్టెన్సెస్ అండ్ బ్రీజ్ అండ్ ద టైప్ ఆఫ్ థింగ్ దట్ యు
1: ఆర్ సీయింగ్. పశువులు తీసుకుని ఒక కొండల వరకు వెళ్లాడు ఒక విద్యార్థి.
0: One student has taken a few animals for grazing to a farm.
1: అక్కడ పోయి ఏదో ఒక పాటను ప్రారంభించాడు.
0: He started singing there.
1: ఆ పాటను ప్రారంభించినప్పుడు ఎక్కడ నుంచో అదే పాట తిరిగి వస్తూ ఉంటుంది.
0: He has been able to hear the resounding and echo of his song.
1: ఈ పిల్లవాడికి దీంట్లో ఎక్కువ ఉందని తెలియదు.
0: He did not know that there was an echo coming.
1: ఎవరు వాడు నా యొక్క స్వరంతోనే నా పాటనే పాడుతున్నాడని గట్టిగా కొంచెం బాధపడ్డాడు.
0: Who is this fellow who is repeating
1: this song? దీన్ని విచారించాలని అడిగాడు. ఎవరు రానివు అన్నాడు.
0: He asked, he wanted to find out, who is it that is singing like that?
1: నువ్వు ఎవడరా నీవు? మరి వచ్చింది సౌండ్.
0: The same sound was repeated there. Who are you?
1: ఏ వీడి ఇంత అలక్ష్యంగా మాట్లాడుతున్నాను, నీ పేరు చెప్పు అన్నాడు.
0: He wanted to know, what is your name?
1: తిరిగి నీ పేరు చెప్పు అని వచ్చేసేసింది.
0: The same thing was repeated from the echo also. What is your name?
1: Hey, nor moy, అన్నాడు.
0: This fellow said, shut up.
1: ఆ వాడు కూడా నోర్ మొయ్ అన్నాడు.
0: Same thing was repeated in the echo, shut up.
1: Hey, నిన్ను పట్టుకొని కొడతానన్నాడు.
0: అన్నాడు. సేమ్ థింగ్ వాజ్ రిపీటెడ్.
1: ఈ విధంగా వాదోపవాదం అనేటువంటి అధికంగా జరిగిపోయింది.
0: దిస్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్
1: అండ్ ఎక్కడ ఉన్నాడో అన్ని వైపులా వెతికాడు.
0: హీ సర్చ్ ఫర్ ద ఫెలో,
1: కనిపించలేదు.
0: హీ డిడ్ నాట్ ఫైండ్ హిమ్.
1: వీడెవడో నా ఎనిమీగా ఉంటున్నాడు, నాకు చాలా విరుద్ధంగా వీడు ప్రవర్తిస్తున్నాడు, వీడిని ఎవరినో పట్టాలి అని చెప్పి అనుకున్నాడు.
0: హీ రిజాల్వ్ టు ఫైండ్ అవుట్ హూ దట్ ఎనిమీ వాజ్, హూ వాజ్ రిపీటింగ్
1: వాట్ హీ వాజ్ అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు.
0: హీ రిటర్న్డ్ హోమ్ విత్ ద యానిమల్స్.
1: అమ్మతో చెప్పాడు.
0: హీ టోల్డ్ మదర్,
1: అమ్మా ఎవడో ఈ విధంగా నన్ను చాలా తిట్టినాడు, నేను అన్నట్టుగా వాడు కూడా అన్నాడు, నా యొక్క మర్యాదనే లేకుండా వాడు అన్ని విధాలు అవమానపరిచినాడు అన్నాడు.
0: మదర్ దెర్ ఇస్ సమ్వన్ హూ రిపీటెడ్ వాట్ ఎవర్ ఐ సెడ్ అండ్ హీ పుట్ మీ టు ఎ లాట్ ఆఫ్ హర్ట్ అండ్ డిజానర్ వాట్ ఎవర్ ఐ జస్ట్ టోల్డ్ హీ టు హర్ సెల్ఫ్.
1: అమ్మకు తెలిసినటువంటిది కనుకనే అమ్మ చెప్పింది, నాన్న నీకెవ్వరూ నిన్ను తిట్టలేదు, నిన్ను నీవే తిట్టుకున్నావు.
0: మదర్ న్యూ ది రియల్ కాజ్. Then she said, well, child, know that
1: devamanta kodalo bhagavantu yokka resound.
0: The entire world is the resound of God.
1: Idi anta kodalo bhagavantu yokka pratibimbam nirupinchetunte yokka shuddhamainatundi addam vantidi.
0: The entire world is like a mirror which shows the
1: image of God. Nee evidamantu yokka charyalu chestavo adhi neeku vaapu vastunnayi.
0: Whatever you do, you get back.
1: నీవు ఏ విధమైన శబ్దం చేస్తావో ఆ శబ్దంలో నీకు వెనుక తిరుగుతున్నాయి.
0: వాట్ ఎవర్ సౌండ్ యూ ప్రొడ్యూస్ ద సేమ్ థింగ్ ఈస్ రిటర్న్డ్.
1: ఎవరిని నీవు దూషించవద్దు.
0: డూ నాట్ దేర్ ఫోర్ క్రిటిసైజ్.
1: ఎవరిని నీవు నిందించవద్దు.
0: డూ నాట్ కామెంట్.
1: ఎవరిని నీవు బాధించవద్దు.
0: డూ నాట్ హర్ట్ ఎనీవన్.
1: కనుక ఆ లోకం కూడా నిన్ను చక్కగా ఈ సుఖ సంతోషాలను అందించి నిన్ను అభివృద్ధి చేస్తుంది.
0: ది వరల్డ్ ఆల్సో విల్ గివ్ యూ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ప్రతి ఒక్కటి మంచి చెడ్డలు నీ యొక్క భావములే తప్ప అన్యములు కాదు.
0: గుడ్ అండ్ బ్యాడ్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ ఫీలింగ్.
1: నో నథింగ్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్.
0: దే ఆర్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ బీయింగ్. దేర్ ఇస్ నథింగ్.
1: ప్రతి ఒక్కటి కూడా నీ నుంచి వచ్చినట్టు నీకు రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ గా వస్తున్నాయి.
0: ఆల్ ద థింగ్స్ హావ్ కమ్ ఫ్రమ్ యూ అండ్ దే గెట్ దట్ టు యువర్ రిఫ్లెక్షన్ రీసౌండ్.
1: ఈ సత్యాన్ని విద్యార్థులు గుర్తించి,
0: స్టూడెంట్
1: బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్. దిస్ ఇస్ ది వే టు గాడ్.
0: దిస్ ట్రూత్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ది స్టూడెంట్.
1: విద్యార్థులు ఎందుకు కానీ, సామాన్యమైన వ్యక్తులు ఎందుకు కానీ, మనము ఒక విధమైన పలుకును కానీ దృష్టిని కాని శ్రవణమును కాని చెడ్డదిగా మనం భావించరాదు.
0: Whether it is the ordinary students or other ordinary people, you should not allow bad word, bad thought, bad deed to escape you.
1: మొట్టమొదట మన చదువులతో పాటు
0: along with our education
1: వివేక విజ్ఞానమును కూడా నువ్వు పోషించుకోవాలి.
0: We have to develop intelligence.
1: ఈనాటి విజ్ఞానమును మనం అభివృద్ధి గావించుకుంటున్నామే కానీ
0: we are allowing science to develop.
1: ఆ విజ్ఞానమును తగినటువంటి వివేకం మనలో లేదు.
0: But we do not seem to have wisdom necessary for
1: వివేకం లేని విజ్ఞానం చాలా ప్రమాదం.
0: Science without wisdom is rather dangerous.
1: అనుసక్తితో పల మనం ఎన్నో మనం దీన్ని సృష్టిస్తున్నాం.
0: We have been able to create various powers from atom.
1: తద్వారా ఎన్నో ఎన్నో కోట్ల యూనిట్స్ కరెంట్ అంతా కూడా వేస్ట్ చేస్తున్నాము.
0: We are spending crores of units of current.
1: తద్వారా మనం బాంబ్స్ గేమ్స్ అంతా చేసేసి జగత్తుకు అపకారమైనటువంటి యొక్క యంత్రములంతా కనిపెడుతున్నాం.
0: We are manufacturing bombs and machinery which is destructive.
1: అదే ఒక్క విజ్ఞానమును వివేక మార్గంలో విచారణ చేసి దీన్ని కొన్ని విధముల ఉత్పత్తి స్థానంలో మనం ప్రవేశపెట్టి ఎన్ని పంటలు పండించుకోవచ్చు.
0: ఇఫ్ యూ కెన్ ఓన్లీ యూజ్ ది ఆటమిక్
1: ఎన్ని ప్రజలకు అనుకూలమైనటువంటి వస్తువులు సృష్టించుకోవచ్చును.
0: ది ఆటమిక్ పవర్ అండ్ ఎనర్జీ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద మ్యాన్ ఫర్ ప్రొడక్టివ్ పర్పస్.
1: జగత్తు ఉపకార సంబంధమైనటువంటి యొక్క కార్యంలో మనం ఈ విజ్ఞానం ప్రవేశపెట్టాలి కానీ జగత్తుకు అపకారం గావించేటువంటి దాంట్లో ఈ విజ్ఞానం ప్రవేశపెట్టరాదు.
0: యూటిలైజ్ అండ్ ఇంట్రడ్యూస్ సైన్స్ for the welfare of the mankind, not for harming the mankind.
1: కరుకనే విశ్వామిత్ర వశిష్ఠ వామన జమదగ్ని మహర్షుల యొక్క చింత అంతర్పడును వివేకం చేత దీనిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేశారు.
0: They use all their spiritual powers for the welfare of the mankind.
1: కరుకనే ఋషిశక్తియే జ్ఞానము.
0: ఋషి పవర్ ఈజ్ విజ్డమ్.
1: ఈనాటి గ్రంథశక్తియే ఒక విద్య.
0: This book power is this.
1: మీరు విద్యావంతులు కావచ్చును కానీ జ్ఞానులు కాదు.
0: You may be educated persons but not wise ones.
1: ఇంద్రియములను నిగ్రహించుకునేటువంటి విద్యావంతుడే జ్ఞాని.
0: ఓన్లీ దట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ హస్ కంట్రోల్ హిస్
1: సెల్ఫ్. ఇంద్రియములను ఇష్టమైనట్టుగా ప్రవేశపెట్టినటువంటి విద్యావంతుడు జ్ఞాని కాదు, కేవలం విద్యావంతుడు మాత్రమే.
0: ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ హూ యూజెస్ ది సెన్సెస్ ఇన్ ఎ లైసెన్షియస్ వే ఈజ్ ఓన్లీ
1: అవర్ ఒక బుక్ నాలెడ్జ్.
0: ఈజ్ ఓన్లీ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇట్ ఇస్ బుకిష్ నాలెడ్జ్. ఈ
1: నాలెడ్జ్ అనేటువంటిది ఈ తెలివితేటలు అనేటువంటి ఈ యొక్క మేధాశక్తి అనేటువంటిది ఎంత కాలము ఉండదు.
0: ఆల్ దిస్ క్లవర్నెస్ ఆల్ దిస్ ఇంటెలిజెన్స్ ఆల్ దిస్ ఇంటెలెక్ట్ విల్ నాట్
1: విద్యార్థులారా మీరు పరీక్షల నిమిత్తమే అభ్యసించేటువంటి యొక్క పఠనంతా కూడా పరీక్ష అయిన తర్వాత మీరు విచారం చేసుకోండి ఏమాత్రము జ్ఞాపకం ఉండవు.
0: ఆల్ యువర్ స్టడీస్ మెంట్ ఫర్ ఎన్ ఎగ్జామినేషన్ విల్ నాట్ బి అవైలబుల్ ఫర్ యూ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఇస్ ఓవర్.
1: కేవలం పరీక్ష అయిన తర్వాతనే మీ యొక్క చదువులంతా మీకు జ్ఞాపకం లేకపోతే మీ జీవితం అంతా ఇవి ఏ రీతిగా మీరు ఉంచుకోగలరు?
0: ఇఫ్ యూ డు నాట్ రిమెంబర్ వాట్ యువర్ స్టడీడ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్ ఫర్ హౌ లాంగ్ కెన్ యూ కీప్ దీస్ థింగ్స్ త్రూ యువర్ లైఫ్?
1: ఈ తపశక్తి అనేటువంటి ఆధ్యాత్మిక శక్తియే లేకపోతే మీ విద్యాశక్తులన్నీ కొంతకాలం లోపల ఆవిరిగా మారిపోతాయి.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ది స్పిరిచువల్ పవర్ అండ్ ది ఆధ్యాత్మిక పవర్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్
1: మంచికి కానీ చెడ్డకు కానీ మన భావములే మూల కారణములు.
0: ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్ ఈస్
1: ఇక్కడ నుండి మేఘంలో ఎక్కడికో తీసుకోవటం ఎక్కడ నుండి మేఘంలో ఇక్కడ తీసుకురావడానికి కారణం ఏమిటి? గాలియే కారణం.
0: ఇట్ ఈస్ ది బ్రీజ్ విచ్ బ్రింగ్స్ క్లౌడ్స్ హియర్ ఆర్ టేక్స్ దెమ్.
1: మీ ఎందున్నటువంటి దుర్భావం పంపడానికి కానీ ఎక్కడో ఉండేటువంటి యొక్క సద్భావం తెప్పించుకోవడానికి కానీ మీ మనోభావములే మూల కారణం.
0: ఫర్ గెటింగ్ గుడ్ థాట్స్ ఫ్రమ్ సమ్వేర్ అండ్ సెండింగ్ బ్యాడ్ థాట్స్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ యువర్ థాట్స్ విచ్ ఆర్.
1: కనుకనే వేదం కూడా నువ్వు బోధించింది ఇదే.
0: That is what Veda has taught.
1: ఇష్టాన్ని ఫలింపజేయటము అనిష్టాన్ని దూరం గావించటము.
0: Getting one's wishes fulfilled and making one's dislikes.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి శాస్త్ర సంబంధమైనటువంటి మార్గాన్ని అనుసరించినటువంటి వారే మహనీయులు.
0: గ్రేట్ వన్స్ ఆర్ దోస్ హూ ఫాలో ది స్క్రిప్చర్స్.
1: ఇది కేవలం ఒక భారతదేశానికే ఉండవచ్చును, విదేశాల్లో ఎక్కడ ఉంటుంది, వాళ్ళకి ఈ విధమైన శాస్త్రములు ఈ విధమైనటువంటి పఠనలు లేవు కదా అని మీరు సందేహించవచ్చు.
0: యు మే డౌట్ whether the foreign countries have these kind of things. It may be only confined to
1: దేశం. ఒక దేహం వంటిది.
0: A country may be compared to the physical body.
1: ఈ దేహమునకు అనేక రోగములు రావచ్చును.
0: This physical body may get different diseases.
1: అయితే ఒక దేహంలోకి వచ్చిన రోగమే మరొక దేహంలోకి వస్తుంది అని చెప్పుకోవడానికి వీలు లేదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు సే దట్ వన్ బాడీ.
1: ఆయా దేశంలో ఉండేటువంటి సిద్ధాంతం అనుసరించి వారు కూడా దాన్ని అనుసరిస్తూ పోతుంటారు.
0: డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్ అండ్ ది నీడ్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్ దే హావ్ దేర్ ఓన్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ ఓన్
1: ఈ దేశానికి సంబంధించిన సిద్ధాంతం ఈ దేశంకు
0: వాట్ ఎవర్ ప్రిన్సిపల్
1: ఆ దేశంలో సంబంధించిన సిద్ధాంతం ఆ దేశం వారు అనుసరిస్తూ ఉంటారు.
0: దోస్ కంట్రీస్ విల్ బి ఫాలోయింగ్ ప్రిన్సిపల్స్.
1: వారు కూడా ఈ సిద్ధాంతం అనుసరించకుండా పోతే వారు కూడా ఈ అవస్థలకు గురి అయిపోతారు.
0: ఇఫ్ దే డు నాట్ ఫాలో దీస్ ప్రిన్సిపల్ దే విల్ ఆల్సో
1: ఇంతకీ ఒక సిద్ధాంతం అనేది ఎప్పుడు ఉండదు.
0: దేర్ ఇస్ నథింగ్ లైక్ ఎ కామన్ ప్రిన్సిపల్ అప్లికబుల్ టు ఆల్.
1: కడుపు నొప్పి కడుపు నొప్పి అని నాలుగు పేషెంట్లు డాక్టర్ దగ్గరకు వచ్చారు.
0: దేర్ ఆర్ ఫోర్ పేషెంట్స్ హూ కేమ్ టు డాక్టర్.
1: నలుగురికి కడుపు నొప్పి సమానమే.
0: ది స్టమక్ ఏక్ ఇస్ కామన్ ఫర్ ఆల్.
1: కానీ డాక్టర్ నలుగురికి నాలుగు రకమైన ట్రీట్మెంట్ ఇస్తాడు.
0: But doctor gives four different types of treatment.
1: One test chestadu ఒకటి పరీక్ష చేసేసి, నాయన నీకు ఎప్పుడు కడుపు నొప్పికి ఏమి కారణం లేదు, కేవలం గ్యాస్ మాత్రం ఉంటుంది, సోడా బైకార్బ్ మ్యాక్స్ రెండు కలుపుకొని తాగితే నీ కడుపు నొప్పి పోతుంది అంటాడు.
0: Well, child, you need not be very much worried about your stomach ache. It is only an account of gas. And if you take a mixture of...
1: You go to Kalpnappika, what's in the country, what's in the country? Nayana, don't you do it? You have to do hot water fermentation.
0: For another person, the prescription is, give hot water fermentation, your stomach
1: ache. You have to do hot water fermentation. నీకు ఏం లేదు కడుపులో కట్టేసేసింది, ఇంత సాల్ట్ ఇస్తాను, రెండు తొలి భేద అయిపోతే సరిపోతుంది పోమన్నాడు.
0: ఫర్ ది థర్డ్ పర్సన్ షీ గివ్ for the movement of the bowel and he just said your stomach ache will be cured.
1: ఇంకో కడుపులో వాడి ఇమ్మీడియట్ గా ఆపరేషన్ చేయాలంటాడు.
0: For the fourth one, he said that there is need for immediate operation as it is the case of appendicitis.
1: ఈ అపెండిసైటిస్ రావటం చేసి తీరాలి. నలుగురికి కడుపు నొప్పి ఒకటే కదా, వీళ్ళకి ట్రీట్మెంట్ ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాయి?
0: ఆల్ ది ఫోర్ హ్యాడ్ ది సేమ్ స్టమక్ ఏక్.
1: అదే రీతి గానీ అనేక దేశంలో అనేక విధములుగా ఈ నొప్పులు ఉండొచ్చును, ఈ బాధలు కలగవచ్చును, కానీ ఆయా దేశానికి తగినటువంటి ట్రీట్మెంట్ అక్కడ ఉంటుంటాడు.
0: డిఫరెంట్ కంట్రీస్ మే హావ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ బట్ అప్రోప్రియేట్ టు ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంట్రీ.
1: రోగం ఒకటిగా మనకు బాహ్యంగా కనిపించినప్పటికీ అంతర్ముఖంలో దానికి రోగముల భావం వేరు వేరే ఉంటాయి, దానికి మందులు కూడా వేరు వేరే ఉంటాయి.
0: For external viewing, the disease is common. For our Bharat, this is the type of medicine which can
1: cure the disease. Kevalam vidyana pisinchinatta matramana manamu veerulam kaamu maaniyulu kaamu adhikaralam kaamu.
0: By merely studying and getting knowledge of this type of education, we are not going to be heroes or really knowledgeable.
1: Vidya vijnanam kosam krushi kooti kosam. నీవు కూటి కోసం కృషి చేయి, కానీ విద్యతో నీవు కూటిని పొందడానికి వీలు కాదు.
0: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ ఫర్ విజ్డమ్, కల్టివేషన్ ఇస్ మెంట్ ఫర్ ఈటింగ్ లైవ్లీహుడ్.
1: ఈ కరోనా చేత ఈనాడు అంతా కూడా కడుపు నిమిత్తమే బాధపడుతున్నాం.
0: అన్ అకౌంట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్స్ ది కలిగి ఎవ్రీథింగ్ ఇస్ కన్సిడర్డ్ మెంట్ ఫర్ స్టమక్.
1: విద్యార్థులారా, మన కడుపు నిండినంత మాత్రం మనకు తృప్తి కాదు. మన సోదరులైనటువంటి యొక్క ప్రజలు ఎంతో మంది ఉంటున్నారు, వాళ్ళ కడుపు కూడా నిండడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి కంటెంట్ ఆర్ హ్యాపీ బై మియర్లీ ఫిల్లింగ్ అవర్ స్టమక్. We should work for the welfare of the country.
1: Vyaktigati samajamlo praveshinchandi.
0: From individual to society.
1: Ee samajam nunchi kuda nu deshamlo praveshinchandi.
0: From society to the nation.
1: Kanukane neevu vyaktigane untakoodadu.
0: You should not remain always
1: pasitanga undetundi manavudu.
0: Human being full of
1: nimittanga maralante,
0: if he wants to transform himself into divinity,
1: manomarpu atyanta avasaramu.
0: Transformation of the mind is essential.
1: Ee manasu marinappude manishi maragaladu.
0: Only with transformation of the mind, man can change.
1: Kevalam manishi marinanta matrame prayojanam ledu.
0: By mere change of man, there is no use.
1: Manasunu marchukovali.
0: There is need for change of mind.
1: Adi vidya valla manam sadhinchavalsinatundi pradhanamainatundi yokka gharata.
0: The most important purpose of education is this.
1: Edo ooriki degree lu pettukuntu povatam kaadu.
0: It is not meant for merely keeping degrees.
1: Ee degrees anta kodalo మానసికంగతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి భావంలో ప్రవేశపెట్టాలి.
0: వీ హావ్ టు యూజ్ ఆల్ దీస్ డిగ్రీస్ ఫర్ డివైన్ పర్పస్.
1: అది పొందవలసినటువంటి డిగ్రీ ఏమిటంటే, సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృత పుత్రుడైన అనేటువంటి బిరుదును మనం పొందాలి.
0: వీ హావ్ టు గెట్ ద టైటిల్ దట్ యు ఆర్ ది చైల్డ్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: అదే మనం సాధించవలసినటువంటి డిగ్రీ.
0: దట్ ఇస్ ద డిగ్రీ విచ్ యు హావ్ టు గెట్.
1: దానిని సాధించాలి. ఈ డిగ్రీ అంతా మనకి ఎందుకు?
0: వితౌట్ అచీవింగ్ దట్ డిగ్రీ, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? These degrees may be useful for the world in a way.
1: Ito paatu daayam kuda jodinchukovali.
0: Along with this you should get that degree also.
1: Durasalaku mana guri kaakoda.
0: Do not become greedy.
1: Dharmam sampadinchavalsindi.
0: Earn money.
1: Dharmam tho vinyoginchavalsindi.
0: Use it for dharma.
1: Daanam cheyavalsindi.
0: Do charity.
1: Dhanyata kalagavalsindi.
0: Sanctify your life.
1: Aithe oka vidhamainatundi limit pettukovali.
0: But keep always
1: oka parimitham untundali.
0: There is need for limit.
1: Vidyarthulara meeku aneka paryayalu cheppanu.
0: Your students, I told a number of times.
1: Ee dharmam aneetundi kuda nu.
0: Even this money
1: calls shoe vanti,
0: it may be compared to a shoe, footwear.
1: Kaaliki tadukuneetundi boots vanti,
0: it is something like a boot
1: worn by dhanani kodave poojinche dhanani kaalu cheppulani antunnade sai baba anukundi. Adi nijanga anti, adi oka boots le.
0: Money is compared to shoe which is worn by the foot.
1: Mana kaaliki correct size ga vachinappude mana chakkaga nadachagalam.
0: You can walk with the shoe only when it is correct size one.
1: Adi tight aygina ayipothe nadachalemu.
0: If it is too tight you cannot walk.
1: అది లూజ్ అయితే కూడా నడతలేము.
0: ఇఫ్ ఇట్ ఇస్ టూ లూజ్ ఐస్ ఆల్సో యూ కెనాట్ వాక్ ఐదర్.
1: కనుక మనకు ధనం ఎక్కువగా వచ్చినా కూడా మనం సరి అయినటువంటి యొక్క స్థితిని పొందలేము.
0: ఇఫ్ యూ హావ్ ఎక్సెస్ మనీ యూ విల్ బి ఇన్ ఫర్ ట్రబుల్.
1: ధనం తక్కువగా ఉంటుంటే కూడా మనం సుఖశాంతిని పొందలేము.
0: ఇఫ్ దేర్ ఇస్ షార్టేజ్ ఆఫ్ మనీ యూ కెనాట్ హ్యావ్ హ్యాపీనెస్.
1: అవసరమైన మనీ కావాలి మనకు.
2: you should have as much as you need.
1: అధికంగా కోరరాదు.
2: Do not aspire to have much more money than what is necessary.
1: ఆ యొక్క చిత్తాన్ని మీ హృదయంలో హత్తుకునేటట్టుగా చూసుకోండి.
2: Establish this firmly in your heart.
1: సంపాదించండి.
2: Earn.
1: సంపాదించడానికి సద్వినియోగం చేయండి.
2: Use it properly.
1: అందువల్లనే విద్య ఒసగును వినయము, వినయములను కలుగు పాత్రత, పాత్రత వలన ధనము, ధనము వలన ధర్మము, దాని వలన ఐహిక ఆముష్మిక అంబులు నందు.
2: Education gives humility, humility gives deservedness, deservedness gives money, and through money you do charity and then get immortality and sanctify your life.
1: కనుకని మనం purity ని మనం ఎక్కువ తీసుకోవాలంటే మొట్టమొదటి charity చేయాలి.
2: If you want to get purity, do charity in the first place.
1: Charity వలనే purity.
2: You can get purity through charity.
1: Purity వలనే unity.
2: Through purity you can get
1: unity. లేకపోతే enmity అవుతుంది.
2: If there is no purity, there will be enmity.
1: ఈ purity వలనే divinity.
2: Through purity you can get divinity.
1: కనుకని మనము నిజమైనటువంటి చారిటీ నుంచినే డివినిటీ రావాలి.
2: త్రూ చారిటీ యూ కెన్
1: దాని వేదంలో నకర్మణ ప్రజయాధనైన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం వల్లనే అమృతత్వం మనకు ప్రాప్తిస్తూ వచ్చింది.
2: దిస్ ఇస్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వేద వెన్ ఇట్ ఇస్ సెడ్ దట్ ఓన్లీ త్రూ సాక్రిఫైస్ యూ కెన్ ఒబ్టెయిన్ ఇమ్మోర్టాలిటీ.
1: సమాజ సేవను మనం అధికంగా చూసుకోవాలి.
2: అండర్ టేక్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
1: మన తోటి మానవులతో సరైనటువంటి యొక్క జీవితాన్ని మనం గడపాలి.
2: వీ షుడ్ లివ్ వెల్ విత్ అవర్ ఓన్ ఫెలో హ్యూమన్ బీయింగ్.
1: దాన్ని విశాలమైనటువంటి హృదయంగా మార్చుకోవాలంటే మన లోపల దివ్య భావాలు మనం పెంచుకోవాలి.
2: ఓన్లీ విత్ డివైన్ ఫీలింగ్స్ యూ కెన్ బ్రాడన్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్.
1: హృదయం కలిగినటువంటి మాధుర్యాన్ని అనే ప్రేమను మనం అనుభవించాలి.
2: యూ షుడ్ ఎంజాయ్ ది స్వీట్నెస్ ఆఫ్ లవ్.
1: అది లేకపోతే కృత్రిమైనటువంటి జీవితమే.
2: అదర్వైజ్ యువర్ లైఫ్ ఈజ్ ఆర్టిఫిషియల్.
1: కనుకనే ప్రేమను పెంచుకోండి.
2: డెవలప్ లవ్.
1: జీవితాన్ని ప్రేమమయంగా మార్చుకోండి.
2: ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇంటూ లైఫ్.

0: మర నిత్యమనిత్యత. విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: భగవత్ తత్వము గురించుటకు లేక భగవత్ తత్వాన్ని తెలుసుకొనుటకు కొన్ని విధములైనటువంటి అర్హతలు కూడాను అత్యవసరం.
1: టు అండర్స్టాండ్ ది డివినిటీ వీ నీడ్ ఎలిజిబిలిటీ.
0: భాగవతమును భగవత ఇదం భాగవతం అని కొందరు పండితులు బోధించారు. అనగా భగవంతుని గురించి చెప్పినటువంటి చరిత్రలకే భాగవతము అని పేరు.
1: Some scholars gave the meaning of Bhagavata as the stories of the Lord.
0: మరి కొందరు భాగవతానాం ఇదం భాగవతం అన్నారు. అనగా భక్తులను మాత్రమే గురించి ప్రబోధించినటువంటిదే భాగవతము అన్నారు.
1: Another interpretation is it's the record of the stories of devotees.
0: వారి వారి భావశుద్ధులను పురస్కరించుకొని వారి వారి ఆదేశాలను ఈ విధంగా అందిస్తూ వచ్చారు భాగవతం పైన.
1: They gave interpretations basing on their own feelings and purity of thought.
0: భక్తుని భగవంతుని ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాన్ని గురించి బోధించినదే భాగవతం.
1: ఇట్ ఈస్ దిస్ టెక్స్ట్ భాగవత దట్ ఎక్స్ప్లెయిన్స్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: భక్తులకు భగవంతునకు మధ్యనున్నటువంటి సేతువే ఈ భాగవతం.
1: దిస్ టెక్స్ట్ భాగవత ఇస్ ద బ్రిడ్జ్ బిట్వీన్ ద డివోటీ అండ్ గాడ్.
0: భాగవతమును చక్కగా గుర్తించవలనన్నా అర్థం చేసుకుని వర్తించవలనన్నా దీనికి నాలుగు విధములైనటువంటి అర్హతలు అత్యవసరం.
1: ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ అండ్ ద మీనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ భాగవత వీ షుడ్ హ్యావ్ ఫోర్ ఇంపార్టెంట్ రిక్విజిట్స్.
0: త్యజ దుర్జన సంసర్గం మొట్టమొదట దుష్ట సంఘం నుంచి మనము దూరంగా ఉండాలి.
1: వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: దుష్టులనగా కేవలము బాహ్యమైనటువంటి యొక్క దేహంతో ఆచరించినటువంటి దుష్ట చర్యలు మాత్రమే కాదు.
1: The bad here doesn't mean not merely external actions.
0: Dushta bhavamulu dushta chintanalu kudanu manasu nundi veru cheyali.
1: We should give up bad thoughts and bad feelings also within.
0: Lopala unnatundi dushta sankalpamule bahirmukhamga dushta karyamuluga erpadutuntayi.
1: Only inner wicked thoughts reflect on our external action.
0: Kanuka దుష్ట సంఘము నుంచి మనము అత్యంత త్వరగా మనము దూరమైపోవాలి.
1: Therefore, as soon as possible, we should run away from bad company.
0: కారణమేమనగా
1: the reason is
0: దుష్ట సంఘము చేత భక్తుడు కూడా నాస్తికుడుగా మారుతాడు.
1: Because of bad company, even a devotee would become an atheist.
0: విరాగి కూడాను సరాగిగా మారుతాడు.
1: The detached becomes attached one.
0: ఆస్తికుడు కూడాను నాస్తికుడుగా మారుతాడు.
1: ఎథీస్ట్ బికమ్స్ ఎన్ ఎథీస్ట్.
0: కారణం ఈ సంఘ దోషమే.
1: ద డిఫెక్ట్ ఆఫ్ ద కంపెనీ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే టెల్ మీ యువర్ కంపెనీ ఐ షాల్ టెల్ యూ వాట్ యు ఆర్. మన కంపెనీ ఎలాంటిదో, మన యొక్క స్నేహము ఎలాంటిదో, మన యొక్క సంఘం ఎలాంటిదో, మన యొక్క కూడిక ఎలాంటిదో, మనం కూడాను అలాంటి వారిగా తయారవుతాం.
1: యాజ్ ఇస్ ది కంపెనీ సో యు ఆర్, యాజ్ యువర్ అసోసియేషన్ సో యు ఆర్, as your friendship are you become like that.
0: Bhagavatamanandu dushtunakante kudanu visharthamu chala uttamamainatundi ani vivarinchindi.
1: Bhagavata said that a poisonous snake is much better than wickedness.
0: Visharthamu edo okka paryayam maatrame karustundi.
1: The poisonous snake bites you once.
0: Kani dushtudu samaya sandarbhamnu విచారించక రాత్రింపగలుకులను కరుస్తుంటాడు. అది వానికి ఆనందం.
1: బట్ ద వికెడ్ మ్యాన్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ బై అటాకింగ్ యూ irrespective of the considerations of the
0: time. ఏదో విధమైనటువంటి మార్గంలో నిరంతరం కొడును ఇతరులను బాధించటము, నొప్పించటము, హింసించటము, ఏడ్పించటము, ఇది దుష్టులకు ఒక విధమైనటువంటి యొక్క ఆనందం.
1: The wicked man feels happy when he hurts you, when he harms you, when he makes you cry for one reason or
0: another. ఇతరులను నిందించక, ఇతరులను విమర్శించక, ఇతరులను బాధించక వారికి నిద్ర కూడాను పట్టదు.
1: The wicked man cannot sleep without accusing you, without criticizing you, without harming you.
0: ఎట్టి వారి సంగము చేరినా అట్టి మనసుగా మారుతుంది మానవునకు.
1: We get the mind depending upon the company.
0: భాగవతమునందు నీకు తెలుసును, దుర్యోధన, దుశ్శాసన, శకుని, కర్ణ వీరిని నలుగురిని కూడాను దుష్ట చతుష్టయములని పేరు పెట్టారు.
1: In Bharata, you know the wicked four, Duryodhana, Dushyasana, Shakuni and Karna. Wicked four.
0: Karnudu chala uttamudu.
1: Karna is noble.
0: Kani, ee sangadoshamu cheta, Karnudu kudanu, dushta chetushtayamulo kudanu, okkadiga maaradu.
1: Because of the bad company, Karna also became wicked man.
0: Kanuka, manamu, dushta sangamu nunchi kudanu, enta twaraga manamu dooram avutumo, అప్పుడే మనం దైవత్వం అనేటువంటిది మనలో కొంత ప్రకాశిస్తుంది.
1: Therefore, sooner we run away from the bad company, we can experience divinity.
0: దుష్ట సంగమును వదలినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you run away from the bad company.
0: సాధు సమాగమం, సాధువుల యొక్క సమాగమం కూడాను కావాలి.
1: You need the company of the pious people.
0: సత్సంగము చేరాలి.
1: యు షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: మంచి వారితో మనము స్నేహము చేసుకోవాలి.
1: యు షుడ్ హావ్ ఫ్రెండ్షిప్ విత్ గుడ్ పీపుల్.
0: అప్పుడే ఈ యొక్క విలువను మనం కొంతవరకు అర్థం చేసుకున్న వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ టు సమ్ ఎక్స్టెంట్ ఇట్స్ వాల్యూ.
0: స్మర సాధు సమాగమం, భజ సాధు సమాగమం. సాధువు చేత చేరి అనగా సద్గుణములు కలిగినటువంటి వారితో చేరి సరైనటువంటి యొక్క ప్రవర్తనలో మనము జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి.
1: Therefore, be close to the pious good people who have got virtues and cultivate that kind of behavior.
0: ఈ రెండు ఉండినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you have these two.
0: కురు పుణ్య మహోరాత్రం, నిరంతరము కూడాను మనము పవిత్రమైనటువంటి కార్యములో మనం పాల్గొనాలి.
1: Incessantly, day and night, participate in sacred actions.
0: పుణ్యము అనగా ఈ జగత్తునందు ఏదో కొంతమందికి అనుకూలములు, లేక కొంతమందికి సహాయములు, కొంతమందికి దాన ధర్మములు ఈ విధంగా చేసినప్పుడు ఇవి పుణ్యము అని మనం భావిస్తున్నాం.
1: ఫ్రమ్ ద ఆర్డినరీ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ వి థింక్ దట్ మెరిటోరియస్ యాక్షన్స్ మెన్ ప్రొవైడింగ్ కన్వీనియన్స్ అండ్ హెల్ప్
0: పుణ్యముగా భావించలేదు.
1: ఇట్స్ నాట్ దట్ మెరిట్.
0: పరోపకార పుణ్యాయ అన్నాడు. పరులకు ఉపకారం చేయటం పుణ్యము అని దీని యొక్క అర్థమని భావించారు లోకులు.
1: People thought to render service to others is merit.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: But that's not the meaning.
0: పర ఉపకార, ఇది పరోపకార.
1: Three words, para upakara, paropakara.
0: పర దివ్యత్వానికి,
1: పర ఫర్ divinity.
0: ఉప సమీపము,
1: ఉప ప్రాక్సిమిటీ.
0: కురు వెళ్ళటము,
1: కురు గోయింగ్ ఓవర్ దేర్.
0: దివ్యత్వానికి సమీపంలో చేరటమే ఇది పుణ్యము అని దీని అర్థము.
1: To be in close proximity to the divinity is paropakara.
0: కనుక భాగవతమునకు భగవంతునకు భక్తులకు అత్యంత సమీపంగా పోవటమే నిజమైనటువంటి పుణ్యము. ఈ పుణ్యము గురు అహోరాత్రం రాత్రిం పగలు కూడా దీన్ని చింతించాలి.
1: Therefore, the highest merit lies in the divinity, in the devotee, going very close to God.
0: నాలుగవ క్వాలిటీ,
1: the fourth quality.
0: మరా నిత్యం అనిత్యతాం, ప్రతి విషయమునందు కూడా మానవులకు డిస్క్రిమినేషన్ చాలా అవసరం.
1: ఇన్ ఎవ్రీ మ్యాటర్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి విషయాన్ని మనము మన తెలివితేటలకు వరకు కూడా కొంత విచారణ చేయాలి.
1: విత్ ఆల్ అవర్ ఇంటెలిజెన్స్ వీ షుడ్ ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్. ఈజ్ ఇట్ good or bad, right or wrong?
0: ఈ విధమైనటువంటి యొక్క విచారణ సలిపిన తర్వాత ఏది మంచిదో దానిని మాత్రమే మనము అనుసరించాలి.
1: After discriminating, we should follow what is
0: మంచి అనగా ఏమిటి, ఏది నిత్యమో దానిని మాత్రమే అనుసరించాలి.
1: What is good here, that which
0: ఏది అనిత్యమో దానిని విసర్జించాలి.
1: That which is transient, we should give up.
0: ఈ నాలుగు విధములైనటువంటి యొక్క విలువను కూడా మనము పెంచుకున్నప్పుడే భాగవతము యొక్క తత్వము, రహస్యము, దాని యొక్క అంతరార్థము చక్కగా హృదయానికి హత్తుకోగలదు.
1: When we understand and cultivate these four values, we will be able to understand in full the significance and secrets of Bhagavata.
0: Yadavulu yokka prabhu,
1: the king of Yadavas,
0: Surudu sami.
1: Surudu.
0: His name is Surudu.
1: His name is Surudu.
0: Yadavulu yokka vamsamu yati aneetvanti yokka తత్వము నుండి యదు అనేటువంటి ఒక రాజు యొక్క సంతతిగా చేరి ఇది యాదవులు అనేటువంటి పేరునికి వచ్చింది. యయాతి యొక్క కుమారుడైనటువంటి యదు,
1: యదు ఇస్ ది సన్ ఆఫ్ యయాతి,
0: అతని రాజ్యమును రెండు భాగములుగా విభజించాడు.
1: హి డివైడ్ హిస్ కింగ్డమ్ ఇంటు టూ పార్ట్స్.
0: ఒక రాజ్యమునకు మధుర అని పేరు పెట్టాడు.
1: వన్ పార్ట్ ఇస్ కాల్డ్ మధుర.
0: రెండవ రాజ్యమునకు సూరసేన అనేటువంటి పేరు పెట్టాడు.
1: ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది కింగ్డమ్ ఇస్ సూరసేన.
0: అతనికి ఇరువురు కుమారులు.
1: హెస్ టూ సన్స్.
0: పెద్దవాడు ఉగ్రసేనుడు.
1: ద ఎల్డెస్ట్ ఇస్ ఉగ్రసేన.
0: రెండవ వాడు దేవకుడు.
1: ద సెకండ్ వన్ ఇస్ దేవకుడు.
0: ఈ ఉగ్రసేను యొక్క కుమారుడే కంసుడు.
1: కంస ఇస్ ది సన్ ఆఫ్ ఉగ్రసేన.
0: ఏకైక పుత్రుడు. రెండవ పుత్రిక కానీ పుత్రుడు కానీ లేడు.
1: హీస్ ది ఓన్లీ సన్. హిస్ నో బ్రదర్ ఆర్ సిస్టర్.
0: ఇంకా తమ్మునకు ఒకే పుత్రిక.
1: బ్రదర్ హ్యాస్ ఓన్లీ వన్ డాటర్.
0: ఆమె పేరే దేవకి.
1: హర్ నేమ్ ఇస్ దేవ.
0: దేవకుని బిడ్డ దేవకి.
1: ద డాటర్ ఆఫ్ దేవకుడు ఇస్ దేవకి.
0: కంసుడు తనకు అన్న తమ్ముడు కాని అక్క చెల్లెండ్రు కాని వేరు లేకపోవటం చేత ఈ దేవకీదేవిని అత్యంత ప్రాణ సమానముగా తాను ప్రేమించి అనుభవంతో అనేక రకములైనటువంటి ఒక ఆమెకు ఆదర్శాలు అందిస్తూ నిరంతరము కూడా ప్రాణ సమానముగా చూసుకుంటూ వచ్చాడు.
1: కంస హ్యాస్ నో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ దేర్ఫోర్ హి డెవలప్డ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దేవకి, కన్సిడర్డ్ హర్ యాజ్ హిస్ వెరీ లైఫ్.
0: ఈ అనురాగమునకు హద్దే లేకపోయింది.
1: ది అటాచ్మెంట్ హ్యాస్ నో బౌండ్స్.
0: దేవకీ దేవి కంసుని రెండవ ప్రాణంగా భావిస్తూ వచ్చాడు కంసుడు.
1: కంస థాట్ దేవకి యాజ్ హిస్ వెరీ లైఫ్.
0: ఈ విధంగా కాలం గడుస్తుండగా
1: యాజ్ ద టైమ్ వాజ్ పాసింగ్ బై
0: సూర్యుడి కుమారుడైనటువంటి వసుదేవునకు ఈ యొక్క దేవకీ దేవిని ఇచ్చి వివాహం జరిగింది.
1: ద మ్యారేజ్ వాజ్ పర్ఫార్మ్ బిట్వీన్ వసుదేవ అండ్ దేవకి.
0: ఈ వివాహము అత్యంత ఆనందంగా జరిపాడు కంసుడే.
1: కంస పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఇన్ ఎ గ్రాండ్ వే.
0: తిరిగి దేవకి వసుదేవులను వీక్కొడుతూ చేసే సమయం లోపల అనేక విధమైనటువంటి యొక్క ఆభరణములు, గుర్రములు, ఏనుగులు, అనేక రథములు కూడాను అతను స్వయంగానే అందిస్తూ వచ్చాడు.
1: వైల్ బిడ్డింగ్ దెమ్ ఫేవర్, సెండింగ్ దెమ్ హోమ్, కంస హ్యాండెడ్ ఓవర్, గిఫ్టెడ్ దెమ్ సో జ్యువెలరీ, హార్సెస్ అండ్ ఎలిఫెంట్స్.
0: యొక్క కంసుడు ఇంత ప్రేమతో చూచినటువంటి కంసుడు,
1: కంస విత్ లాట్ ఆఫ్ లవ్,
0: కడపటికి పరమ ద్వేషిగా మారిపోయాడు.
1: అల్టిమేట్లీ డెవలప్ హేట్రెడ్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: స్వార్థమే.
1: సెల్ఫిష్నెస్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈనాటి లోకము లోపల తమ యొక్క అభీష్టములకు, తమ యొక్క ఆశలకు అడ్డు తగిలినప్పుడు తల్లి అయినా సరియే, తండ్రి అయినా సరియే, మిత్రుడైనా సరియే, సోదరుడైనా సరియే ఏమాత్రము లెక్క చేయడు ఈనాటి మానవ రాక్షసుడు.
1: Today the modern man, like a German, is not mindful of a brother or a father or a mother or a sister or
0: ఎవరి అయినా సరే
1: if he objects his desire,
0: బాధించక తప్పడు.
1: He is bound to harm anyone.
0: అలాంటి దుర్బుద్ధులకు సరి అయినటువంటి దాన్ని మనము చక్కని బుద్ధి నేర్పాలి.
1: We should teach such wickedness.
0: ఇట్టి దుస్సంగమునే మనము దూరంగా చేసుకోవాలి.
1: We should run away from such bad company.
0: దుర్జన సంసర్గం. ఇలాంటి దుష్టులను మనం దూరంగా పెట్టాలి.
1: వి షుడ్ కీప్ ఆఫ్ ఆల్ ది వికెట్ పీపుల్.
0: కేవలం స్వార్థమే స్వార్థమే జీవితంగా భావిస్తుండాలి.
1: దే గో బై ఆల్ సెల్ఫిష్నెస్ త్రూ అవుట్ దేర్ లైఫ్ టైమ్.
0: ఈ విధముగా తానే స్వయంగా రథమును నడుపుతూ దేవకి వసుదేవులను తీసుకుని వెళుతున్నాడు వసుదేవుని యొక్క గ్రామానికి.
1: ఇన్ఫాక్ట్ కంస హూ వాజ్ ద చారిటీర్ ఆన్ ద డే డ్రైవింగ్
0: వసుదేవైనటువంటి యొక్క ప్రొసెషన్ జరుగుతుండాలి.
1: ఇట్స్ వెరీ గుడ్ ప్రొసెషన్.
0: కానీ ఆ సమయంలో ఆకాశవాణి నుండి ఒక విధమైనటువంటి శబ్దం వినిపించింది.
1: అట్ ద టైమ్ ద హర్డ్ ఎథీరియల్ వాయిస్.
0: ఓ మూర్ఖుడా,
1: ఓ ఫూలిష్ మ్యాన్,
0: నీ రథములో ప్రయాణముగుతున్నటువంటి ఆ స్త్రీ వలన నీకు మరణం సంభవిస్తుంది.
1: యు ఆర్ గోయింగ్ టు డై బికాస్ ఆఫ్ ద ఉమెన్ దేర్ ఇన్ ద చారియట్.
0: ఆమె గర్భంలో జన్మించేటువంటి ఒక అష్టమ పుత్రుడే నీ యొక్క దీనికి హతమారుస్తాడు.
1: ద ఎయిత్ చైల్డ్ షీ ఈస్ గోయింగ్ టు బిగెట్ విల్ ఫినిష్ యూ ఆఫ్.
0: ఒక్క నిమిషములో రథం నుంచి దుంకాడు.
1: హి గాట్ అప్ ఫ్రమ్ ద చారియట్ ఇన్ ఎ మోమెంట్.
0: ఈ రథములో కూర్చున్నటువంటి యొక్క దేవకీ దేవు కొప్పును పట్టాడు.
1: హి కాట్ హోల్డ్ ఆఫ్ హర్ హెయిర్,
0: క్రిందికి ఈడ్చాడు.
1: బ్రాట్ హర్ డౌన్,
0: కుడి చేతితో ఖడ్గం ఎత్తాడు.
1: అండ్ హి లిఫ్టెడ్ హిస్ స్వార్డ్.
0: ఏ విధమైనటువంటి యొక్క దీంతో కూడా అందరూ తన్మయత్తులైపోయారు.
1: All were very much surprised.
0: Chala bhayankaramainatundi drishyam jarugutu untundali.
1: They were all fear stricken because of the situation.
0: Vasudeva vachi rendu chetulu gattiga pattukunnadu.
1: Vasudeva came with both of his hands.
0: Kamsa nee prana samanamain pettini sodarini ee vidhanga hinsinchadam manchidi kaadu.
1: Kamsa, it's not proper for you to hurt your sister.
0: Neevu maha goppa vamsamlo janminchinatundi vaadavu.
1: You belong to a very great clan.
0: Sura vamsam ante goppa vamsam.
1: You belong to a great clan of Sura.
0: Alanti vamsamnuku keertini paadu chestunnavu.
1: You don't put that clan into disrepute.
0: Hatya patamanaku guri avutunnavu.
1: You are going to commit a sin of killing a woman.
0: Idi sari kaadu.
1: It is not proper.
0: Nee rendava pranamga bhavinchinatundi sodarini ee vidhanga hinsinchadam manchidi kaadu.
1: It is not proper on your part to hurt, to kill your sister whom you consider the very life.
0: Shantini vahinchu.
1: Be peaceful.
0: Vicharana chey.
1: Inquire.
0: Manavudu puttukuto paatu maranam kudanu puttundi.
1: Along with birth, the death is also born.
0: ఈ జనన మరణములు రెండు కూడా ఒకే పర్యాయం పుడతాయి.
1: ద బర్త్ అండ్ డెత్ ఆర్ బోర్న్ అట్ ద సేమ్ టైం.
0: నేను కాకపోయినా మరొక నాడైన కూడా మరణము తప్పదు.
1: వన్ డే ఆర్ అదర్ వన్ ఇస్ బౌండ్ టు డై.
0: కనుక నీ స్వార్థం నిమిత్తమై ఈ పవిత్రమైనటువంటి ఒక స్త్రీని గంటలు కూడా కాలేదు ఇంకా వివాహం జరిగి, అలాంటి పవిత్రమైనటువంటి హృదయాన్ని ఈ విధంగా నీవు హింసించడం మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ యువర్ వన్ అవర్ పాస్ట్ ఎవర్ సిన్స్ దే ఆర్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ యువర్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ యూఆర్ గోయింగ్ టు కిల్ హర్.
0: నా ప్రాణములకు అపాయం ఈమె నుండియే జరుగుతుంది.
1: మై లైఫ్ ఇస్ పుట్ టు డేంజర్ బికాస్ ఆఫ్ హర్.
0: ఈమెను మేము శిక్షించాలి.
1: Therefore I must punish her.
0: ఇది తప్పినది కాదని కఠినంగా పలికాడు కంసుడు.
1: He spoke very harshly that it must be done.
0: ఇంకా వీలు లేక పుత్రుడు జన్మించడానికి కాలం ఉంటుండాలి, అంతకాలమైనా కూడా ఈమె బ్రతకగలదు అనేటువంటి ఊహను ఊహి, కంస, ఈమె వల్ల నీకు ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించదు.
1: Still time to give birth to child. Till then you are not going to be in danger.
0: Akasha vani yaka artham yevti. Astama garbhamulo puttadu ninnu sinchinchetunte vaadunnaru.
1: What is that you heard from the ethereal voice? The eighth child will put you to danger.
0: Puttina prati biddanu kudanu marukshaname neeku appirustanu.
1: I will hand over every child immediately after birth.
0: Yemeni vadana pettu unnadu.
1: He said leave her.
0: Koncham yochinchi idi sariyainatunte yokka maatani.
1: He accepted the proposal.
0: నాకు ఆమె అష్టమ పుత్రుడు కదా, నా యొక్క ప్రాణములకు అపాయం సంభవించేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ది ఎయిత్ చైల్డ్ హూ కిల్ మీ.
0: కనుక ఈమెను వదిలిపెడదామని వదిలాడు. రథం దిగి ఇంటికి వెళ్లాడు.
1: హీ డిసైడెడ్ టు లీవ్ హర్ అలోన్, గాట్ డౌన్ ఫ్రమ్ ద చారియట్ అండ్ రిటర్న్.
0: ఎంతో ఆనందంగా, మంగళకరంగా, శుభంగా ఇంటికి చేరవలసినటువంటి దేవకీ వసుదేవులు కంటిదారంతో చేరాడు రాజ్యాన్ని.
1: దేవకి వసుదేవ హూ ఆర్ టు రిటర్న్ జాయ్ఫుల్లీ బ్లిస్ఫుల్లీ రిటర్న్ హోమ్.
0: దుఃఖంతో ప్రారంభమైంది వారి జీవితం.
1: దేర్ లైఫ్ కమెన్స్ విత్ గ్రీఫ్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఈ దుష్టుల యొక్క సంఘం చేతనే.
1: బ్యాడ్ కంపెనీ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ దుష్టత్వం అనేటువంటిది మొదలు మనకు కనిపించదు.
1: ద వికెడ్నెస్ ఇస్ నాట్ సీన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: క్రమక్రమేణా అది ఆచరణలో వచ్చినప్పుడే ఇది మనకు కనిపిస్తుంది.
1: గ్రాడ్యువలీ ఇన్ యాక్షన్ యూ విల్ ఫైండ్ ఇట్.
0: చేరారు. కొంతకాలం జరిగిన తర్వాత ఒక బిడ్డ పుట్టింది.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే బిగాట్ ఏ చైల్డ్.
0: సత్య సంపన్నులైనటువంటి వారు ఆడిన మాట తప్పరు.
1: ద వన్ హుడ్ అప్హోల్డ్ ట్రూత్.
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు కూడా వారు ఆడిన మాట తప్పరు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే విల్ నాట్ బ్రేక్ దేర్ ప్రామిస్.
0: వారే సజ్జనులు.
1: దే ఆర్ గుడ్ పీపుల్.
0: ఈ కంసుడు అనేటువంటి వాడు మహాదుష్టుడు. వీడు సంఘాన్ని వదలాలి. అలాంటి సజ్జన సంఘాన్ని మనం చేరాలి.
1: కంస ఇస్ ద వర్స్ట్ వికెట్ మ్యాన్. యు షుడ్ రన్ అవే ఫ్రమ్ సచ్.
0: అవసరమైనప్పుడు ప్రామిస్ చేయటము, తదుపరి దానిని మర్చిపోవటము. వీడు కూడా నువ్వు దుష్ట సంఘములో ఒకడు.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ నీడ్ దే మేక్ ప్రామిసెస్, లేటర్ దే విల్ బ్రేక్.
0: ఆడిన మాట తప్పడం కంటే మరొక పాపము లేనేలేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ సిన్ దాన్ బ్రేకింగ్ ద ప్రామిస్.
0: అది ఏ బలి చక్రవర్తి కూడా చెప్పాడు, తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు, ఇది సరైనటువంటిది కాదు, నీవు రాజ్యాన్ని దారబోస్తున్నావు, ఇది నీకు సరైనటువంటిది కాదు, భవిష్యత్తులో చాలా చిక్కులు కలుగుతాయి అని ఎంతో బోధించాడు.
1: దట్స్ వాట్ ఈస్ థాట్ బై శుక్రాచార్య టు ఎంపరర్ బలి, యూఆర్ ఆఫరింగ్ యువర్ కింగ్డమ్, ఈస్ నాట్ ప్రాపర్ ఫర్ యూ.
0: బలికి తప్పుట కంటే పాపమున్నే అన్నాడు బలి చక్రవర్తి.
1: బలికి
0: ప్రామిస్ ఇచ్చి తప్పిన దానికంటే మరొక పాపము లేదు అన్నాడు.
1: ఎంపరర్ బలి సెడ్, హావింగ్ గివెన్ ద ప్రామిస్ టు విత్డ్రా ఇట్, ఈజ్ దేర్ ఎనీ అదర్ గ్రేటర్ సిన్ దాన్ దాట్.
0: ఆ విధంగా ప్రామిస్ ను మర్చేటువంటి వాడు మహాపాపులు ఒకడు.
1: హీజ్ ద వర్స్ట్ ఆఫ్ ది సిన్నర్ హూ ఫర్గెట్స్ ది ప్రామిసెస్ మేడ్.
0: కానీ వసుదేవుడు ఆ తెగకు చేరలేదు.
1: బట్ వసుదేవ డజంట్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
0: కంటి బిడ్డనట్టే తీసుకున్నాడు, కంసుని దగ్గరికి వచ్చాడు.
1: హీ లిఫ్టెడ్ ది చైల్డ్ అండ్ కేమ్ టు కంస.
0: ఆడిన మాటను నిలబెట్టుకున్నాడు.
1: హీ అపీల్డ్ వాట్ హీ సెడ్.
0: దీనితో దుష్టుడి యొక్క మనసు కూడా మారిపోయింది.
1: ద మైండ్ ఆఫ్ ది వికెట్ మ్యాన్ చేంజ్డ్.
0: మా బావగారు చెప్పినట్టుగా చేశాడు అని చెప్పి ఈ సత్యమునకు నేను ఎంతో సిగ్గుపడుతున్నాను.
1: Brother in law behaved as per the promise made.
0: అట్టి పవిత్రమైనటువంటి సత్యం నాలో లేకపోతుందని.
1: I don't have that truth what you have.
0: నీ సత్యమే నిన్ను రక్షిస్తుంది.
1: Your truth will protect you.
0: అని చెప్పి ఆ బిడ్డను వెనక్కి తీసుకువెళ్ళమన్నాడు.
1: So saying he wanted him to take that child.
0: అష్టమ గర్భమును పుట్టేటువంటి వాడు నాకు తగినటువంటి యొక్క శిక్ష ఇస్తుంటాడు.
1: The reason is it's only the eighth child who
0: నన్ను హింసించేటువంటి వాడు అష్టమ గర్భంలో పుట్టాడు.
1: The one who is going to kill me will be the eighth child. అష్టమ
0: గర్భంలో పుట్టినటువంటి వాడు కాదు.
1: I know the one.
0: అతనికి తీసుకెళ్ళమని చెప్పాడు.
1: So that you take him back.
0: ఇంటికి తీసుకెళ్ళాడు.
1: They have taken him home.
0: ఈ విధంగా జరుగుతుండగా
1: as things went on,
0: బ్రహ్మ మానస పుత్రుడైనటువంటి నారదుడు
1: నారద
0: ప్రవేశించాడు కంసుని యొక్క ఆస్థానమునకు.
1: He stepped into the court of Kamsa.
0: క్షేమ సమాచారములంతా విచారించాడు.
1: హీ మేడ్ ఆల్ ఎంక్వైరీస్.
0: కంస నీకు తెలియదా?
1: కంస డోంట్ యు నో?
0: యాదవులు ఎవరు? దేవతలు.
1: హూఆర్ యాదవాస్?
0: వీళ్ళందరినీ కూడా ముందే భగవంతుడు పంపించాడు యాదవ కులములో జన్మించమని.
1: గాడ్ హెస్ సెండ్ దమ్ ఆన్ అర్త్ ఈవెన్ బిఫోర్ హ్యాండ్.
0: ఈ కులమునందే భగవంతుడు ఉద్భవిస్తున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ క్లాన్ గాడ్ ఈస్ గోయింగ్ టు బి బోర్న్.
0: ఉద్భవించేటువంటి వాడే నీకు తగినటువంటి శత్రువు.
1: The one who is going to be born here is your enemy.
0: నీవు కేవలం అర్థం చేసుకోలేక అష్టమ గర్భమునో పుట్టినటువంటి వాడే నన్ను హింసిస్తాడని భావించి మొదటి పుత్రుని కూడా నువ్వు వెనుకకు పంపించావు.
1: You have not understood. Thinking that only eight child will put you to danger, you have been asking the rest of them to be taken back.
0: భగవత్ రహస్యము,
1: the secrets of divinity,
0: ఎవరు గుర్తించలేరు.
1: ద సీక్రెట్స్ ఆఫ్ డివినిటీ కెన్ నాట్ బి కాంప్రిహెండెడ్.
0: అష్టమ గర్భం అంటే ఏమిటి? ఈ ఎనిమిది మంది కూడా అష్టమ గర్భం వాడే.
1: వాట్ ఈస్ దిస్ ఎయిత్ వన్? ఆల్ ది ఎయిట్ చిల్డ్రన్ బిలాంగ్ టు ది సేమ్.
0: ఒక్కొక్కడు కూడా అష్టమ గర్భంలో ఉండేటువంటి వాడే.
1: ఈచ్ వన్ ఈజ్ ఇన్ దిస్ ఎయిత్.
0: ఎట్లా?
1: హౌ?
0: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, ఇవన్నీ కూడా ఎనిమిది వస్తాయి.
1: నంబర్ ఎయిట్.
0: ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది.
1: 1, 2, 3, 4, 5, 6, 7, 8.
0: అయితే ఎనిమిది నుంచి వెనుకకు తిరిగినప్పుడు
1: ఇఫ్ యు రివర్స్ ది ఆర్డర్
0: కడా వాడు అష్టమ గర్భం వాడైపోతాడు.
1: ది అల్టిమేట్ విల్ బి 8.
0: 1, 2, 3, 4, 5, 6, 7, 8. వీడు మొదటి వాడు.
1: ద ఫస్ట్ వన్ విల్ బి 8.
0: కనుక వాడు కూడా ఎనిమిదో వాడే.
1: ఈ ఆల్సో ఇస్ ది 8 చైల్డ్.
0: రెండు నుంచి నీవు ప్రారంభం చేస్తే 2, 3, 4, 5, 6, 7, 8 రెండో వాడు అష్టమ గర్భం వాడైపోతాడు.
1: ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ ద నంబర్ 2, ద సెకండ్ బికమ్స్ 8.
0: ప్రారంభం చేస్తే 3, 4, 5, 6, 7, 8 ఈ మూడో వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: ఇఫ్ యూ స్టార్ట్ కౌంటింగ్ ఫ్రమ్ నంబర్ 3,
0: ప్రారంభం చేస్తే 4, 5, 6, 7, 8 ఈ ఐదో వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: సో ఆల్సో ఇఫ్ యూ కౌంట్ ఫ్రమ్ నంబర్ 4,
0: ఐదు నుంచి ప్రారంభం చేస్తే 5, 6, 7, 8 ఈ ఏడు వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: లైక్ వైజ్ 7th ఆల్సో బి 8.
0: కళాతూరి 7 నుంచి ప్రారంభం చేసి 7, 8 ఏడో వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: లైక్ వైజ్ ఆల్సో ద 7th బికమ్స్ 8.
0: కట్ట కడపటికి మొదటి వాడు కూడా అష్టమ గర్భం అయిపోతాడు.
1: అల్టిమేట్లీ ద ఫస్ట్
0: మొదటి నుంచి 8 వరకు అందరూ అష్టమ గర్భులే.
1: సో ఆల్ వుడ్ బి నంబర్
0: 8. దైవ రహస్యము.
1: దిస్ ఈస్ ది మిస్టరీ, సీక్రెట్ ఆఫ్ డివినిటీ.
0: ఇది నీవు అర్థం చేసుకోలేదు.
1: దిస్ యు ఆర్ నాట్ అండర్స్టాండ్.
0: కాబట్టి 8 మంది కూడా అష్టమ గర్భం వాడే.
1: సో ఆల్ ది 8 belong to this number 8 only.
0: చెప్పాడు వెళ్లిపోయాడు.
1: So saying he returned.
0: ఈ మంట రగులుకున్నది ఈ కంసుని యందు.
1: Kamsa was burning fury.
0: ఒక విధమైనటువంటి కన్నును కనిపించినటువంటి క్రూరత్వాన్ని వహించాడు.
1: He opened his eyes full of anger.
0: నేరుగా పరిగెత్తాడు వసుదేవుని ఇంటికి.
1: He ran straight to the palace of Vasudeva.
0: ఆ పుట్టిన బిడ్డను చేతిలో పట్టుకుని పాలిస్తుండాలి దేవకీ దేవి.
1: దేవకి వాజ్ ఫీడింగ్ ద చైల్డ్.
0: కాలు పట్టి ఈడ్చాడు.
1: He has dragged the child, pulling the leg.
0: కత్తితో నరికి వేశాడు.
1: And cut off, beheaded the child.
0: దుర్మార్గుల యొక్క దుష్టతనమునకు ఒక విధమైనటువంటి యొక్క హద్దే ఉండదు.
1: The wickedness has no limitations whatsoever.
0: ఒకటి సానుభూతి అనేటువంటిది ఉండదు.
1: There is no sympathy.
0: దయాదాక్షిణ్యం అనేటువంటిది ఉండదు.
1: No compassion or kindness.
0: సర్వ విధమైనటువంటి యొక్క రాక్షసత్వాన్ని పొంది సర్వ విధమైనటువంటి క్రూరత్వాన్ని బలపరుచుకుంటారు.
1: They have all demonic qualities and they have this wicked nature.
0: ఈ విధంగా జరిగినటువంటి దృశ్యాన్ని దేవకి వసుదేవులు చూసి చాలా ఘోరంగా బాధపడ్డారు.
1: దేవకి వసుదేవ వాచ్డ్ దట్ హోల్ సీన్ అండ్ ఫెల్ట్ సాడ్.
0: అప్పటి నుంచి క్రమక్రమేణా పుట్టిన బిడ్డనంతా తెచ్చి ఇవ్వటము హింసించటము ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
1: సిన్స్ దెన్ ఎవ్రీ చైల్డ్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు కంస.
0: కానీ ప్రతి బిడ్డ కూడాను అష్టవగర్భమేనే బోధన జరిపిన తర్వాత తనకు నిద్ర లేదు, ఆహారం లేదు.
1: ఎవర్ సిన్స్ హీ ఫెల్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈస్ ది ఎయిత్ చైల్డ్ హీ కుడ్ స్లీప్.
0: ఎవరు కూడా అతనికి ఒక విధమైనటువంటి బలమే లేకపోయింది.
1: నో బడి కుడ్ గివ్ హిమ్ ఎనీ స్ట్రెంగ్త్.
0: ఇలాంటి పరిస్థితి లోపల
1: under these circumstances
0: magadha deshapu rajainaatundi jarasandhudu
1: jarasandha king of magadha desha
0: tana biddalanu muggurini techi kamsuniki ichi vivaham chesadu.
1: Brought all the three of his daughters, got them married to kamsa.
0: ee marriage jarigin tarvata ataniki konni rakamainati balamulu erpadutu vachinayi.
1: Because of this marriage he could gain strength.
0: Jarasandhudu inga atani mitrulu aa vivahamunu vachinatundi rajulu andaru kodanu itaniki support chestu vacharu.
1: Kamsa got support from Jarasandha and all his king's friends.
0: ఈ బలమును చేకూర్చుకుని మరింత క్రూరుడిగా ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యాడెడ్ స్ట్రెంగ్త్ హీ బికేమ్ మోర్ వికెడ్.
0: నాలుగు ఉచ్చరించినటువంటి విషయం లోపల దేవతలందరూ కూడా యాదవులుగా పుట్టారని చెప్పాడు.
1: ఇట్ వాజ్ సెడ్ దట్ ఆల్ ఏంజల్స్ హావ్ టేకెన్ బర్త్ ఇన్ యాదవ.
0: పైన ప్రయాణం సల్పుతూ వచ్చాడు.
1: అండ్ హీ స్టార్టెడ్ మూవింగ్.
0: ఇక్కడ యాదవులందరినీ కూడా హింసిస్తూ వచ్చారు.
1: హీ స్టార్టెడ్ హార్మింగ్ ఆల్ యాదవర్స్.
0: ఈ విధమైనటువంటి యొక్క హింసను తాళలేక భరించలేక అనేక మంది పక్క రాజ్యాలకంతా కూడా వెళ్లి
1: దే కుడ్ నాట్ బేర్ ఆల్ ద సఫరింగ్ అండ్ ద టార్చర్.
0: లోపల వాళ్ళు తలలు దాచుకుంటూ వచ్చారు.
1: దే ఆర్ హైడింగ్ దెంసెల్వ్స్ ఇన్ ద నైబర్హుడ్.
0: కొంతమంది ఇంకా ఏ విధమైనటువంటి యొక్క మార్గము లేక కంసుని ఆజ్ఞ శిరస్సును వంచి కంస ఆజ్ఞ ప్రకారము ప్రవర్తిస్తూ వచ్చారు.
1: సమ్ హ్యాడ్ టు సరెండర్ అండ్ ఫాలో యాజ్ పర్ కంస.
0: ఈ బలమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ ది స్ట్రెంగ్త్
0: కంసుడు అనేక విధములైనటువంటి యొక్క యాదవులపైన హింసను ప్రదర్శిస్తూ వచ్చాడు.
1: కంస స్టార్టెడ్ హార్మింగ్ హర్టింగ్ యాదవర్.
0: అసలు భగవత్ తత్వం అనేటువంటిది మనం చక్కగా గుర్తించాలి.
1: రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ ది డివినిటీ క్లియర్లీ.
0: భగవంతుడు ఎప్పుడు కూడాను మానవాకారం ధరిస్తూ ఉంటాడు.
1: గాడ్ ఆల్వేస్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
0: ఎందుకోసం?
1: వై?
0: మానవోద్ధరణ నిమిత్తమై మానవాకారం ధరించాలి.
1: It's only for the emancipation of mankind he has to come down as
0: appudu manavulaku sannigita sambandha bandhavyanni erpalchukovadaniki avakasam untundi.
1: Then there is a wide scope for intimate relationship.
0: Kanuka daivattamulo manavattamu daivattamu rendinti yokka mishravame ee daivattam.
1: Therefore we find the combination of the divinity and also human quality.
0: Appudu appudu daivam kudanu manavaakaramu dharinchinappudu thanu kudanu amayakudu vale మానవుని వలె ప్రవర్తిస్తూ ఉంటాడు.
1: యాజ్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్ హీ బిహేవ్స్
0: తనకు తెలియని వాడిగా నటిస్తుంటాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో.
0: ఈ నటనను వారు ఆధారం చేసుకుని ఇది సామాన్య.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఎమాన్సిపేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్ హీ హాస్ టు కమ్ డౌన్ యాజ్
0: అప్పుడు మానవులకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: దెన్ దేర్ ఇస్ ఎ వైడ్ స్కోప్ ఫర్ ఇంటిమేట్.

0: తనకు ఏమీ తెలియని వాడిగా నటిస్తుంటాడు.
1: He pretends, acts as if he doesn't know.
0: ఈ నటనను వారు ఆధారం చేసుకుని ఇది సామాన్యమైన వాడిగా ఉన్నాడే, ఇతను దేవుడు ఎట్లవుతాడు, ఈ విధమైన ఆపోహల్లో భక్తులు చాలా వరకు కూడా మోసపడుతుంటారు.
1: Watching his actions, as he's behaving like a normal human, many of the devotees are deluded. How can he be God?
0: దివ్యత్వాన్ని మర్చిపోతారు.
1: They forget the very divinity.
0: ప్రతి మానవుడు కూడా ఈనాడు దైవ స్వరూపమే.
1: Every human is the form of divine.
0: ఈనాడే కాదు, అనాది కాలం నుండి కూడా దైవ స్వరూపమే మానవుడు.
1: Not only now, since ancient times, man is divine.
0: మానుష రూపేణ మనుష్యాకారం ధరిస్తుంటాడు.
1: God takes human form.
0: అయితే మీరు కేవలం మనుష్య భావమును అభివృద్ధి కావించుకోవడం చేతనే దివ్య భావాన్ని మర్చిపోతున్నారు.
1: Since you develop human feelings, you are not having divine thoughts.
0: కనుకనే ఈ మానవాకారము ధరించినప్పుడు మానవత్వం అనేటువంటిదే ప్రధాన లక్ష్యం నందుంచుకుంటారు.
1: So when human form you see, you only think of human quality.
0: మాతో పాటు తింటున్నాడు, మాతో పాటు తిరుగుతున్నాడు, మాతో పాటు మాట్లాడుతున్నాడు, మానవ చర్యలు అన్ని కూడా మాతో పాటే ఉంటున్నాయి. దీంట్లో ఇంకా ప్రత్యేకత ఏమిటి?
1: When God in human form moves amidst us, eats and moves about and talks to us, what is speciality?
0: ఈ విధమైనటువంటి యొక్క భ్రాంతుల చేత వాళ్ళు దైవత్వాన్ని మర్చిపోతుంటారు.
1: With these illusions they forget the very divinity.
0: కానీ అప్పుడప్పుడు దైవత్వం అనేటువంటి ప్రకటించినప్పుడు లేక ప్రదర్శించినప్పుడు ఇదిగో ఇది చాలా మానవాతీతమైనటువంటిది అని ఆశ్చర్యపడుతుంటారు.
1: At times when the glimpses of divinity are watched, they are taken by surprise.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క రెండు విధమైన మార్గం లోపల భక్తులు భగవంతునితో అనేక విధమైనటువంటి యొక్క సంబంధాలు కల్పించుకుంటుంటారు.
1: ఇన్ బోత్ దీస్ పార్ట్స్ ది డివోటీస్ విల్ హ్యావ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ఇది ప్రతి అవతారం నందు కూడా జరిగేటువంటి సహజ లక్షణాలే.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్ ఇన్ టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్.
0: రాముడు అరణ్య నివాసం చేసినప్పుడు అనేక మంది ఋషులందరూ కూడాను అతన్ని శ్రీమన్నారాయణమూర్తి అని భావిస్తూ ఆరాధన చేస్తూ అతన్ని ఆహ్వానం చేస్తూ వచ్చారు.
1: When Rama was in the forest, many of the sages and saints worshipped him as Narayana.
0: Ramudu, nenu Dasharatha kumarudu, nenu daivanni kaadu, nenu Narayanudu kaadu, nenu Narayana, naaku teliyade aneetundi reetiga maatadeetundi vaadu.
1: But Rama used to say, I am not Narayana, I am the son of Dasharatha, I am not aware of that fact.
0: Nenu saamanyamainati maanavudu,
1: I am only ordinary human being.
0: Ee vidhanga taanu natinchinappudu aneka mandi rishulu kudanu dinni కొంతవరకు మోసపోతూ వచ్చారు.
1: When he acted like that, even sages also deceived.
0: భగవత్ తత్వం అనేటువంటిది ఎవరు కూడా అర్థం చేసుకోవడానికి వీలు కాదు.
1: God's nature cannot be comprehended in full.
0: ఈ విధమైనటువంటి యొక్క తత్వం జరుగుతూ ఉండగా
1: as things happen like that,
0: తిరిగి దివ్యత్వమైనటువంటి దైవత్వము మాయాశక్తిని పిలిచాడు.
1: The divinity summoned the Maya Shakti.
0: ఏడవ గర్భము ధరించింది దేవకీ దేవి.
1: It was the seventh conception.
0: Tana yokka plan ku anni master plan anta jarugutu vachadu.
1: It was as per the master plan of God.
0: Vasudevunaku purame inka iddaru bharyalu undeetundi varu.
1: Vasudeva even earlier had two wives.
0: Veer iruvuru kudanu nanduni intilo unchi vaari kamsuni yokka baadanu bharinchukoleka aneka vidhamuga poshistu duranga pettukunnadu.
1: They were kept apart at the residence of Nanda because they could not bear the sufferings of Kamsa.
0: అప్పుడు యోగ మాయా శక్తిని పిలిచి ఏడవ గర్భము ధరించినటువంటిది దేవకీదేవి ఆమె గర్భంలో దీనిని ఉంచద్దు. ఆమె గర్భంలో ఉండినటువంటి యొక్క బిడ్డ ఆదిశేషుడు.
1: Then he summoned యోగ మాయా శక్తి. It was the seventh conception to Devaki. It's just ఆదిశేషు.
0: రోహిణి గర్భంలో మార్చమన్నాడు.
1: He wanted to be shifted to the womb of Rohini.
0: అందువల్లనే బలరామునకు సంకర్షణుడు అని పేరు పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ బలరామ ఇస్ కాల్డ్ సంకర్షణ.
0: సంకర్షణ అనగా ఒక స్థానం నుండి మరొక స్థానానికి మార్చడమే సంకర్షణ.
1: సంకర్షణ మీన్స్ ద వన్ హూ ఈజ్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్.
0: మార్చి
1: హావింగ్ బీన్ షిఫ్టెడ్
0: ఈ రాక్షస సంహారం అనేటువంటి జరగడానికి తగినటువంటి విధి విధానాలన్నీ ఇంత కూడా ఏర్పరచుకున్నాడు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ టు కిల్ దీస్ డెమన్స్.
0: నీవు వెళ్లి యశోద గర్భంలో ప్రవేశించమన్నాడు మాయాశక్తి.
1: He wanted Mayashakti to enter into the womb of Yashoda.
0: ఎనిమిదో గర్భంలో నేను దేవకీ దేవి గర్భంలో ప్రవేశిస్తున్నాను.
1: I am going to enter into the eighth conception of Devaki.
0: లోకములో అన్యాయము అక్రమము అనాచారము అసత్యము ప్రబలినప్పుడంతా ఈ విధమైనటువంటి వ్యక్తులను సంహరించే నిమిత్తమై దైవము అనేక రకములైనటువంటి యొక్క సన్నాగములు వేస్తుంటాడు.
1: Whenever you find unrighteousness, the falsehood and injustice are rampant, God takes human

0: కనుకనే భగవంతుడు స్వయంగా ఈ విధమైనటువంటి యొక్క కార్యంలో ప్రవేశించాడు.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ కమ్స్ డౌన్ ఆన్ ఎర్త్ అండ్ టేక్స్
0: భగవంతుడే స్వయంగా రావాలి.
1: వై షుడ్ గాడ్ హింసెల్ఫ్ కమ్ డౌన్?
0: ఏదో తమ శక్తులను కొంతమందికి లేక కొంత సంభూతులను కొంతమందిని పంపి ఈ కార్యం నెరవేర్చవచ్చును కదా.
1: కాంట్ హీ ఫుల్ఫిల్ హిస్ టాస్క్?
0: అనేక మంది అనేక రకమైనటువంటి యొక్క ఊహలు పలుకుతుంటారు.
1: బై అసైనింగ్ ద టాస్క్ టు హిస్ స్పార్క్స్ ఆర్ హిస్ మెసెంజర్.
0: ఏదో ఒక చిన్న కేసు జరిగిందంటే పోలీసు వాడు వస్తాడు మొదలు.
1: The policeman will come there when there's a small case.
0: అది మరింత కొంచెం గట్టిగా జరిగిందంటే ఎస్పీ వస్తాడు.
1: A bigger case, SP will come.
0: ఇంకా కొంచెం ప్రబలంగా జరిగిందంటే డీఐజీ వస్తాడు.
1: And still more agitation, DIG will be there.
0: ఇంకా కొంచెం అధికం జరిగిందంటే
1: still more
0: ఐజీపీనే వచ్చి చేరుతాడు.
1: IGP will be there.
0: కనుక జరిగేటువంటి యొక్క విధి విధానాలను ఆ కార్యక్రమంను పురస్కరించుకుని ఆయా విధిని అనుసరించవలసి వస్తుంది.
1: డిపెండింగ్ అపాన్ ది ఇంటెన్సిటీ అండ్ సిచ్యువేషన్ థింగ్స్ టేక్ దట్ షేప్.
0: ఈనాటి ప్రపంచము అనేక రకమైనటువంటి యొక్క పూడిదుర్లుకులతో ఉండికిపోతుండాలి.
1: ద హోల్ మోడర్న్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ టుడే.
0: అట్లే ఈ కంసుని యొక్క పరిపాలన లోపల రాజ్యమంతా ఆ విధమైనటువంటి యొక్క పూడిదుర్లుకులతో ఉంటుండాలి.
1: కంస రెజీమ్ వాజ్ ఆల్సో ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ప్రతి వ్యక్తి కూడా మండుటగ్నిలో ఉండినట్టుగా భావిస్తున్నాడు.
1: Every individual felt he is in the midst of fire.
0: యాదవుని యొక్క తల ఏనాడు పోతుందో.
1: What is going to happen in future?
0: ఎవరి ప్రాణం కూడా వారి యొక్క చేతిలో లేదు.
1: No one has got life secure.
0: ప్రతి వ్యక్తి కూడా భయభ్రాంతులతో జీవిస్తూ వచ్చారు.
1: Every individual is fear stricken.
0: అలాంటి సమయంలో ఇలాంటి క్రూరులను ఇలాంటి దుర్మార్గులను ఇలాంటి దుష్టులను సంహరించే నిమిత్తమై తాను అవతరించడానికి ప్రయత్నించాడు.
1: Is at that time to kill these bad people, the wicked people, God incarnated.
0: ప్రతి అవతారమునకు కూడా రెండు కారణాలు ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ ఇన్కార్నేషన్ దర్ టూ రీజన్స్.
0: ఒకటి భక్తుల యొక్క ప్రార్థన.
1: ఓన్లీ ద ఫస్ట్ వన్ ద ప్రేయర్ ఆఫ్ డివోటీస్.
0: రెండవది దుర్మార్గుల యొక్క చేష్టలు.
1: సెకండ్ వన్ ది యాక్షన్స్ ఆఫ్ ద వికెట్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం కూడా అక్కడ చేరాలి.
1: దీస్ టూ ఫ్యాక్టర్స్ మస్ట్ జాయిన్.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రహ్లాదుడు నిరంతరం కూడాను హరినామం చింతిస్తూ వచ్చాడు.
1: ప్రహ్లాద కంటిన్యూస్లీ
0: చాంటించగలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద
0: తండ్రి యొక్క హిరణ్యకశిపుడు హరి ద్వేషి.
1: ఫాదర్ హిరణ్యకశిపు హేట్ డెవలప్మెంట్.
0: సన్మార్గుని యొక్క ద్వేషము సన్మార్గుని యొక్క భక్తి రెండింటి యొక్క చేరిక వలనే నరసింహుని అవతారం వచ్చింది.
1: ద హేట్రెడ్ ఆఫ్ ది వికెట్ మ్యాన్ అండ్ ద లవ్ ఆఫ్ ఎ డివోటీ హ్యావ్ జాయిన్ టుగెదర్. Which is responsible for the incarnation of Narasimha.
0: రెండు కూడా అక్కడ ఏకం కావాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ మస్ట్ బి యూనిఫైడ్.
0: ప్రహ్లాదుడు ఒక్కడే ఓం నమో నారాయణ అంటే అతన్ని మాత్రమే రక్షిస్తూ వచ్చాడు.
1: ఈ ప్రహ్లాద అలోన్ ఛాన్స్ ద నేమ్ హీ అలోన్ ఉడ్ బి.
0: అయితే అతన్ని రక్షించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ప్రొటెక్షన్?
0: అతనికి ఏ చిక్కుల్లో ఉంటుంటే రక్షించాడు?
1: అండర్ వాట్ సిచ్యువేషన్?
0: తండ్రి పెట్టేటువంటి యొక్క బాధలను భరించుకోలేకున్నప్పుడు భగవంతుడు రక్షిస్తూ వచ్చాడు.
1: గాడ్ ప్రొటెక్టెడ్ ప్రహ్లాద వెన్ హీ వాస్ పుట్ టు సఫరింగ్ బై ఫాదర్.
0: తండ్రి బాధలే ప్రహ్లాదులకు రక్షణగా మారిపోయింది.
1: ఇట్స్ ఆల్ ద ట్రబుల్ గివెన్ బై ఫాదర్.
0: అతని యొక్క ద్వేషమే ఇతనికి భగవంతుని యొక్క సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడింది.
1: ఇట్ ఓన్లీ హిస్ హేట్రెడ్ బ్రాట్ హిమ్ ది ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: అవతారములకు కూడా ఈ రకమైనటువంటి రెండు కారణాలు రావాలి.
1: ఫర్ ఇన్కార్నేషన్ దీస్ టూ ఫ్యాక్టర్స్.
0: ఒక వైపున దుర్మార్గము
1: వికెడ్నెస్ ఆన్ వన్ సైడ్,
0: మరొక వైపున దివ్య భక్తి,
1: ద సెకండ్ డివైన్ డివోషన్.
0: రెండింటి యొక్క సంబంధం ఏర్పడినప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ దేర్ విల్ బి ఇన్కార్నేషన్.
0: కనుక దైవత్వం అనేది దాంతో అనేక విధమైనటువంటి రహస్యాలు కూడి ఉంటాయి.
1: సో ఇన్ రెస్పెక్ట్ టు డివినిటీ దేర్ ఆర్ మెనీ సీక్రెట్స్.
0: కనుక సాక్షాత్ భగవంతుడే అవతరించడము సంభవించింది.
1: దేర్ఫోర్ గాడ్ హింసెల్ఫ్ ఇన్కార్నేటెడ్ డైరెక్ట్లీ.
0: పుట్టిన తక్షణమే
1: ఇమీడియట్లీ టు బర్త్
0: దివ్యమైనటువంటి తేజస్తో కనిపించాడు ఈ యొక్క బిడ్డ.
1: ద చైల్డ్ అపియర్డ్ విత్ ఆల్ ద బ్రిలియన్స్.
0: కానీ తల్లిదండ్రులు అక్కడనే నమస్కారం చేశారు.
1: ద మదర్ అండ్ ఫాదర్ ఆఫర్ ద రిస్పెక్ట్.
0: కారణమేమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: దైవము నీ యొక్క గర్భంలో ఉద్భవిస్తాడు అనేటువంటి యొక్క విషయం వారికి తెలుసు.
1: బికాస్ దే నో ప్రిటీ వెల్ దట్ గాడ్ వుడ్ బి బోర్న్.
0: ముందు దినము రాత్రియే వారికి స్వప్నముగా వచ్చి భగవంతుడు రేపటి దినం తెల్లవారుజామున నేను ఉదయిస్తున్నాను ఈ గర్భం నుండి అన్నాడు.
1: ఆన్ ద ప్రీవియస్ నైట్ గాడ్ అపియర్డ్ ఇన్ ద డ్రీమ్. హీ సెడ్ దట్ వుడ్ బి బోర్న్ ద ఫాలోయింగ్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్.
0: ఉదయించినాడు. ఏమి ప్రయోజనం? ఇతను ఏ విధంగా రక్షించాలి?
1: హిస్ బోర్న్
0: అక్కడనే మాయా. అతను దైవస్వరూపుడని తెలుసును.
1: They know that he is God.
0: ఇంకా రక్షించడం వీడి చేతిలో ఏమిటి ఉండాలి?
1: సో ద ప్రొటెక్షన్ డజంట్ లై ఇన్ దేర్ హ్యాండ్.
0: అయ్యో. ఎప్పుడు ఈ కంసుడు గుర్తిస్తాడో, ఎప్పుడు తీసుకుని వెళ్తాడో, ఏమి చేస్తాడో అనేటువంటి భయం వారిద్దరి లోపల కూడా చాలా ఆవరించి ఉంటుండాలి.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ ఫియర్ బికాస్ కంస వుడ్ కమ్ టు నో సమ్ టైమ్ ఆర్ అదర్ వుడ్ కిల్ హిమ్.
0: మాయ ఈ విధమైన యొక్క ఆటలాడుతుంటారు.
1: దిస్ ఈస్
0: ఒకవైపున ఇతను దైవమే, ఈ దైవాన్ని రక్షించేది ఎవరి చేతనవుతుంది?
1: ఆన్ వన్ హ్యాండ్ దే నో దట్ ఈస్ గాడ్.
0: ఇతను ఏ రీతిగా రక్షించుకోవాలి అని దేవకి వసుదేవులు చాలా బాధపడుతున్నారు.
1: దేవకి వసుదేవ్ ఆర్ ఫీలింగ్ వెరీ సాడ్ యాజ్ రిగార్డింగ్ ద ప్రొటెక్షన్ దట్ కుడ్ బి గివెన్ టు ది జైలు.
0: ఉన్నది జైలు.
1: దే వర్ ఇన్ జైల్.
0: వీరికి బంధనలు వేశారు.
1: దే వర్ చైన్డ్.
0: ద్వారములంతా కూడా మహాభద్రమైన ద్వారము నిర్మించాడు.
1: ద డోర్స్ ఆర్ సెక్యూర్.
0: ద్వారపాలకులు మహా రాక్షసులు వంటి వారిని నియమించాడు.
1: ద వాచ్మెన్ ఆర్ ఆల్మోస్ట్ డెమన్స్.
0: కానీ ఏం చేసేది?
1: వాట్ కుడ్ బి డన్?
0: ఏ విధంగానైనా సరే నన్ను బయటకు తీసుకెళ్లమని ముందుగానే చెప్పాడు ఈ పుట్టబోయేటువంటి బిడ్డ.
1: కమ్ వాట్ మే ద చైల్డ్ సెడ్ టేక్ మీ అవుట్ సమ్వేర్ అదర్.
0: ఒక చిన్న బుట్టలో పెట్టుకున్నాడు. ఎట్ట నేను బయటకు పోయాడు?
1: He brought the child in a basket. How to get out
0: of the prison? In
1: a minute's time, the chains were
0: released.
1: The doors were open.
0: అర్ధరాత్రి వేళ.
1: It was midnight.
0: 3 గంటలు.
1: 3 o'clock.
0: ద్వారపాలకులు చక్కగా నిద్రపోతున్నారు.
1: The watchmen were sleeping.
0: ఎవ్వరూ అక్కడ లేరు.
1: None were there.
0: వెళ్ళాడు.
1: He went, proceeded.
0: అతను వెళుతుంటే కుంభవర్షం కూర్చింది.
1: As he was going, this downpour
0: of rain. అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఆనందమునకు చిహ్నంగా ఉంటుండాలి.
1: This downpour of rain is a sign of bliss.
0: ఇది పవిత్రతకు ఒక చిహ్నంగా ఉంటుండాలి.
1: It is a sign of sacredness.
0: దైవం ఉద్భవించాడనేటువంటిది మేఘములు కూడాను హర్షించింది.
1: As God is born, even clouds are happy and joyful.
0: తలపైన పెట్టుకున్నాడు వసుదేవుడు.
1: వసుదేవ kept the basket on
0: his head. గోకులానికి.
1: He was proceeding to Gokula.
0: కానీ మధ్యలో యమునా నది వచ్చింది.
1: బట్ ఇన్ బిట్వీన్ హి సా యమునా రివర్.
0: దైవమే వెళుతుండగా దీన్ని అడ్డు పెట్టేటువంటి వారు ఎవరున్నారు?
1: అండ్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ప్రొసీడింగ్.
0: వర్షమునకు ఆదిశేషుడు అడ్డంగా వచ్చాడు.
1: ఆదిశేష కేమ్ ఇన్ బిట్వీన్.
0: ఆ నదిలో వెళుతుంటే దారి అంతా చక్కగా విడిచింది.
1: ద రివర్ గేవ్ ది పాత్ టు ప్రొసీడ్.
0: అదే సమయమునకు యశోదకు మాయాశక్తి ఉద్భవించింది.
1: అట్ ద సేమ్ టైమ్ యశోద గేవ్ బర్త్ టు మాయాశక్తి.
0: కానీ అక్కడ కూడా అందరూ మైమర్చి ఉంటున్నారు.
1: అట్ ద టైమ్ దే ఆల్సో పీపుల్ వర్ స్లీపింగ్.
0: వసుదేవుడు ఆ బిడ్డను అక్కడ పెట్టాడు. ఈ బిడ్డను తీసుకున్నాడు, తిరిగి తట్టులో తీసుకుని వచ్చాడు.
1: వసుదేవ కెప్ట్ దిస్ చైల్డ్ ఓవర్ దేర్ అండ్ కలెక్టెడ్ ద చైల్డ్ అండ్ బ్రాట్ బ్యాక్.
0: ప్రకారం జరిగింది.
1: ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ పర్ గాడ్.
0: కానీ ఎవరు దీనిని నమ్మరు.
1: బట్ నో వన్ వుడ్ ఎవర్ బిలీవ్.
0: ఉండే దైవం వేసినటువంటి ప్లాన్
1: ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఎవరు కూడా అర్థం చేసుకోరు దైవాన్ని.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ గాడ్.
0: ఇలాంటి భగవత్ లీలలు ఎవరికడను గోచరం కాదు.
1: ద లీలాస్ మిరకిల్స్ ఆఫ్ గాడ్ కెనాట్ బి.
0: ఒక సమయం లోపల గోపికలు కూడా చెప్పారు.
1: అట్ వన్ టైమ్ గోపికాస్ ఆల్సో
0: ఎన్నో విధములుగా అతన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.
1: దే మేడ్ అటెంప్ట్ టు నో గాడ్ ఇన్ వేరియస్ వేస్.
0: కడపటికి వారికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు.
1: ఫైనలీ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్.
0: అప్పుడే చెప్పారు వాళ్ళు కూడా.
1: దెన్ దే ఆల్సో సే
0: నిన్ను గనుగొన్నగల్లమ్మా కృష్ణ, నిన్ను గనుగొన్నగల్లమ్మా
1: కృష్ణ. కెన్ వి రికగ్నైజ్ యు?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు, ఘనము కంటే అతి ఘననీయుడవు. 84 లక్ష జీవముల అనయమ్మున నిడబాయకుందువట, అడవు రేణు కుల అష్టమోదలు అఖండ రూపుడవై వెలవిట, నిను గనుగొన్న గల్లమ్మా. ఈ అణువులో అణువుగా ఉంటున్నావు, ఘనములో ఘనముగా ఉంటున్నావు. 84 లక్ష జీవరాశుల లోపల నీవు సాక్షాత్కరిస్తుంటున్నావు, అణుస్వరూపంలో ఉంటున్నావు. అలాంటి నిన్ను ఏ విధంగా తెలుసుకోవటానికి వీలవుతుంది అని భగవత్ తిరియలను తెలుసుకోవటం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు.
1: గోపికా సెల్ఫ్ డిసైడ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో ద డివినిటీ ఎనీవే. ఓ కృష్ణ, హౌ టు నో యూ, హౌ టు అండర్స్టాండ్ యూ? యూఆర్ స్మాలర్ దాన్ ది మైక్రోకాసమ్ ద యాటమ్, బిగ్గర్ దాన్ ది బిగ్గెస్ట్. యూ మేనిఫెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ ది 84 లక్షల ఆఫ్ ది బీయింగ్.
0: దైవ సంకల్పం చేత ఏమైనా జరుగుతుంది.
1: With the divine will, anything can happen.
0: అటువంటిది జగత్తులో ఒక్కటి కూడా లేదు.
1: Nothing is impossible.
0: మట్టిని డైమండ్ చేస్తాడు, డైమండ్ మట్టి చేస్తాడు.
1: The mud can be made into diamond and diamond into mud.
0: ఆకాశం చేయవచ్చు, ఆకాశాన్ని భూమి చేయవచ్చు.
1: Earth can be transmuted into sky.
0: ఇదే కదా.
1: It's all divine creation.
0: కనుక దైవ శక్తిని మనం చక్కగా మనం విశ్వసించాలి.
1: We should have full faith in the divine power.
0: ఈ విశ్వాసం ఉండినటువంటి వారికి దైవం ఎప్పుడైనా కూడా వారికి సైలెంట్ తన తత్వాన్ని బోధిస్తాడు.
1: Those that have faith will have the teaching from God.
0: Kanuka ee vidhamaitunte yokka tane aadesham chetane vasudevudu బిడ్డను తెచ్చి ఇక్కడ పెట్టుకుని కుమారుని అక్కడ పెట్టి వచ్చాడు.
1: యాజ్ పర్ ద కమాండ్ వసుదేవ ఐ పుట్ ద చైల్డ్ ఓవర్ దేర్ అండ్ బ్రాట్ ద చైల్డ్ ఫ్రమ్ దేర్ హియర్.
0: దైవ చిత్రములు ఎంత విచిత్రమయ్యా.
1: How mysterious of divine action.
0: ఆ బిడ్డను తెచ్చి ఇక్కడ దేవకీ దేవి ప్రక్కలో పండబెట్టిన తర్వాత మెలకు వచ్చింది, దూరంతా తెచ్చి ఉంటుంది. అది ఈ యొక్క ద్వారపాలకంతా చాలా భయపడుతున్నారు.
1: By the time the child is put by the side of Devaki, the doors are open, watchman got up. And the child cried loudly.
0: Devaki, Devaki, prasavamayindi ani cheptani, tatchaname kamsuni vartanu pampinchi.
1: Kamsa could not sleep because what kind of message, what kind of news he would receive at what time.
0: Durmargulaku nirantaram kodanam tanma durmargam yokka chestule giliga untuntadi.
1: They will have only this feelings of fear because of their wicked actions.
0: Ucchadu.
1: He came.
0: రథంలో దిగాడు.
1: గాడన్ ఫ్రమ్
0: ఆ బిడ్డను తీసుకున్నాడు.
1: బ్రాట్ ద చైల్డ్.
0: ఒక్క తూరి బయటికి వచ్చి ఎగిరేసి కట్టు కొట్టాలని ప్రయత్నించాడు.
1: He had thrown the child into the air and wanted to behead with a sword.
0: ఎగిరేసినటువంటి బిడ్డ పైన వెళ్ళింది.
1: And the child thrown into the air just remained there.
0: ఓ మూర్ఖుడా.
1: ఓ ఫూలిష్ మ్యాన్.
0: నా సంకల్పం నీకు తెలియదు.
1: We don't know my will.
0: ఇంకా నిన్ను హతమార్చేటువంటి వాడు ఉన్నాడు.
1: There is one who is going to kill you.
0: వాని చంపుటకు ఎవరి చేత కాదు.
1: None can kill him.
0: ఇది చక్కగా గుర్తించు.
1: Understand clearly.
0: ఈ వినాశకాలే విపరీత బుద్ధి.
1: Your end is near.
0: నీకు ఈ విపరీత బుద్ధులు పుట్టడానికి నీ వినాశమే కాలం.
1: Your thoughts indicate that your end is near.
0: ఈ కారణాన్ని నీవు ఏమాత్రం కూడా తప్పించలేవు.
1: You cannot escape from that.
0: భగవంతుడు కార్యకారణ స్వరూపుడు.
1: God is the very form of cause and effect.
0: అట్టి కార్యకారణ స్వరూపుడైనటువంటి భగవంతుని యొక్క చిత్రములను నీవు అర్థం చేసుకోలేవు.
1: యు కెనాట్ అండర్స్టాండ్ గాడ్స్ యాక్షన్స్ హూ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్. సో సేయింగ్ ఇట్ డిసపియర్.
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఎక్కడ ఉంటుండాలి ఈ బిడ్డ, ఎక్కడ ఉంటుండాలి. అన్ని విధమైనటువంటి యొక్క అహంకారము మమకారము ఈ రెండింటి చేతనే గ్రామంలో పుట్టినటువంటి పిల్లలందరినీ చంపుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ బికాస్ ఆఫ్ ఈగో. Where is the child? Where is he born? He went on killing the children of the entire village.
0: నిరపరాధులను కూడా హింసిస్తూ వచ్చాడు.
1: He went on killing those who are faultless.
0: ఇవంతా ఎందుకు జరగాలి
1: అని
0: కొంతమంది సందేహం రావచ్చు.
1: Some may doubt why should such things happen.
0: కానీ ఇవన్నీ రాక్షస సంహారములకు తగినటువంటి పునాదులు.
1: That's all foundation for the total finishing off the demons.
0: ఈ చిన్న బిడ్డలు ఏం చేశారు?
1: What happened to this child?
0: వారు ఏ పాపము ఎరుగరే?
1: They don't. They have
0: come. పిల్లలు అంటే ఎందుకు ఈ విధంగా చంపించటం భగవంతుడు?
1: Why should God lead to such an action?
0: As ఆవులు అనేటువంటిది దేహమునికే కానీ ఆత్మకు లేదన్నాడు.
1: It is only the body that dies, not ఆత్మా.
0: ఏనాటికైనా సావు తప్పినది కాదు.
1: One day or other, you are bound to die.
0: కనుక ఇది కేవలము తన సంకల్పం చేతనే సృష్టించి తన సంకల్పం చేతనే అంత్యం తావిస్తూ వచ్చాడు.
1: The birth is as per his will, so also death.
0: ఈ విధమైనటువంటి భగవత్ సంకల్పములను ఏ విధంగా కూడా అర్థం చేసుకోలేదు.
1: సో నో వన్ కెన్ అండర్స్టాండ్ గాడ్స్ విల్ ఇన్ ఎనీవే.
0: క్రమక్రమేణా
1: గ్రాడ్యువలీ
0: ఇంకా వ్రేపల్లెలో కూడా ప్రారంభించాడు.
1: హీ స్టార్టెడ్ యాక్టింగ్ ఇన్ వ్రేపల్లె.
0: ఈ వ్రేపల్లెకు అనేక విధమైనటువంటి రాక్షసులంతా పంపించాడు.
1: హీ సెంట్ ఆల్ ది డెమన్స్ టు వ్రేపల్లె.
0: ఈ రాక్షసులందరూ కూడా ఆ బాలుడైనటువంటి కృష్ణుడు హతమార్చాడు.
1: దిస్ చైల్డ్ కృష్ణ కిల్ దెమ్ ఆల్.
0: ఏ రాక్షసుని కూడా మిగిలించలేదు.
1: హీ నెవర్ కెప్ట్ నాట్ ఈవెన్ సింగిల్ డెమన్.
0: ఆ సమయం లోపల యశోద కూడా చాలా బాధపడుతూ వచ్చింది.
1: యశోద వాస్ ఫీలింగ్ వెరీ సాడ్ అట్ ద టైమ్.
0: కృష్ణుని యొక్క స్వరూపము అనేక రకమైనటువంటి యొక్క దివ్యంగా కనిపిస్తూ వచ్చాయి.
1: షీ కుడ్ సీ ద డివైన్ ఫార్మ్ ఆఫ్ కృష్ణ.
0: ఒక రాక్షసి
1: వన్ డెమన్
0: కంసుడు పంపడం చేత వచ్చి
1: బీయింగ్ సెండ్ బై కంస
0: ఒక సుందరమైనటువంటి స్త్రీగా తయారయ్యి
1: షీ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ లేడీ.
0: మీకు కుమారుడు పుట్టాడట, చూడాలని చాలా ఆశగా ఉంటుండాలి. ఇంతకాలములకు నంద యశోదులకు కుమారుడు పుట్టాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఒక్కతూరి నన్ను చూడనిస్తావా?
1: సెడ్ ఓ మదర్, ఐ హావ్ కమ్ టు నో దట్ నంద యశోద దే హావ్ ఎ చైల్డ్ నౌ హూ ఇస్ వెరీ బ్యూటిఫుల్. వుడ్ యూ గివ్ మీ ఆపర్చునిటీ టు సీ ద చైల్డ్?
0: కానీ ఇది సామాన్యంగా ప్రతి మానవుడు ఎందుకు ఉండేటువంటి యొక్క సహజ లక్షణాలు. అమ్మా బిడ్డను చూడటానికి అద్దె ఉంటుంది, తప్పక లోపల వచ్చి చూడండి అని.
1: ఇట్స్ ఎ నేచురల్ హ్యూమన్ క్వాలిటీ. నో వన్ విల్ అబ్జెక్ట్ యూ కెన్ సర్టన్లీ సీ ద చైల్డ్.
0: ఆమె ఎవరు? యశోదకు తెలిసినటువంటి యొక్క మనిషిగా వేషం వేసుకుని వచ్చింది.
1: హూ ఇస్ షీ? షీ హాస్ టేకెన్ ద ఫార్మ్ ఆఫ్ వెల్ నోన్ పర్సన్ టు యశోద.
0: అది ఒక రాక్షసి.
1: షీ ఇస్ ఎ డెమన్.
0: వచ్చింది.
1: షీ కేమ్.
0: యశోద ఆమెకు చూపించింది, లోపల వెళ్లిపోయింది.
1: యశోద హాస్ షోన్ ఇన్ రిటర్న్.
0: అయ్యో, ఈ బిడ్డకు నేను పాలు ఇవ్వాలని చాలా ఆశపడుతున్నానని చేసుకుంది. కానీ కట్టగలిపడికి ఇద్దరి కూడా పెద్ద జగడం జరుగుతూ వస్తుంది.
1: She desired to feed the child. Then they started the fight between the two.
0: పాలు పీల్చాడు, రక్తాన్ని కూడా పీల్చి ఆ యొక్క రాక్షసుని అక్కడే హతమార్చాడు.
1: He squeezed not only the milk but also the blood.
0: చిన్న పిల్లవాడి ఎందే ఇన్ని విధమైన శక్తిని అంతా కూడా ఆవిర్భవిస్తున్నాయని గోకులం అంతా కూడా చాలా ఆశ్చర్యపడుతూ వచ్చారు.
1: That mighty power is latent in that child Krishna. All the inhabitants of Gokula were surprised.
0: అనేక విధమైన లీలలు.
1: There were all the leelas.
0: ప్రతి అవతారము కూడా 16 సంవత్సరం వరకు లీలలు.
1: Every incarnation there are leelalu.
0: 16 నుంచి 35 సంవత్సరం వరకు మహాత్యములు.
1: 16 to 35 miracle.
0: ఈ 35 నుంచి కూడా 75 వరకు కూడా బోధనలు.
1: 35 to 75 teaching.
0: ఇక్కడను ప్రతి అవతారమునకు మూడు విధమైన స్థాయిలు ఉంటాయి.
1: Every incarnation you have these three steps.
0: ఈ 16 సంవత్సరం వరకు కూడా కృష్ణుడు అనేక రకమైనటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చాడు.
1: Till the 16th year Krishna has been showing this leela.
0: ఈ లీలల యొక్క హద్దులు ఏ మాత్రం కూడా పెట్టుటకు వీలు కాదు.
1: You cannot decide, put limits to these leelas.
0: మితిమీరినటువంటి యొక్క లీలలు చూపిస్తూ వచ్చారు గోకులకు గోపాల పిల్లలు.
1: He was showing limitless leelas to all those people cowherd.
0: కానీ వారు అర్థం చేసుకోలేదు.
1: But they could not know.
0: ఒకానొక సమయం లోపల
1: at one time
0: బలరామకృష్ణులు ఆడుకుంటూ ఉన్నారు.
1: బలరామకృష్ణ were playing.
0: ఆడుకుంటున్న సమయం లోపల కృష్ణుడు కేవలం మట్టి తినుకుంటూ వచ్చాడు.
1: As they were playing, Krishna started eating the mud there.
0: బలరాముడు వచ్చి యశోదకు చెప్పాడు.
1: బలరామ కేమ్ అండ్ కంప్లైంట్ టు
0: యశోద. అమ్మ మట్టి తింటున్నాడు తమ్ముడు అన్నాడు.
1: మదర్ బ్రదర్ ఈజ్ ఈటింగ్ ద మడ్ హియర్.
0: తల్లి పరిగెత్తి వచ్చింది.
1: మదర్ కేమ్ రన్నింగ్.
0: ఈ మట్టిలో ఏముంటుందో కంసుడు పంపించినటువంటి విషమట్టి ఏమిటో.
1: దిస్ మడ్ మే కంటైన్ సమ్ పాయిజన్.
0: యశోద నందులకు ఈ విధమైనటువంటి భయభ్రాంతులు కలుగుతూ వచ్చాయి.
1: దిస్ సార్ట్ ఆఫ్ ఫియర్ వాస్ దేర్ అమంగ్ యశోద అండ్ నంద ఆల్ ద టైమ్.
0: ఏది మట్టి తిన్నావట అని అడిగింది.
1: She asked, what you have eaten the mud?
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు.
1: దెన్ కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్.
0: తన యొక్క సహజ లక్షణాన్నంతా కూడా చక్కగా నిరూపిస్తూ వచ్చాడు యశోదకు.
1: హీ స్టార్టెడ్ ప్రూవింగ్ ఆల్ హిస్ న్యాచురల్ క్వాలిటీస్.

0: నేను చిన్న పిల్లవాడినే.
1: టు ఈట్ ద మడ్ ఐ మై చైల్డ్
0: ఆకుంటున్నా ఆకుంటున్నా వెర్రినా నేను పిచ్చివాడినా.
1: ఐ మై మ్యాడ్
0: నేను పిచ్చివాడి కాదు.
1: ఐఎమ్ నాట్ మ్యాడ్
0: నేను ఆకలితో అనుభవించినటువంటిది కాదు.
1: ఐఎమ్ నాట్ హంగ్రీ
0: నేను బాలుడు కాదు.
1: ఐఎమ్ నాట్ చైల్డ్
0: అనగా ఏమిటి? నేను దేవుడను అనేటువంటి అర్థం.
1: దెన్ వాట్ డస్ ఇట్ మీన్? ఐఎమ్ గాడ్. దట్ ఇస్
0: కానీ ఈమె దేహ సంబంధమైన యొక్క వాత్సల్య భావంతో ఉండటం చేత దేవుడు అని అనుకోలేదు.
1: బికాస్ ఆఫ్ ఫిజికల్ ఎఫెక్షన్ అండ్ అటాచ్మెంట్ షీ కుడ్ నాట్ టేక్
0: పుత్ర వాత్సల్యంతో మునుగుతుండాలి యశోద.
1: షీ హస్ గాట్ అటాచ్మెంట్ టువర్డ్స్ హర్ సన్.
0: తెరుచు మట్టి ఉన్నాదో లేదో చూడాలి.
1: ఓపెన్ యువర్ మౌత్, లెట్ మీ సీ ద మడ్ దేర్.
0: హీ
1: ఓపెన్డ్ హిస్ మౌత్.
0: లోకములన్నీ కూడాను ఆ యొక్క కంఠములందే కనిపించాయి.
1: దేర్ షీ కుడ్ సీ ఆల్ ద వరల్డ్స్ దేర్.

0: యశోదా దేవికాను. నేను యశోదను కానీ.
1: ఐ మే నాట్ బి యశోద.
0: ఇది కలయో?
1: ఇస్ ఇట్ ఎ డ్రీమ్?
0: ఏక వైష్ణవమాయో?
1: ఏ ఇల్యూషన్?
0: ఏమిటో ఇది?
1: వాట్ ఇస్ ఆల్ దట్?
0: నాకు అర్థం కాలేదు అనుకుంది.
1: షీ థాట్ దట్ షీ కుడ్ నాట్ కంప్రెహెండ్. ఈ విధంగా
0: తల్లికిని, తండ్రికిని, బిడ్డలకు, అందరికి కూడా ఒక ఆశ్చర్యం కల్పించేటువంటి రీతిగా తాను ప్రవర్తిస్తూ వచ్చాడు.
1: లైక్ దిస్ ద మదర్, ద ఫాదర్, ఎవ్రీబడి వర్ టేకెన్ బై సర్ప్రైజ్.
0: ఎవరు కూడా దీనిని అర్థం చేసుకోలేకపోయారు.
1: నన్ కుడ్ కాంప్రిహెండ్.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైం,
0: కొంటివాడు బలరాముడు.
1: బలరామ్ ఇస్ మిస్చోస్.
0: ఎప్పుడు కూడాను కృష్ణుడు ఏదో ఒక విధంగా కూడాను హాస్యం చేయాలని, ఈ విధమైన మహాత్యములంతా కూడాను ప్రజలకు అందించాలని సదుద్దేశంతో సరిస్తూ వచ్చేటువంటి వాడు.
1: హీ ఆల్వేస్ మేడ్ ఫన్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద మిస్టరీస్ ఆఫ్ కృష్ణ వుడ్ బి నోన్ బై ది హోల్ వరల్డ్.
0: ఏయ్ కృష్ణ, నీవు యశోద కొడుకు కాదు.
1: కృష్ణ, యువర్ నాట్ ద సన్ ఆఫ్ యశోద.
0: అమ్మ తెల్లగుంది, నాన్న తెల్లగున్నాడు, నీవు నల్లగుంటున్నావు, ఇది నీవు యశోద కొడుకు కాదు అన్నాడు.
1: Mother and father, they are fair in their complexion, but you are dark, so you are not his son.
0: Satyame cheppadu, Yashoda koduku kadu.
1: He said the truth, he is not the son of Yashoda anyway.
0: Ikkada parigettochadu.
1: Then he came running.
0: Amma chudu, nenu nee koduku kadata.
1: The mother
0: said. Amayakanga adugutunnadu.
1: He said, mother, he says that I am not your son.
0: Neevu tellagunnavu, nana tellagunnadata. Nenu nallagunnanu, kabatti nee koduku kadu nenu.
1: You are fair, father is fair, but I'm
0: not. Nee cheppu ani cheptanu oke pattu pattadu.
1: He determined, tell me the truth, he said.
0: Anaku teliyadu.
1: He doesn't know.
0: Nayana, nenu satyam cheptunnanu, naa kumarude nee sakshat naa kumarude ani cheppindi.
1: Said, my dear son, you are my son only. I'm telling the truth.
0: Chesadu tirigi velladu.
1: And then he ate his food.
0: Ee vidhamuga kudanu aneka rakamuluga samanya manavuru valle pravartistu amayakudi valle jeevistu anantamaina shaktulanu nirupistu tana divyatvanga ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: లైక్ దిస్, లైక్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, లైక్ ఎన్ ఇన్నోసెంట్ వన్, హీ వాస్ షోయింగ్ హిస్ ఇన్ఫినిట్ పవర్ అండ్ ద డివినిటీ టు ద వరల్డ్.
0: లోకములో హరి, నారాయణ, విష్ణు అనేటువంటి పదముల కంటే కూడాను కృష్ణ అనేటువంటి పదం చాలా మధురంగా ఉంటాడు.
1: ఇన్ దిస్ వరల్డ్ మోర్ దాన్ నేమ్స్ లైక్ హరి, నారాయణ, విష్ణు, కృష్ణ ఇస్ స్వీట్.
0: అదే విధంగానే లక్ష్మి, దుర్గ, సరస్వతి, సత్యభామ, రుక్మిణి అనేటువంటి ఈ పదముల కంటే రాధా అనేటువంటి పదం చాలా ముదరంగా ఉంటుంది.
1: లైక్ వైజ్ మోర్ దాన్ ద నేమ్స్ ఆఫ్ లక్ష్మి, దుర్గా, సరస్వతి, రాధాస్ నేమ్ ఇస్ క్వైట్ సింపుల్ అండ్ ఈజీ.
0: కనుకనే జగత్తు లోపల ఏది సులభము, ఏది మహాప్రీతిగా ఉంటుందంటే కృష్ణ రాధ, కృష్ణ రాధ అనేటువంటి చాలా మధురంగా ఉంటుంటాడు.
1: వాట్ ఈస్ మోస్ట్ ఎండియరింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ దీస్ టూ నేమ్స్, కృష్ణారాధలు. హు ఆర్ దే? కృష్ణారాధ.
0: కృష్ణ దైవము.
1: కృష్ణ ఇస్ గాడ్.
0: పురుషుడు
1: ఇస్ మ్యాన్.
0: రాధ ధర.
1: రాధ ధర
0: ప్రకృతి,
1: నేచర్.
0: కాబట్టి ప్రకృతి ప్రతి ఒక్కరికి అభిష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ వన్ లైక్స్ ద నేచర్.
0: ప్రకృతిని ప్రతి మానవుడు కూడా దాన్ని ఆరాధిస్తాడు.
1: ఎవ్రీ వన్ వర్షిప్స్ నేచర్.
0: ప్రతి మానవుడు కూడా దాన్ని ఆకర్షిస్తాడు.
1: ఎవ్రీ వన్ ఇస్ అట్రాక్టెడ్ బై నేచర్.
0: మానవుడు దానిని ప్రేమిస్తాడు.
1: ఎవ్రీ వన్ లవ్స్ నేచర్.
0: ప్రకృతి నా యొక్క ఆధారమే.
1: దిస్ నేచర్ ఇస్ మై బేస్.
0: అది ఏ ధరా రాధ.
1: This is dhara, the earth, the nature, that
0: ee vidhamaina tundi yokka sannidhi sambandha bandhavyalanta kodanu jagattuku nirupinchetundi nimittamai ee yokka bhagavatam yerpadutu vachindi. Adhe vidhamane daivatvam gurinchi bodhinchetundi samayam lopala aneka vidhamaina agullanta tagutu untayi.
1: As we speak of divinity, you find so many obstacles.
0: Ee yokka manchi lopala kodanu cheddu cherutu untadi.
1: Even in good you find bad.
0: Manchi cheddulu yokka cherikini madhavatvam yokka cherya.
1: The actions of the divinity are the combination of good and bad.
0: Sukhame lekapothe sukhamulaku viluve ledu.
1: When there's no misery, happiness has no value.
0: Kanuka,
1: so
0: ee divyattam anetundi avatarinchete oka puramu anni rakamulainatundi yokka kashtamulu, nashtamulu, dukkamulu prapanchamulandu aavaristu untayi.
1: Prior to the divinity taking a human form, there will be so many obstacles, the troubles and the problems. Kevalam
0: daivattvamunaku maatrame kaadu manavattvaniki kuda ivanni sambhavistuntayi.
1: Not merely to God, even to his human being.
0: ప్రతి మానవుడు కూడాను ఈ జగత్తునందు ఎంత కోటీశ్వరుడైనప్పటికీ వారికి ఏదో కొన్ని విధమైనటువంటి యొక్క అశాంతులు అన్ని ఆవరిస్తూ ఉంటుంటాయి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, లెట్ హిమ్ బి ఎ మిలియనేర్,
0: పరిత్యాగి అయినటువంటి సన్యాసులు కూడా ఈ చింతలు వస్తూ ఉంటుంటాయి.
1: ఈవెన్ రెనన్షియన్స్ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్.
0: వశిష్ఠ మహర్షి,
1: వశిష్ఠ గ్రేట్ సేజ్,
0: ఇతను కేవలం మానవుడైనటువంటి వాడు,
1: నోబుల్ సోల్,
0: సర్వ విద్యలు కూడా హస్తగతమైనటువంటి,
1: ఇస్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ విజ్డమ్, ఇతను
0: దైవ ఋషి.
1: He is very God.
0: ఇంత దైవఋషి అయినటువంటి యొక్క వశిష్ఠుడు కూడాను
1: ఈజ్ అట్ గాడ్లీ సే.
0: ఒక్కొక్క సమయంలో దైవత్వాన్ని గుర్తించుకోలేకపోయాడు.
1: At times could not recognize divinity.
0: ఇతను శ్రీమన్నారాయణుడు అని తెలుసును.
1: He knows that he is incarnation of
0: Narayana. ఒక సమయంలో దశరథునికి చెప్తున్నాడు ఈ యొక్క వశిష్ఠులు
1: వశిష్ఠ వాస్ టెల్లింగ్ టు దశరథ
0: మాకేమీ నీ దగ్గర నుంచి అక్కర్లేదు
1: దశరథ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ
0: నీ దగ్గర వచ్చి నేను పురోహితునిగా ఉండడానికి నాకేమి అవసరం లేదు
1: ఐ డోంట్ నీడ్ టు బి
0: కానీ నీ గృహంలో సాక్షాత్ నారాయణమూర్తి ఉద్ఘోషిస్తున్నాడు కనుక అతని యొక్క చర్యలు చూడాలి అతనికి సేవలు చేయాలి అనేటువంటి సదుద్దేశంతో నేను నీ దగ్గర వచ్చి పురోహితునిగా పనిచేస్తున్నాను
1: ఐ హావ్ కమ్ హియర్ యాజ్ ఎ ప్రీస్ట్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఓన్లీ టు వాచ్ ది గాడ్ బోర్న్ ఇన్ యువర్ ఫ్యామిలీ
0: వస్తువు అనాథులు నాకు అక్కర్లేదు
1: I don't want any other comfort.
0: Vasishtha varu sankalpinchukunte sarvam kudunu yerpadistundi.
1: If Vasishtha wills, anything can happen.
0: Kani aa daivam kosam nenu nindu cheyaranu.
2: In fact, I came to you only for God.
0: Inta telisukunnatundi Vasishtha varu kudanu.
2: Vasishtha having known so much.
0: Tarvata Ramunaku prabodham chestu vachadu.
1: Later he started teaching to Rama.
0: Adiye Vasishtha Geeta annaru.
1: That is called Vasishtha Geeta.
0: Yoga Vasishtamu annaru.
1: A Yoga Vasishtam.
0: Anaga emi Ramunaku bodhinchinatundi bodhane Yoga Vasishtam.
1: It is a teaching given to Rama is Yoga Vasishtam.
0: Inta telusukunnatundi okka Vasishtuniki enduku ee maya raavatam?
1: Vasishtha has known so much. Why should he
0: anaga samanyamainti manavattanga thanu avishtuntu tarvata divyatvani kuda nu nirupistu vachadu.
1: Though there is human aspect, the divinity is also formed later.
0: Upadhi.
1: Is only Vasishtha responsible.
0: Upadhi.
1: Is only Vasishtha.
0: ఇంకొక చిన్న ఉదాహరణము
1: అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్
0: ఈ లోకము లోపల అనేక మంది అనేక విధమైనటువంటి ముహూర్తాలు పెడుతుంటారు పండితులు
1: ది స్కాలర్స్ పండిట్స్ ది సెట్ అసైడ్ ఆస్పిషియస్ మూమెంట్స్
0: కానీ శ్రీమన్ నారాయణ అనేటువంటి యొక్క రాములకు కూడాను ఒక పట్టాభిషేకానికి వశిష్ఠ వారే ముహూర్తం పెట్టాడు
1: ఇట్ ఇస్ వశిష్ఠ హూ హాస్ గివెన్ ఎ స్పెసిఫిక్ టైమ్ ఆస్పిషియస్ టైమ్ ఫర్ ద కారోనేషన్ ఆఫ్ రామ
0: వారి 7 గంటలకు కారోనేషన్ సింహాసనం ఎక్కాలి అని పెట్టాడు
1: రామ ఇస్ టు బి కారోనేటెడ్ ఎట్ 7 o'clock in the morning
0: చెప్పాడు
1: హి సెడ్
0: ఆ యొక్క ముహూర్తము తెల్లవారి 7 గంటలకు అరణ్యవాసంగా మారిపోయింది
1: ఆన్ ద సేమ్ ఎట్ ద డాట్ ఆఫ్ టైమ్ ఆఫ్ ప్రిషస్ మూమెంట్ హి వెంట్ టు ద ఫాల్
0: ఏంటి ఈ ముహూర్తం యొక్క పవిత్రత
1: దెన్ వాట్ డస్ ఇట్
0: ఎవరు పెట్టినటువంటిది ఏదో ఒక పంచాంగ బ్రాహ్మణుడు పెట్టినటువంటిది కాదు
1: ఇస్ నాట్ బై ఎనీ పంచాంగ బ్రాహ్మణ్
0: సాక్షాత్ వశిష్ఠులు వారు పెట్టినటువంటిది
1: ఇట్ ఆల్ ద
0: బ్రహ్మ ఋషి
1: Vasishtha is Brahmarishi.
0: అతను పెట్టినటువంటిది కూడా ఈ విధంగా మార్చుకోవచ్చు.
1: It is only his
0: అనగా
1: given.
0: దైవ సంకల్పమునకు ఏ ముహూర్తం కూడా అడ్డురాదు.
1: For the divine will, nothing can come on the way. వారి
0: ముహూర్తం ఒకటి జరిగేది మరొకటి.
1: The auspicious moment given is something different that happened.
0: ఇవన్నీ కూడా పలికిరావనేటువంటి యొక్క సత్యాన్ని ప్రపంచానికి ప్రబోధించే నిమిత్తమై ఈ రకంగా చేస్తూ వస్తుంది.
1: To tell to the world that nothing come in between the divine will and the situation, this had happened.
0: కనుక ప్రతి సంకల్పం కూడా భగవత్ సంకల్పమే నెరవేరుతుంది కానీ ఎవరి సంకల్పము నెరవేరదు
1: ఇట్స్ ఓన్లీ గాడ్స్ విల్ దట్ విల్ సక్సీడ్ నథింగ్ ఎల్స్
0: అయితే
1: హౌఎవర్
0: భగవంతుడు సర్వసంగ పరిత్యాగ అయినటువంటి యొక్క భక్తుని యొక్క అభిష్టానికి తాను లోబడుతుంటాడు
1: హౌఎవర్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ఎ డివోటీ హూ హాస్ నో డిజైర్
0: ఈశ్వర సంకల్పం చేతనే మార్కండేయుడు పుట్టాడు
1: ఇట్స్ ఓన్లీ బికాస్ గాడ్స్ విల్ మార్కండేయ వాస్ బోర్న్
0: అతనికి 16 సంవత్సరాలని ఆయుస్సు మాత్రం నిర్ణయించాడు
1: హి హస్ గివెన్ ప్రిస్క్రైబ్డ్ లిమిటెడ్ లైఫ్ స్పాన్ ఆఫ్ 16 ఇయర్స్
0: బిడ్డ నేను బ్రతికేది 16 సంవత్సరాలు
1: ఐఎమ్ గోయింగ్ టు లివ్ ఫర్ 16 ఇయర్స్
0: నాది కేవలం అపవిత్రమైన జీవితంగా నేను జీవించకూడదు
1: లెట్ మీ నాట్ లీడ్ అన్సేఫ్
0: ఈ 16 సంవత్సరాలు కూడా దైవం దీనికి అతీతం గావిస్తాను నా కాలాన్ని
1: లెట్ మీ సరెండర్ ది 16 ఇయర్స్ లైఫ్ స్పాన్ టు గాడ్
0: సత్కీర్తిని తెచ్చుకోవాలి
1: లెట్ మీ గెట్ ఎ గుడ్ నేమ్
0: సత్పుత్రుడు అనేటువంటి పేరును తేవాలి
1: లెట్ మీ గెట్ ఎ గుడ్ నేమ్ యాజ్ ఎ గుడ్ సన్
0: నిరంతరం కూడా ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు
1: సో స్టేయింగ్ హీ ప్రేడ్ టు శివ
0: ఈశ్వరుడే ఆయుష్ను ప్రసాదించాడు
1: ఈశ్వర హూ గివ్ లైఫ్
0: కానీ ఈ భక్తుని యొక్క శక్తి వల్ల ఆ 16 సంవత్సరం కూడా క్యాన్సిల్ చేశాడు భగవంతుడే
1: బికాస్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ది డివోటీ గాడ్ హింసెల్ఫ్ హాస్ విత్డ్రాన్
0: తన సంకల్పాన్ని మార్చుకున్నాడు కానీ భక్తుని సంకల్పాన్ని మార్చలేదు
1: హీ చేంజ్ హిజ్ ఓన్ ఐడియా బట్ నాట్ దట్ ఆఫ్ ది డివోటీ
0: భగవంతుడు భక్త సులభుడు అని చెప్తూ వచ్చాడు
1: దేర్ ఫోర్ గాడ్ సబ్మిట్స్ హింసెల్ఫ్ టు ది డివోటీ
0: భక్త పరాధీనుడు అని పిలుస్తూ వచ్చాడు
1: హీ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది డివోటీ
0: అనగా భక్తుడి యొక్క శక్తి కూడా అన్ని విధమైనటువంటి ఇదిగా ఉంటుంటారు
1: దట్ ఈస్ ద మైటీ పవర్ ఆఫ్
0: భక్తుల శక్తిని కూడా నువ్వు ఈ విధమైనటువంటిదని నిర్ణయించడం ఎవరికి సాధ్యం కాదు
1: నన్ కెన్ డిసైడ్ అండ్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ డివోటీ
0: ఈనాటి భక్తులు
1: బట్ మోడర్న్ డివోటీ
0: పార్ట్ టైం డివోటీ
1: మోడర్న్ డివోటీ ఈస్ ఎ పార్ట్ టైం డివోటీ
0: ఒక్క నిమిషంలో భక్తులుగా ఉంటారు
1: In a minute, he's
0: మరో నిమిషంలో భక్తులుగా అవుతారు
1: లేటర్
0: మరో నిమిషంలో యుక్తులు పొందుతారు
1: అండ్ దెన్ ఫుల్ ఆఫ్ నెక్
0: ఈ విధమైన కుయుక్తుల లోపల జీవితాన్ని గడుపుతూ ఉంటుంటారు
1: హీ స్పెండ్స్ టైమ్ ఇన్ నెక్స్ అండ్ ట్రిక్స్
0: నా ముందు ఒకటి వెనుక మరొకటి
1: వీ యాక్ట్ ఇన్ ఫ్రంట్ ఇన్ వన్ వే డిఫరెంట్ డిఫరెంట్
0: ఇది భక్తి అనిపించుకోదు
1: ఇట్ కాన్ బి డివోషన్
0: కేవలం ఇది మోసము అనిపిస్తుంది
1: ఇట్ ఇస్ డిసీట్ చీటింగ్
0: ఇది తనను తాను చీట్ చేసుకోవటమే.
1: యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్.
0: నన్ను చీట్ చేసేవారు ఎవరు లేరు.
1: యు ఆర్ నాట్ చీటింగ్ గాడ్.
0: ఎందుకంటే నాకు ఏ విధమైనటువంటి చీటింగ్ లేదు.
1: బికాస్ దేర్ ఇస్ నో చీటింగ్ ఇన్ గాడ్.
0: భావం తద్ భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కాన్సెప్ట్.
0: ఎవరికి వారు చేసుకోవటమే ఈ చీటింగ్.
1: ఈచ్ వన్ ఈస్ చీటింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: కనుకనే నాకెవ్వరు ద్వేషం లేరు.
1: ఐ డోంట్ హేట్ ఎనీవన్.
0: నేను ఎవరికి ద్వేషం కాను.
1: I don't hate anybody.
0: అది ద్వేషం ఉంది అనుకోవచ్చును.
1: But you may feel there's hatred.
0: నీ ద్వేషమే కానీ నా ద్వేషం కాదు.
1: It's all your own hatred, not me.
0: అదే విధంగా దైవత్వం లోపల ఏ యొక్క మాలిన్యము ఉంటుండదు.
1: In divinity there's no dirt, nothing whatsoever filth.
0: పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి యొక్క పరిశుద్ధమైనటువంటి హృదయం.
1: It is sacred, pure and unsullied.
0: కానీ అట్టి పరిశుద్ధమైన హృదయాన్ని భక్తులు తెలుసుకోలేకపోతుంటారు.
1: The devotee are not able to understand that pure heart.
0: కేవలం ఉపాధి యొక్క భేదమును పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ద బాడీ ది
0: వెస్ట్, ఉపాధి యొక్క నడతను పురస్కరించుకొని,
1: బికాజ్ యాక్షన్స్ ఆఫ్ ది వెస్ట్,
0: ఉపాధి యొక్క జీవితాన్ని పురస్కరించుకొని,
1: బేసింగ్ ఆన్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ,
0: ఒక నిమిషంలో మానవత్వం ఒక నిమిషంలో దైవత్వం అనేటువంటి భావమును భక్తులు యందు ఆవిర్భవిస్తుంటారు.
1: ది డివోటీ డెవలప్స్ ది ఫీలింగ్ దట్ ఎట్ టైమ్స్ ఈస్ హ్యూమన్, ఎట్ టైమ్స్ ఈస్ గాడ్ డివైన్.
0: ఇదే మాయా అని.
1: This is illusion.
0: Maya anaga emti?
1: What is illusion?
0: Leni daarini kalpinchukotamu.
1: Only superimposition.
0: Unna daarini marchipotamu.
1: Forgetting that is existence.
0: Ye maya.
1: This is illusion.
0: Ka maya iti maya. Yedi undo danni marchipothunnaru.
1: You forget what is existing.
0: Yedi telusukunnaro danni kuda marchipothunnaru.
1: What you have known, you forget that.
0: తెలియనటువంటి దానిని తెచ్చి పెట్టుకుంటున్నారు.
1: బట్ యూ బ్రింగ్ దట్ వాట్ యూ డు నాట్ నో.
0: కాబట్టి ఉపాధి భేదాన్ని మీరు ఏమాత్రం కూడా ఊహించరాదు.
1: సో డోంట్ గో బై ది కన్సెప్షన్.
0: ఒక్కటే.
1: Both the bodies are same.
0: కానీ అందులో ఉన్నటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు లక్ష్యం చేయాలి.
1: బట్ కీప్ ఇన్ యూ ద డివినిటీ బిహైండ్.
0: మానవుని ఎందుకు ఈ దివ్యత్వం ఉంటుండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ డివినిటీ.
0: అది ఆర్ యూ గాడ్ అన్న ప్రశ్నించినప్పుడు అవును నేను గాడే.
1: ఇస్ దేర్ ఎ క్వశ్చన్ ఆర్ యూ గాడ్? యెస్ ఐ యామ్.
0: నేనే కాదు నీవు కూడా గాడే.
1: ఐఎమ్ గాడ్ అండ్ యూఆర్ ఆల్సో గాడ్.
0: కనుక అందరూ భగవత్ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: అయితే
1: బట్
0: ఇక్కడ వ్యత్యాసం ఏమిటి?
1: వాట్స్ ద డిఫరెన్స్?
0: ఈ భగవత్ తత్వం అనేటువంటి నిరంతరము ఉండేటువంటి ఒక తత్వం ఇది. అది అప్పుడప్పుడు వచ్చిపోయేటువంటి తత్వం మీది.
1: హియర్ యూ ఫైండ్ ద డివినిటీ ప్రెసెంట్ కంటిన్యూస్లీ, వేరస్ ఇట్ అపియర్స్ ఇంటర్మిటెంట్లీ. వినా
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: అర్జున్ని ప్రశ్నించాడు కృష్ణుడు.
1: కృష్ణ క్వశ్చన్ అర్జున.
0: అర్జున
1: అర్జున
0: ఏంటి చాలా విచారిస్తున్నావు?
1: Why are you feeling so sad?
0: Swami, ee pedda yuddham jaragabothundani. Enta mandi bandhulu nasistaro, kinistaro, maranistaro.
1: Swami, there's going to be a big war now. How many relations, how many friends are going to lose their lives?
0: Meerandaru kuda ippudu ostunnatundi vaaru kaadu. Manato paadu tarataramu nunchi vastune unnaru, pothune untunnaru.
1: Oh madman, they are not the people of today. They have been there with us all generations.
0: వారు కాదు, వారు సత్యవారు కాదు.
1: You are not the killer, they are not going to be killed.
0: నీ యొక్క అభిమానమే ఈ విధమైనటువంటి ఊహలకు పనిచేస్తుంది.
1: It is only your attachment that leads to delusion.
0: నీ యొక్క అటాచ్మెంట్ ఇంతవరకు కూడా మోసపోతుంది.
1: It is only attachment that is deceiving.
0: చంపలేదు, వారు కావటం లేదు.
1: You are not going to kill, they are not going to be killed.
0: చంపేది నీవు కాదు, బ్రతికించేది నీవు కాదు.
1: You are not the killer, nor would bring them to life.
0: నీవు నేను అనేక తరముల నుంచి వస్తూనే ఉంటున్నాం, వారు కూడా వస్తూనే ఉన్నారు.
1: You and I, and they also have been coming over generations.
0: అయితే స్వామి, ఈ సత్యం మీకు మాత్రమే తెలుసు, నాకు తెలియకుండా ఉంటుండాలి, దీనికి కారణం ఏమిటి?
1: But then Swami, you know this truth, how is it that we do not know?
0: నేను ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి మాత్రమే నేను తెలుసుకోగలుగుతున్నాను.
1: ఐఎమ్ ఏబుల్ టు నో వాట్స్ హ్యాపెనింగ్ నౌ ఇన్ ది ప్రెజెంట్.
0: దానిని నేను తెలుసుకోలేకపోతున్నాను.
1: బట్ ఐ డోంట్ నో ద పాత్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: అప్పుడు అడిగాడు.
1: Then he asked.
0: దీనికి చక్కని ఉదాహరణ నీకు చెప్తున్నాను.
1: ఐఎమ్ గివింగ్ గుడ్ ఎగ్జాంపుల్.
0: నీకు ఎంత వయసు?
1: వాట్స్ యువర్ ఏజ్?
0: స్వామి, ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు అన్నాడు అర్జునుడు.
1: అర్జున సార్, స్వామి, మై ఏజ్ ఇస్ 84 నౌ.
0: అయితే 10 సంవత్సరాల కింద నువ్వు ఉన్నావు కదా?
1: Were you not present 10 years back?
0: 10 సంవత్సరాల కిందకి నీవు లేకపోతే ఈనాడు 84 సంవత్సరాలు ఎట్ట వస్తుంది?
1: If you are not present 10 years ago, how can you be 84 now?
0: 5 సంవత్సరాల కిందకి నువ్వు ఉన్నావా?
1: 5 years back were you present?
0: ఉన్నాను స్వామి, ఉన్నాను.
1: I said, yes Swami, I was there.
0: Okay, సరే. నీకు పెళ్లి ఎప్పుడైంది?
1: When were you married?
0: బాగా టైము కాలము అంతా నిర్ణయించి చెప్పాడు. ఫలాను సంవత్సరంలో, ఫలాను కాలంలో, ఫలాను టైంలో నాకు వివాహం జరిగింది అన్నాడు.
1: He gave the specific date and the time.
0: వివాహం జరిగి ఎంత కాలమైంది?
1: When were you married?
0: 60 సంవత్సరాలు అయింది.
1: Is marriage a 60?
0: 60 సంవత్సరాల కింద జరిగినట్టు నీకు జ్ఞాపకం ఉంది.
1: You know what happened 60 years.
0: నీవు ఎప్పుడు పుట్టావు?
1: When were you born?
0: నేను 74 సంవత్సరాల కింద పుట్టాను.
1: టైం
0: కాలం అంతా చెప్పాడు.
1: He gave the date and the time.
0: ఇవన్నీ నీకు తెలుసును.
1: You know all this.
0: అయితే
1: then
0: 3 సంవత్సరాల కింద,
1: 3 years back,
0: కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు.
1: అండ్ కార్తీక శుద్ధ పౌర్ణమి, వేర్ వర్ యూ ప్రెసెంట్?
0: అయ్యో తెలియదు స్వామి.
1: He said, Swami, I don't know.
0: అప్పుడు ఎక్కడ ఉంటున్నాను నాకు తెలియదు అన్నాడు.
1: I don't know where I was.
0: అయితే నీ ఉన్నావు కదా.
1: But were you not present?
0: ఉన్నాను.
1: Yes, I was.
0: కానీ తెలియదు.
1: But I don't know.
0: కారణం ఏంటి?
1: What's the reason?
0: 3 సంవత్సరముల ముందు జరిగినటువంటిది నీకు తెలియదు. 60 సంవత్సరం కింద జరిగినట్టు నీకు తెలుసుకున్నావు.
1: What happened 3 years ago, you do not know. But what happened 6 years back, you know that.
0: అనగా ఏంటి? అది ఇంపార్టెంట్ అనేటువంటి విషయం కాబట్టి నువ్వు తనలో చేర్చుకున్నావు.
1: బికాస్ యూ కన్సిడర్ దెమ్ ఇంపార్టెంట్ యూ రిమెంబర్ దెమ్.
0: ఇది ఇంపార్టెంట్ కాదు కాబట్టి నువ్వు మర్చిపోతున్నావు.
1: యాజ్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ యూ ఆర్ ఫర్గెటింగ్.
0: కానీ నీ ఉన్నావు.
1: బట్ యు ఆర్ దేర్.
0: అదే విధంగానే
1: లైక్ వైజ్
0: దైవత్వం అనేటువంటిది మర్చిపోతున్నారు.
1: యు ఆర్ ఫర్గెటింగ్ డివినిటీ.
0: ఇంపార్టెంట్ కాకుండా ఉంటుంది అది వీళ్ళకు.
1: బికాస్ యూ డోంట్ కన్సిడర్ ఇట్ ఇంపార్టెంట్.
0: మానవత్వం అనేటువంటి దానిపైన ఎన్నో సంవత్సరం కింద జరిగినటువంటి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు.
1: యూ ప్రొసీడ్ అలాంగ్ ది హ్యూమన్ నేచర్ అండ్ స్టార్ట్ రిమెంబరింగ్ వాట్ ఆల్ హ్యాపెండ్ లాంగ్ బ్యాక్.
0: ఈ లక్ష్యం అంతా కూడా నువ్వు మానవ లక్ష్యంలో ఉంటుంది చేతనే దీన్ని అనేక రకంగా పెంచుకుంటున్నావు. దైవ లక్ష్యం నీవు లేదు.
1: యూ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ ది హ్యూమన్ నేచర్ బట్ నాట్ టువర్డ్స్ ది
0: దైవ లక్ష్యం లేకపోవడం చేతనే దైవత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నావు.
1: యాజ్ యూ డోంట్ ఎయిమ్ ఎట్ ది డివైన్ యూ డోంట్ అండర్స్టాండ్ ది డివినిటీ.
0: దైవం కూడా నీలోనే ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ఇన్ యూ.
0: నీవే దైవమై ఉంటున్నావు.
1: యు ఆర్ గాడ్.
0: కనుకనే ఈ మానవత్వంతో కూడినటువంటి యొక్క అవతార తత్వము అర్థం చేసుకోవటం చాలా కష్టం.
1: దేర్ఫోర్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది డివినిటీ వెన్ హి కమ్స్ ఇన్
0: హ్యూమన్ ఫామ్. ఉపాధిగా మానవ స్వరూపము.
1: On one hand you find human form.
0: మరొక వైపు చూస్తే ఇది దివ్య తత్వము.
1: On the other hand the divinity.
0: ఇది శక్తి.
1: The divine power.
0: అది నిజమా ఇది నిజమా?
1: Is that true or is this true?
0: ఇది ఏది నిజమంటే రెండు నిజమే కాదు.
1: Both are true.
0: రెండు నిజము కాదు.
1: Both are not true.
0: అయితే ఉపాధి మాత్రం దూరం చేసి దివ్యత్వాన్ని మాత్రం లక్ష్యం పెట్టి అది నిజం.
1: Just give up the feeling of wasted body, follow the divinity.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: జనక మహారాజు
1: ఎంపరర్ జనక
0: చేశాడు.
1: Arranged dinner.
0: భుజించి తాను మాట్లాడుతూ ఉన్నాడు.
1: After eating, he started conversing.
0: కానీ దాసీలంతా కూడా సేవ చేస్తూ ఉన్నారు.
1: The many servants were serving.
0: మహారాణి కూడా ప్రక్కనే కూర్చుంది.
1: The queen by his side.
0: ఉన్నట్టు ఉంటుంది.
1: All of a sudden,
0: ఈ జనక చక్రవర్తికి నిద్ర వచ్చింది.
1: Emperor Janaka started sleeping.
0: కొంచెం తూగడానికి ప్రారంభించాడు.
1: He was just going
0: now. మహారాణి పరిచారకులను పోమని చెప్పింది.
1: And the queen asked the servants to leave the place.
0: మహారాజును నిద్రించడం చెప్పి ప్రార్థించింది.
1: అండ్ షీ ప్రేడ్ టు ది కింగ్ టు టేక్ రెస్ట్ అండ్ స్లీప్. హి వాస్ రెస్టింగ్.
0: అతనికి ఒక పెద్ద కల వచ్చింది.
1: దెన్ హి స్టార్టెడ్ డ్రీమింగ్.
0: ఏమిటి ఈ కల?
1: వాట్స్ ద డ్రీమ్?
0: పరరాజులంతా కూడా అతని రాజ్యం పైన పడి
1: దట్ ఆల్ ద నైబరింగ్ కింగ్స్ ఇన్వైటెడ్ హిమ్.
0: ఇతన్ని ఓడించి
1: హి వాస్ డిఫీటెడ్.
0: ఈ రాజ్యం నుంచి తరమగొట్టి
1: అండ్ వాస్ డ్రివెన్ అవుట్ ఆఫ్ ది కింగ్డమ్.
0: పరిపాలన చేస్తున్నారు.
1: అండ్ దే స్టార్టెడ్ రూలింగ్ ది కింగ్డమ్.
0: కానీ రాజ్యం అంతా వదిలిపెట్టి అరణ్యములో ప్రయాణం చేస్తున్నాడు జనకుడు.
1: Janaka left all his kingdom and traveling along the path.
0: Akali vestundari.
1: He was feeling hungry.
0: Dukkam porli vastuntundari.
1: He was feeling very sad.
0: Akali akali akali ani arustunnadu.
1: He was shouting because of hunger.
0: Yedo oka koi jati vadu inta annam pettukoni tinadaniki siddhanga untunnadu.
1: There were tribals who were ready to eat at the time.
0: Akali varigichadu akali akali akali annadu.
1: He approached the tribals and said, I'm hungry, hungry.
0: Oka aakunu teesi inkoka aakulo petti ee Janaka Maharajuku andistu unnadu.
1: They have placed the food on one leaf and covered it with another leaf.
0: గడ్డ వచ్చి ఆ ఆకును కొట్టుకొని వెళ్ళింది.
1: In the meantime, eagle appeared there and collected the food.
0: అంతా కింద పడిపోయింది.
1: All food fell on the ground.
0: ఆ ఇది చేతికి చిక్కినటువంటిది కూడా నేను అనుభవించలేకపోయానని బాధపడి గట్టిగా అరిచాడు. ఆకలి అన్నాడు.
1: As he could not eat the food on hand, he shouted.
0: రాణి గారు లేపారు. ఏమిటండి అరుస్తున్నారు అని.
1: Then the queen lying by his side made him get up.
0: లేచాడు.
1: He got up.
0: వేట్ చూసేటప్పటికి హంసతూలికా పాన్పు.
1: When he was awake, he could find that bed.
0: అతని శయ్య గృహము.
1: The royal bed and bedroom.
0: సార్ ఆస్థానము.
1: It's all the court.
0: Palace లో ఉంటున్నాడు.
1: He was in a palace.
0: కానీ కల లోపల అడవి లోపల బాధపడుతున్నాడు.
1: But in his dream, he was feeling sad in the forest.
0: ఇది చూచాడు అది చూచాడు.
1: He saw this and that.
0: ఏమీ తెలియకపోయింది. అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా? అది నిజమా ఇది నిజమా అని ప్రశ్న వేసుకుంటూ.
1: Then he went on questioning, is that true or is this true?
0: Rani garu enniyo vidhamuga prashninchindi. Emtandi meeru pichiga maatladutunnaru? Emti ee vidhi cheptunnaru? Em javabu ledu. Adi nijama idi nijama? Adi nijama idi nijama?
1: The queen went on questioning, what is this where you are talking like a madcap, telling repeatedly, is that true or is this true?
0: Rani gariki chaala idaipoyindi. Edo pichi pettindo emto enduko isini idanga maharaju idanga palustunnadani vasishtha varini pilipinchindi.
1: The queen thought that the king turned mad and therefore summoned Vasishtha.
0: Vasishtha varu vacharu.
1: Vasishtha came.
0: అతని దగ్గర కూడా నువ్వు ఏమాత్రము నచ్చం చేయలేదు, ఏ విధంగా పలకలేదు. అది నిజమా, ఇది నిజమా, అది నిజమా, ఇది నిజమా.
1: He was not mindful of the presence of the sage of his sister. He went on repeating same thing. Is that true or is this true?
0: Yesinchadu vistulavaru dhyanamlo kuntunnaru.
1: Vasishtha thought over and sat in meditation. Yesinchadu. He thought the reason behind.
0: Kalalopala thanu inni vidhamaiti baadhana paddadu. Paraghavam ayipoyi pararajyamanta kodanu praveshinchi atanni adavulu paalu chesaru. Aa vidhamaiti avasthalo akkada paddadu.
1: So he saw the suffering and the trouble. In the dream only, he lost his kingdom.
0: ఈ రాజ్యం కనిపిస్తుండాలి.
1: The moment he is awake, he finds his kingdom now.
0: అప్పుడు వశిష్ఠ వారు చెప్పారు, రాజా అది నిజం కాదు, ఇది నిజం కాదు, నీవు నిజం అన్నారు.
1: Then sage said, O king, that is not true, this is not true, but you are true.
0: జాగ్రత్తలో నీవున్నావు.
1: In the waking state
0: you are there. నీవున్నావు.
1: In dream you are there.
0: స్వప్నము అది నైట్ డ్రీమ్, ఇది డే డ్రీమ్.
1: That is a night dream, this is the day dream.
0: Day dream lo night dream ledu, night dream lo day dream ledu.
1: There's no night dream in the day dream, there's no day dream in the night dream.
0: Nee unnavu.
1: But you are present in both.
0: You are truth annadu.
1: You are the truth.
0: Neeve satyam annadu.
1: You are the truth, he said.
0: Adhe vidhamgani.
1: Likewise.
0: Manavattamu, divyattamu, rendu unnappudu, divyattamu nijama, manavattamu nijama, divyattamu nijama, manavattamu nijama, anetuvanti yokka సందేహాలకు అవకాశం ఇస్తుంటారు.
1: లైక్ వైజ్ వెన్ బోత్ ఆర్ ప్రెసెంట్ ద డివినిటీ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ, వి బిగిన్ టు క్వశ్చన్, ఈస్ దట్ హ్యూమన్ క్వాలిటీ ట్రూ ఆర్ ఇస్ ద డివినిటీ ట్రూ?
0: ఈ దివ్యత్వమేటువంటిది నీవు చూచింది నిజం కాదు, ఈ నువ్వు చూస్తుండేటువంటిది మానవత్వము నిజం కాదు, రెండింటికి నీ పవిత్రమైనటువంటి ఒక ఉంటుండాలి.
1: వాట్ యు హావ్ వాచ్డ్ ద డివినిటీ ఇస్ నాట్ ట్రూ, ద హ్యూమన్ క్వాలిటీ ఇస్ నాట్ ట్రూ.
0: పవిత్ర భావముతో నీవు చూసినప్పుడు ఈ పవిత్రం కూడా అర్థమవుతుంది.
1: వెన్ యు వాచ్ విత్ ద సీక్రెట్ ఫీలింగ్ యు విల్ అండర్స్టాండ్ ద సాంక్టిటీ బిహైండ్.
0: దైవత్వం అనేటువంటిది పవిత్రతనే ఆకర్షిస్తూ ఉంటుంటారు.
1: The divinity attracts sacredness.
0: ఈ గోపికలంతా వచ్చి యశోద దగ్గర అంతా కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చారు.
1: ఆల్ గోపికస్ కేమ్ టు యశోద అండ్ స్టార్టెడ్ కంప్లైంట్.
0: అమ్మా, మా ఇంటికంతా వచ్చి ఈ కుండలంతా పగలగొట్టి వెన్నను పాలను దొంగిలిస్తున్నాడు అని అనేక రకంగా కంప్లైంట్ చేస్తూ.
1: They went on complaining to Yashoda. Krishna is stealing all the milk and butter, breaking the pots here.
0: దినము ఏదో ఒక కంప్లైంట్ వస్తుంటుంది.
1: Every day this made complaints.
0: అప్పుడు కృష్ణుని పట్టుకొని అడిగింది.
1: Then she caught hold of Krishna and said, you don't eat what is served.
0: Nee pettinadi tinavu.
1: You don't eat what I serve.
0: Kollala puttalakun poi venna patteluga lo guttuna tinedavu neeto puttenu rattella Krishna.
1: You visit.
0: Nee pettte neeku venna tinavu.
1: You don't eat when I
0: serve. Parayindi vennanta dongilistunnavu.
1: But you steal the butter from other house.
0: Aneka vidhulaga kuda nu neeku chedda peru chestunnavu.
1: You are getting a bad name.
0: Enduku nenu pettindi tinukodu.
1: Why don't you eat what I serve?
0: Man inti venna neeku ruchi leda?
1: Don't you find the taste in our butter?
0: Oru unnatundi venna neeku ruchiya?
1: You find the tasteful of others.
0: Ee yokka antaratham emiti?
1: What is the significance?
0: Ammaku vatsalya bhavamto pettundadi.
1: Because mother serves with all affection.
0: Kani gopikalu adi hrudaya bhavamto untundadi. దైవభావంతో ఉంటుండాలి వాళ్ళ హృదయాలు. ఆ వెన్న కాలది వాళ్ళ హృదయం అనేటువంటి పవిత్రతను తాను ఆకర్షిస్తున్నాడు.
1: Whereas the one offered by Gopikas there is out of their own heart. It is not merely the butter.
0: నిర్మల నిశ్చల నిస్వార్థంతో కూడినటువంటి ఒక గోపికల హృదయమే వెన్న.
1: It is only the heart of the Gopikas which is pure and
0: selfless. ఈ అనుబంధమే నిజమైనటువంటి యొక్క ఇది.
1: Is the whereas the other one is full of attachment.
0: ఇది అనురాగము.
1: This attachment.
0: అది ప్రేమ.
1: That's love.
0: ప్రేమకు అనురాగముకు ఉండేటువంటి వ్యత్యాసం ఇది.
1: That is the difference between love and attachment.
0: ప్రేమ సంబంధంతో కూడినటువంటిది అనురాగము.
1: The attachment is because of body connection.
0: హృదయ సంబంధంతో కూడినటువంటిది ప్రేమ.
1: That which is related to the heart is love.
0: కాబట్టి గోపికలకంతా ప్రేమ ఉంటుండాలి.
1: Gopikas have love.
0: వారు ఏమాత్రం కూడా నువ్వు ఏ దానికి కూడా నువ్వు వారు అడ్డుతీవరు.
1: Well, they will never object for anything.
0: దేనికి నీ వెరతరు.
1: They have no fear.
0: అత్తలు మొత్తుకున్నా.
1: Even though mother-in-law.
0: అత్తలు గొంతులు గోయిచున్నా.
1: Are ready to be hit them. They don't
0: open their mouth.
1: They are not angry.
0: వీతిల పోరు గోపికలు.
1: They don't go anywhere. They have no fear.
0: కొత్తమునందు చిత్తరువు బొమ్మల రీతికి నుండి వారిలో కృష్ణుడు ఉన్నారు.
1: Just as the picture is imprinted on the paper, Krishna's picture is imprinted on their heart.
0: ఇక్కడ అక్షరాల మాదిరి వాళ్ళ హృదయంలో కృష్ణుడు హత్తుకొని పోయాడు.
1: Just as you find the letters printed on the paper, Krishna is imprinted on their heart.
0: పేపర్ ని వేరు చేయడానికి ఎవరి తరమ కాదు.
1: You cannot separate the letters from the paper.
0: కాబట్టి గోపికల హృదయం లోపల కృష్ణుడు హత్తుకొని పోయాడు.
1: Therefore, Krishna got himself imprinted on the heart
0: అది
1: of Gopikas.
0: ప్రేమ తత్వము.
1: That is the nature of love.
0: ఈ ప్రేమ తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించాలి.
1: We have to recognize the nature of love well.
0: ప్రేమ ఎప్పుడు ఇచ్చుకోవటమే కానీ పుచ్చుకోవటం అనేటువంటి తెలియదు దానికి.
1: Love always gives, never receives.
0: ప్రాప్తమైనటువంటి ప్రేమ ఇచ్చుకోవటం పుచ్చుకోవటం ఇచ్చుకోవటం పుచ్చుకోవటం జరుగుతుంది.
1: Whereas worldly love gives and receives.
0: ఇది దైవ ప్రేమకును లోక సంబంధమైన ప్రేమకును ఉండినటువంటి వ్యత్యాసం.
1: This is the difference between divine love and human love.
0: దైవము నిరంతరం ఇచ్చుకుంటూ వస్తుంటాడు.
1: God continues.
0: కావాలని ఏది కోరడు.
1: He never desired.
0: కానీ లోకం అది కాదు. ఇచ్చుకుంటాడు పుచ్చుకుంటాడు, అది కావాలి ఇది కావాలి.
1: But in the world he gives and accepts.
0: కానీ దైవ తత్వం అనేది వన్ వే ట్రాఫిక్, కేవలం ఇచ్చుకోవటమే ఇచ్చుకోవటమే.
1: God's nature is only one way traffic. He goes on giving.
0: మీది అది కాదు.
1: Yours is not like that.
0: పోవటం రావటం పోవటం రావటం పోవటం రావటం.
1: But you come and go.
0: అందువల్లే శంకరాచార్య వారు చెప్పారు.
1: So శంకరాచార్య
0: పునరపి జననము పునరపి మరణము రావటం పోవటమే.
1: You come and go.
0: కానీ దైవత్వానికి ఈ రెండు లేవు.
1: But the divinity is beyond the two.
0: భజగో

0: नहीं नहीं नहीं रक्षति दुखं करणी भज गोविंद भज गोविंद దైవత్వాన్ని నీవు నిరంతరం చింతించి
1: థింక్ ద గ్లోరీ ఆఫ్ లార్డ్ కంటిన్యూస్లీ
0: కేవలం దేహతత్వాన్ని నీవు చింతించద్దు
1: నాట్ మియర్లీ ద బాడీ అలోన్
0: అది ఏ నిజమైనటువంటి ప్రార్థన
1: దట్ ఇస్ ట్రూ ప్రేయర్
0: అది ఏ నిజమైనటువంటి విశ్వాసము
1: దట్ ఇస్ ట్రూ ఫెయిత్
0: కానీ దేహరీతిగా మాత్రం లక్ష్యం నిలుచుకొని
1: బట్ ఇఫ్ యు థింక్ ఆఫ్ ద బాడీ
0: దైవం దైవం దైవం అంటే దేహమే కనిపిస్తుంది కానీ దైవం కనిపించదు
1: ఇఫ్ యు కాన్సంట్రేట్ ఇన్ ద బాడీ యు థింక్ ఆఫ్ ద బాడీ ఓన్లీ నాట్ గాడ్
0: అవతార తత్వం లోపల ఇలాంటి కన్ఫ్యూజన్ చాలా జరుగుతూ ఉంటాయి
1: During times of incarnation, there will be so much of confusion.
0: అన్ని అవతారములందు కూడాను ఎవరు సాక్షాత్ దర్శించే వాడు కానీ సాక్షాత్ తెలుసుకున్నటువంటి వాడు కానీ కనిపించడం లేదు.
1: Even times of all incarnations, there are none who could have direct
0: కూడాను గుర్తించినటువంటి వారైనప్పటికీ మరి మరి మధ్య విద్యలో కొన్ని సందేహాలంతా ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: ఈవెన్ సెవెన్ స్టేజెస్ దో దే హ్యాడ్ డైరెక్ట్ పర్సెప్షన్ దే ఫర్గాట్
0: కారణం ఏంటి వారు శరీరాన్ని ధరించారు ఇది శరీరాన్ని ధరించింది
1: ద రీజన్ ఇస్ దే హ్యావ్ బాడీ అండ్ ఆల్సో ది
0: శారీరక సంబంధమైనటువంటి యొక్క సంబంధం లే ఈ ఆపోహలకు మూల కారణం
1: ఇస్ ఓన్ ది బాడీ రిలేషన్ దట్ లెడ్ టు కన్ఫ్యూషన్
0: కనుక శరీరాన్ని మర్చాలి
1: సో హెడ్ ఫర్గెట్ ద బాడీ
0: అందువల్లనే ఈ ద్వేషము ఈ విధమైన సంఘములు కలుస్తూ ఉంటుంటాయని మహర్షులు గ్రామాలంతా వదిలిపెట్టి ఎవరితో సంబంధం లేకుండా అరణ్యవాసం చేస్తూ వచ్చారు
1: బికాస్ ఆఫ్ ద పాసిబిలిటీ ఆఫ్ ది హేట్రెడ్ ద కంపెనీ పొల్యూటింగ్ దేర్ మైండ్ దే జస్ట్
0: ఏ నిమిషం లోపల సంఘం మనకు ప్రాప్తిస్తుందో ఏమిటో
1: అట్ వాట్ టైం వాట్ కంపెనీ
0: దుర్జన సంసర్గం
1: రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ
0: కనుక వీడి నుంచి మనం దూరం పోవాలని ఆ ఉద్దేశంతోనే వారు అరణ్యాన్ని వెళ్లారు
1: ఇట్స్ ఓన్లీ విత్ దట్ ఐడియా ఆఫ్ లీవింగ్ ద బ్యాడ్ కంపెనీ దే వెంట్ టు ద ఫారెస్ట్
0: ఇంటిలో ఉండినా ఒకటే అడవిలో ఉండినా ఒకటే
1: ది డివోషన్ ఇస్ ది సేమ్ వెదర్ యు ఆర్ హోమ్ ఆర్ ఫారెస్ట్
0: మాత్రము అడవిలో ఉంటే ఇవి జరగడానికి వీలు కాదు
1: బట్ వెన్ యు ఆర్ ఇన్ ఎ ఫారెస్ట్ దేర్ విల్ బి నో కంపెనీ
0: దేశంతో వారు ఆ విధమైనటువంటి చర్యలు ఆచరిస్తూ వచ్చారు
1: ఇట్స్ ఓన్లీ దట్ ఆబ్జెక్టివ్ దే యాక్టెడ్ దట్ వే
0: ఒక దైవత్వాన్ని పొందాలంటే మొట్టమొదట దుర్జన సంగతులను దూరం చేయాలి
1: ఇన్ ఆర్డర్ టు హావ్ డివినిటీ యు షుడ్ రన్ అవే ఫ్రమ్ దట్ కంపెనీ
0: భజ సాధు సమాజము
1: జాయిన్ ద గుడ్ కంపెనీ
0: గుడ్ కంపెనీని మనం చేరాలి
1: We should be in good company.
0: Kuru punyam anhoratram.
1: We should do meritorious actions day and night.
0: Mara manis nityam anityatam.
1: We should always discriminate.
0: Ee nalugintini manu vidyarthulu drishti andinchukunte entaina meeru dinni sadhinchagalaru.
1: If students have these four objectives in mind, they can accomplish anything.
0: Aithe bhagavatamulo kevalam krishnuni gurinchi maatrame kaadu.
1: In bhagavata is not only about
0: Krishna. Maha pavitra janmulainatunte yokka prahladudu. దువుడు ఇలాంటి వారంతా యొక్క శరీరంతా కూడా ఎంతో ఆదర్శంగా ఉంటుంటాయి
1: నాట్ ఓన్లీ ఆఫ్ కృష్ణ భగవత్ ఆల్సో డీల్స్ ఆఫ్ ది
0: సెక్యూరిటీ ప్రహ్లాదు చరిత్ర రెండు తెలుసుకుంటే కూడా చాలు సర్వము మనకు తెలిసిన వారం అయిపోతాయి
1: ఈవెన్ ఇఫ్ యు నో ద స్టోరీస్ ఆఫ్ టూ ఆఫ్ యు వాట్ ఇస్ ఇట్ ఈనఫ్
0: కానీ వీరందరూ కూడా దైవము దైవమని పూర్ణంగా విశ్వసించినటువంటి వారు
1: బట్ దే హాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్
0: ఆనాటి కాలంలో అంతటి గొప్ప విశ్వాసం ఉండేటువంటి వారికి అంత గొప్ప అనుభూతులు చిక్కాయి
1: At the time they had full faith, therefore they could have good experience. We don't have that faith now.
0: ఆ విశ్వాసం కూడాను గాఢంగా లేదు.
1: We don't have strong faith.
0: అది అన్ని విధములు కూడాను చలనమయ్యేటువంటి రీతిగా ఉంటుంది.
1: It goes on tilting.
0: ఈ చలనత్వాన్ని మనం ధ్వంసం చేయాలి.
1: We should not waver.
0: చలనత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Stability.
0: ఎలాంటి పరిస్థితులు ఎందు కూడాను మనం మారకుండా ఉండాలి.
1: Under any circumstances we should not
0: ఏమైనా సరే.
1: Let anything happen.
0: దానికి వసుదేవుడే దీనికి సాక్షాత్కారం.
1: Vasudeva is the proof here.
0: తన కుమారుడైనప్పటికీ ఆడిన మాట తప్పకుండా పుట్టిన తచ్చ మీద తెచ్చి కంసం చేతిలో ఉంచాడు.
1: Though his own son, he has not gone back the promise.
0: ఏ తండ్రి అయినా కూడా ఈ విధంగా అందిస్తాడా?
1: Will anyone will pass on like that?
0: కాదు.
1: No.
0: హరిశ్చంద్రుడు.
1: హరిశ్చంద్ర.
0: చెప్పిన మాట నిలబెట్టుకునే నిమిత్తమై కాటి కాపరిగా కూడా చేరాడు.
1: Only to uphold what is given, he was ready to take the ground. He sold his wife.
0: కుమారుడు మరణించాడు.
1: The son died.
0: రాజ్యం కూడాను దానం చేశాడు.
1: He lost his kingdom.
0: ఏమాత్రం విచారించలేదు.
1: But he never bothered.
0: సత్యం నాస్తి పరో ధర్మః. ఆడిన మాట తప్పకూడదు.
1: He never went back the promise given.
0: ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ధ్యానములు చేసినా, ఎన్ని విధమైనటువంటి వ్రతములు చేసినా, ఎంత త్యాగం చేసినా ఆడిన మాట తప్పితివా అన్ని పోయినట్టు.
1: In spite of all worship and penance and sacred acts, if we don't keep up the promise given, it's there all a waste.
0: చర్యను చూడు. నీవు తలచేటువంటి హృదయాన్ని భావాన్ని చూస్తాడు.
1: God will not go by your activities or actions. He will see your feeling.
0: భగవంతుడు భావప్రియుడు, నీవు బాహ్యప్రియుడు.
1: So God is after the feeling, whereas you go by the external.
0: నీ భావశుద్ధిని మాత్రమే తాను గుర్తిస్తుంటాడు.
1: Therefore, you will go by the purity of thoughts.
0: విద్యార్థులారా,
1: students,
0: ఈ వయసు చాలా ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వం లేనటువంటి వయస్సు.
1: దిస్ ఇస్ ఏజ్ విచ్ విల్ నాట్ బి స్టేబుల్.
0: నిరంతరం కూడా అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతుంటుంది.
1: ఎవ్రీ టైమ్ ఇట్ విల్ బి టేకెన్ బై కన్ఫ్యూషన్.
0: ఈ వయసు చాలా గోల్డెన్ ఏజ్, మంచి పవిత్రమైనటువంటి వయసు.
1: బట్ హౌవర్ దిస్ ఇస్ సేక్రెడ్.
0: ఈ వయసు నుండే మీరు దృఢత్వాన్ని మీరు పొందాలి.
1: ఇస్ ఓన్లీ ఎట్ దిస్ టైమ్ యు షుడ్
0: స్ట్రెంగ్త్. మీరు పొందాలి.
1: యు షుడ్ బి స్టేబుల్ టు.
0: దైవ విశ్వాసాన్ని గాఢంగా మీరు పెంచుకోవాలి.
1: యు షుడ్ డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఈ లోకంలో ఉండేటువంటి ఏవి అస్థిరములు కావు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక దీని పేరే జగత్తు.
1: దిస్ ఇస్ జగత్.
0: ఎందుకోసం జగత్ అని పిలిచారు?
1: వై ఈస్ ఇట్ కాల్డ్
0: జగత్? జగత్, జగత్, రావటం పోవటం.
1: ఇట్ ఈస్ జగత్ దాట్ విచ్ కమ్స్ అండ్ గో.
0: కానీ దైవతత్వం అనేటువంటిది వచ్చి పోయేటువంటిది కాదు.
1: బట్ ద డివినిటీ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: పోగలు లేనటువంటి ఒక తత్వం ఇది.
1: దాట్ విచ్ నైదర్ కమ్స్ నార్ గోస్.
0: అలాంటి తత్వాన్ని భాగవతంగా రాస్తూ వచ్చాడు వ్యాసుల వారు.
1: వ్యాస హు కంపోజ్డ్ ఇన్ దిస్ టెక్స్ట్ భాగవత.
0: ఈ భాగవతం రాయడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్ కంపోజిషన్?
0: దీని దీని కారణాన్ని తెలుసుకుందాం.
1: దట్ విల్ నో ద రీజన్ లేటర్.
0: ఎందుకనగా ఇతను శ్లోకదాత.
1: హి హస్ గివెన్ శ్లోకాస్.
0: భగవంతుడు లోకదాత.
1: బట్ గాడ్ ఇస్ లోకదాత.
0: లోకదాత వాడు శ్లోకదాతగా సృష్టిస్తూ వచ్చాడు.
1: దేర్ ఫోర్ హి హస్ గివెన్ దిస్ శ్లోకాస్.
0: కానీ శ్లోకదాతగా మారినాడు, కానీ శ్లోకం మాత్రం నివారణ కాలేదు.
1: దో హి హస్ గివెన్ this sloka, but he has not been free from the sloka or grief.
0: గొప్పగా వర్ణిస్తూ వచ్చాడు.
1: He started extolling in a high way.
0: కానీ అతనికి శాంతి లభించలేదు.
1: But he had no peace.
0: శాంతి ఎక్కడ ఉంటుండాలి?
1: Where is peace?
0: ఇంత గొప్ప పండితుడిగా ఉంటున్నాను, విద్యావంతుడిగా ఉన్నాను.
1: Being a great scholar and educated.
0: కానీ అతనికి శాంతి లభ్యం కాలేదు.
1: But he had no peace.
0: తరువాత
1: later
0: అనేక విధములుగా నారదుని యొక్క ప్రబోధల వల్ల,
1: because teachings from Narada,
0: దైవం యొక్క లీలాగుణగల విశేషములను వర్ణించినటువంటి అప్పుడే నీకు శాంతి లభిస్తుంది అన్నాడు.
1: Narada said that you will have peace if only he describes, narrates, extols the leelas of God.
0: నీవు భారతాన్ని రచించావు.
1: You composed Bharata.
0: నీవు చెడ్డలో కూడా ప్రవేశించావు.
1: You also narrated bad things.
0: దుర్యోధను గురించి రాసే సమయంలో కూడా నీ భావాలంతా దుర్భావములుగా మారిపోయినాయి.
1: When you were thinking of Duryodhana, you had bad thoughts.
0: దుశ్శాసన గురించి రాసేటప్పుడు నీ భావం అంతా దుర్భోగంగా మారిపోయింది.
1: When you were writing about దుశ్శాసన, I had bad thoughts.
0: ఏ యాక్టర్ గురించి నీవు చింత చేసావో ఆ యాక్టర్ అంతా నీలోకి ప్రవేశించింది.
1: The moment you thought of actor, you had same feeling.
0: దీని వల్ల నీవు మాలిన్యం అయిపోయినావు.
1: So you are polluted.
0: కేవలం భారతాన్ని రాసావే కానీ హృదయం మాలిన్యం ఉంది.
1: You have composed భారత, but your heart is polluted.
0: ఎందుకోసం?
1: Why?
0: నిరంతరం కొన్ని దుస్తులను, దుర్మార్గులను, ఈ మంచి చెడ్డ రెండింటిని గురించి నీవు రాస్తూ వచ్చావు.
1: బికాస్ యూఆర్ కంటిన్యూస్లీ డిస్క్రైబింగ్, నరేటింగ్ బ్యాడ్ అండ్ గుడ్. నౌ యు రైట్ ఓన్లీ గుడ్ థింగ్స్.
0: అందువల్లనే వేదం నందు కూడాను,
1: సో ఇన్ వేద,
0: నీవు అది రెండు ఒక్కటే.
1: యు అండ్ దట్ ఆర్ వన్.
0: అనగా తత్వం అసి,
1: మీనింగ్ దట్ దౌ ఆర్ట్.
0: యద్భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది కన్సిక్వెన్స్.
0: ఈ భావం ఎట్టిదో అట్లాంటిగా పోతుంటాడు.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో విల్ బి.
0: మనం నిరంతరం కూడా ఇతరుల చింతన చేస్తుంటే,
1: వెన్ యూ కాన్స్టెంట్ థింక్ ఆఫ్ అదర్స్,
0: ఆ చెడ్డంతా మన హృదయంలో చేరిపోతుంది.
1: ఆల్ దట్ బ్యాడ్ విల్ గో ఇన్ యువర్ హార్ట్.
0: ఎట్లనగా?
1: హౌ?
0: నీలో కెమెరా పట్టుకున్నావు.
1: సపోజింగ్ యు హోల్డ్ కెమెరా.
0: నీవు కెమెరా పట్టుకున్నప్పుడు,
1: వెన్ యూ హోల్డ్ ఇట్,
0: అతని వైపును తిప్పి నీవు స్విచ్ చేస్తే ఆ పిక్చర్ దీంట్లో వచ్చి పడిపోతుంది.
1: వెన్ యూ టర్న్ టువర్డ్స్ హిమ్ అండ్ స్విచ్ ఇట్ ఆన్, యు విల్ గెట్ దిస్ పిక్చర్.
0: స్విచ్ చేస్తే వీడి పిక్చర్ నీలో వచ్చి.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ దిస్ సైడ్, యు విల్ గెట్ దిస్ పిక్చర్.
0: కనుక నీ దేహమే ఒక కెమెరా.
1: సో యువర్ బాడీ ఇస్ ఎ కెమెరా.
0: నీ యొక్క దృష్టి ఒక లెన్స్.
1: యువర్ లుక్ ఇస్ ఎ లెన్స్.
0: నీ దృష్టి స్విచ్.
1: దట్ ఇస్
0: నీ హృదయమే ప్లేట్.
1: ద హార్ట్ ఇస్ ఫుల్.
0: నీవు చెడ్డ వైపుని తిప్పి నీ బుద్ధి స్విచ్ చేస్తే ఆ చెడ్డంతా వచ్చి నీ హృదయంలో ప్రింట్ అయిపోయింది.
1: ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ద బ్యాడ్, యూ విల్ పిక్చరైజ్ ఓన్లీ బ్యాడ్ థింగ్స్ ఓవర్ దేర్.
0: కనుక చెడ్డను తలంచకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ బ్యాడ్.
0: చెడ్డను తలంచితివా, నీవు చెడ్డ అయిపోతావు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్, యూ టర్న్.
0: కనుకనే నీవు ఇంతకాలము భారతము రాసినప్పుడు చెడ్డనే తలస్తూ రాశావు.
1: సో లాంగ్ యూ కంపోజ్ భారత్, యూ హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్.
0: పాండవులందరూ కూడా ఈ విధంగా పరాభవం చేశారు అని దాంట్లో ప్రవేశిస్తూ వచ్చారు.
1: యు వెంట్ ఆన్ డిస్క్రైబింగ్ హౌ పాండవర్స్ ఆర్ హ్యూమిలియేటెడ్.
0: ధర్మమూర్తులను ఒకవైపున, అధర్మ పరులను చింతిస్తూ వచ్చారు.
1: యు ఆర్ థింకింగ్ ఆఫ్ రైచస్ పీపుల్ ఆన్ వన్ హ్యాండ్, అన్ రైచస్ పీపుల్ ఆన్ ద అదర్.
0: రెండు కూడా అక్కడ చేరిపోయినాయి.
1: Both were there at the time.
0: నీకు శాంతి లభ్యం కాకపోయింది.
1: సో యూ కుడ్ నాట్ గెట్ పీస్.
0: కనుక నీవు రెండింటిని వదిలి ఒక్కదాన్ని లక్ష్యంగా ఉంచు.
1: లీవ్ బోత్ అండ్ కీప్ వన్ ఇన్ ఎయిమ్.
0: అదే ఏకం సత్యత్రా భగవదాంతి.
1: ద ట్రూత్ ఈస్ వన్. Referred to as many by scholars.
0: Brahma vit brahmaiva bhavati.
1: The knower of the Brahman becomes Brahman.
0: Brahman chintistu vachi neeve Brahmaga maaripothavu.
1: If you think of Brahman, you become Brahman.
0: Kaani Bharatam rasasamlo Brahman chintinchaledu.
1: But while composing Bharata, I am not for Brahman. You thought of nature.
0: Kanaka nee prakrutanta neelo praveshinchindi.
1: Therefore all the qualities are in you.
0: Ashantini neeku andistu vachi.
1: Therefore you are restless.
0: Kanaka Vyasa.
1: So Vyasa.
0: Repati nunchi kuda nu.
1: From tomorrow.
0: కేవలం భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములు మాత్రమే వర్ణిస్తున్నారు.
1: ఫ్రమ్ టుమారో యు ఓన్లీ డిస్క్రైబ్, నరేట్.
0: నీకు తప్పక లభ్యమవుతుంది అన్నాడు.
1: యు ఆర్ సర్టన్లీ గెట్ పీస్.
0: ఈ విధంగా మన భావాలు కూడాను కొంతవరకు పరిశుద్ధం చేసుకోవడానికి పవిత్ర మార్గంలో ప్రవేశించాడు.
1: Therefore we should purify our thoughts and tread along the sacred path.
0: అయినప్పటికీ వ్యాస భావాన్ని కొంచెమైనా కూడా మన హృదయంలో ప్రవేశించుకోవాలి.
1: We should have at least a fraction of the feelings of vyasa.
0: కనుక చిత్తశుద్ధి ప్రతి వ్యక్తికి కూడా అత్యవసరం.
1: So purity of heart is very essential.
0: ఆ చిత్తశుద్ధి ఉండినప్పుడు దైవత్వం చక్కగా మనకు సాక్షాత్కారం అవుతుంది.
1: When there's purity of heart, you will have divinity.
0: కనుక భాగవతం అంటే భక్తుల గురించి, వారి యొక్క అనుభూతులను గురించి, వారి యొక్క ఆనందముల గురించి, వారి యొక్క భగవంతునికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని గురించి కూడా అనేక రకాలుగా మనం తెలుసుకోవాలి.
1: Therefore, Bhagavata, we need to know the relationship between the devotee and God and their experiences in the
0: భగవంతునితో ఏ విధమైన సంబంధం మనకు కలగాలి.
1: What sort of relationship?
0: ఎట్టి సంబంధం ఎట్టి ఫలితాన్ని మనకు అందిస్తుంది?
1: What sort of relation would give us?
0: ఎట్టి సాధన మనకు ఎట్టి గమ్యాన్ని చేరుస్తుంది?
1: What kind of spiritual endeavor will give us goal? We have to inquire. We have to inquire and recognize.
0: ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించలేకపోతే భవిష్యత్తులో చాలా బాధలకు గురి అవుతాం.
1: If students do not understand this, they'll face problems.
0: అన్ని తెలుసుకోవాలి.
1: You should know everything.
0: Awareness is life.
1: Awareness is life.
0: మంచి చెడ్డను కూడా తెలుసుకోవాలి.
1: You should know good and bad.
0: కానీ చెడ్డను త్యజించాలి, మంచిని స్వీకరించాలి.
1: But you should give up bad and accept good.
0: కనుక మీరు తెలుసుకోవాలి.
1: Therefore, Bhagavata, we need to know the relationship between the devotee and God and their experiences in the
0: Bhagavantunito ye vidhamaina sambandham manaku kalagali.
1: What sort of relationship?
0: Yetti sambandham.

0: తీసుకోవాలి.
1: యూ షుడ్ నో గుడ్ అండ్ బ్యాడ్.
0: దాని చెడ్డను త్యజించాలి, మంచిని స్వీకరించాలి.
1: బట్ యూ షుడ్ గివ్ అ బ్యాడ్ అండ్ యాక్సెప్ట్ గుడ్.
0: కనుక మీరు మంచిని స్వీకరించి చెడ్డను విసర్జించాలి.
1: సో యాక్సెప్ట్ గుడ్ అండ్ గివ్ అ బ్యాడ్.

ప్రేమతత్వమునను పెంపుచేసి పుణ్యకర్మల చేత భువిని త్యాగము చేత ప్రేమతత్వములను పెంపుబరచి

0: నిరగుణరుడా నిజ జీవితంబు
1: Through good acts, through sacrifice, through prema, and correcting your ego, all the time thinking of the divine, O man, spend your life.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్
0: లోకములో అన్నింటికంటే విలువైనటువంటిది కాలం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ టైమ్.
0: అట్టి అమూల్యమైన కాలమును అరే క్షణం కూడా నువ్వు వృధా చేయరాదు.
1: సచ్ ఎ ప్రెషస్ థింగ్ ఎస్ టైమ్, యు షుడ్ నాట్ వేస్ట్ ఈవెన్ ఎ మూమెంట్.
0: కానీ ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైన కాలమును అనంతముగా వ్యర్థం చేస్తున్నాడు.
1: బట్ టుడే దిస్ ప్రెషస్ సీక్రెట్ టైమ్ మ్యాన్ ఈజ్ అన్నెసెసరీ
0: స్వార్థరహితని ఉపయోగించుకోవలసినటువంటి ఈ కాలము నిరంతరము స్వార్థము స్వప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నాడు మానవుడు.
1: దిస్ ప్రెషస్ టైం షుడ్ బి స్పెంట్ ఇన్ సెల్ఫ్లెస్ వర్క్ మ్యాన్ ఈజ్ వేస్టింగ్ ఇవే ఇన్ సెల్ఫిష్ డీడ్స్ అండ్ థాట్స్.
0: ఈనాటి మానవుడి యొక్క మనస్తత్వం చాలా విచిత్రముగా ఉంటున్నది.
1: టుడే మ్యాన్స్ నేచర్ ఈస్ వెరీ స్ట్రేంజ్ టు థింక్ ఆఫ్.
0: ఇతరుల నుండి అనేకముగా సహాయములు పొందుటకు తాను ముందంజ వేస్తున్నాడు.
1: హీఈస్ ఎవర్ రెడీ టు డిరైవ్ బెనిఫిట్ ఫ్రమ్ అదర్స్.
0: కానీ ఇతరులకు సహాయం చేయు నిమిత్తమై తాను ముందంజ వేయటం లేదు.
1: బట్ టు హెల్ప్ అదర్స్ హీఈస్ నాట్ పుట్టింగ్ వన్ ఫుట్ ఫార్వర్డ్.
0: మనసునకు పరిగెత్తుట స్వభావం.
1: ఇట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ టు రన్.
0: జారిపోవుట తన యొక్క స్వభావం.
1: అండ్ టు స్లిప్ ఈజ్ ఆల్సో ఇట్స్ వెరీ నేచర్.
0: మార్పు చెందుట తన యొక్క స్వరూపం.
1: టు చేంజ్ ఈజ్ ఆల్సో ఇన్ ది నేచర్ ఆఫ్ ది మైండ్.
0: ఇట్టి మానవ మనస్తత్వాన్ని గుర్తించుకోవటం చాలా కష్టం.
1: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు రియలైజ్ అండ్ రికగ్నైజ్ ది నేచర్ ఆఫ్ దిస్ మైండ్.
0: దీనికి ఒక స్థితత్వం అనేటువంటిది ఏమాత్రం కూడాను లేదు.
1: దేర్ ఈస్ నో ఫిక్సిటీ ఫర్ దిస్ మైండ్.
0: పారిపోవుట జారిపోవుట మారిపోవుట దీని యొక్క స్వభావములుగా ఏర్పడుతూ వచ్చినవి.
1: టు రన్ టు స్లిప్ టు చేంజ్ దిస్ ఈస్ దిస్ నేచర్. దిస్ ఈస్ ది నేచర్ ఆఫ్ ది మైండ్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: ఇలాంటి మనస్తత్వాన్ని మానవుడు అరికట్టడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ వెరీ నెససరీ ఫర్ మ్యాన్ to put a stop to this kind of a wavering mind.
0: Manushulu yandu rendu vidhamulu enti manushulu untunnaru.
1: There are two types of people.
0: Purushadhamudu okadu, purushottamudu marokadu.
1: One is a purushadhama, not a good man. The other is purushottama, he is God himself.
0: Purushadhamudu anaga పరుల నుంచి పుచ్చుకోవటం, పరుల నుంచి తెచ్చుకోవటం, పరుల నుంచి తాను పొందటం, దానిని మర్చిపోవటం.
1: ఏ పురుషాధమా ఇస్ వన్ దట్ టేక్స్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్, దట్ లుక్స్ ఫర్ థింగ్స్ ఫ్రమ్ అదర్స్ and he very conveniently forgets them.
0: ఎవరిని ఉపకారం పొందను అట్టి వ్యక్తికి తిరిగి అపకారం చేయటం కూడాను పురుషాధముని యొక్క లక్షణం.
1: This is also in the nature of this purushadhama, to go and do evil to the man who has helped him.
0: అయితే పురుషోత్తముని యొక్క తత్వము అట్టిది కాదు, దీనికి పూర్తి విరుద్ధమైనటువంటి.
1: But the nature of purushottama is totally opposite to this.
0: ఇతనికి ఇచ్చుకోవటమే స్వభావం.
1: His nature is to give.
0: ఒక్కసూరి తాను వాగ్దానం చేసిన నిన్ను వెలిగి మేలు పైన పడినా, ఎన్ని కష్టములకు గురి అయినా, ఎన్ని నిందల నిష్ఠూరములకు పాత్రుడైనా తన మాటను వీడేటువంటి వాడు కాదు.
1: Once he gives his word, even if the heavens fall, and even if all the difficulties come in the way, he will never break his word.
0: నమ్మిన వారిని సంరక్షించుచు, అతని యొక్క ఆశయాలను తీర్చుచు, అతని యొక్క గమ్యములకు తగినటువంటి సహాయం చేయించు తోడ్పడటమే పురుషోత్తముని యొక్క ప్రధాన గుణం.
1: టు దోస్ హూ హావ్ ఫెయిత్ ఇన్ హిమ్, ఇట్ ఈస్ హిస్ నేచర్ టు టేక్ దెమ్ టు దేర్ గోల్స్ అండ్ టు హెల్ప్ దెమ్ ఇన్ ఎవ్రీ మేనర్ పాసిబుల్.
0: కనుక ఉపకారము చేయుట పురుషోత్తముని లక్షణము, చేసిన ఉపకారమునకు అపకారం చేయుట పురుషాధముని యొక్క లక్షణం.
1: టు డూ గుడ్ టు అదర్స్ ఈస్ ది నేచర్ ఆఫ్ పురుషోత్తమ, బట్ టు గో అండ్ డూ ఈవిల్ టు అదర్స్ హూ హావ్ డన్ యూ గుడ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ది పురుషాధమ.
0: ఈ యొక్క పురుషునకు మూడు గుణములు ఉంటున్నవి.
1: దిస్ పురుష హెస్ గాట్ త్రీ క్వాలిటీస్.
0: ఈ మూడు గుణములతో కూడినటువంటి యొక్క మానవులకు నాలుగు పురుషార్థములు ఉంటున్నవి.
1: దిస్ మ్యాన్ విత్ దిస్ త్రీ క్వాలిటీస్ హెస్ గాట్ ఫోర్ పురుషార్థస్,
0: ధర్మ, అర్థ, కామ, మోక్షం.
1: దీస్ ఫోర్ పురుషార్థస్ ఆర్ ధర్మ, అర్థ, కామ. ధర్మ ఈజ్ రైచియస్నెస్, అర్థ ఈజ్ మనీ, tama is desire, and moksha is liberation.
0: Indulo ee naati manavudu dharmarthamunu tejinchi kaamamunte tana jeevitamunu ankitam chestunnadu.
1: Today man, he has renounced dharma and moksha and only lives in kama.
0: Chettu kottala paina parundi నిద్రించేటువంటి వానికి ఏనాటికైనా ప్రమాదం తప్పదు.
1: టు వన్ హూ ఇస్ ఫూలిష్ ఎనఫ్ టు స్లీప్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ, వన్ డే హీ హ్యాస్ టు ఫాల్ డౌన్.
0: కామం అనేటువంటిది చెట్టు కొమ్మలపైన నిద్రించేటువంటి ఒక స్వభావం.
1: కామ ఈజ్ లైక్ స్లీపింగ్ ఆన్ ది బ్రాంచెస్ ఆఫ్ ఎ ట్రీ.
0: అయితే ధర్మము అనేటువంటిది చెట్టు యొక్క మొదటి స్థానము.
1: బట్ ధర్మ ఈస్ ది వెరీ రూట్స్ ఆఫ్ ది ట్రీ.
0: అట్టి ఆధారమైనటువంటి యొక్క చెట్టు మూలమును ఆశ్రయించి మానవుడు తన జీవితాన్ని గడపటం ఇది సహజమైనటువంటి కర్తవ్యం.
1: ఇట్స్ వెరీ ప్రాపర్ అండ్ షుడ్ బి నేచురల్ ఫర్ మ్యాన్ టు డిపెండ్ అపాన్ ది రూట్స్ ఆఫ్ ద ట్రీ అండ్ స్పెండ్ హిస్ లైఫ్ టైం.
0: అయితే ఈ మానవుడు ఆధారమును విసర్జించి ఆధేయమైనటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క స్థానమును ఆశిస్తూ వస్తున్నాడు.
1: బట్ మ్యాన్ హస్ గివెన్ అప్ ది వెరీ ఫౌండేషన్ ఆన్ విచ్ హీ కెన్ డిపెండ్ అండ్ ఈస్ డిపెండింగ్ అపాన్ దట్ విచ్ డిపెండ్స్ అపాన్ దట్ ఫౌండేషన్.
0: ఇంకా మోక్షం సంగతి చెప్పనక్కరలేదు.
1: విత్ రిగార్డ్ మోక్ష, ఐ డోంట్ హ్యావ్ టు టెల్ యూ.
0: అర్థకామంలో విసర్జించినటువంటి వ్యక్తులకు మోక్షం అనేటువంటి అపేక్ష ఏ రీతిగా లభించగలదు?
1: వెన్ దెన్ మ్యాన్ లవ్స్ వెల్త్ అండ్ డిజైర్స్,
0: ధర్మార్థముండే విసర్జించినటువంటి మానవుడు మోక్షమును ఏ రీతిగా అపేక్షించగలడు?
1: వెన్ ఎ మ్యాన్ హెస్ రినౌన్స్డ్ righteousness and right action, how can he hope for liberation?
0: Kanuka, ఈనాటి మానవులకు తన యొక్క సత్య మార్గం ఏమిటో, తన నిత్యస్థానం ఏమిటో, మానవత్వం అంటే ఏమిటో గుర్తించుకోలేనటువంటి దురవస్థల్లో ఇమిడి ఉంటున్నాడు.
1: సో టుడేస్ మ్యాన్ ఈస్ ఇన్ దట్ అన్ఫార్చునేట్ పొజిషన్ వెన్ హీ డస్ నాట్ రియలైజ్ వాట్ ఈస్ హిజ్ ఓన్ డ్యూటీ ఇన్ దిస్ లైఫ్ అండ్ హౌ ఈస్ హీ టు రీచ్ హిస్ డెస్టినేషన్.
0: కాలము సెకండ్ మారుతం వలె అతి వేగముగా కదిలిపోతున్నది.
1: టైమ్ ఇస్ స్పీడింగ్ ఫాస్ట్ యాజ్ దో ఇట్స్ ఎ హరికేన్ దట్ ఇస్ బ్లోయింగ్.
0: శరీరములకు కేటాయించిన ఆయుష్ ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ది స్పాన్ ఆఫ్ లైఫ్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈస్ మెల్టింగ్ అవే లైక్ ఎ బ్లాక్ ఆఫ్ ఐస్.
0: కర్తవ్యాన్ని గుర్తించకమునిపే మానవుడు కాయాన్ని విసర్జిస్తున్నాడు.
1: మ్యాన్ ఇస్
0: తన కర్తవ్యం ఏమిటో గుర్తించక పూర్వమే మానవుడు దేహాన్ని వదులుతున్నాడు.
1: బిఫోర్ హీ హెస్ రియలైజ్ వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ దిస్ లైఫ్ హీఈస్ గివింగ్ అప్ హిస్ బాడీ.
0: ఇలాంటి మానవత్వములకు నిత్యత్వము సత్యత్వము ఏ రీతిగా అర్థమవుతుంది?
1: ఫర్ సచ్ ఏ ఫర్ మ్యాన్ హౌ ఈస్ హీ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్.
0: ఎంతునాం నరజన్మ దుర్లభము అన్నటువంటి యొక్క వాక్యమునకు మానవుని యందు ఉండినటువంటి యథార్థం ఏమిటి?
1: దిస్ హ్యూమన్ బర్త్ ఈస్ ది మోస్ట్ డిఫికల్ట్ టు గెట్ బట్ హౌ ఈస్ మ్యాన్ రియాక్టింగ్ టు దిస్?
0: మానవత్వం చాలా పవిత్రమైనదని నిస్వార్థమైనటువంటిదని సర్వజీవులైన ఉత్తమమైనటువంటిదని నిరూపించేటువంటి మానవత్వం ఈనాడు అధమ స్థాయిలో ఆనందరహితమై తన యొక్క గమ్యమును మరచి తాను నిర్జీవ జీవితాన్ని గడుపుతున్నాడు.
1: ద హ్యూమన్ బర్త్ ఈ సో డిఫికల్ట్ టు గెట్ హీ డస్ నాట్ రియలైజ్ అండ్ హీ స్పెండింగ్ హిస్ టైమ్ కంప్లీట్లీ ఇన్ ఇగ్నరెన్స్ ఆఫ్ ది పర్పస్ ఫర్ విచ్ హీ హస్ కమ్.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి కోటి కోటి కొమ్మల కంఠాలతో వ్యాపింపజేసినటువంటి యొక్క భారతీయ సంస్కృతిని మానవుడి యొక్క వాక్యములను ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: మ్యాన్ ఈస్ ఫర్గెటింగ్ ది కల్చర్ ఇన్ విచ్ హీ ఈస్ బోర్న్ ఇన్ భారత్ ఫర్ ది పాస్ట్ సో మెనీ యుగాస్ అండ్ సెంచరీస్.
0: అట్టి మానవాధారమైనటువంటి మహనీయుల యొక్క వాక్యములను ఆచరణ ఎందు ఉంచి అనుష్ఠాన పరచి ఆనందమును అనుభవించటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మ్యాన్స్ డ్యూటీ టు నో ఫ్రమ్ సెయింట్స్ అండ్ సేజెస్ వాట్ ఈస్ హిస్ డ్యూటీ ఇన్ లైఫ్ అండ్ అబ్జర్వ్ దోస్ డైరెక్షన్స్.
0: భారతదేశమునందు వ్యక్తిని వ్యక్తిని గుర్తించినటువంటి సమయమునందు రెండు చేతులు జోడించి నమస్కారం అనేటువంటి పదమును ఉపయోగపెట్టుకుండేటువంటి వారు.
1: ఇన్ భారతీయ కల్చర్ వెన్ టూ పర్సన్స్ మీట్ దే జాయిన్ దేర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ సే నమస్కార్.
0: దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్?
0: రెండు చేతులు జోడించి
1: గెటింగ్ యువర్ హ్యాండ్స్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ టుగెదర్
0: రెండింటి యొక్క ఏకత్వాన్ని నిరూపించి
1: షో దట్ బోత్ ఆర్ వన్
0: అనేకత్వంలో ఉండేటువంటి ఏకత్వమే దైవత్వం అనేటువంటి యొక్క అర్థాన్ని బోధించేటువంటి
1: ది యూనిటీ దట్ ఈస్ ఇన్ డైవర్సిటీ ఈస్ టు బి ప్రూవ్డ్ బై దిస్.
0: అనగా ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు రెండింటి యొక్క తేలిక దశేంద్రియములు దశేంద్రియముల యొక్క అర్పణమే ప్రధానమైనటువంటి యొక్క చరణాగతిని కూడా నిరూపించేటువంటిది.
1: ఫైవ్ కర్మేంద్రియస్ అండ్ ఫైవ్ జ్ఞానేంద్రియస్ these two, these ten put together
0: surrender
1: is the surrender.
0: దీనిని మహమ్మద్స్ కూడాను సలాం సలాం సలాం అనే పదంతో వారు దీనిని ఉపయోగించేటువంటి వారు.
1: ది ముస్లిమ్స్ say this in the form of salam salam.
0: సలాం అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of the word salam?
0: Sa anaga tat swarupudu.
1: Sa is the form of truth.
0: Satya swarupudu.
1: He is the embodiment of truth.
0: Tat chit ananda mayudu.
1: He is the embodiment of sat, chit and ananda.
0: Atani sakara swarupudu.
1: He is that sakara, that form of sa.
0: ఈ సకార స్వరూపుడైన పరమాత్మకు లా అనగా ఈ సకార పరమాత్ముడు లా లయమైపోవటమే సలాం యొక్క అంతరార్థం అని కూడా నిరూపించారు.
1: టు మచ్ ఇన్ దిస్ రూప దిస్ సకార ఈజ్ ది పర్పస్ ఆఫ్ మ్యాన్.
0: ఇంకా క్రైస్తవ మతమునందు దీని యొక్క అంతరార్థం కూడాను అట్టిదే.
1: ఇన్ క్రిస్టియానిటీ ఆల్సో the inner meaning is similar.
0: అన్ని మతములు ఎందుకుడను దైవం యొక్క ఏకత్వాన్ని సత్య స్వరూపంగా నిరూపిస్తూ వచ్చారు.
1: In all the religions, they bring out the fact that God is one and it is true. He is truth.
0: యేసు ఈ రెండు పదములు.
1: యేసు is two letters.
0: యే అనగా ఒక్కటి.
1: యే means one.
0: సు అనగా దైవము.
1: Su means divinity.
0: దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని నిరూపించినటువంటిది యేసు యొక్క తత్వం.
1: Divinity is one. That is what యేసు means.
0: దీని యొక్క తత్వము దైవం ఒక్కడే, గమ్యం ఒక్కటే, మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం కూడా ఒక్కటే అనేటువంటి సత్యాన్ని బోధిస్తూ వచ్చింది.
1: This shows that the divinity is one, the goal is one.
0: కనుక హిందువులు ఎందుకు కాని, మహమ్మదీయులు ఎందుకు కాని, క్రిస్టియన్స్ ఎందుకు కాని, ఏ విధమైనటువంటి యొక్క వ్యత్యాసములు ఇందులో ఏమాత్రం కూడా కనిపించవు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్. యు కెనాట్ ఫైండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ది హిందూస్, ది క్రిస్టియన్స్ అండ్ ది ముస్లిమ్స్ ఇన్ దిస్ రిగార్డ్.
0: అన్ని మతముల యొక్క సారము
1: in the essence of all the religions,
0: anni shastramulu yokka moolamu,
1: the very source of all the shastras,
0: anni markamulu yokka gamyamu,
1: and the goal of all the paths,
0: daiva tattvam okkati.
1: It is the path of divinity.
0: Kaani duradrishtavashattu ee vidhamainatunte satya vakyamulanu sakramamainatunte markamulo pravesha pettaka vyaktulu yokka bhavamunu puraskarinchukoni పెడమార్గం పట్టుతున్నది.
1: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ డు నాట్ రియలైజ్ దిస్ పాత్ ఆఫ్ డివినిటీ అండ్ దే ఆర్ గోయింగ్ ఎస్ట్రే.
0: దైవమును సమీపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను దైవత్వం ప్రాప్తించేటువంటి అభ్యాసం ఉన్నది.
1: ఎవ్రీ వన్ దట్ అప్రోచెస్ గాడ్ హ్యాస్ ది ఛాన్స్ ఆఫ్ అక్వైరింగ్ ద డివినిటీ.
0: ఆత్మకి ఆకర్షణ శక్తి లేదు.
1: Fire does not have the power to attract.
0: కాని తనను సమీపించినటువంటి వ్యక్తులకు వెలుతురునిచ్చి తనలో ఉన్నటువంటి చల్లదనమును దూరం చేసి హాయి అనేటువంటి ఈ యొక్క వేడిని అందిస్తున్నది.
1: బట్ వెన్ సమ్వన్ అప్రోచెస్ ఫైర్ ఇట్ టేక్స్ అవే ది కోల్డ్ విత్ ఇన్ దట్ మ్యాన్ అండ్ హీ గివ్స్ లైఫ్ టు దట్ పర్సన్.
0: దగ్గర చేరిన వారికి మాత్రమే ఈ వేడిని వెలుతురును అందిస్తుంది, కానీ దూరంగా ఉన్నటువంటి వారికి అందించదు.
1: Only fire gives this light and this heat to the one that approaches fire, not to others. Nearer to fire, but not to others.
0: అదే విధంగానే దైవమును సమీపించినటువంటి వ్యక్తులకు తన యొక్క శక్తిని, తన యొక్క ప్రేమను, తన యొక్క అనుగ్రహ సారమును అందిస్తుంది.
1: So also divinity passes the power, the love or the attack to the one that approaches divinity.
0: ఇలాంటి దైవత్వాన్ని ఈనాడు మనము విశ్వసించటం లేదు.
1: We are not having faith in this kind of divinity.
0: Jesus లోక కళ్యాణ నిమిత్తమై, మానవాభ్యుదయ నిమిత్తమై తన దేహమునే త్యాగం చేశాడు.
1: Jesus sacrificed his life for the sake of the world and humanity.
0: మతములన్నీ చేరి మంచినే బోధించి, all the religions preach only good. தெரிஞ்சு மெருகு வரணும் தெரிவித்து விடும்.
1: But you will have to realize this good and carry on with your life.
0: மதுளு மச்சிவைனா மதமேது செத்தது.
1: If your minds are good, what can a religion do to you?
0: ఈనాడు మతముల యొక్క భేదములను అభివృద్ధిగా చేసుకుని తమ తమ వ్యక్తిత్వాన్ని స్వార్థమును సప్రయోజనమును ఆధారంగా చేసుకుని మతస్థాపకులైనటువంటి యొక్క మహనీయుల యొక్క పేరునే పాడు చేస్తున్నారు.
1: టుడే రిలీజియస్ హెడ్స్ ఎంఫసైజ్ ది డిఫరెన్సెస్ రాదర్ దాన్ ది వన్నెస్ and they are spoiling the atmosphere and spoiling their followers.
0: మహనీయులు చెప్పినటువంటి వాక్యములను ఆధారం చేసుకుని వ్యక్తులు తమ తమ యొక్క స్వార్థము సప్రయోజనాల నిమిత్తమై దీనిని తప్పు మార్గములుగా పట్టించి కొన్ని పదార్థములు కల్పించి మతస్థాపకుల యొక్క పేర్లు కూడాను పాడు చేస్తూ ఉన్నారు.
1: The good things, the good messages that great people have given, great saints have given, their followers are not following properly and they are giving different wrong meanings and they are spoiling the whole atmosphere.
0: ఏ మతస్థాపకుడైనటువంటి వ్యక్తి కూడాను పరమతమును ద్వేషించమని చెప్పలేదు.
1: No head, no religious head or nobody who has established a religion has ever asked man to hate another man.
0: అన్ని మతములు నుండి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని ప్రతి మతం కూడా బోధించింది.
1: ఎవ్రీ రిలీజియన్ హెస్ థాట్ దట్ డివినిటీ ఈజ్ వన్ ఇన్ ఆల్ రిలీజియన్.
0: అన్ని దేహములు ఎందు ఉండేటువంటి జీవుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని కూడాను యేసు ప్రచురించాడు.
1: Jesus has emphasized that the jiva in all the beings is one.
0: యేసును జూసులు బాధించేటువంటి సమయంలో అశరీర వాణి అయినటువంటి యొక్క దైవత్వము ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని బోధించింది.
1: వెన్ ది జూస్ వర్ బీయింగ్ హెరెస్ the anonymous voice announced all
0: the divine voice
1: told them that all people are one.
0: Be alike to everyone. Inte kaakunda yesu yokka dehamulaku aneka vidhamulu baadalu pette samayalo kudanu ee ashareera vaani dehamu కేవలం ఒక డ్రస్ వంటిదని కూడాను బోధించింది. డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అనేది మానవుని యొక్క దేహము జీవులకు ఒక డ్రస్ వంటిది అని కూడాను బోధించింది.
1: మ్యాన్స్ బాడీ ఈజ్ లైక్ ఎ డ్రెస్ టు హిమ్ దిస్ ఈజ్ వాట్
0: కనుక ఈ డ్రెస్ ను మనము నిత్యం కూడాను మార్చుతూ ఉండవచ్చు.
1: ఎవ్రీ డే యూ కెన్ చేంజ్ దిస్ డ్రెస్.
0: మార్చినంత మాత్రం వచ్చేటువంటి బాధ ఏమాత్రమూ లేవు.
1: దేర్ ఇస్ నథింగ్ రాంగ్ అండ్ నో ట్రబుల్ విల్ కమ్ బై యువర్ చేంజింగ్ ద డ్రెస్.
0: కనుకనే భారతీయుల యొక్క వేదాంతమునందు కూడాను దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని ఈ నూతనమైనటువంటి దేహమునందు సనాతనమైనటువంటి దేవుడు పురాతనంగా నివసిస్తూ వస్తున్నాడు అనేటువంటిదే దీని యొక్క అంతరార్థము.
1: దేర్ఫోర్ ఇన్ భారత్ It is said that the body is the temple of God and he has been residing there since time immemorial.
0: ఇది ఎలాంటి టెంపుల్?
1: What sort of a temple is this?
0: ఇది కదిలేటువంటి మందిరాలు.
1: This is a moving temple.
0: Moving temple. ఇది ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఈ టెంపుల్ లో దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: Wherever this temple goes, you must realize and you must have the faith that God is inside the temple.
0: దేహము ఒక టెంపుల్ అని భావిస్తూ బయట పోయినప్పుడు దీనిని దేహంగా భావించి దేవాలయంలోకి పోయినప్పుడు ఇది దేహంగా విశ్వసించటము ఇది సరైనటువంటి యొక్క తత్వం కాదు.
1: having God within you, when you go outside, you again begin to feel that it is only a body and not a temple. And when you go to a temple, even there you feel that this is a body.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ నీ వెంటని నీ జంటని నీ గంటని నీ యొక్క తత్వంగా దైవత్వం ఉంటున్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: You must realize that God is within you, with you, behind you,
0: around
1: you, inside your eyes, everywhere.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనము అనుభవించడానికి అవకాశం ఉంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ యూ రియలైజ్ దిస్ దట్ యూ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ ది ప్రెజెన్స్ ఆఫ్ డివినిటీ విత్ ఇన్ యూ.
0: హిందూ మతమునందు కానీ, బుద్ధ మతమునందు కానీ, జైన మతమునందు కానీ, సిక్కు మతమునందు కానీ, క్రైస్తవ మతమునందు కానీ, ముస్లాం మతమునందు కానీ, అన్ని మతములు ఎందు కూడాను దైవత్వం ఒక్కటే ఒక్కటే.
1: ఐదర్ ఇన్ హిందూయిజం, క్రిస్టియానిటీ, ముస్లిం ఫెయిత్, జెరోస్ట్రియానిజం, జైనిజం, ఆర్ ఎనీ అదర్ రిలీజియన్, దే ఆల్ ప్రీచ్ దట్ గాడ్ ఈజ్ వన్.
0: ఈనాడు ఎవరెవరి మతమును వారు గట్టిగా విశ్వసించినట్టుగా ప్రకటిస్తున్నారు.
1: టుడే పీపుల్ అపియర్ టు హ్యావ్ ఫెయిత్ ఇన్ దేర్ ఓన్ రిలీజియన్.
0: కానీ ఇది కేవలం నటన మాత్రమే కానీ సత్యము కానే.
1: బట్ దిస్ ఈస్ మేర్ యాక్టింగ్, దిస్ ఈస్ నాట్ ది ట్రూత్.
0: హిందువులు హిందూ మతమే గొప్పది అని విశ్వసిస్తున్నారు.
1: హిందూస్ బిలీవ్ దట్ హిందూయిజం ఈజ్ ది బెస్ట్.
0: ఇది గొప్పదైనప్పుడు దీని గొప్పతనం ఏమిటి?
1: What is the, if it is so great, what is the greatness about it?
0: అన్ని మతములు ఎందు ఉండినటువంటి దైవం ఒక్కడే అనేటువంటి సత్యాన్ని బోధించడం.
1: ఇట్ ఈస్ టు ప్రీచ్ దట్ ది గాడ్ దట్ ఈస్ వన్ అండ్ అనౌన్స్ దట్ వన్ బై ఎవ్రీ రిలీజియన్ ఈస్ ది వన్ దట్ ఈస్ ది వాట్ హిందూయిజం టీచర్.
0: మా హిందూ మతములు గొప్పదని చెప్పుకుంటూ ఇతర మతములను దూషించడము ఈ హిందూ మతం పైన విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిని.
1: Then anybody who has faith in Hinduism and who says that he is a Hindu ever denounce any other religion?
0: అదే విధంగానే క్రిస్టియన్ మతం.
1: So also among the Christians.
0: నాది క్రిస్టియన్ మతము, యేసు ఒక్కడే దైవము, మరొక దైవం లేడు అని వాదిస్తూ వస్తున్నారు.
1: They say that God is one and Jesus is one and there is no other God but Jesus.
0: కానీ చెప్పుకోవచ్చును, జీసస్ ఒక్కడే దైవం అని చెప్పవచ్చు, కానీ ఇతర మతములను దూషించరాదే.
1: యూ కెన్ సే దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ జీసస్ ఈజ్ గాడ్, బట్ యూ కెనాట్ డినౌన్స్ అదర్ రిలీజియన్స్.
0: జీసస్ పైన విశ్వాసం ఉండి జీసస్ వాక్యములను మాత్రం విచరించటము ఇది మత విశ్వాసం అవుతుందా?
1: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ బట్ డూ నాట్ ఫాలో ది సేయింగ్స్ ఆఫ్ జీసస్ ఈజ్ దిస్ ది ప్రాపర్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఎ రిలీజియన్?
0: ఇతర మతములను దూషించేటువంటి యొక్క భావములు ఏ మతమునందు కూడా ఉండకూడదు.
1: ఇన్ నో రిలీజియన్ షుడ్ యూ హ్యావ్ ఎ కేస్ వేర్ యూ డినౌన్స్ ఎనీ అదర్ రిలీజియన్.
0: పరమతమును దూషించేటువంటి మతం అది మతమే కాదు.
1: ఎనీ రిలీజియన్ దట్ డినౌన్సెస్ ఎనీ అదర్ రిలీజియన్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ ఎట్ ఆల్,
0: అది ఉన్మదం.
1: ఇట్ ఈస్ మ్యాడ్నెస్.
0: నిజముగా జీసస్ అని, హిందువులు రామకృష్ణ గోవింద్ అని, జోరాస్ట్రియం అని, అల్లా అని ఈ మహనీయుడు చాలా విశాలమైనటువంటి భావములను బోధిస్తూ వచ్చారు.
1: అల్లా ఇన్ ముస్లిం రిలీజియన్ అండ్ అదర్ హెడ్స్ ఆఫ్ రిలీజియన్ దే హ్యావ్ బీన్ ప్రీచింగ్ ది వన్నెస్ ఆఫ్ గాడ్.
0: కానీ వారి యొక్క సుబోధనలను ఏ మతము వారు కూడా ఆచరించడం లేదు.
1: బట్ దేర్ ఫాలోవర్స్ హ్యావ్ నాట్ బీన్ ఫాలోయింగ్ ది టీచింగ్స్ ఆఫ్ దోస్ ప్రాఫెట్స్.
0: ఈ యొక్క మతస్థాపకుల యొక్క భావములను అనుసరించినటువంటి మతము ఇది మతమవుతుందా?
1: వెన్ ది ఫాలోవర్స్ డు నాట్ ఫాలో ది ప్రిసెప్ట్స్ గివెన్ డౌన్ బై ది ప్రాఫెట్స్ కెన్ ఇట్ బి ఎ రిలీజియన్?
0: మతము పేరు చెప్పుకొని తన స్వార్థము లోపల మతస్థాపకుల యొక్క పేరును కూడాను పాడు చేస్తూ ఉన్నారు ఈ మతం అభిమానులు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ రిలీజియన్ దీస్ పీపుల్ ఆర్ స్పాయిలింగ్ ది నేమ్ ఆఫ్ ది ప్రాఫెట్స్ దెమ్సెల్వ్స్.
0: మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే దైవం ఒక్కడే.
1: ది ఫస్ట్ థింగ్ దట్ యు హావ్ టు లెర్న్ ఈజ్ గాడ్ ఈజ్ వన్.
0: మానవుడి యొక్క రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును,
1: man can have many forms and names.
0: దేశకాల పరిస్థితుల ప్రభావం వేరుగా ఉండవచ్చును.
1: But the times might be different and things may be different.
0: రంగులలో వ్యత్యాసం ఉండవచ్చును.
1: There can be difference in colors.
0: కానీ దైవం నందు ఎట్టి వ్యత్యాసమును లేదు.
1: But in God there is no difference.
0: ఏ మతములను కూడా మనము ద్వేషించరాదు.
1: We cannot denounce or hate any other religion.
0: మనము దూషించరాదు.
1: We must not abuse any other religion.
0: ఏ యొక్క తత్వములు కూడా మనము తిరస్కరించరాదు.
1: We must not denounce any other belief.
0: నీకు ఇష్టం ఉండిన నీవు నీ యొక్క మతమును అనుసరించుకో, తప్పు లేదు.
1: You follow the religion that you like to follow.
0: ఇది పరమతమును దూషించేటువంటి భక్తి, అది భక్తియే కాదు.
1: ఏ భక్తి which denounces any other religion is no bhakti at all.
0: Saprahamamulo bhakti yogamulo mere paadu adveshta sarva bhutanam yavarni dveshincharadu.
1: You have yourself signed from the bhakti yogam the sloka adveshta sarva bhutanam. You must not
0: anni jeevulu endu untunnatundi daivatvanni manam poojinchali kaani dveshincharadu.
1: The divine that is in every jeeva you will have to worship him. Not denounce him.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత ఒక్కొక్క మతమును ఒక్కొక్క మతము దూషిస్తూ ఉంటుండాలి.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఎఫెక్ట్ ఆఫ్ కలి వన్ రిలిజియన్ గోస్ ఆన్ డినౌన్సింగ్ అనదర్ రిలిజియన్.
0: ఇది వ్యక్తుల యొక్క బుద్ధితత్వమే కానీ దీని స్థాపకుల యొక్క ప్రచారం కానేరదు.
1: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రెసెంట్ డే ఫాలోవర్స్ ఆఫ్ దట్ ప్రాఫెట్స్ అండ్ నాట్ ఆఫ్
0: ది అసూయ యొక్క రోగము. అసూయ రోగం.
1: ఓ దిస్ ఈస్ డ్యూ టు జెలసీ. దిస్ ఇస్ ఎ డిసీజ్.
0: దిస్ ఈస్ ఆఫ్ జెలసీ.
1: దిస్ ఈస్ ఆఫ్ జెలసీ.
0: ఇంకా అహంకారం యొక్క ఒక మూఢత్వము.
1: దిస్ ఈస్ ది ఫూలిష్నెస్ ఆఫ్ ఈగో.
0: ఈ అహంకార అసూయములు రెండూ చేరటం చేతనే తన తత్వాన్ని తాను గుర్తించక పరమతములను మనము ద్వేషిస్తూ వస్తున్నాం.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ జెలసీ అండ్ దిస్ ఈగో that you do not realize your own tattvam, your own nature as you go on abusing other religions.
0: Kanuka evvaru kudanu ye matanni kudanu ye mata vyaktulu kudanu manam dveshincharadu dushincharadu.
1: You must not hate or you must not abuse any other religion or any other
0: form. Ee maarganni nu anusarinchu.
1: You have faith in a religion, you follow that faith.
0: Ante kaani nee ishtam lenikunte matam paina నీవు దూషణ భూషణ తిరస్కారములను ప్రజలు పెట్టరాదు.
1: బట్ యూ మస్ట్ నాట్ వాట్ ఎవర్ యూ డు నాట్ లైక్ విచ్ ఎవర్ రిలీజియన్ యూ డు నాట్ లైక్ యూ షుడ్ నాట్ గో అండ్ అబ్యూజ్ దెమ్.
0: కేవలం ఇది ఒక మూఢత్వంగా కూడా అభివృద్ధి అవుతుండాలి.
1: దిస్ ఈస్ గోయింగ్ ఆన్ లైక్ ఎ ఫూలిష్ గేమ్.
0: మూర్ఖత్వంగా ప్రబలమైపోతున్నారు.
1: దీస్ ఆర్ పీపుల్ ఆర్ బికమింగ్ వెరీ ఫూలిష్.
0: మూర్ఖుడు మానవుడే కాదు.
1: ఎ ఫూలిష్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇసుకను నూరి తైలం తీయవచ్చు.
1: You can grind sand and extract oil from it.
0: Endamavulone neeru kudanu tragavachu.
1: You can from the mirage you can draw water and drink it.
0: Kunneela talapaina kommulu chudavachu. Ante matam paina neevu dushana bhushanu tiraskaramunu prajalu pettaradu.
1: But you must not whatever you do not like whichever religion you do not like you should

0: ఉంటుంది. ఎండమావులలోని నీరును కూడా త్రాగవచ్చు.
1: యూ కెన్ ఫ్రమ్ ది మిరేజ్ యూ కెన్ డ్రా వాటర్ అండ్ డ్రింక్ ఇట్.
0: కుందేలు తలపైన కొమ్ములు చూడవచ్చు.
1: ఫ్రమ్ ఏ హెయిర్ యూ కెన్ సీ ఇన్ ఏ హెయిర్ రాబిట్ యూ కెన్ సీ హార్న్స్.
0: కానీ మూర్ఖునిలో మంచితత్వం ఏనాటికి మనం చూడలేము.
1: బట్ ఇన్ ఏ ఫూలిష్ మ్యాన్ యూ కెన్ నెవర్ సీ గుడ్.
0: కనుక ఇలాంటి మూర్ఖులు ఈనాడు అభివృద్ధి అయిపోయి మతస్థాపకుల యొక్క పేరును కూడా పాలు చేస్తూ వస్తున్నారు.
1: బట్ సచ్ ఫూలిష్ పీపుల్ ఆర్ ఆన్ ది ఇంక్రీజ్ అండ్ దే ఆర్ స్పాయిలింగ్ ది గుడ్ నేమ్ ఆఫ్ దోస్ హూ ఎస్టాబ్లిష్ దిస్ రిలీజియన్.
0: కనుక ఏ మతము ముందు మనం ఉండినప్పటికీ మనము మన మతమును మనం అనుసరించడంలో తప్పు లేదు.
1: Whichever religion you might belong, there's nothing wrong in your following your own religion.
0: ఈ చెప్పే గొప్ప రాముడు చెడ్డవాడు కృష్ణుడు చెడ్డవాడు అని కాని లేక నా రాముడే గొప్ప జీసస్ సరైన వాడు కాదని హిందువులకు ఈ విధంగా ఏమాత్రం కూడా ఒకరి పేరుతో ఒకరు ఏమాత్రం విమర్శలు జరపరాదు.
1: Nobody should say that Jesus is great, Rama is not great. Nobody should say that Rama is great and Jesus is not great.
0: కనుక అందరూ గ్రేట్ పర్సన్,
1: ఆల్ ఆర్ గ్రేట్ పర్సన్.
0: కానీ నీలో ఆ గ్రేట్నెస్ లేదు.
1: బట్ యూ మస్ట్ హ్యావ్ ద గ్రేట్నెస్ విత్ ఇన్ యూ.
0: నీలో అల్పత్వం పెట్టుకుని మానవుల యొక్క పేర్లంతా కూడా ఈ విధమైనటువంటి దుష్ప్రచారం చేయటము ఇది మానవుల యొక్క స్వభావం కాదు.
1: ఇఫ్ యూ హ్యావ్ ది బ్లైండ్నెస్ విత్ ఇన్ యూ అండ్ యూ క్యారీ ఆన్ ప్రోపగండా అడ్వర్స్ ప్రోపగండా అగెన్స్ట్ గ్రేట్ పీపుల్ హూ హావ్ ఎస్టాబ్లిష్డ్ రిలీజియన్స్
0: ఇది నిజమైనటువంటి మత విశ్వాసమే కాదు.
1: This is not the way to show your faith in a religion.
0: ఇది ఏదో విచిత్రమైన యొక్క స్వభావం.
1: This is the nature of
0: మత్కరిమైనటువంటి యొక్క స్వభావం.
1: This is the nature of madness.
0: కనుక ఇలాంటి వాటిని మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరాదు.
1: You should not give room for any such foolish
0: ideas. ఈనాడు లోకములో
1: in this world today
0: పశువులు
1: animals
0: పక్షులు
1: birds
0: వృక్షములు
1: ట్రీస్
0: స్వార్థరహితమైనటువంటి సేవలు మానవులకు ఎన్నో ఉపకారం చేస్తున్నవి.
1: దే ఆర్ రెండరింగ్ సెల్ఫ్లెస్ సర్వీస్ టు హ్యూమానిటీ.
0: కానీ మానవుడు స్వార్థపరుడై
1: బట్ మ్యాన్ ఇన్ హిస్ సెల్ఫిష్ నేచర్
0: తన జాతికి
1: టు హిజ్ ఓన్ ట్రైబ్
0: తన తల్లిదండ్రులకే
1: టు హిజ్ ఓన్ పేరెంట్స్
0: తన గురువులకే
1: టు హిజ్ ఓన్ గురుస్
0: కడపటికి తన దైవములకే తాను అపకారం చేస్తున్నాడు.
1: అండ్ టు హిజ్ ఓన్ డివినిటీ టు హిజ్ ఓన్ గాడ్ హీస్ అన్గ్రేట్ఫుల్.
0: ఈ విధమైనటువంటి మానవత్వము ఏనాటికి అభివృద్ధి కానేరదు.
1: సచ్ హ్యూమన్ నేచర్ కెన్ నెవర్ రైజ్ టు హయ్యర్ లెవెల్.
0: తన జాతినైనా తాను పోషించుకోవడానికి ప్రయత్నించాలి.
1: యూ మస్ట్ అట్లీస్ట్ లుక్ ఆఫ్టర్ యువర్ ఓన్ సొసైటీ.
0: సంకుచితమైనటువంటి భావములతో ఈనాడు సంచరిస్తున్నాడు మానవుడు.
1: Man is today going about with a very narrow heart.
0: ఏ కర్మకు ఆ ఫలితం ఉన్నదనేటువంటి యొక్క విశ్వాసాన్ని తాను విస్మరిస్తున్నాడు.
1: He is forgetting that there is a cause and there is an effect.
0: మనం ఒక భూమిలో విత్తనములు చల్లవలనన్నా అది సారవంతమైన విత్తనములు సరైనటువంటి ఒక బలమైనటువంటి విత్తనములు మనము సేకరిస్తాం.
1: When we want to grow a crop, we select the seed very carefully and then sow that seed.
0: ఎట్టి విత్తనములు భూమిలో చల్లుదుమో అట్టి పంటనే మనకు లభిస్తుంది.
1: The crop that you get is determined by the seeds that you sow.
0: మనము ముళ్ళు విత్తనములు చల్లుకుంటే అనేక వేల ముండంతా కూడా మనకు లభిస్తాయి.
1: If you sow thorny seeds, you will have thousands and thousands of thorny trees and thorns.
0: ఒక వడ్లగింజ చల్లుకుంటే ఒక విత్తనము వడ్లగింజకు వందల వడ్లగింజలు మనకు అందిస్తుండాలి భూదేవి.
1: యూ సో వన్ ప్యాడీ సీడ్ వన్ రైస్ సీడ్ ఎ గుడ్ రైస్ సీడ్ అండ్ యూ విల్ హ్యావ్ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ రైస్ సీడ్.
0: అదే విధముగానే మనము చెత్త భావములు మన హృదయం అనేటువంటి క్షేత్రంలో చల్లుకుంటే ఒక్క చెత్త భావములకు వందల చెత్త భావములు అభివృద్ధి అవుతున్నాయి.
1: సో ఆల్సో ఇఫ్ యూ హ్యావ్ వన్ బ్యాడ్ థాట్ ఇన్ యువర్ హార్ట్ యూ ప్లాన్ దట్ వన్ బ్యాడ్ థాట్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ గివ్ రైస్ టు ఎ క్రాప్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఒక్క మంచి భావమే మన హృదయంలో చల్లుకుంటే దానికి వేల రెట్లు అధికమైనటువంటి మంచి భావములు మనలో అభివృద్ధి అవుతున్నాయి.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ సో వన్ గుడ్ థాట్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ గుడ్ థాట్స్. అండ్
0: ఆ చల్లుకునేటువంటి విత్తనములు పుష్టివంతమైనటువంటివి చాలా సజాతవంతమైనటువంటివి మనం చల్లుకోవాలి.

0: select very carefully the seed that you sow. It should be strong, it should be good, and it should not be a spoiled seed that you sow.
1: అదే విధంగానే మన హృదయ క్షేత్రంలో ఒక పనికిరాని విత్తనములు భావములు మనం చల్లుకోవటం, ఇది ఎంత అమాయకత్వం.
0: వాట్ ఎ పిటీ ఇఫ్ యూ వాంట్ టు సో ఇన్ యువర్ హార్ట్ యూస్లెస్ సీడ్స్ అండ్ బ్యాడ్ సీడ్స్ అండ్ యూస్లెస్ సీడ్స్.
1: మన హృదయం యొక్క పరిపక్వమే మన యొక్క కర్మల యొక్క బీజములు.
0: ది ఫర్టిలిటీ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ దాట్ ఈస్ ది ఫీల్డ్ ఫర్ యువర్ కర్మ.
1: కనుక మన హృదయ క్షేత్రములో మంచి భావములు, మంచి తలంపులు, మంచి చింతలు అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ ఇన్ యువర్ హార్ట్ యూ విల్ హ్యావ్ టు హ్యావ్ గుడ్ థాట్స్, గుడ్ డీడ్స్ అండ్ గుడ్ ఐడియాస్.
1: ఈ విధముగా మానవుడి యొక్క హృదయ క్షేత్రమును సాగు చేసుకునే నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి కృషిని కలపాలి.
0: దేర్ఫోర్ టు కల్టివేట్ యువర్ హార్ట్ ప్రాపర్లీ you will have to do many acts.
1: Karma, jnana, yoga galu manavulaku pradhana karmalani bhavistunnam.
0: We think that karma, jnana and yoga are the principal methods for us to adopt.
1: Karma yoga managa kevalam loka kalyana nimittamai.
0: Karma yoga means what you do for the good of the world.
1: ఇక మరములు ఎందు తాను సుఖమును అనుభవించే నిమిత్తమై.
0: టు డూ గుడ్ టు కర్మ అండ్ టు ఎంజాయ్ ది ఫ్రూట్స్ ఆఫ్ ద కర్మ.
1: అయితే ఇట్టి ఇక పరములను పొందేటువంటి నిమిత్తమై మనం యజ్ఞ యాగాది క్రతువులో సాధనాది సప్తవర్తంలో మనం చేస్తున్నాం.
0: ఫర్ గెటింగ్ దిస్ రిజల్ట్ ఆఫ్ గుడ్ విల్ డూ యజ్ఞాస్ అండ్ యాగాస్.
1: అయితే ఇట్టి కర్మల యందు మానవుడు ఉత్తీర్ణుడు కావటము చాలా కష్టము.
0: బట్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్ టు గెట్ లిబరేషన్ అవుట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ జిజ్ఞాస అండ్ యాగ.
1: జ్ఞానం అనగా అద్వైత దర్శనం. జ్ఞానం
0: ది అద్వైత దర్శనం ఈజ్ జ్ఞానం డిజిటం.
1: నిత్యానిత్య విషయ పరిశీలన.
0: ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ వాట్ ఈస్ పర్మనెంట్ అండ్ వాట్ ఈస్
1: ఆత్మ ఆత్మ అనాత్మ యొక్క విభాగము.
0: ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ, వాట్ ఈస్ నాట్ ఆత్మ.
1: సత్యాసత్యముల యొక్క తత్వము.
0: ది డిఫరెన్స్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
1: విచారణ కలిపి
0: యూ మస్ట్ ఎంక్వైర్ ఇన్ టు ఇట్.
1: అన్నింటి ఎందు ఉండేటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే జ్ఞానం.
0: అండ్ టు రియలైజ్ ది వన్నెస్ ఇన్ ఆల్ దిస్ ఈస్
1: సామాన్య మానవులకు చాలా కష్టము.
0: దిస్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ టు రియలైజ్.
1: ఇంకా యోగము అనగా ఇంద్రియములను అరికట్టి.
0: యోగం మీన్స్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్.
1: కఠినాతి కఠినమైనటువంటి సాధనలు కలిపి
0: వెరీ డిఫికల్ట్ ప్రాక్టీసెస్ యూ హ్యావ్ టు అడాప్ట్.
1: ఇలాంటి ఉన్నత జీవితాన్ని గడపటము ఇది కూడా చాలా దుర్లభమైనటువంటి.
0: అండ్ టు రీచ్ యువర్ గోల్స్ అండ్ టు రీచ్ హైయర్ లెవెల్ దట్ ఆల్సో ఇస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మ్యాన్.
1: అయితే ఈ కర్మ జ్ఞాన యోగ మార్గముల కంటే భక్తి మార్గము చాలా ఉత్తమమైనటువంటిది.
0: బట్ it is far better, far easier than this dharma, jnana and yoga path is the bhakti marga.
1: ee bhakti margam nandu labhyamayyetunte phalitamu mari inke margam nandu kudanu manaku labhyam kaadu.
0: You cannot get the result that you will get out of bhakti marga from any other way, in any other way.
1: Bhaktudu kadapatiki mokshanni kudanu tejistadu.
0: Bhaktudu ye bhakta sometimes even sacrifices liberation. He doesn't want moksha.
1: దైవము యొక్క ఆనందాన్ని నిరంతరము అనుభవించడమే తనకు ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: He feels that you enjoy the bliss of God is his goal.
1: తానే దైవములో ఐక్యం కావటానికి తాను అంగీకరించడు.
0: He doesn't agree to merge with God.
1: భక్తి అనగా ఏమిటి?
0: What is bhakti?
1: భక్తి మానవుడి ఎందు కూడను
0: in every human being
1: అనురాగము,
0: అటాచ్మెంట్,
1: ప్రేమ,
0: లవ్,
1: కామన,
0: డిజైర్,
1: ఇవి మూడు కూడాను.
0: ఇఫ్ యూ కెన్ టర్న్ దీస్ డిజైర్స్ టువర్డ్స్ గాడ్,
1: వీటి యొక్క సర్వకర్మలు కూడాను భగవంతునికి అర్పితము గావించి,
0: అండ్ ఇఫ్ యూ సరెండర్ ది రిజల్ట్స్ ఆఫ్ దీస్ కర్మస్ టు ది లార్డ్,
1: ఈ కర్మల యొక్క యొక్క స్థితిని.
0: అండ్ ది రిజల్ట్ ఆఫ్ దిస్ కర్మస్ దట్ ది స్టేట్ ఆఫ్ మైండ్ ఇన్ విచ్
1: పరభక్తిగా
0: మారి ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ది లవ్ ఫర్ ది లార్డ్.
1: ఈ పరభక్తియే పరతత్వంగా రూపొంది.
0: దిస్ పరభక్తి గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ
1: పరమాత్మ స్వరూపునిగా నిరూపిస్తుంది.
0: యూ గెట్ ది విజన్ ఆఫ్ ది లార్డ్.
1: మనం ఏమి చేసినా లౌకిక కర్మలుగా మనం భావించక దైవ కర్మలుగా మనం విశ్వసించటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ వెరీ నెససరీ దట్ వాట్ ఎవర్ యాక్ట్స్ యూ డూ యూ షుడ్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ వరల్డ్లీ యాక్ట్స్.
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: వర్క్ మస్ట్ దెన్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్ ఇఫ్ యూ ట్రీట్ దెమ్.
1: మనం చేసినవన్నీ కూడా దైవార్పిత భావంతో మనం చేయాలి.
0: ఎవ్రీథింగ్ దట్ యూ డూ మస్ట్ బి యాజ్ యాక్ట్స్ ఆఫ్ వర్షిప్.
1: కారణమనగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహము దైవ మందిరము. దైవం మన వెంటనే గంటనే ఇంటనే గంటనే ఉంటున్నాడు.
0: బికాస్ దిస్ ఈస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్ అండ్ గాడ్ ఈస్ విత్ యూ ఇన్సైడ్ యూ అరౌండ్ యూ ఎవ్రీవేర్. అండ్
1: ఈ భావం చేత నీవు ఆనందముగా దైవాన్ని ప్రేమిస్తుంటే ఈ ప్రేమని పరతత్వంగా మారిపోతుంది.
0: విత్ దిస్ ఫీలింగ్ ఇన్సైడ్ యూ ఇఫ్ యూ వర్షిప్ గాడ్ దెన్ దట్ వర్షిప్ టర్న్స్ ఇంటూ పరతత్వం.
1: ఈ ప్రేమ రెండు రకములుగా ఉంటున్నవి.
0: దిస్ లవ్ ఈజ్ ఆఫ్ టూ కైండ్స్.
1: వంధ్య సంఘం వంధ్య సంఘం
0: వంధ్య సంఘం
1: సంఘ
0: సంఘ
1: రెండవది వంధ్య సంఘ
0: వంధ్య సంఘ
1: వంధ్య వంధ్య
0: వంధ్య ఇస్ వన్ అండ్ వంధ్య ఇస్
1: ఈ వంధ్య అనేటువంటి సంఘము దైవంతో దీనము గావిస్తుంది.
0: దిస్ వంధ్య సంఘ గెట్స్ యూ
1: సంఘం అనగా చేరటం.
0: ఇట్ గెట్స్ యూ మచ్ విత్ గాడ్
1: అనగా తన యొక్క భావములను దైవ భావములుగానే రూపొందింప చేసుకుని.
0: ఇట్ మీన్స్ దట్ యువర్ ఓన్ థాట్స్ బికమ్ థాట్స్ ఆఫ్ గాడ్
1: దైవతత్వమునే తన యందు చిత్రించుకొని.
0: యూ ప్రింట్ విత్ ఇన్ యువర్ సెల్స్ ది దైవ
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని విశ్వసించి.
0: అండ్ యూ రియలైజ్ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్.
1: అతి దానిని ఐ అండ్ యూ ఆర్ వన్ అనేటువంటి భావంతో రూపొందింపజేసేటువంటిది వంద్య సంఘ.
0: దిస్ వంద్య సంఘ మేక్స్ యూ ఫీల్ దట్ యూ అండ్ గాడ్ ఆర్ వన్.
1: వంద్య సంఘ అనగా ఇది కేవలము ప్రాకృతమైనటువంటి వాంఛలను అభివృద్ధి పరుచుకొని.
0: వంద్య సంఘ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇంక్రీజెస్ యువర్ డిజైర్ ఫర్
1: రాగద్వేషాలను పెంచుకొని.
0: ఇట్ ఇంక్రీజెస్ యువర్ అటాచ్మెంట్
1: లోకమోహాదులలో అంత్యమయ్యి.
0: అండ్ ఇట్ గెట్స్ యూ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ థింగ్స్
1: క్రమక్రమేణ సంసారం నందు బద్ధితుడుగా అవటమే.
0: అండ్ ఇట్ గెట్స్ యూ బౌండ్ ఇన్ సంసార
1: కనుక తాను చేసేటువంటి సర్వ కర్మలు కూడాను సంసార బంధనకు ఒక విధమైనటువంటి గురి అవుతున్నాడు.
0: సో వాట్ ఎవర్ యాక్ట్స్ యూ డూ యూ గెట్ బౌండ్ టు సంసార.
1: ఇది అటాచ్మెంట్.
0: దిస్ ఈజ్ అటాచ్మెంట్.
1: ఈ యొక్క బంధనే మానవులకు అనేక దుఃఖములకు కారణము.
0: దిస్ బాండేజ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది సారోస్ ఆఫ్ మ్యాన్.
1: అనేక మంది కొత్త వారంతా ఇక్కడ ఉండవచ్చును.
0: దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హియర్.
1: మనియేవ మనుష్యానాం కారణం బంధమోచ్చేహో అనేటువంటి ఒక తత్వానికి చక్కని అర్థాన్ని గుర్తించుకోవాలి.
0: యూ మస్ట్ రియలైజ్ ది మీనింగ్ ఆఫ్ ది సేయింగ్ మనియేవ మనుష్యానాం కారణం బంధమోక్షం.
1: మనసే మోక్షమునకు మనసే బంధమునకు కారణం.
0: యువర్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ లిబరేషన్ ఆర్ యువర్ బాండేజ్.
1: మనసును భగవంతునిపైన మరల్చినప్పుడు అదే మోక్షం అవుతుంది.
0: ఇఫ్ యు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్ దట్ ఈస్ మోక్షం లిబరేషన్.
1: మనసును ప్రకృతిపైన మరల్చినప్పుడు అదే బంధన అవుతుంది.
0: ఇఫ్ యు టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ ది వరల్డ్ దట్ ఈస్ దట్ బ్రింగ్స్ యూ ఆన్ బాండేజ్.
1: మనసు ఒక్కటే
0: బట్ మైండ్ ఈస్ ది సేమ్.
1: మరల్చటం వేరు వేరు.
0: ఇట్ ఈస్ ది వే యూ టర్న్ ఇట్.
1: ఒక మనము ఒక తలుపుకు తాళం వేశాము.
0: యూ లాక్ ఎ డోర్.
1: ఆ తాళంలో ఒక తాళం చెవి పెట్టారు.
0: యూ పుట్ ఎ కీ ఇన్ టు ద కీ హోల్.
1: దాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది.
0: యు టర్న్ టు ది లెఫ్ట్ ది లాక్ ఓపెన్.
1: రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్.
0: బట్ యూ టర్న్ టు ది రైట్ ఇట్ గెట్స్ లాక్.
1: సేమ్ లాక్ సేమ్ కీ.
0: సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
1: టర్నింగ్ డిఫరెన్స్
0: ఇస్ ఓన్లీ ది టర్నింగ్ దట్ ఈస్ ది డిఫరెన్స్.
1: అదే విధంగా నీ హృదయమే లాక్.
0: యువర్ హార్ట్ ఈస్ ది లాక్.
1: నాట్ ఫిజికల్ హార్ట్ స్పిరిచువల్ హార్ట్.
0: స్పిరిచువల్
1: మైండ్ అనేకి హృదయం అనేటువంటి లాక్ లో పెట్టి టర్న్ గాడ్ డే డిటాచ్మెంట్ టర్న్ వర్డ్ డే అటాచ్మెంట్
0: ది మైండ్
1: కనుక మన మనస్సును విషయవాసనల పైన ప్రసరింపకుండా దైవత్వం పైన ఒకరు సాధ్యమైనంత వరకు అభ్యాసపరచి తద్వారా మన యొక్క జీవితాన్ని సార్థకం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ యు షుడ్ టర్న్ యువర్ మైండ్ అవే ఫ్రమ్ ది వరల్డ్లీ డిజైర్ అండ్ టర్న్ ఇట్ టువర్డ్స్ గాడ్ అండ్ దెన్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ స్పిరిచువల్.
1: క్రమక్రమేణా మనలో ఉండినటువంటి రాగద్వేషాలను అదుపులో ఉంచుకోవాలి.
0: యు మస్ట్ గ్రాడ్యువల్లీ కంట్రోల్ ది అటాచ్మెంట్స్ అండ్ హేట్రిక్స్.
1: పరమతములను ఏమాత్రం కూడా మనం పరిహసించడం కానీ దూషించడం కానీ తిరస్కరించడం కానీ చేయరాదు.
0: నెవర్ denounce or speak ill of any other religion.
1: ఆ విధంగా ఎవరైనా తిరస్కరించేటువంటి వారి సంఘాన్ని కూడా మనం చేరరాదు.
0: We must not be anywhere in the company of people who criticize other religions.
1: దుష్ట సంఘం వల్ల మన యొక్క బుద్ధులు కూడా దుష్టంగా మారిపోతాయి.
0: By associating yourself with bad people, your own thoughts are like
1: సంఘం చేత మన భావాలు కూడా పవిత్రమైనగా వికసిస్తాయి.
0: By associating yourself with good people, your own thoughts will become good.
1: కనుకనే సంఘము అనేటువంటిది సరైనటువంటిదిగా మనము ఎన్నుకోవాలి.
0: Therefore, you must select good company.
1: మంచి పవిత్రమైనటువంటి విలువైనటువంటి పాలు ఉంటున్నాయి.
0: Take the case of good, pure, sweet milk.
1: కానీ విలువలేనటువంటి వాటర్ ఉంటుండాలి.
0: It is also good, clean water.
1: 10 gallons యొక్క వాటర్ లోపల 1/2 gallon ఈ యొక్క పాలు గిన్నెకు చేర్చి చేసేస్తే ఈ పాలు కూడా వాటర్ అయిపోతుంది.
0: ఇఫ్ ఇన్ 10 gallons ఆఫ్ వాటర్ యూ ఇంక్లూడ్ 1/2 gallon ఆఫ్ మిల్క్ ది మిల్క్ ఆల్సో బికమ్స్ వాటర్.
1: 10 gallon యొక్క మిల్క్ లోపల 1 gallon వాటర్ గిన్నె చేస్తే ఇది మిల్క్ అయిపోతుంది.
0: బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఇన్ 10 gallons ఆఫ్ మిల్క్ యూ యాడ్ 1 gallon ఆఫ్ వాటర్ ది వాటర్ ఆల్సో బికమ్స్ మిల్క్.
1: ఈ మిల్క్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ.
0: Milk is quantity.
1: అనగా ఏది పవిత్రమైనటువంటి క్వాలిటీతో ఉంటుందో దానితో రెండవది చేరినప్పటికీ దాని యొక్క క్వాలిటీని ఇది పొందిపోతుంది.
0: ఈవెన్ ఇన్ ఏ గుడ్ క్వాలిటీ ఇఫ్ దేర్ ఇస్ క్వాంటిటీ ఇస్ లెస్ అండ్ యూ యాడ్ ఇట్ బికమ్స్ పాయిజన్.
1: అనంతమైన సముద్రం,
0: వాస్ట్ లిమిట్లెస్ ఓషన్,
1: రత్నాలకు నిలయము,
0: ది ప్లేస్ ఫర్ డైమండ్స్,
1: ముత్యాలకు పెన్నిధి,
0: it is the place for pearls.
1: దాని యొక్క రూపము వర్ణనాతీతము,
0: you cannot describe its form.
1: దాని యొక్క లోత అగాధము,
0: its depth is immeasurable.
1: ప్రపంచములకు సర్వజీవులకు కూడా దాహాన్ని తీర్చేటువంటిది సముద్రమే.
0: Everybody, every living being in this world draws its
1: కానీ రుచి చూస్తామా ఉత్పగం ఉంటుంది.
0: బట్ this salt water of the ocean is saltish.
1: మరి డ్రైనేజీ వాటర్ చాలా డర్టీ.
0: అవర్ డ్రైనేజ్ వాటర్ ఇస్ వెరీ డర్టీ.
1: దీన్ని ఎవరైనా కూడా కంటితో కూడా చూడరు.
0: నోబడీ వుడ్ లైక్ టు సీ ఇట్ విత్ హిస్ ఓన్ ఐస్.
1: అలాంటి వాటర్ చాలా చెడ్డదైనప్పటికీ సముద్రంతో చేరేటప్పటికీ సముద్రం ఈ వాటర్ వల్ల చెడిపోదు.
0: బట్ వెన్ దిస్ డ్రైనేజ్ వాటర్ ఎంటర్స్ ది సీ ఇస్ నాట్ స్పాయిల్డ్ బై దిస్ డ్రైనేజ్ వాటర్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ది రీజన్?
1: అది అనంతమైనటువంటిది.
0: బికాస్ దిస్ ఓషన్ is a limitless vast ocean.
1: ఈ డ్రైనేజీ వాటర్ చాలా అల్పమైనటువంటిది.
0: అండ్ దిస్ డ్రైనేజ్ వాటర్ ఈస్ ఆఫ్ వెరీ
1: అల్పము, అనంతంతో చేరినా గానీ అల్పత్వం అనంతంగా మారిపోతుంది.
0: ది స్మాల్ గోస్ అండ్ జాయిన్స్ ది బిగ్, ఇట్ బికమ్స్ ఆల్సో గ్రేట్.
1: కానీ ఆ విధంగా మనము గొప్పవారితో చేరినప్పుడు మన అల్ప గుణాలు కూడా గొప్పగా మారిపోవచ్చు.
0: వెన్ వీ అసోసియేట్ అవర్ సెల్ఫ్ విత్ బిగర్ పీపుల్, విత్ బెటర్ పీపుల్, అవర్ ఓన్ షార్ట్ కమింగ్స్ విల్ బి ఎలిమినేటెడ్.
1: దీనిని వేదాంత పరిభాష యందు సత్సంగత్వి నిస్సంగత్వం, నిస్సంగత్వి నిర్మోహత్వం, నిర్మోహత్వి నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ సత్సంగం చేతనే జీవన్ముక్తి కూడాను లభిస్తుంది.
0: ఇట్ ఈస్ టు సత్సంగం దట్ యు కెన్ గెట్ లిబరేషన్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: రాక్షసుడైనటువంటి విభీషణుడు,
0: విభీషణ వాజ్ ఎ రాక్షస,
1: రావణుని యొక్క సోదరుడు,
0: ది బ్రదర్ ఆఫ్ రావణ,
1: లంక లోపల యువరాజు,
0: హీ వాజ్ ది యువరాజ, ది ప్రిన్స్ ఇన్ సైడ్.
1: కానీ అట్టి విభీషణుడు కేవలం రామ భక్తుడు కావడానికి కారణం ఏంటి?
0: వై డిడ్ హీ టర్న్ యాజ్ ఎ డివోటీ ఆఫ్ రామ?
1: సత్సంగం యొక్క ప్రభావం.
2: దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ సత్సంగం అసోసియేటెడ్ విత్ గుడ్ పీపుల్.
1: హనుమంతుని యొక్క సత్సంగం చేతనే విభీషణుడు పరమ భక్తుడిగా మారిపోయాడు.
2: ఇట్ ఈస్ త్రూ హిస్ అసోసియేషన్ విత్ హనుమాన్ దట్ హీ బికేమ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ.
1: రామాయణమునందు కైక ఈమె క్వీన్.
2: కైక వాజ్ ఎ క్వీన్ ఇన్
1: రామాయణ. మహారాజులకు చాలా ప్రియమైనటువంటి వ్యక్తి.
2: ఈ మహారాజా లైక్ హర్ వెరీ మచ్.
1: అలాంటి కైక అల్పదూరాలైనటువంటి యొక్క మందర సహవాసం చేత తన యొక్క పేరు ప్రతిష్ఠలు కూడా పాడు చేసుకుంది.
2: దట్ కైక త్రూ ది అడ్వైస్ ఆఫ్ హర్ మెయిడ్ సర్వెంట్ షీ హాస్ స్పాయిల్డ్ హర్ ఓన్ కెరియర్ అండ్
1: హర్ సమానమైనటువంటి యొక్క పత్రి వెనబాసుకుంది.
2: షీ హాస్ గాట్ సెపరేటెడ్ ఫ్రమ్ హర్ ఓన్ హస్బెండ్. హీ డైడ్ ఆన్ అకౌంట్ ఆఫ్ హర్.
1: తన యొక్క ప్రాణ పుత్రునే దూరం చేసుకుంది.
2: రామ హూమ్ షీ లైక్డ్ సో మచ్
1: అయోధ్య ప్రజలకే కాకుండా యావత్ ప్రపంచములకి చెడ్డది అనేటువంటి పేరును
2: తెప్పించుకుంది. ఆల్ ఓవర్ ది వరల్డ్ డ్యూరింగ్
1: ఏమిటి దుస్సంగం చేతని.
2: ఆల్ దిస్ ఇస్ డ్యూ టు హర్ అసోసియేషన్ విత్ ఎ బ్యాడ్
1: వుమన్. కనుక దుస్సంగము చేత మనలో దుర్భావం అభివృద్ధి అయిపోయి
2: దేర్ఫోర్ అవుట్ ఆఫ్ బ్యాడ్ అసోసియేషన్ యువర్ బ్యాడ్.
1: మరొకటి, మీరు భారతంలో చదివి ఉండవచ్చును.
2: యూ మస్ట్ హావ్ రీడ్ ఇన్ మహాభారత.
1: ధర్మజుడు ధర్మానికే మూర్తి.
2: ధర్మరాజా వాజ్ ది వెరీ ఎంబోడిమెంట్ ఆఫ్ ధర్మ రైజియస్నెస్.
1: తన యొక్క నడకలు, తన యొక్క పలుకులు, తన యొక్క చర్యలు సర్వము ధర్మమయమైనటువంటివి.
2: ఆల్ హిస్ యాక్షన్స్, ఆల్ హిస్ థాట్స్, ఆల్ హిస్ వర్డ్స్ దే ఆల్ అకార్డింగ్ టు ధర్మ.
1: ఎలాంటి కష్ట సమయంలో తన శాంతమును కాని తన ధర్మమును కాని కోల్పోయినటువంటి ఒక ధర్మమూర్తి.
2: ఇన్ ఎనీ క్రిటికల్ సిచ్యుయేషన్ హీ నెవర్ గేవ్ అప్ హిస్ ధర్మ.
1: అయితే దుష్టులు దుర్మార్గుడైనటువంటి యొక్క కౌరవుల యొక్క సహవాసం చేతను, తన మేనమామ అయినటువంటి శకుని యొక్క బోధన చేతను దుస్సంగంలో చేరాడు.
2: బట్ ఈవెన్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ ఎస్ ధర్మరాజా బై అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ కౌరవస్ అండ్ హిజ్ అంకుల్ శకుని బై అగ్రీయింగ్ టు బీ ఇన్ దేర్ కంపెనీ,
1: వీరిని తృప్తిపరిచే నిమిత్తమై జూదములో కూడా పాల్గొన్నాడు.
2: టు సాటిస్ఫై దెమ్ హి వెంట్ అండ్ ప్లేడ్ ఎ గేమ్ ఆఫ్ డైస్ విత్ దెమ్. గ్యాంబ్లింగ్.
1: అలాంటి జూదములో కూడా తాను ప్రవేశించడం చేతనే కడపటకి తన రాజ్యమును, తన సతిని, తన సర్వస్వాన్ని కోల్పోయి కట్టగడపడికి అనేక కష్టములకు ఊరి కావాల్సి వచ్చింది.
2: బై అసోసియేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ సచ్ బ్యాడ్ పీపుల్ హీ లాస్ట్ హిస్ కింగ్డమ్. He lost his own wife and he had to go to the forest.
1: Kanuka dushangamu cheta enni dukkamulukaina kodanu manam guri kavachunu.
2: By associating yourself with bad people you will be put to endless troubles.
1: Dushangani tuttu pettaina dooram chesukondi.
2: You by get away from bad company even by paying money.
1: Satsangani sarvamunu ichi samipinchandi.
2: But good company, give everything that you have to them and get them to your side.
1: Satsangam manavulaku sadhakulaku atyavasaram.
2: Satsangam, good company is the most utmost necessary.
1: A example,
2: a small example.
1: It is fire.
2: This is fire.
1: This is coal.
2: This is coal.
1: It is bokku. It is agni.
2: This is fire. This is coal.
1: కాని బొగ్గు బొగ్గు స్థానంలో అగ్ని అగ్ని స్థానంలో ఉంటుంటే బొగ్గు అగ్ని కాదు.
2: బట్ ఇఫ్ ది కోల్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్ అండ్ ది ఫైర్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్ ది కోల్ ఈస్ నాట్ గోయింగ్ టు టర్న్ ఇన్ టు ఫైర్.
1: ఈ బొగ్గును అగ్ని దగ్గరికి తెచ్చేయాలి.
2: వెన్ ద కోల్ కమ్స్ నియర్ ది ఫైర్
1: ఈ అగ్నికి సంబంధం చేయాలి.
2: అండ్ మేక్ ఇట్ టచ్ ది ఫైర్.
1: ఈ అగ్ని బొగ్గులకు సంబంధం చేసినప్పుడు ఈ బొగ్గు అగ్ని ఎంత అంటుకుందో అంత అగ్ని బొగ్గులో కూడా చేరిపోతుంది.
2: When the coal touches the fire, to that extent, the fire will go and enter the coal.
1: ఈ బొగ్గును అగ్నికి సమీపంలో పెట్టి ఫ్యాన్ విసిరిందంటే బొగ్గు అగ్నిగా పూర్తిగా మారిపోతుంది.
2: And if you join them together and fan it, then the coal gets turned completely.
1: మానవుడు అజ్ఞాన అంధకారంతో మునిగినటువంటి బొగ్గు వంటివాడు.
2: Man is like a piece of coal. Full of ignorance and blindness.
1: Agni ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానంతో నిండినటువంటిది భగవంతుడు.
2: ఫైర్ ఇస్ గాడ్ ఫుల్ ఆఫ్ ప్రజ్ఞాన అండ్ విజ్ఞాన.
1: అయితే ఇట్టి ప్రజ్ఞాన విజ్ఞానమైనటువంటి యొక్క భగవంతుడి దగ్గరికి అజ్ఞానంతో కూడినటువంటి యొక్క ఈ మానవత్వాన్ని దగ్గర చేర్చాలి.
2: బట్ మ్యాన్ షుడ్ కమ్, మ్యాన్ దిస్ ఇగ్నరెంట్ మ్యాన్ షుడ్ కమ్, దిస్ అజ్ఞాన దిస్ ఇగ్నరెంట్ మ్యాన్ షుడ్ కమ్ నియర్ గాడ్.
1: దీని సత్సంగము,
2: దిస్ ఈస్ సత్సంగం.
1: ఈ చేయటమే కాకుండా సాధన అనేటువంటి ఫ్యాన్ కూడా మనం చూడాలి.
2: విత్ ది ఫ్యాన్ ఆఫ్ సాధన యూ మస్ట్ ఫ్యాన్ దిస్.
1: కనుక మనము నియర్ అండ్ డియర్ ఈ రెండింటినీ మనం సంపాదించినప్పుడే బ్రహ్మవిత్వం అయివ భవతి, మీరు కూడా నువ్వు భగవతత్వంగా మారిపోగలరు.
2: వెన్ ఇస్ నియర్ అండ్ డియర్ ఈ సెడ్యూల్డ్ బై యూ దెన్ బ్రహ్మతత్వం.
1: సత్సంగమే నియర్, సత్సంగమే
2: సత్సంగం ఇస్ నియర్,
1: సాధన డియర్,
2: సాధన ఇస్ డియర్.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేత మానవుడు దైవంగా మారిపోతాడు.
2: బై ది అసోసియేషన్ ఆఫ్ సత్సంగ అండ్ ది సాధన మ్యాన్ బికమ్స్ గాడ్.
1: కనుక నిర్మలమైనటువంటి ప్రేమను మనం పెంచుకోవాలి.
2: దేర్ఫోర్ యూ మస్ట్ డెవలప్ ప్యూర్ లవ్.
1: ఏ విధమైనటువంటి వాంఛనం లేకుండా అద్భుతము గావించాలి.
2: వితౌట్ ఎనీ డిజైర్స్ వాట్స్ ఎవర్ యూ మస్ట్ సరెండర్.
1: ఏదో ఒక దాన్ని ఇష్టంగా పెట్టుకుని కాదు మనం అద్భుతం చేయాల్సింది.
2: యూ మస్ట్ నాట్ సరెండర్, యూ మస్ట్ నాట్ ఆఫర్ దట్ లవ్ హోపింగ్ టు గెట్ సంథింగ్.
1: రుక్కర్ చెప్పాడు, నీకేం కావాలంటే స్వామి కావాలి.
2: రుక్కర్ సే, వాట్ యు వాంట్? స్వామి సే ఆస్క్ అండ్ హీ సెడ్ ఐ వాంట్ స్వామి.
1: నాకు ఏమీ వద్దన్నాడు.
2: మస్ట్ హీ సెడ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్.
1: కానీ మీరు కావాలి అన్నాడు.
2: బట్ ఐ వాంట్ యూ హీ సెడ్.
1: అదే ఎవ్రీథింగ్.
2: దట్ ఈస్ ఎవ్రీథింగ్.
1: స్వామి ఒక్కడ ఉన్నాడా, అన్ని మీలో ఉంటున్నాయి.
2: ఇఫ్ స్వామి ఇస్ దేర్ విత్ ఇన్ యూ, ఎవ్రీథింగ్ ఇస్ విత్ యూ.
1: భక్తి, యుక్తి, ముక్తి, రక్తి, విరక్తి అంతా కూడా అందులో చేరి ఉంటుంది.
2: ఎవ్రీథింగ్, భక్తి, యుక్తి, ముక్తి, ఎవ్రీథింగ్, లిబరేషన్, ఎవ్రీథింగ్.
1: హెల్త్, వెల్త్, హెల్త్, వెల్త్,
2: హెల్త్, వెల్త్,
1: లిబరేషన్,
2: లిబరేషన్, ఎవ్రీథింగ్ ఇస్ విత్ యూ.
1: కనుక ఒక్క దైవత్వాన్ని మనం పొందితినా సర్వత్వము మనకు లభిస్తుంటాయి.
2: దేర్ఫోర్ ఇఫ్ యూఆర్ ఏబుల్ టు సెక్యూర్ దట్ డివినిటీ, యు హావ్ గాట్ ఎవ్రీథింగ్ దట్ యు కెన్ హ్యావ్.
1: మీరు అనేక మంది జీసస్ పైన గొప్ప విశ్వాసము అభివృద్ధి పరచుకున్నటువంటి వారు ఉన్నారు.
2: యూ అమాంగ్ యూ దెర్ ఆర్ మెనీ హూ హ్యావ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ జీసస్.
1: కనుక జీసస్ వాక్యాలకు మీరు గొప్ప విలువను అందించాలి.
2: దేర్ఫోర్ యూ మస్ట్ సెట్ గ్రేట్ వాల్యూ అపాన్ ది సేయింగ్స్ ఆఫ్ జీసస్.
1: జీసస్ యొక్క వాక్యం, ముఖ్యమైన వాక్యము శాంతి. బైబుల్ యొక్క సందేశము శాంతి.
2: ది టీచింగ్ ఆఫ్ బైబుల్, ది మెయిన్ టీచింగ్ ఆఫ్ బైబుల్ ఈజ్ శాంతి, పీస్.
1: ఈ శాంతియే లేకపోతే నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఏ విషయమునందుకోను మానవుడు అభివృద్ధి కాలేదు.
2: వితౌట్ దిస్ శాంతి మ్యాన్ కెనాట్ ఇంప్రూవ్ హిమ్సెల్ఫ్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ స్పిరిచువల్లీ.
1: కనుక జీసస్ యొక్క ప్రధానమైనటువంటి యొక్క సందేశము లవ్ అండ్ పీస్.
2: జీసస్ మెయిన్ టీచింగ్స్ ఆర్ లవ్ అండ్ పీస్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీరు చెప్తున్నాను.
2: ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: త్రేతాయుగములో రాములు,
2: ఇన్ త్రేతాయుగ శ్రీరామ
1: సత్యం ధర్మం రెండింటినీ ఆధారం చేసుకుని వచ్చాడు.
2: ఈ గేమ్ విత్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైటెస్నెస్.
1: ద్వాపర యుగములో కృష్ణుడు శాంతి, ప్రేమ రెండింటిని ఆధారం చేసుకుని వచ్చాడు.
2: ద్వాపర యుగ కృష్ణ కేమ్ విత్ ది అట్రిబ్యూట్స్ ఆఫ్ శాంతి అండ్ ప్రేమ.
1: కానీ కలియుగంలో సత్య, ధర్మ, శాంతి, ప్రేమను కూడా ఆధారంగా చేసుకుని వచ్చారు. కనుక సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు మీ యొక్క ప్రధానమైనటువంటి యొక్క భావములుగా, ప్రాణములుగా విశ్వసించాలి.
2: Therefore, you will have to, you must accept that satya, dharma, shanti and prema are your principle.
1: ఈ నాలుగింటిని మనం ఆచరించినప్పుడే అహింస సహజంగా మనలో ఆవిర్భవిస్తుంది.
2: When you adopt these four principles, then ahimsa comes by itself.
1: Non-violence. కనుక మీరు జీసస్ వాక్యాన్ని మీరు వ్యక్తం చేసి మీరు జీసస్, జీసస్, జీసస్ అని ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు.
2: But Jesus, if you do not follow the sayings of Jesus, but you go on saying else that you are a follower of Jesus, it does not help you.
1: కరపట్ జీసస్ యొక్క ప్రధానమైనటువంటి వాక్యములో సర్వుడు యందు భగవంతుడు ఉన్నాడు.
2: Jesus main teaching is that man, God is in every.
1: ఎవరిని దూషించరాదు.
2: Don't abuse anybody.
1: ఎవరిని బాధ పెట్టరాదు.
2: Don't hurt anybody.
1: ఈనాడు ఈ క్రిస్టియన్ మతం లోపల పరదూషణ చాలా పెరిగిపోతూ ఉంటుంది.
2: In the Christian religion today, abusing others has been on the rise.
1: డబ్బుకి ప్రచారం చేయిస్తున్నారు.
2: They pay money and do propaganda.
1: ఇలాంటి దాంట్లో మీరు ఏమాత్రం కూడా చేరకూడదు.
2: Do not at all involve yourselves in this.
1: ఈ విధమైన ప్రచారమా నిజమైనటువంటి జీసస్ కు అపకీర్తి చేస్తూ ఉంటుండాలి.
2: If anyone carries on this propaganda, you are doing the greatest injustice and spoiling
1: the pavitrudu.
2: Jesus was a very, very pure
1: man.
2: Very pure and
1: అటువంటి పవిత్రమైనటువంటి సోల్ కు ఈ విధమైనటువంటి అపకీర్తులు చేయకూడదు.
2: For such a pure soul as Jesus, you should not attribute this.
1: అతన్ని ప్రేమించి అతని వాక్యాలను మనము విస్మరించినప్పుడు అతన్ని ప్రేమ ఏమాత్రం ఉంటుంది.
2: What is the use of saying that you love Jesus and you do not and you reject what he says?
1: కనుక ఇలాంటి ప్రచారకుల్లో మీరు ఏమాత్రం కూడా చేరకుండా దైవం ఒక్కడే. God is one. God is one. Love is God. Live in love. ఈ విధమైనటువంటి యొక్క మనం దీక్షలో మనం పోయినప్పుడే మానవత్వం భిన్నత్వంగా ఉండినప్పటికీ ఏకత్వంగా రూపొందుతుంది.
2: Only when you go with this determination, then unity of mankind will be realized.
1: అన్ని మహనీయుల యొక్క మహావాక్యములు కూడాను నీవు తీసుకో.
2: Take the good sayings of all the prophets.
1: ఎవరిని మనం ద్వేషించరాదు.
2: Do not hate anybody.
1: మంచిని తీసుకోవటంలో సర్వులకు అధికారం ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ యువర్ రైట్. ఎవ్రీబడీ హస్ గట్ ఎ రైట్ టు
1: కులము మతము అనేటువంటిది ఏమాత్రం కూడా భేదం లేదు.
2: You can absorb the good from every religion.
1: There is no caste, no religion, no color.
2: There is no caste, no religion, no color for that to be good.
1: ఒక్కటే ఒక్కటి. Caste of humanity.
2: There is only one caste, the caste of humanity.
1: Religion of love.
2: The religion of love.
1: Language of the heart.
2: The language of the heart.
1: God of, there is only one God, he is omnipresent. ఈ విధమైనటువంటి ప్రచారం చేసేటువంటి వారిని మీరు కొంతవరకు ధిక్కరించి ఈ విధంగా ప్రచారం చేయకూడదని కూడా మీరు ఖండించడానికి ప్రయత్నించాలి.
2: యూ షుడ్ ఆల్సో ట్రై టు ప్రివెంట్ అదర్ పీపుల్ ఫ్రమ్ క్యారింగ్ ఆన్ దిస్ ఫాల్స్ ప్రొపగండా అండ్ రాంగ్ ప్రొపగండా.
1: ఈ దేశం అంతా ఒక్కటైపోవాలి.
2: All the whole country should
1: మానవులందరూ ఒక జాతిగా రూపొందాలి.
2: All humanity should become one.
1: ఆనాడే లోక కళ్యాణం ఏర్పడుతుంది.
2: It is only then that
1: ఎవరికి వారు భిన్న భిన్నమైనటువంటి యొక్క మార్గములు అనుసరించినప్పుడు దేశం చిన్న భిన్నమైపోతుంది.
2: When each follows his own way, the whole country will go to pieces.
1: ఏదో ఒక రష్యన్స్ అంతా బాంబులు వేసి అమెరికన్స్ అంతా బాంబులు వేసి దేశాన్ని భస్మం చేస్తారంటారు. వారు ఏమాత్రము దేశాన్ని భస్మం చేయలేదు.
2: The Russians, they say that they are going to bomb the use nuclear bombs, and the Americans are going to use their nuclear bombs, but they are not going to destroy.
1: కానీ ఈ దుష్ప్రచారం చేత మానవుని హృదయాన్ని అంతా కూడా భస్మం చేస్తున్నాయి.
2: But it is out of this wrong and bad propaganda that man's hearts are
1: powerful bombs గా తయారవుతున్నాయి.
2: These are all becoming very powerful.
1: మహా పాపము.
2: This is great sin.
1: ఎందుకంటే మానవత్వం యొక్క ఏకత్వాన్ని చిన్న భిన్నం చేస్తున్నాయి.
2: ఇట్ ఈస్ ది వన్నెస్ ఆఫ్ ది హ్యూమానిటీ.
1: సంకుచితమైనటువంటి హృదయం కలిగినటువంటి వారు ఈ విధమైన దాంట్లో ప్రవేశిస్తున్నారు.
2: ఇట్ ఈస్ ది పీపుల్ విత్ నేరో మైండ్స్ దట్ ఆర్ ఎంటరింగ్ దిస్
1: కైండ్. చాలా హృదయాన్ని పెంచుకోవాలి.
2: యూ మస్ట్ బ్రాడెన్ యువర్ హార్ట్.
1: మన యొక్క ప్రేమ చాలా విశాలంగా పెరిగిపోవాలి.
2: యువర్ లవ్ మస్ట్ ఎక్స్పాండ్.
1: మనకు ఉండవలసినటువంటిది ఎక్స్టెన్షన్ లవ్.
2: Expansion of love is what you should have.
1: Not contraction love.
2: Not contraction.
1: ఈ సంకుచితమైనటువంటి ప్రేమను మనం దూరం చేసుకోవాలి.
2: This narrow mindedness, you must keep it away from you.
1: మీకు ఇష్టమైతే రామ కృష్ణ గోవింద నారాయణ ఈశ్వరు అల్లా ఏమైనా మీరు చేసుకోవచ్చు, తప్పు లేదు.
2: యూ కెన్ సింగ్ రామ కృష్ణ గోవింద అల్లా ఫర్ జీసస్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్.
1: దైవము ఏక ప్రభువు అనేక నామ.
2: Prabhu is one, the Lord is one, but the names are many.
1: తప్పు లేదు.
2: There's nothing wrong.
1: కానీ ఒకరి ఇష్టానికి మరొకరు విరుద్ధంగా మాత్రము ప్రచారం చేయకూడదు.
2: But one should not go and attack another for his faith.
1: ఆ విధమైన విశాల ప్రేమను పెంచుకుని
2: Like that, if you increase your faith,
1: సంకుచమైన భావములో దూరం చేసుకుని,
2: narrow mindedness should be,
1: సత్సంగములో ప్రవేశించి,
2: enter సత్సంగం,
1: మానవుని యొక్క జన్మను సార్థకం చేసుకోవాలి.
2: And you must fulfill your lives, the human lives that you have.
1: ఇన్ని వేల రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుని,
2: having spent so many thousands of rupees,
1: ఇంత దూరం మీరు ప్రయాణం చేసి వచ్చి,
2: so far you have travelled,
1: తుచ్చమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశించక,
2: యూ మస్ట్ నాట్ ఎంటర్ ఎనీ రాంగ్
1: సమస్తమైనటువంటి వారిని మీరు సందర్శించక,
2: డూ నాట్ అసోసియేట్ యువర్ సెల్ఫ్ విత్ నేరో మైండ్
1: విశాలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వారిని సందర్శించి,
2: మీట్ అండ్ అసోసియేట్ విత్ ద పీపుల్ విత్ బ్రాడ్ విజన్ అండ్
1: ప్రజలు అందించేటువంటి మహావాక్యములను స్వీకరించి,
2: యాక్సెప్ట్ అండ్ అబ్జార్బ్ ఆల్ ది గ్రేట్
1: ఒకటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి,
2: అండ్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ ఆఫ్ దోస్ థింగ్స్,
1: తద్వారా మీ యొక్క జన్మను సార్థకం చేసుకున్నందుకు ఇది సరైనటువంటి ప్రయాణంగా ఉంటుంది.
2: అండ్ త్రూ దట్ యూ ఫుల్ఫిల్ యువర్ లైఫ్, దిస్ షుడ్ బి ది రీజన్ ఫర్ యువర్ జర్నీ.
1: లేకపోతే కాలం వ్యర్థం చేసిన వారం అవుతాం.
2: అదర్వైజ్ వుడ్ బి వేస్టింగ్ యువర్ టైం.
1: మన యొక్క కాలమే చాలా ప్రధానమైనటువంటిది.
2: టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. Don't waste time. Time waste is life waste.

لدينا

0: Om Shri Sai Ram. Invoking Bhagwan's divine blessings, devotees from Eluru district, state of Andhra Pradesh, have come to Prashantinilayam for their two-day Pratiyatra on 8th and 9th of August. Tomorrow's evening session in Sai Kulwant Hall will commence at 4:30 with Vedam chanting. At 5 o'clock, a procession of Balvikas children and Sai youth from Eluru district will enter Sai Kulwant Hall, followed by an instrumental devotional musical offering titled Sri Satya Sai Veena Sudha at Bhagwan's Divine Lotus Feet. The evening session in Sai Kulwant Hall will conclude with bhajans and mangalarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
1: Om Shri Sai Ram. స్వామివారి దివ్య అనుగ్రహ ఆశస్సులతో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా నుండి భక్తులు ఆగస్టు 8 మరియు 9 తేదీలందు 2 రోజుల పర్తియాత్రకై ప్రశాంతి నిలయానికి తరలివచ్చారు. సాయి కులవంత్ సభామండపంలో రేపటి సాయంకాలం కార్యక్రమం 4:30 వేద పఠనంతో ప్రారంభమవుతుంది. 5 గంటలకు ఏలూరు జిల్లాకు చెందిన బాలవికాస్ చిన్నారులు మరియు సాయి యువత ఊరేగింపుగా సాయి కులవంత్ సభామండపంలోనికి ప్రవేశిస్తారు. తదుపరి శ్రీ సత్యసాయి వీణాసుధ పేరిట వాద్య భక్తి సంగీత కార్యక్రమం సమర్పించబడుతుంది. రేపటి సాయంకాలం కార్యక్రమం భజనతో కొనసాగి మంగళహారతితో ముగియును. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.

0: హృదయ హాయికి సమ్మతి ప్రియ సాయికి సాయిరాం. స్వామి, మీ ప్రియ భాషలు నా హృదయ భూషణములై నా మదికి పొదరై పరోసంబు నందించగా నిన్ను చేరే కార్యమునర్చి సర్వము త్యజించి నిన్ను వీడలేక వీడలేని బంధములు వీడి వామనమైన నా జీవనానికి త్రివిక్రమం చేకూర్చే మీ కార్యంబే సాయి కార్యంబే నాకు సర్వంబని సర్వశ్రేష్టంబని ఎరిగిన తరుణం. మీ ప్రేమ ఈ నిర్బలాత్మకు నీరు పోసింది, ఆత్మవిశ్వాసము నూరు పోసింది, ఆత్మస్థైర్యము నందించింది. నేను మీ దాసుడను, మరొకరికి దాసోహం చెప్పని వాడను. స్వామి, నా పాట నీకే పాటిదోయి, అయినప్పటికీ నా జీవనం మీ మాటగా మీ పాటగా మీ బాటగా నేను మీ వాడిగా మీ ప్రేరణలో పూర్ణత్వం పొందాలన్న ఒకే ఒక ఆశయంతో నన్ను నేను మీకు సంపూర్ణ హృదయంతో అర్పించుకుంటున్నాను స్వామి. జై సాయిరాం.
1: స్వామి, వెన్ మై ఫ్యామిలీ వాజ్ ఇన్ డీప్ ట్రబుల్ ఫేసింగ్ ఎ వెరీ సీరియస్ సిచ్యువేషన్ ఐ ట్రైడ్ టు కమ్యూనికేట్ టు యూ. Several times I tried and for many days I tried to give you a letter. I felt probably the right time has not come, that is why Swami was not willing to respond. I continued to pray hard and left everything totally to you, Swami. You always say when only one is truly surrendered to God, then surely God will take over. It was on one fine Sunday morning when I was sitting in this very block, your compassionate eyes fell on me. It is said, God's delay is not denial. You called me, very kindly took my letter and gave me even an opportunity to speak to you directly about the issue. Swami, it is only and only because of your words of assurance, I will take care of you. Don't worry. Neen chusukuntanu kangaru padaku. We, the family members, are able to survive from all the difficulties only because of your assurance. Not only that, Swami, for a boy who was unclear about what to study, which course to take after intermediate, got a golden opportunity to study BSc in your divine university, and he is even able to finish his MBA this very month. Swami, within few months, weeks, we'll all be going into the outside world. We want only one thing from you, Swami, that is, your immense grace and abundant love should continuously be on all of us, so that we'll definitely be successful in all our endeavors. Please accept this bhajan as an offering at your lotus feet.

0: థ్యాంక్ యూ స్వామి.
1: డియర్ స్వామి, ఫ్రమ్ వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ వీ మే హ్యావ్ అచీవ్ సో మెనీ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్, బట్ ఫ్రమ్ విద్ ఇన్ వీ నో దట్ ఇట్స్ ఆల్ యూ హూ మేడ్ దిస్ పాసిబుల్. స్వామి, వీ ఆర్ నథింగ్ విదౌట్ యూ.

0: సాయిమాత దివ్యశ్రీ చరణారవిందములకు ప్రణమయులుతూ, సన్న జాజికన్న, సంపంగి లతల కన్న, జున్ను గడ్డ కన్న, వెన్నె కన్న, నెమలి కన్ను కన్న, నిండు వెన్నెల కన్న, కన్న తల్లి ప్రేమ సున్నితంబు. స్వామి, ఒక్క తల్లి ప్రేమ అంత మధురంగా ఉంటే 1000 తల్లుల ప్రేమను నిత్యం అనుభవిస్తున్న మా భాగ్యం ఎలా వర్ణింపగలం స్వామి? మీ ముంగిట చోరిన మా జీవితాలు మీ ప్రేమ ప్రతిరూపాలు. మీ సన్నిధిలో 2 సంవత్సరములు 2 క్షణముల వలె గడిచిపోయాయి స్వామి. ఏ ప్రదేశము కేగిలినా, ఎందుకాలడినా, మీ పిల్లలుగా మీ బిడ్డలుగా మీకు ఆనందాన్ని అందించే విధంగా నిత్యం మీ ప్రేమామృతాన్ని అనుభవిస్తూ మీ దరిచేరే భాగ్యాన్ని మాకు కలిగించండి స్వామి. మా హృదయంలో మీరు నింపిన ఈ ప్రేమకు ఏమి సమర్పించగలం స్వామి? మా తనువు మనువు హృదయము తప్ప ఏ హృదయము నొసంగితివో ఈశ నాకు మహితమూర్తి. పుడమి వేరేమి తెత్తు నీ పూజ కొరకు అంజలి ఘటింతు అందుకోవయ్య స్వామి.
1: లివింగ్ ఏ లైఫ్ ఈజ్ వన్ థింగ్, బట్ రియలైజింగ్ దట్ లైఫ్ ఈజ్ ఎ ప్రీషియస్ గిఫ్ట్ ఆఫ్ గాడ్ అండ్ వీఆర్ మియర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ దిస్ డివైన్ పర్పస్ ఈజ్ అనదర్ మైల్ స్టోన్. ఇన్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ వీఆర్ నాట్ ద లోన్ ట్రావెలర్స్. స్వామి, యు ఆర్ ఆల్వేస్ దేర్ విత్ అస్. Dreams have been chosen by us, but the responsibility for their accomplishments have already been taken care by you. I desired for many, you gifted me all. Today I am going to complete MBA at your divine lotus feet, and as I look back I can feel and realize your love each and every moment of my life. Swami, we all came here alone, but because of limitations of our life we have to go back. But we are not going alone. We are taking back our beloved Chancellor in our hearts. Swami, if today I can express gratitude from my heart on behalf of all of us, then only 2 words I can pick up. Thank you. Not because you have given us each and everything that we deserve, but you made us deserve what you have given to us. Thank you, Swami.
2: ప్రేమస్వరూప సాయిమా, మీ దివ్య ప్రణవ పాద పద్మాలకు మీ బిడ్డ సాష్టాంగ ప్రణామాలు. ఎన్ని జన్మల పుణ్యఫలమో మీ ఈ ప్రేమను ప్రత్యక్షంగా అనుభవించే వరం దొరికింది. మీరందిస్తున్న ఈ ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుదామంటే మీ ప్రేమసాగరంలో మునిగి మనస్సు భాష మర్చిపోయింది స్వామి. మేము ఎక్కడున్నా ఏమి చేస్తున్నా ఎప్పటికీ మీ బిడ్డలమే స్వామి. బిడ్డ చేతిని తల్లి పట్టి నడిపించినట్లుగా మమ్మల్ని అందరినీ చేయి పట్టి మీ బాటలో నడిపించండి స్వామి. మీతోటిదే జీవితమని మా ప్రతి హృదయ స్పందన తపిస్తోంది స్వామి. మా తపన తీర్చి మా తోడు నీడగా ఉండి మమ్మల్ని తప్పు చేయకుండా దారి తప్పకుండా మిమ్మల్ని మరువకుండా చూసుకోండి స్వామి. పూర్తి బాధ్యత మీదే స్వామి, పూర్తి బాధ్యత మీదే స్వామి, పూర్తి బాధ్యత మీదే స్వామి. మీ ముందు నిలచియున్న ఈ హృదయాన్ని స్వీకరించండి స్వామి.
3: ఇట్ ఈస్ ఇండీడ్ ద మోస్ట్ డిఫికల్ట్ టాస్క్ టు ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ మియర్ వర్డ్స్ ఫర్ ఆల్ దాట్ యూ హ్యావ్ గివెన్ టు మీ ఇన్ దిస్ బర్త్ ఆర్ ఇన్ ద ప్రీవియస్ బర్త్స్ విచ్ హెస్ బ్రాట్ మీ హియర్ అట్ యువర్ డివైన్ లోటస్ ఫీట్.

0: ప్రేమరూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ రూపము బ్రహ్మము ప్రేమమయము. ప్రేమ ప్రేమతో సంధింప నీమమగును. కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా, కాన ప్రేమను గట్టిగా కలిగియున్నా అద్వితీయము నందంగా అర్హుడగును. అద్వితీయము నందంగా అర్హుడగును.
1: Love is his form. Brahma, God is love. Therefore, there should be relationship between love to love. Strengthen the spirit of love. Then you can experience that non-dual bliss. You deserve that blissful state.
0: Prema swarupulaina vidyarthulara, vidyarthinilara.
1: Embodiments of love, boys and girls.
0: Prema yokka lakshyamu tyagame.
1: The purpose of love is sacrifice.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: Love has no hatred.
0: ప్రేమ అనంతమైనటువంటి యొక్క జగత్తులో సంచరిస్తూ,
1: Love moves about in this vast universe.
0: అత్యంత దూరముగా ఉన్నటువంటి వ్యక్తిని కూడాను సమీపం గావిస్తుంది.
1: ఇట్ విల్ మేక్ ఎ డిస్టెంట్ పర్సన్ కమ్ క్లోజ్ టు యూ.
0: ప్రేమ మానవత్వాన్ని దివ్యత్వంగా మారుస్తుంది.
1: ఇట్స్ లవ్ దట్ కన్వర్ట్స్ ది హ్యుమానిటీ ఇన్ టు డివినిటీ.
0: పశువుగా ఉండినటువంటి మానవుని పశుపతిగా తీర్చిదిద్దుతుంది.
1: హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీస్టియల్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ది డివైన్ పర్సనాలిటీ బై లవ్.
0: కానీ ప్రేమ అనేటువంటి దానికి అనేక విధములైనటువంటి మార్గములున్నవి.
1: హౌఎవర్ లవ్ హ్యాస్ సెవెరల్ అదర్ పాత్స్.
0: తల్లిని ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ మదర్.
0: తండ్రిని ప్రేమిస్తాం.
1: సో ఆల్సో యువర్ ఫాదర్.
0: సోదరులను ప్రేమిస్తాం.
1: యు లవ్ యువర్ బ్రదర్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ ఎసెటిక్.
0: యోగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ఎన్ ఎసెటిక్.
0: వైరాగిని ప్రేమిస్తాం.
1: ఆల్సో ద వన్ రెనన్షియంట్.
0: యాగిని ప్రేమిస్తాం.
1: యు ఆల్సో లవ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అన్నింటి ఎందు కూడాను ప్రేమ అంతో ఇంతో కొంచెం స్వార్థంతో కూడి ఉంటుంది.
1: యాజ్ యు లవ్ యువర్ మదర్ ఫాదర్ బ్రదర్ ఎసెటిక్ అండ్ రెనన్షియంట్ దేర్ ఇస్ ఎ ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అటాచ్డ్ టు దాట్.
0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్క దైవ ప్రేమని.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద డివైన్ లవ్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్.
0: ఇట్టి దివ్యమైనటువంటి యొక్క ప్రేమను దైవికంగా మనం చింతించి దైవార్పిత భావంతో మనం అనుభవించాలి.
1: దిస్ డివైన్ లవ్ హ్యాస్ టు బి థాట్ ఓవర్ పాండర్డ్ ఓవర్ విత్ ద డివైన్ థాట్స్ విత్ ద స్పిరిట్ ఆఫ్ సరెండర్.
0: ప్రేమకు ప్రధానమైనటువంటిది క్షమ.
1: ద మెయిన్ థింగ్ అసోసియేటెడ్ విత్ లవ్ ఇస్ ఫర్బేరెన్స్.
0: క్షమను ప్రతి వ్యక్తి కూడాను సాధించాలి.
1: వన్ హ్యాస్ టు అకంప్లిష్ దిస్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్.
0: క్షమ అనేటువంటిది కేవలము గ్రంథములతో చదివితే వచ్చేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ క్షమ ఇస్ నాట్ ద వన్ దట్ యు అక్వైర్ బై రీడింగ్ ఎ బుక్.
0: అధ్యాపకుడు బోధించేటువంటిది కాదు.
1: ఇట్ నాట్ ద వన్ టాట్ బై ఎ టీచర్.
0: లేక మరొకరితో గిఫ్ట్ గా మనం తీసుకునేటువంటిది కాదు.
1: నార్ కెన్ ఇట్ బి రిసీవ్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఫ్రమ్ ఎనీ వన్.
0: ఈ క్షమ అనేటువంటిది సమస్యల లోపల, కష్టముల లోపల, దుఃఖముల లోపల, బాధల లోపల శ్రమించి కొన్ని రకమైనటువంటి యొక్క స్వశక్తితో మనం సాధించవలసినటువంటిది ఈ క్షమ.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్బేరెన్స్ హ్యాస్ టు బి బోర్న్ in times of problems, difficulties, sadness and all kinds of anxieties, and one has to achieve it by self effort.
0: Chamanu మనము స్వతసిద్ధంగా సాధించవలసిందే కాని ఇంకొక మార్గము లోపల సాధనతో సల్పించుకునేటువంటిది కాదు.
1: దిస్ పేషెన్స్ కెన్ బి అచీవ్డ్ బై వన్స్ ఓన్ సెల్ఫ్ బట్ నాట్ బై ఎనీ అదర్ వే.
0: క్షమనే మానవుని యందు లేనప్పుడే అనేక విధములైనటువంటి దుర్గుణములు ఇందులో ప్రవేశిస్తుంటాయి.
1: ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ పేషెన్స్ సో మెనీ అదర్ వాయిసెస్ స్టెప్ ఇన్ ఇంటూ అవర్ లైవ్స్.
0: క్షమను కోల్పోతేమా అసూయ ద్వేషములు ఆరంభమవుతాయి మానవుని యందు.
1: When one's patience is gone, there arises hatred and envy.
0: ప్రేమతో కూడినటువంటి క్షమనే నిజమైనటువంటి దైవత్వము.
1: True divinity lies in that this twins, the love and forbearance, going together.
0: క్షమ సత్యము.
1: Forbearance is truth.
0: క్షమ ధర్మము.
1: Patience is righteousness.
0: క్షమ వేదము.
1: It is Veda.
0: క్షమ సర్వం.
1: It is everything in life.
0: క్షమ తపస్సు.
1: It is penance.
0: క్షమ సత్యము.
1: It is truth.
0: క్షమ వేదము.
1: It is Veda, holy
0: క్షమ సర్వస్వంభు సర్వలోకములందు.
1: For all worlds, it is everything. Treasured.
0: ఈ క్షమ అనేటువంటిది చాలా గొప్ప నిధి.
1: This forbearance is noblest, highest.
0: ఈ క్షమను కోల్పోయిన తర్వాత మానవుడు ఎన్ని అవస్థలకు గురి అవుతాడో అనేక రహస్యములైనటువంటి భారత భాగవతములందు మనకు కనిపిస్తూ వచ్చినాయి.
1: When once this patience is lost, what kind of a plight that one would be subjected to and put to is very well reflected in our texts like Bharata and Bhagavata.
0: Chamanu manam kolipoyina tarvata asuya modalu prarambhamavutundi.
1: It is the jealousy that starts when once this forbearance is gone.
0: Ee asuya valla pandu vanti samsaramunu పండు వంటి జీవితమును ఎంత పాడు చేసుకున్నారో భారతమునందు మీకు తెలుసును.
1: యు ఆల్ నో హౌ ఎ బ్యూటిఫుల్ లైఫ్, గోల్డెన్ లైఫ్ ఈజ్ టోటలీ రూయిన్డ్ బికాస్ ఆఫ్ జెలసీ.
0: స్వర్గమును మించినటువంటి యొక్క అలంకారంతో కూడినటువంటి యొక్క ఈ లంకను తన చేతులారా చమను కోల్పోవటం చేత భస్మం గావించుకున్నాడు రావణుడు.
1: రావణ గాట్ హిస్ గోల్డెన్ లంక which is full of plenty and prosperity and affluence, which is brought down and totally ruined because of the absence of kshama or patience.
0: Aneka kutumbamulu ee kshama kolipovatam cheta aneka avasthalaku guri ayipoyi kutumbame cheeninchi poyindi.
1: Many families are lost. They have been put to total ruin because of the absence of this great quality.
0: Manavatvame mantagalchi poyindi.
1: The human value is just set to blaze.
0: క్షమ చేతనే సర్వకాలము రక్షింపబడింది.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఫర్ గివ్నెస్ విల్ ప్రొటెక్ట్ ఆల్ అదర్ టాస్క్.
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోవును
1: దట్ డే ఫర్గివ్నెస్ ఇస్ గాన్
0: అసూయ ద్వేషములు ఆరంభమవుతున్నాయి.
1: దట్ డే బిగిన్ ది ఎన్వీ అండ్ హేట్రెడ్.
0: మానవత్వములో ఈ విధమైనటువంటి క్షమను మనం కోల్పోవటం చేతనే అన్ని దేశములందు అన్ని పార్టీలు యందు అనేక రకములైనటువంటి కలహములు ప్రారంభమైపోయి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఎవరికి వారు క్షీణించిపోతూ వచ్చారు.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్ పేషెన్స్ ఎవ్రీ కంట్రీ ఇస్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ అండ్ ఇట్ దేర్ నంబర్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇన్ ఫైటింగ్ ఈచ్ వన్ బిహేవింగ్ యాజ్ వన్ సోన్ సెల్ఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: ఇన్ని అవస్థలకు గురి కావడానికి క్షమను కోల్పోవటమే మూల కారణం.
1: The country is passing through the present position because it has lost patience.
0: గొప్ప యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే చీరించిపోయారు.
1: Even spiritual aspirants also have lost their goal because
0: రాజులు కూడాను క్షమను కోల్పోవటం వల్లే వారు కేవలం బిచ్చగారి వారే తయారయ్యారు.
1: Kings and kings of kings have brought down to the level of beggars because of the absence of patience.
0: ఈనాటి యోగులు కూడాను క్షమను కోల్పోవటం వల్లనే రోగులుగా తయారయ్యారు.
1: యోగులు ది మోడర్న్ సీకర్స్ హ్యావ్ బికమ్ రోగులు ద డిసీజ్డ్ బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ దిస్.
0: క్షమ చేతనే లోకం ఇంత అభివృద్ధికి పొందింది.
1: యోగా ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వుడ్ ప్రోగ్రెస్ విత్ పేషెన్స్.
0: ఈనాటి మానవులు ఎందు ఈ క్షమను క్షీణించిపోవటం చేతనే అన్ని విధములు కూడాను మానవులు వెనుకంజ వేస్తున్నారు.
1: We are on the backward trend retreat because of the absence of patience today.
0: దీనికి అన్నిటికూడను క్షమ అనేటువంటిది ఒక ప్రాణం వంటిది.
1: పేషెన్స్ ఇస్ వెరీ లైఫ్ ప్రిన్సిపల్.
0: పొగకు మూలము నిప్పుల పుంజముండ.
1: When there is fire at the base that leads to the smoke that
0: Railu
1: comes out.
0: రైలు పరుగుకు నడివెత్తు డ్రైవర్ ఉండ.
1: When there is a driver that drives the engine.
0: ఆటోమేటిక్ లైట్ కు అవధులుండ.
1: When the automatic light has got its boundaries.
0: ఒకడు సృష్టిని జీవింపనెవరు గది.
1: Should there not be a creator behind the creation?
0: ఒకడు సృష్టిని కల్పింపనుండవలదే.
1: Should there not be a creator behind the creation?
0: కనుకనే ఈ క్షమ అనేటువంటిది సర్వమును కూడా సృష్టిస్తూ వచ్చింది.
1: అండ్ దేర్ ఫోర్ దిస్ ఫర్బేరెన్స్ ఇస్ ద కాజ్ ఫర్
0: ఏనాడు మానవుడు క్షమను కోల్పోయాను ఆనాడే అన్ని కూడాను క్షయంగా మారిపోయినాయి.
1: దట్ డే ది క్షమ దిస్ పేషెన్స్ ఇస్ గాన్ ఇట్ లీడ్స్ టు క్షయ ద డిక్లైన్.
0: పేరు ప్రతిష్టలు ఎందుకని కీర్తి గౌరవములు ఎందుకని దేశములు క్షీణించిపోవడానికి మూల కారణము ఈ క్షమను కోల్పోవటమే.
1: Countries have lost their name, prestige, dignity and repute because they have lost this patience.
0: Kanuka chama anetundi danini manaku kashtamulu yende dinni manam poshistu raavali.
1: In fact, the patience has got to be observed and fostered in times of trouble.
0: Chamana manam poshinchu lekapoyinappudu manalo balaheenatulanta abhiruddhi avutayi.
1: When there is no patience, naturally we turn very weak.
0: ఈ బలహీనతల వల్లనే దుర్గుణములు దురాలోచనలు మనలో ఆవిర్భవిస్తుంటాయి.
1: The weakness subsequently leads to bad feelings, bad sentiments, bad thoughts.
0: ప్రపత్తులతో ఉండినటువంటి మానవుడు కూడాను ఈ క్షమను కోల్పోవడం చేతనే తాను కేవలము ఒక మూర్ఖుని వలె తయారవుతున్నాడు.
1: One might be great in respect of devotion and sincerity. Because when there is no patience, naturally he loses everything on hand.
0: కనుకని మొట్టమొదటి మనము ఈ క్షమను పెంచుకోవాలి.
1: Therefore, we have to grow more and more in patience.
0: క్షమను పెంచుకునే నిమిత్తమై మనకు కష్టము అధికంగా మనకు ప్రాప్తించాలి.
1: In fact, we should invite all troubles so as to develop this quality of patience.
0: కష్టములు ఎందే ఈ యొక్క క్షమను మనము అభివృద్ధి పరచుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటుంది.
1: ఓన్లీ ది టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ విల్ హెల్ప్ అస్ టు డెవలప్ అండ్ గ్రో ఫర్దర్.
0: పాండు దేశం ఏలుతున్నటువంటి పాండవులకు రాజులుగా ఉండినప్పుడు ఈ యొక్క ఎట్టి క్షమ కూడా లేకపోయింది.
1: పాండవస్ సో లాంగ్ దే వర్ కింగ్స్ దే డిడ్ హ్యావ్ దిస్ నోబుల్ క్వాలిటీ.
0: అడవుల పాలై ఆకులలో మేసి కన్న కష్టములకు గురి కావటం చేతనే వారి యందు క్షమ అనేటువంటి ఒక శక్తిని అభివృద్ధి పరుచుకున్నారు.
1: When once they were there in the forest spending the time of exile, passing through all kinds of difficulties and troubles, only partaking the leaves, then they could develop this quality of patience.
0: దుఃఖముల సమయమునందే మనం క్షమను పోషించుకోవడానికి వీలవుతుంది.
1: It's only in times of grief and sadness we have to protect this patience.
0: ఒకదానికొకటి సన్నిహిత సంబంధ బాంధవ్యం అనేటువంటిది కలిసి ఉంటుంది.
1: In fact, there is intimate relationship between the two.
0: The pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే సుఖం అనేటువంటి దానికి అవకాశం ఉంటుంది.
1: There lies the pleasure in between two pains.
0: రెండు కష్టములకు మధ్య లోపలే క్షమ అనేటువంటిది అభివృద్ధి అవుతుంది.
1: In fact, between two difficulties only, the patience develops in between.
0: కానీ మనం ఏ విధమైనటువంటి కష్టములు బాధలు సంభవించకూడదని భావిస్తుంటాం.
1: But we don't want any troubles or any difficulties to face in life.
0: ఇది చాలా బలహీనత.
1: It is a sign of weakness.
0: కష్టములు ప్రాప్తించాలి.
1: Let the troubles come.
0: దుఃఖములు వెంటాడాలి.
1: Let there be difficulties.
0: అప్పుడే మనకు క్షమ అనేటువంటి దాన్ని నిలుపుకోవడానికి తగిన శక్తిని మనం సంపాదించుకోవచ్చు.
1: Then you will have all the capacity to acquire this patience.
0: పిల్లలకు పరీక్షలు అనేటువంటిది లేకపోతే వారు ఏ విధంగా ఉన్నత క్లాసుకు పోగలరు?
1: When students do not have tests or examinations, how do you expect promotion?
0: కనుకనే ప్రతి క్లాసు నందు కూడాను తాను చక్కని మార్క్స్ తెచ్చుకుంటూ పాస్ అవుతూ రావటం చేతనే ఉన్నత క్లాసుకు పోవడానికి అవకాశం చిక్కింది.
1: స్టూడెంట్స్ ఫేస్ త్రూ దీస్ టెస్ట్ అండ్ హెన్స్ కెన్ బి ప్రమోటెడ్ టు హైయర్ క్లాసెస్.
0: ప్రప్రథమంలో తాను కొన్ని కష్టములకు గురి అయినప్పటికీ దీని ఫలితం అనేటువంటి దాంట్లో చక్కని ఆనందాన్ని పొందగలడు.
1: Though there is some difficulty initially, he'll be so happy ultimately.
0: ఎప్పుడూ కష్టమునే ఉంటుంటే మేము ఏ విధంగా జీవించేది అని కొంతమంది వాపోతుంటారు.
1: సమ్ ఫీల్ సో బ్యాడ్ బికాస్ దే హ్యావ్ గాట్ ఎండ్లెస్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: కష్టముల యందు మన క్షమ అభివృద్ధి అవుతుండాలి.
1: ఇట్స్ ఓన్లీ డిఫికల్టీ దట్ కన్ఫర్స్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన యొక్క జీవితం యొక్క అంత్యము.
1: అండ్ పేషెన్స్ ఇస్ ది ఎండ్ ఆఫ్ అవర్ లైఫ్.
0: క్షమ చేతనే మన యొక్క జీవితాన్ని కట్టగడబడి శ్వాస వదలాలి.
1: నౌ వి హావ్ టు లీవ్ అవర్ లైవ్స్ విత్ దట్ స్పిరిట్.
0: ఎవరేమన్నా కూడాను దూషణ భూషణ తిరస్కార పురస్కారములు కంటే చమనే చాలా సాధించేటువంటి శక్తివంతమైనది.
1: అండ్ ఇట్ ద పేషెన్స్ దట్ గివ్స్ యూ ఆల్ ద ఎనర్జీ టు గ్రో బియాండ్ ద ప్రైజ్ అండ్ బ్లేమ్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ద విక్టరీ అండ్ డిఫీట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: అనేక పర్యాయములు మీలో మీకు సందేహాలు కలుగుతూ ఉంటాయి.
1: యూ హ్యావ్ మెనీ ఆఫ్ డౌట్స్, మెనీ డౌట్స్ విద్ ఇన్ యూ.
0: స్వామి పైన భక్తిగా ఉండినంత వరకు,
1: సో లాంగ్ యూ హ్యావ్ డివోషన్ ఫర్ స్వామి,
0: సమీపంలో ఉండినంత వరకు,
1: యు ఆర్ క్లోజ్ టు హిమ్,
0: ఈ ప్రేమను అభివృద్ధి పరుచుకునేంత వరకు,
1: సో లాంగ్ యూ డెవలప్,
0: ఎంతో ఆనందంగా ఉంటాం,
1: యు ఆర్ సో బ్లిస్ఫుల్.
0: కానీ
1: బట్
0: కొంత దూరం పోయిన తక్షణమే,
1: ద మూమెంట్ యు ఆర్ లిటిల్ అవే,
0: మాలో ఈ భక్తి క్షీణించిపోతుంది,
1: ద డివోషన్ డిక్లైన్స్,
0: ప్రేమ తరిగిపోతుంది,
1: లవ్ డిమినిషెస్.
0: దీని కారణం ఏమిటి,
1: వై, వాట్స్ ద రీజన్
0: అని తమలో తాము యోచిస్తుంటారు.
1: యు డౌట్ అండ్ యు ఎంక్వైర్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: ఇందులో చమను మీరు లేకుండా చేసుకోవటం చేతనే ఇలాంటి సందేహాలు మీలో కలుగుతూ వస్తున్నాయి.
1: బికాస్ దేర్ ఇస్ నో పేషెన్స్ ఇన్ యూ, యూ స్టార్ట్ డౌటింగ్ దిస్ వే.
0: కనుకనే చమనే మీ యందు అధికంగా ఉండినప్పుడు ఇలాంటి డౌట్స్ కు అవకాశమే రాదు.
1: వెన్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ పేషెన్స్ ఇన్ యూ, యూ నెవర్ డౌట్.
0: చమలేనటువంటి వ్యక్తులకే అనేక విధమైనటువంటి సందేహాలు.
1: An impatient person will have number of doubts.
0: ఎంతో విశ్వాసంతో ఉండినటువంటి వ్యక్తులు కూడాను కొన్ని సందేహాలు ప్రారంభమవుతుంటాయి.
1: One with strong faith also at times start doubting.
0: కారణం ఏమిటి,
1: why,
0: తమ యందు ఉన్నటువంటి ఒక క్షమ సన్నగిల్లిపోయింది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద పేషెన్స్ ఇన్ హిమ్ హ్యాస్ బీన్ వీక్.
0: ఆ క్షమను అప్పుడే మనం పరీక్ష చేసుకోవాలి.
1: దెన్ వీ హ్యావ్ టు టెస్ట్ అవర్ పేషెన్స్ విత్ ఇన్.
0: ప్రతి సమయం నందు కూడా క్షమను మనం టెస్ట్ చేస్తూ రావాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ హ్యావ్ టు టెస్ట్ బియాండ్ గాడ్ రిగార్డింగ్ దిస్ పేషెన్స్.
0: ఇది బలపడుతున్నదా లేదా,
1: వెదర్ ఇట్ ఇస్ స్ట్రెంగ్నింగ్ ఆర్ గెటింగ్ ఇట్ వీకెన్.
0: ఈ క్షమనే నా యొక్క జీవితము.
1: అండ్ పేషెన్స్ ఇస్ మై లైఫ్.
0: అది చెప్పాము, క్షమ సత్యము,
1: ఇట్ ఈస్
0: క్షమ ధర్మము, క్షమ వేదము, క్షమ అహింస, క్షమ సర్వస్వంభవం.
1: ఇట్ ఈస్ సెడ్ ద పేషెన్స్ ఇస్ ట్రూత్, ఇట్ ఈస్ రైచువస్నెస్, ఇట్ ఈస్ ద హోలీ టెక్స్ట్ అండ్ ఇట్స్ నాన్ వైలెన్స్ టు.
0: క్షమ సంతోషము
1: అండ్ ఇట్ గివ్స్ హ్యాపీనెస్.
0: క్షమ నిధి
1: అండ్ ఇట్ ఈస్ వెల్త్ ద ట్రెజర్.
0: అది మన యొక్క ప్రధానమైనటువంటి ఆస్తి.
1: దట్ ఈస్ ద చీఫ్ ప్రాపర్టీ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్.
0: క్షమ అనేటువంటిది లేకపోవడం చేత ఎన్ని విధమైనటువంటి రాజకీయాల్లో పతనమైపోతున్నారు.
1: Because of the absence of patience, people really spoil themselves in politics. There is mutual accusation, mutual criticism, and they make each other suffer. These are the qualities, the trends that come out of the absence of patience. When once the patience is lost, there arises envy.
0: అనసూయకు పుట్టినటువంటి కుమారులు ముగ్గురు.
1: In fact, the one without
0: వారే
1: jealousy.
0: బ్రహ్మ విష్ణు మహేశ్వరులు.
1: Three are born. They are Brahma, Vishnu, Mahesha.
0: మనసు, వాక్కు.
1: And that is the heart, the mind and the speech faculty.
0: ఆమె చెల్లెలైనటువంటి అనసూయకు పుట్టినటువంటి వాడు ఈ వీరుడు. కానీ అక్కయ్యైనటువంటి అసూయకు పుట్టినటువంటి వాడు ద్వేషము, అసూయ, డంబము, క్రోధము ఇలాంటివంతా పుట్టాయి.
1: Whereas to another one full of jealousy, she has begotten the this hatred, the envy and pride.
0: అసూయకు పుట్టినటువంటి బిడ్డలంతా కూడా దుర్మార్గులే.
1: All those born out of envy are wicked.
0: అనసూయకు పుట్టినటువంటి వాళ్ళంతా దివ్యత్వమైన చేరినటువంటి వారే.
1: Those who are begotten by this envylessness are really noble.
0: ఒక్క అక్క చెల్లెండ్రికి ఈ విధమైనటువంటి ఒక సంపద కలిగింది.
1: This is the difference between the two sisters.
0: కారణం,
1: what's the reason?
0: అనసూయ అనేక బాధలకు ఓర్చుకుంది.
1: Anasuya could bear all the suffering.
0: అనేక కష్టములు తట్టుకుంది.
1: She could also resist and bear. ఎలాంటి దానిని
0: ఎదుర్కొంటూ వచ్చింది.
1: She could resist and face the troubles in life.
0: ఆ అనసూయ యొక్క ధైర్య సాహసములే ఈ క్షమకు మూల కారణమైంది.
1: The courage of Anasuya is mainly responsible for the good at the end.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక శక్తిని మనం సాధించుకోవాలి.
1: The sacred power we should acquire.
0: రావణుడు ఎంత శక్తి సంపన్నుడు.
1: Ravana, what mighty man he is.
0: అతని యందు బుద్ధి బలము, భుజ బలము, సర్వ బలములు కూడా ఉంటున్నాయి.
1: He has got the physical strength and intellectual strength too.
0: ఇన్ని ఉండి కూడాను
1: with all this,
0: క్షమ లేకపోవడం చేతనే అసూయ ద్వేషములు ప్రవేశించి అతని హృదయాన్ని మాలిన్యపరిచినాయి.
1: As he has lost the patience, his whole heart is polluted by envy and hatred.
0: అనేక దూరంగా ఉండినటువంటి వారిని కూడా సమీపింపజేసేటువంటిది ప్రేమ తత్వము.
1: It is only love that bring people staying at a far off place come close.
0: దేశమును కూడా ప్రేమగా మార్చేటువంటిది ప్రేమ తత్వము.
1: And it is love that would transform hatred.
0: ఇలాంటి ప్రేమతత్వం అనేటువంటిది అతనిలో క్షీణించిపోయింది.
1: అండ్ దిస్ లవ్ ఇస్ లాస్ట్ ఇన్ హిమ్.
0: దేని వల్ల?
1: వై?
0: చమను కోల్పోవటం వల్ల అసూయ ప్రారంభమైంది.
1: యాజ్ ఇస్ నో పేషెన్స్ హీ టర్న్డ్ ఎన్వియస్ లేటర్.
0: ఆ అసూయ ప్రారంభం కావటం చేతనే ఇలాంటి పడరాని దుఃఖములకు గురి అయిపోయాడు.
1: బికాస్ ఆఫ్ జెలసీ హీ సఫర్డ్.
0: చేయరాని పనులు చేస్తూ వచ్చాడు.
1: హీ డిడ్ ఆల్ అన్టోల్డ్ థింగ్స్.
0: చేయరాని పనులు చేస్తూ, చూడరాని దృశ్యాలు చూస్తూ, వినరాని విషయాలు వింటూ ఉన్నప్పుడు ఇంకా మానవుడికి దయ ఎక్కడి నుంచి వస్తుంది?
1: వెన్ యూ హాస్ లుకింగ్ ఆల్ దట్ విచ్ హీస్ నాట్ సపోజ్డ్ టు, లిజనింగ్ ఆల్ దట్ హీస్ నాట్ సపోజ్డ్ టు,
0: వినరాని విషయాలు వింటున్నారు,
1: వాట్ విల్ హ్యాపెన్? టుడే వి ఆర్ లిజనింగ్ టు దట్ వాట్
0: వినరాని తిండ్లు తింటున్నారు ఈనాటి మానవుడు.
1: టుడే వి ఆర్ ఈటింగ్ ద ఫర్బిడెన్,
0: చూడరాని దృష్టిని చూస్తున్నారు ఈనాటి మానవుడు.
1: వి ఆర్ హావింగ్ ద ఫర్బిడెన్ విజన్ అండ్ సైట్.
0: అలాంటి దోషమయమైనటువంటి ఒక హృదయంలో శాంతి శాంతి ఎక్కడ చిక్కుతుంది?
1: ఇన్ దిస్ పొల్యూటెడ్ హార్ట్ How do you expect peace?
0: శాంతికి స్థానమే లేదు హృదయంలో.
1: పీస్ హ్యాస్ నో ప్లేస్ ఇన్ అవర్ హార్ట్.
0: అప్పుడే పరమ భక్తుడైనటువంటి హనుమంతుడు బుద్ధి చెప్తూ వచ్చాడు రావణకు.
1: ఇట్ వాజ్ ఎట్ ద టైమ్ ద గ్రేటెస్ట్ డివోటీ హనుమాన్ స్టార్ట్ టీచింగ్ ఎ లెసన్.
0: బుద్ధి చెప్పేద రావణ, ఇలంక నీకేలా లేదు రదుర్గుణ.
1: ఐ విల్ కరెక్ట్ యూ రావణ, వాట్ విల్ హ్యాపన్ టు దిస్ లంక?
0: బుద్ధి చెప్పేద వినుము నీవిక,
1: లిసన్ టు మీ.
0: చేయకనాది పలుకులు బుద్ధికి నియోజించి చావుకు బద్ధుడైతే విపాపమతివై. బుద్ధి చెప్పేద రావణ,
1: యూ హావ్ నాట్ పేడ్ హీడ్ టు మై వర్డ్స్ అండ్ యూఆర్ ప్రిపేర్ టు డై. ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఏ లెసన్.
0: లోకమునకు తల్లేరా,
1: సీత ఇస్ ద మదర్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: సీతమ్మ నీకు చూడగ తల్లేరా,
1: షీ ఇస్ యువర్ మదర్ ఆల్సో.
0: లోకమాతను తెచ్చి ఇప్పుడు పాతకము వడిగట్టుకుంటివి, ఏక శిరమున నీదు శిరములు అనేకమాగులు దుంచు రాగులు. బుద్ధి చెప్పేద రావణ,
1: యూ హావ్ బ్రాట్ ద మదర్, యూ హావ్ అబ్జెక్టెడ్ హర్ విత్ వన్ ఆరో, ఐ విల్ బిహేడ్ యూ, ఆల్ ద 10 హెడ్స్ విల్ బి గాన్.
0: భాషించితి రామున చేతి ముద్దుటంగరమందితి.
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ బ్రాట్
0: పాతకుడని వనముగాచిన పడుగు రాక్షసవరుల చంపితి కోతినంచును నాతో పోరి ప్రాతపురి పాలాయ హత్యుడు. బుద్ధి చెప్పేద రావణ,
1: ఇన్ఫాక్ట్ ఐ హావ్ బీన్ సెంట్ బై రామా హింసెల్ఫ్, ఐ కిల్డ్ ఆల్ దోస్ డెమన్స్ ప్రొటెక్టింగ్ ది ఎంటైర్ ఫారెస్ట్. హ్యావ్ యూ నాట్ అండర్స్టూడ్? ఐ విల్ సర్టన్లీ టీచ్ యూ ఎ లెసన్.
0: నీ యొక్క బుద్ధి ఈ రకంగా మారిపోయింది.
1: దిస్ ఈజ్ యువర్ ప్లైట్ నౌ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ అసూయ ద్వేషములే మూల కారణము.
1: వాట్ ఆర్ ద రీజన్స్? ద జెలసీ అండ్ హేట్రెడ్.
0: ఈ జెలసీ అనేటువంటిది చాలా చెడ్డ ఎనిమి.
1: జెలసీ ఇస్ వెరీ వెరీ బ్యాడ్.
0: ఇలాంటి చెడ్డ గుణములు రావడానికి మొట్టమొదట మనలో అసూయ ప్రారంభం కావటమే.
1: అండ్ దేర్ఫోర్ ది జెలసీ స్టార్టెడ్ బికాస్ ఆఫ్ ది
0: ఇంతే కాకుండా క్షమ అనేటువంటి దాన్ని కోల్పోవటమే.
1: బికాస్ వి హావ్ లాస్ట్ ద పేషెన్స్ దేర్ఫోర్ వి ఆర్ జెలస్.
0: మన యందు క్షమ అనేటువంటిది ఉన్నప్పుడు అసూయ ఆ సమీపానికే రాదు.
1: When you are patient enough, there will be no trace of envy anywhere.
0: ఈనాటి మానవులకు అనగా ఈనాటి నూతన విద్యార్థులకు, మోడర్న్ బాయ్స్ కు దుష్టభావములు హృదయంలో ప్రవేశించడానికి మూల కారణము ఈ క్షమను లేకుండా చేసుకోవటమే.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ హావ్ గాట్ ఆల్ వికెట్ థాట్స్. వై? బికాస్ దే హావ్ లాస్ట్ ఫర్బేరెన్స్.
0: ఆ క్షమను మీరే సంపాదించుకోవాలి, ఇంకోరు ఇచ్చేటువంటిది కాదు.
1: ద పేషెన్స్ హావ్ గాట్ టు బి అటైన్డ్ అచీవ్డ్ బై యూ.
0: ఇంకొక గ్రంథావతో మీరు చదివితే వచ్చేటువంటిది కాదు.
1: యూ కాంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ బుక్స్.
0: లేక గురువులు బోధిస్తే చెక్కేటువంటిది కాదు.
1: నార్ కెన్ బి పాస్డ్ ఆన్ టు యూ బై యువర్ టీచర్స్.
0: మీ స్వజీవితం నుండే మీరు కష్టపడి సాధించడానికి ప్రయత్నించాలి.
1: యూ హావ్ టు అటైన్ బై యువర్ సెల్ఫ్ ఎఫర్ట్.
0: ఏ కష్టం వచ్చినా కానీ ఇది నేను మీట్ చేస్తాను.
1: Let there be any trouble, I'll face it.
0: You danni meet chesi danni sadhinchadaniki prayatninchali.
1: When once you meet the challenges of life, you'll certainly achieve.
0: Life is challenge, meet it.
1: Life is a challenge, meet it.
0: Okati kaadu, rendu kaadu, moodu kaadu, naalugu kaadu, enno challenges vastundi.
1: Life is a series of challenges, not one or two.
0: Adugadugunuku challenges vastuntai.
1: Every moment is a challenge of life.
0: Ni manamu nettukoni chattukoni povali.
1: Resist and march ahead forward.
0: Appude manamu deejanti chamanu పోషించుకున్న వారం అవుతాం.
1: దెన్ దట్ యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: క్షమ లేకపోవడం చేతనే మానవునికి హృదయం అంతా సందేహములుగానే మారిపోతున్నాయి.
1: యాస్ దిస్ పేషెన్స్ ఫర్బేరెన్స్ ఇస్ గోన్, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: దేనిని సందేహించాలి, దేనిని సందేహించకూడదు అనేటువంటి విచక్షణ జ్ఞానమే శూన్యమవుతుంది.
1: దే డోంట్ హ్యావ్ సెన్స్ ఆఫ్ డిస్క్రీషన్ యాజ్ టు నో వాట్ టు డౌట్ అండ్ వాట్ నాట్ టు డౌట్.
0: కనుకనే ఈనాటి మానవుడు నిరంతరం కూడాను కేవలము మానవుడి కంటే హీనంగా మారిపోతున్నాడు.
1: Therefore man today day by day has becoming much worse.
0: మనిషి కంటే మృగములే బెటర్ ఏమో అనిపిస్తుంది.
1: Perhaps the animals seem to be better than mankind.
0: ఎందుకంటే వాటికి ఒక సీజన్ రీజన్ పైన ఫాలో చేస్తూ పోతున్నాయి.
1: Because animals follow a definite season and reason.
0: మనిషికి నో సీజన్ నో రీజన్.
1: But mankind has no reason, no
0: ఇలాంటి మానవత్వానికి కారణం ఏమిటి?
1: What is the reason for this?
0: సమన అభివృద్ధి పరచుకోలేకపోవటమే కారణం.
1: Because he could not develop, improve forbearance.
0: కనుక మొట్టమొదట మనము క్షమను అభివృద్ధి పరచుకోవాలి.
1: First we have to develop this
0: patience. ఈ క్షమకు కొన్ని కష్టాలు మనకు వెంటాడుతూ వస్తాయి.
1: Certain difficulties follow you in life.
0: కానీ దానికి ఏమాత్రం యోచించనక్కర్లేదు.
1: Don't be worried about them.
0: దాన్ని తట్టుకుని నీవు పో.
1: Resistant.
0: దాన్ని నెట్టుకుని నీవు పో.
1: Yes, pushful, be pushful.
0: అప్పుడే నీవు సాధించడానికి వీలవుతుంది.
1: Then you can achieve anything in life.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: అనేక పర్యాయం మీరు కొన్ని రకంలో క్లాసుల్లో కూడా ఫెయిల్ అవుతారు.
1: At times you may fail in your examination.
0: దానివల్ల డిప్రెషన్, కన్ఫ్యూజన్, డౌట్స్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: ఫెయిల్యూర్ లీడ్స్ టు డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్, బట్ నో డౌట్.
0: ప్రయత్న దోషమే దీనికి కారణం, మూల కారణం.
1: నో దట్ దిస్ ల్యాక్ ఆఫ్ ఎఫర్ట్ ఈస్
0: నేను సరైనటువంటి ప్రయత్నం చేయలేదు.
1: యూ హావ్ నాట్ మేడ్ ప్రాపర్ ఎఫర్ట్.
0: ఈ ప్రయత్నంలో నేను పట్టిన పట్టు సాధిస్తే తప్పక నేను దీన్ని పాస్ కాగలను.
1: హ్యాడ్ యూ మేడ్ ఫుల్ ఎఫర్ట్ యూ హ్యావ్ బిన్ సర్టన్లీ సక్సెస్ఫుల్.
0: నా దోషమే, నా దోషమేని తన దోషాన్ని తాను ఒప్పుకొని పోవాలి.
1: యూ హ్యావ్ నెసెసరీలీ యాక్సెప్ట్ దట్ ఇట్ ఈస్ మై మిస్టేక్, మై మిస్టేక్.
0: కనుక నీ మిస్టేక్ నీవు కవర్ చేసుకుని పోతున్నావు.
1: యు ఆర్ కవరింగ్ యువర్ మిస్టేక్స్.
0: దానికి ఏదో కొన్ని కారణాలు చెప్తూ పోతున్నావు.
1: యు ఆల్సో గివ్ సమ్ రీజన్.
0: ఈ కారణాలంత, రీజన్ అంతా నీకు పనికిరాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ రియల్.
0: అన్నిటికీ మూల కారణం నీ యొక్క దోషమే.
1: ఎవ్రీథింగ్ లైస్ మిస్టేక్.
0: నీవు పట్టును బట్టి సాధిస్తూ పోతే దేనైనా మనం సాధించవచ్చు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మొట్టమొదట మనం కష్టాలకు మనం ఏమాత్రం కూడా వెనుకపోకుండా దాన్ని ముందుకు నెట్టుకుంటూ పోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ట్రబుల్స్ ఆర్ డిఫికల్టీస్ ఇన్ లైఫ్.
0: భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకంగా కూడా మనకు కష్టములు రావచ్చు.
1: వీ మే హ్యావ్ సో మెనీ ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్ ఇన్ ఎథికల్ వే, మోరలీ, స్పిరిచువల్.
0: కానీ కొంతమంది పిల్లలు కూడా ఎంతో ధ్యానం చేస్తుంటారు.
1: సమ్ స్టూడెంట్స్ ఆల్సో మెడిటేట్.
0: కానీ ధ్యానం చేసి కూడా కొంతకాలం క్షీణించిపోతుంది.
1: దో దే మెడిటేట్ ద ప్రోగ్రెస్ ఈస్ నాట్ దట్ గుడ్.
0: ప్రారంభంలో ఎంత ప్రోగ్రెస్ గా వస్తుంటుందో
1: ఎట్ ద బిగినింగ్ దిస్
0: అది క్రమక్రమేణ సన్నగిలుతూ పోతుంది.
1: స్లోలీ డిక్లైన్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దైవ దోషమా?
1: మిస్టేక్ లైస్ ఇన్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో,
0: నీ దోషమే.
1: మిస్టేక్ లైస్ ఇన్ యూ.
0: నీకు వచ్చేటువంటి బాధలను నువ్వు దాన్ని తట్టుకుని పోవాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద ఛాలెంజెస్.
0: నీలో క్షమను శూన్యం చేసుకున్నావు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ లాస్ట్ ఆల్ యువర్ పేషెన్స్.
0: క్షమను కోల్పోవడం చేతనే అలాంటి డౌట్స్ అంతా నీలో ఆవిర్భవిస్తున్నాయి.
1: బికాస్ యు హావ్ లాస్ట్ ది వెరీ పేషెన్స్ యు స్టార్ట్ డౌటింగ్ రిపీటెడ్లీ.
0: కనుకనే మనము ఈ క్షమను పెంచుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు డెవలప్ మోర్ అండ్ మోర్ దిస్ పేషెన్స్.
0: క్షమనే మన జీవితము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమనే మన ప్రాణము.
1: ఇట్ ఇస్ అవర్ లైఫ్.
0: క్షమలేని జీవితం కేవలం శ్రమంతో సమానము.
1: ది హోల్ లైఫ్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎగ్జర్షన్స్ అండ్ ట్రబుల్స్.
0: కనుక మనము క్షమ అనేటువంటి ప్రాణమును కాపాడుకుంటూ పోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ దిస్ లైఫ్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ఈ చిన్న వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This age is very important.
0: అన్నిటిని తట్టుకుని నెట్టుకుని పోయేటువంటి ఒక వయసు ఇది.
1: This is the age when you can face, resist.
0: ఈ వయసులోనే నీవు క్షమను సాధించకుండా పోతే ఇంక వృద్ధాప్యములు ఏమి సాధించగలవు?
1: ఇఫ్ యు ఆర్ నాట్ పేషెంట్ ఎనఫ్ నౌ, హౌ కెన్ యూ బి పేషెంట్ లేటర్?
0: నీ దైవాన్ని ఏమాత్రము స్మరించలేవు.
1: అండ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ లేటర్.
0: పద పద మంచు కింకరులు పాశములు ఆగేడి వేళ.
1: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ ఆర్ డ్రాగింగ్ యువర్ బాడీ హరీ.
0: తమ తమ బయట పెట్టుడికి లాభం లేదని చెప్పు వేళ.
1: గివింగ్ ఆల్ ది హోప్ వెన్ ది బాడీ వాజ్ ఆస్క్డ్ టు బి కెప్ట్ ఆన్ ది స్ట్రీట్.
0: ఆరు బిడ్డను లబలబ ఏడ్చివేడ.
1: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ స్టార్ట్ క్రయింగ్ బికాస్ ఆఫ్ ద లాస్.
0: తరమా హరినామం నూటన బలక.
1: ఈజ్ ఇట్ పాసిబుల్ టు సింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ దెన్?
0: ఇది అసాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అయ్యే పని కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: కనుకనే మనము దాని ధైర్యాన్ని ఈ వయసులోపునే మనం సాధించుకుంటూ రావాలి.
1: వీ షుడ్ హావ్ ఫుల్ కరేజ్ రైట్ నౌ.
0: క్షమను మనం స్టాక్ చేసుకోవాలి.
1: వీ షుడ్ స్టార్ట్ పేషెన్స్ నౌ.
0: ఈ క్షమను మనం ప్రోగు చేసుకోవాలి.
1: అండ్ వీ షుడ్ కలెక్ట్ ఏ లాట్.
0: క్షమను జీవితంలో గట్టిగా ఒక అస్త్రంగా తీసుకోవాలి.
1: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ దిస్ పేషెన్స్ అండ్ మేక్ ఇట్ ఏ
0: బలహీనత. స్టార్ట్స్ వచ్చినప్పటికీ ఇది తప్పు, నాలో ఈ క్షమ లేకపోవటం వల్లే ఇది వచ్చి చేరిపోతున్నాయి అని తన క్షమపై తాను సాటిగా ఉండాలి.
1: వెన్ సర్టన్ బ్యాడ్ థాట్స్ కమ్ టు యూ, యూ షుడ్ ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఫైండ్ అవుట్ దట్ యువర్ లాస్ట్ పేషెన్స్.
0: ఈ క్షమనే ఉంటుంటే ఈ థాట్స్ రావడానికి అవకాశం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దట్ క్వాలిటీ ఆఫ్ ఫర్బేరెన్స్ ఈజ్ ఇన్ మీ, సచ్ థాట్స్ కాంట్ కమ్.
0: నీవు తలుపులే వేసుకుని ఉంటుంటే లోపల ప్రవేశించడానికి ఎవరికి సాధ్యమవుతుంది?
1: వెన్ యూ క్లోజ్ యువర్ డోర్స్ హూ కెన్ ఎంటర్?
0: కనుకనే క్షమ అనేటువంటి ఒక డోర్స్ నీవు భద్రమైన వేసుకోవాలి.
1: అండ్ హ్యావ్ దిస్ డోర్స్ టైట్.
0: ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధి కావాలని కోరేటువంటి వ్యక్తులకు క్షమ చాలా ప్రధానము, అదే ప్రమాణము.
1: దోస్ హూ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ ద స్పిరిచువల్ ఫీల్డ్ పేషెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: కనుక క్షమ అనేటువంటి దానిని మనం ఎంతనో సాధిస్తూ రావాలి.
1: దేర్ఫర్ ఇట్ అచీవ్ అండ్ అటైన్
0: అడుగడుగునకు కూడాను ఆ క్షమ అనేటువంటి పరీక్ష చేస్తూ వస్తుంది.
1: అట్ ఎవ్రీ స్టెప్ ద పేషెన్స్ టెస్ట్ యూ.
0: కానీ నీవు కూడా జాగ్రత్తగా ఉండాలి.
1: యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: మీ టీచర్ ఎప్పుడు మీకు టెస్ట్ పెడతాడో
1: Then your teacher is going to test you.
0: కాని ఆ టెస్ట్ కి ఎప్పుడు కూడా నీవు సిద్ధంగా ఉండాలి.
1: But you should be ever ready for.
0: అయ్యో నేను చదువుకోలేదు ఏంటంటే ఎవరు తప్పది.
1: If you say I am not prepared, whose mistake is it?
0: ఎప్పుడు నీవు రెడీగా ఉండాలి.
1: You should be ever ready.
0: ప్రపంచం ఫోటోగ్రాఫర్స్ అంతా ఏం చేస్తారు?
1: What is that worldly photographers do?
0: అన్ని అరేంజ్మెంట్ చేసి.
1: They make all arrangements.
0: రెడీ అంటారు, ఒత్తుతారు.
1: They say ready and they click the camera.
0: కాని
1: what?
0: ఆ ఫోటోగ్రాఫర్ అట్లా ఒత్తడు.
1: But there is divine photographer, he won't tell you like that.
0: ఎప్పుడు ఒత్తుతాడో ఏమో.
1: When he will click the camera.
0: నీవు రెడీగానే ఉండాలి.
1: But you should be ready always.
0: లేకుండా పోతే నీ ఫోటో పాడైపోతుంది.
1: Otherwise you will not get a true picture.
0: అదే భగవత్ హృదయంలో చిత్రించుకోవటము, అది చెడ్డదిగా మారిపోతుంది.
1: When once you think of God continuously, then there will be your ever prepared.
0: నీవు ఎప్పుడు కూడా నువ్వు రెడీగా ఉంటుంది.
1: You should always be ready.
0: Always be ready.
1: Always be ready.
0: అదే నిజమైనటువంటి ఒక సాధన.
1: దట్ ఈస్ ది మెయిన్ స్పిరిచువల్.
0: పట్ట లేకుండా ప్రొద్దున మధ్యాహ్నం సాయంకాలం ఈ కాలాన్ని మనం అనుసరిస్తూ పోతుంటే కాలం మనలో చిక్కేటువంటిది కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్ ఫాలోయింగ్ ద టైమ్ యాజ్ మార్నింగ్ నూన్ అండ్ ఈవినింగ్
0: కాదు.
1: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ టైమ్, ఇట్స్ నాట్ యువర్ ఫ్రెండ్.
0: కాలాన్ని నీవు అనుసరించాలి, కానీ నీవు కాలాన్ని అనుసరించడానికి వీల్లేదు.
1: అండ్ యూ హావ్ టు ఫాలో ద టైమ్.
0: కాలం నిన్ను అనుసరించదు.
1: టైమ్ విల్ నెవర్ ఫాలో యూ.
0: కనుకనే
1: సో
0: నీ ప్రతి విషయంలో కూడా నీ జాగ్రత్త నీవు కాపాడుకోవాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్.
0: కనుకనే వేదాంతం కూడాను ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్న బోధత అన్నారు.
1: సో వేదాంత సేస్ అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ గోల్ ఈజ్ రీచ్డ్.
0: కేవలం అజ్ఞానం అనే నిద్రలో నువ్వు బాగా గాఢంగా నిద్రపోతున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ఇన్ డీప్ స్లీప్ ఆఫ్ స్లంబర్ అండ్ ఇగ్నోరెన్స్.
0: నీవు అజ్ఞానం నుంచి మేల్కో.
1: Get up out of the sleep of ignorance. Get into spirituality. And then experience that bliss.
0: అది నీ సాధన.
1: That is your spiritual endeavor.
0: కానీ ఆ సత్యాన్ని గుర్తించుకోలేక
1: you have not understood this.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో కొన్ని ప్రయత్నాలు ఏమిటి ఈ ప్రయత్నాలు.
1: Every man goes on making some effort or other.
0: ప్రయత్నాల కింద నీవు ప్రవేశించేస్తే ఆ పని నీ వేనాటికి సాధించలేవు.
1: Mere effort will never fructify.
0: నీవు సాధించడానికి నడుము కట్టుకో.
1: And you should be determined first to attain it.
0: కంకణం కట్టుకో.
1: Be determined.
0: భగవంతుడు ఎట్లాంటి వాడే కంకణాలు మూడు కట్టాడు.
1: God has three determinations.
0: పరిత్రాణాయ సాధూనాం వినాచాయ తృష్టం ధర్మ సంస్థాపనాయ సంభవామి యుగే యుగే. ఇది ఒక కంకణం.
1: The first vow, the determination that God has undertaken is.
0: రెండవది
1: అనన్యాశ్చింతయంతోమం and to kill the wicked people.
0: దేశాం నిత్యాభిప్తానం యోగక్షేమం వహామ్యహం.
1: The second one is those who think of me constantly, incessantly will be protected.
0: ఈ విధంగా ఒక్కొక్క విధానికి కూడా ఒక్కొక్క కంకణాలు కట్టుకుంటుంటే మీరు కేవలం సాధించవలసినటువంటి జీవితానికి కంకణమే లేకపోతే ఇంకెక్కడ.
1: When these are the vows or kankanas or determinations of God, what about you?
0: జీవితానికే కంకణ లేకుండా పోతుండాలి.
1: In fact, you have no determination in life.
0: కనుక ఈ జీవితం భ్రష్ట అయినటువంటి జీవితంగా మారిపోతుండాలి.
1: Therefore, the life is totally ruined.
0: కొన్ని దినాలు అటు, కొన్ని దినాలు ఇటు.
1: Sometimes bumps and jumps come in life.
0: ఈ బంప్స్ జంప్స్ కు మనం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ బంప్స్ అండ్ జంప్స్.
0: ఇదే డిప్రెషన్ కు మూల కారణము.
1: వాట్ ఇస్ దట్ రెస్పాన్సిబుల్?
0: ఈ డిప్రెషన్ కంటే కన్ఫ్యూజన్ ఏ మూల కారణము.
1: ఫర్ డిప్రెషన్ కన్ఫ్యూజన్
0: డిప్రెషన్ రెండు చేస్తే ఏమవుతుంది?
1: వాట్ విల్ హ్యాపన్ వెన్ కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్?
0: లైఫ్ ఫెయిల్ అయిపోతుంది.
1: లైఫ్ ఫెయిల్స్.
0: జీవితమే నాశనం అవుతుంది.
1: లైఫ్ ఇస్ టోటలీ రూయిన్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రతి దానికి కూడా ఒక విధమైనటువంటి దీక్షను పట్టాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్
0: ఇది నేను సాధించాలి.
1: దిస్ ఐ మస్ట్ అచీవ్.
0: ఇది నేను పొందాలి.
1: ఐ మస్ట్ అక్వైర్.
0: ఆ ప్రేమతత్వాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ దీక్షతో నీవు సాధిస్తే తప్పక నీవు జన్యుడు అయిపోతావు.
1: విత్ ఆల్ డిటర్మినేషన్ యూ అక్వైర్ దిస్ లవ్, నాచురలీ యూ విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈ క్షమను మీరు సాధించుకుంటున్నారు.
1: అటైన్ దిస్.
0: ఈ క్షమకును ప్రేమమయమైనటువంటి క్షమంగా ఉంటుండాలి.
1: అండ్ ఇట్ షుడ్ బి వన్ ఆఫ్ లవ్.
0: ప్రేమకు ద్వేషము లేదు.
1: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
0: ప్రేమ దేన్ని కోరదు.
1: లవ్ ఈస్ డిజైర్లెస్.
0: కనుకనే భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
1: సో గాడ్ ఈస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఆ భగవంతుని యొక్క విశ్వాసాన్ని దృఢంగా అదే క్షమ.
1: వీ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ ఈస్ ఫర్ బేర్.
0: ఆ క్షమను నీవు సాధిస్తే ప్రేమ దాని వెంటనే జంటనే వస్తుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ గాట్ దిస్ పేషెన్స్ ద లవ్ విల్ ఫాలో ఆటోమేటికలీ.
0: ఈ ప్రేమ క్షమ రెండు కూడా చేరిపోయింది ఏంటంటే నీ జీవితం ధన్యమైపోతుంది.
1: అండ్ ద లవ్ అండ్ పేషెన్స్ విల్ హెల్ప్ యూ టు వర్క్ ఫర్ రిడెంప్షన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక నీ భగవంతుని ఆరాధనలు ఎందు, భగవంతుని విశ్వాసం నందు దృఢమైనటువంటి నమ్మకం కలగాలి.
1: ఇన్ ద వర్షిప్ ఆఫ్ గాడ్, యాజ్ యూ వర్షిప్ హిమ్, యాజ్ వి థింక్ ఆఫ్ హిమ్,
0: దేనిపైన కైండ్ ఆఫ్ ప్రయోజనం ఏంటి?
1: అదర్వైజ్ వాట్ విల్ హ్యాపన్?
0: ఈ లోకంలో ఉన్నటువంటి చింతలంతా కూడా వస్తుంటాయి, పోతుంటాయి.
1: వరల్డ్లీ థాట్స్ దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
0: ఏది చింత కాదు.
1: వాట్ ఈస్ దట్? నాట్ ఎవరీ
0: ఒక చింత.
1: బర్త్ ఇస్ ఎ వరీ.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్
0: చావు చింత.
1: డెత్
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్
0: చిలుపు చింత. కర్మలన్నీ చింత. కష్టములు ఒక చింత. సంతోషం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత. 12 ఒక చింతలో ఉండేటువంటి చింత చెట్టు కింద కూర్చొని చింత లేకుండా ఉండాలంటే ఎట్లవుతుంది?
1: వి హావ్ ఆల్ చింతాస్ ఆర్ 12 ఫార్మ్స్ ఆఫ్ వరీస్ సిట్టింగ్ అండర్ చింత చెట్టు ఆర్ ఎ టామరిన్ ట్రీ.
0: కాబట్టి దీన్ని అన్నింటినీ మనం ఎదుర్కొంటూ పోవాలి.
1: వి హావ్ టు ఫేస్ అండ్ ప్రొసీడ్ అహెడ్.
0: ఏ దానికి కూడా మనం చింతించక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎనీథింగ్.
0: అన్నింటినీ నవ్వుతూ మనం స్వీకరిస్తాం.
1: వి షుడ్ యాక్సెప్ట్ స్మైలింగ్లీ.
0: కమాన్ మై ఫ్రెండ్, కమాన్ కమాన్, నీవే నాకు సంతోషాన్ని ఇచ్చేది.
1: And in fact, we should welcome smiling.
0: Nijamuga mana friends manaku aanandanni varu.
1: Friends will never give you happiness.
0: Enemies manaku aanandanni istaru.
1: Enemies will make you happy.
0: Kaaranam emti?
1: Why?
0: Enemies neen paina eppudu kudunu dushta bhavamu kaligi untaru.
1: Enemies will always have wicked feeling manovari. Kaani
0: vaari paina neevu sariyinatuvanti drushti pettukuntavu.
1: Therefore you will be watchful all the time.
0: కనుక దీన్ని వాచ్ చేస్తూ రావాలి.
1: అండ్ యూ హ్యావ్ టు బి వాచ్ఫుల్.
0: అప్పుడే నీ యొక్క క్షమాశక్తి అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దెన్ పేషెన్స్ విల్ ఇంప్రూవ్.
0: కనుక క్షమను సాధించుకోండి.
1: వీ షుడ్ అచీవ్ దిస్.
0: క్షమను సాధించుకున్నటువంటి వ్యక్తులే జీవితాన్ని కూడా సాధించగలరు.
1: ది ఇండివిజువల్స్ హూ హావ్ అక్వైర్డ్ దిస్ పేషెన్స్ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమతో పాటు క్షమను కూడా మీరు సాధించండి.
1: అలాంగ్ విత్ లవ్ యూ ఆల్సో అటైన్ దిస్.
0: ప్రేమ ప్రేమ అది సత్యమైన ప్రేమ కాదు.
1: యువర్ love is being said is not true
0: prema.
1: And it's so
0: sankuchitamaina prema.
1: It is so narrow.
0: Alpamaina prema.
1: So low.
0: Swalpamaina prema.
1: It is little.
0: Atyanta alpamaina tundi.
1: And it is very little and minute.
0: Ee premanu meer premaga bhavinchukovaddandi.
1: Don't consider as love.
0: Idantha edo swalapekshala kosam paakapadutunnadu.
1: And all this love little in you is selfish.
0: Swapriyojanam kosam paatapadutunnadu.
1: Out of self interest.
0: Swarthamu swapriyojanamu tejinchu.
1: Give up sacrifice, selfishness, self-interest.
0: దైవమును ప్రేమించు.
1: And love.
0: అది ఏ నా సర్వస్వమని విశ్వసించు.
1: Consider that your life.
0: అప్పుడే నీలో ఒక విధమైన క్షమ అభివృద్ధి అవుతుంది.
1: Then patience will grow in you.
0: కనుక క్షమను మీరు పెంచుకోండి.
1: So develop this patience.
0: క్షమలేకనే జగత్ అంతా కూడా ఇన్ని కష్టములకు గురి అవుతుండాలి.
1: Because of its absence, the world is suffering.
0: ఈ యొక్క దేశంలో కానీ మరొక దేశంలో కానీ క్షమా నిర్మూలమైపోవడం చేతనే మనుష్యత్వం అనేటువంటిది నిర్మూలమైపోయింది.
1: Either this country or any other country for that matter.
0: మనుషుడు ఏ చిన్న కార్యాన్ని సాధించలేకపోతున్నాడు.
1: He's passing through so many difficulties. Man is not able to achieve anything.
0: పరిగెత్తుంది గడ్డిపోచ.
1: And it is the cow that runs after the grass.
0: అలాంటి గడ్డిపోచంత ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
1: When the grass blades are tied up together, it will be so strong as to bind the elephant.
0: కనుకనే మీ అందరి యందు ఒక ఐకమత్యాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: You should develop this principle of unity.
0: ఐకమత్యం చేతనే క్షమ అనేటువంటి కూడా బలపడుతుంది.
1: This unity strengthens forbearance.
0: దేని యందు ఐకమత్యము?
1: In what respect?
0: మంచి యందు ఐకమత్యము.
1: You should be united in good things.
0: ఐకమత్యము.
1: In respect of God, you should be united.
0: కనుకనే దైవం నందు మీకు యూనిటీ పెంచుకుంటే,
1: if you develop unity in respect of God,
0: మీ హృదయంలో ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: Unity leads to purity.
0: ప్యూరిటీ ఏర్పడినప్పుడే డివినిటీని మనం సాధించవచ్చు.
1: When once purity is reached, it runs after the grass.
0: అలాంటి గండిపోచంత ఐకమత్యంగా చేసి ఏకంగా కట్టినప్పుడు మదించిన గజాన్ని కూడా బంధిస్తుంది.
1: When the grass blades are tied up together, it will be so strong as to bind.

0: Unity leads to purity.
1: Purity ఏర్పడినప్పుడే divinityని మనం సాధించవచ్చు.
0: When once purity is reached, divinity can be attained.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: దేన్ని పట్టినా కూడాను ఒక ఆధ్యాత్మికంలో మాత్రము గట్టి పట్టును పట్టాలి.
0: యూ షుడ్ బి స్ట్రాంగ్, డిటర్మిన్డ్.
1: ఎన్ని నిష్ఠూరములు కాని, ఎన్ని కష్టములు కాని, మీరు ఏమాత్రమో భయపడనక్కర్లేదు.
0: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ బ్లేమ్, ఎనీ డిఫికల్టీ ఆర్ ట్రబుల్ ఆర్ వరీస్ ఆర్ యాంగ్జైటీస్.
1: కష్టం వచ్చే కొద్దీ మనకు ముందంజ వేయాలి, కానీ వెనుకంజ వేయకూడదు.
0: యాజ్ డిఫికల్టీస్ కమ్ అలాంగ్ ఇన్ యువర్ వే, కమ్ ఆన్, ప్రొసీడ్.
1: ఈనాటి పిల్లలు అట్లు లేరు.
0: Modern students are not like that.
1: పూర్వము మొహరం అనేటువంటి పండుగ జరిగేటువంటి వాడు.
0: Earlier there was a festival like మొహరం.
1: మొహరం ఇందులో హస్సేన్ హుస్సేన్ అని అగ్నికి ముందుగా డాన్స్ ఆడేటువంటి వాళ్ళు.
0: దేర్ ఆర్ టూ హస్సేన్ హుస్సేన్ హూ జస్ట్ డాన్స్ ఆన్ ఫైర్.
1: ఆడేటువంటి వాడు హస్సేన్ హుస్సేన్, హస్సేన్ హుస్సేన్, ముందొక్కారు వెనుకొక్కారు, అవి ఉన్నవాళ్ళు ఉన్న దగ్గరనే ఉంటారు.
0: దే గో ఆన్ డాన్సింగ్ ఆన్ ద ఫైర్ సెయింగ్ హస్సేన్ హుస్సేన్ స్టాండింగ్ వేర్ దే ఆర్.
1: వాళ్ళు ఎప్పుడు ఇంకా ముందుకు పోయేది?
0: వెన్ కెన్ దే ప్రొసీడ్?
1: ముందుకు పోవడానికి అవకాశమే లేదు.
0: దేర్ ఇస్ నో ఛాన్స్ టు గో.
1: అదే విధంగానే మీరు ఎప్పుడు కూడాను
0: like that
1: sairam sairam sairam sairam sairam sairam unna chote untaru.
0: Like that you say sairam sairam, forward backward, remain where you are.
1: ఎప్పుడు మీరు ముందుకు నడిచేది?
0: వెన్ కెన్ యూ గో హెడ్?
1: నడచాలి ముందుకు.
0: ప్రొసీడ్.
1: రోడ్డు లేకపోయినా మీరు దాటుకుని నడచాలి.
0: అండ్ యూ షుడ్ క్రాస్.
1: అడ్డు ఎవరైనా వచ్చినా వారు నెట్టుకుని పోవాలి.
0: ఇఫ్ దేర్ ఆర్ ఎనీబడీ ఇన్ బిట్వీన్, కమ్ ఆన్, ప్రొసీడ్.
1: ఈ విధంగా మీరు ఉన్నత స్థాయికి పోవాలనుకున్నప్పుడు ధైర్య సాహసాలతో మీరు సంపాదించాలి.
0: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ హైట్స్, యూ షుడ్ బి కరేజియస్.
1: ఎప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుంది మీకు?
0: వెన్ కెన్ యూ బి కరేజియస్?
1: క్షమ మీ యొక్క హృదయం నిండుకు ఉండినప్పుడే ధైర్యం వచ్చేది.
0: వెన్ వన్ దేర్ ఇస్ ఫర్బేరెన్స్ ఇన్ ఫుల్ ఇన్ యువర్ హార్ట్స్, యూ కెన్ బి కరేజియస్.
1: కనుకనే
0: సో
1: అన్ని విధమైనటువంటి ధైర్యానికి సాహసించి,
0: ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ కరేజ్,
1: అంత పరాక్రమవంతుడైనటువంటి రావణ్ను కూడా నువ్వు ధిక్కరించి,
0: ట్రాన్సెండ్ డిసోబేయింగ్ ఈవెన్ రావణ,
1: తాను వచ్చి రామును చేరిపోయాడు.
0: విభీషణ కేమ్ టు రామ.
1: ఏ విధంగా వస్తున్నాడు?
0: హౌ వాస్ హి కమింగ్?
1: రామా రామా రామా రామా రామా రామా అని, రామనామం తప్ప అన్య మార్గం లేదు.
0: హీ స్టార్టెడ్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ రిపీటెడ్లీ అండ్ ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
1: అప్పుడు దూరం నుంచినే రాముడు అభయం ఇచ్చాడు.
0: Rama lifted his protecting hand from a distance.
1: కాని ప్రకన్నటువంటి లక్ష్మణుడు, మిగిలిన సుగ్రీవులు వీళ్ళందరూ కూడా, స్వామి వాడు రాక్షసుని, రాక్షసుని యొక్క తమ్ముడు, మీ విరోధి యొక్క తమ్ముడు, వీనికి అభయం ఇవ్వకూడదు అన్నారు.
0: Whereas associates by his side Lakshmana and Sugriva said, Swami, the brother of the demon Ravana is coming, he's not the time to grant refuge.
1: Rama నేను నీ వాడను, నీ వాడను, నీ వాడను, నీ వాడను.
0: Whereas Vibhishana went on shouting, Rama, I belong to you, I belong to you.
1: I am yours.
0: I am yours, I am yours.
1: అప్పుడు చెప్పాడు రాముడు.
0: Then Rama says,
1: నీవాడని ఒక పరియన,
0: if you say I am yours,
1: నీవాడైనేమి ఏరుదు వారిందన్నాడు.
0: Then once you say I am yours,
1: సరే నేను నీవాడు అని విశ్వసించాడు.
0: Then once you say I am yours, let him be anyone, he'll be protected.
1: ప్రేమిస్తానన్నాడు.
0: As I love him, he says.
1: ఆ విధంగానే
0: like that,
1: ప్రతి విషయమునందు కూడాను ఒక పట్టుదలను సాధించాలి.
0: In every aspect you should be determined.
1: Tana kumarudu anetunte vaadu neerudu yuddhamlo maraninchadu.
0: And in fact his son died in the battlefield.
1: Ramunto cheptunnadu, Rama meeru chaala parakramantudu.
0: And Vibhishana lost his son.
1: Annadukante adhikamainatunte balam undi veeniki.
0: In fact my son is very mighty.
1: Vaani tappaku nee vadinchabannadu.
0: You have to kill him.
1: Appudu Vibhishanu cheppinattuga kottadu.
0: And he shot him.
1: కొట్టేటప్పటికి కింద పడిపోయాడు నీరుడు.
0: అండ్ ది సన్ ఫెల్ డౌన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్.
1: నీరుడు పడిపోతానే తక్షణమే ఈ యొక్క విభీషణ్ కూడా పడిపోయాడు.
0: విభీషణ్ ఆల్సో ఫెల్, కేమ్ అన్కాన్షియస్.
1: ఏమిటిది అని లక్ష్మణుడు అతన్ని లేపినాడు.
0: లక్ష్మణ లిఫ్టెడ్ హిమ్.
1: విభీషణ, ఎందుకు ఈ విధమైనటువంటి కలతబంధుతున్నావు?
0: విభీషణ, వై హావ్ యూ ఫెయింటెడ్, వై ఆర్ లైక్ దిస్?
1: నాకు అభిమానం లేదు స్వామి.
0: స్వామి, ఐ హావ్ నో అటాచ్మెంట్.
1: కానీ పెంచినటువంటి ప్రేమ యొక్క తత్వమే దీనికంత మూల కారణము.
0: బికాస్ ఆఫ్ ది అఫెక్షన్ ఐ హావ్ ఫాస్టర్డ్ హిమ్.
1: వాడు నా ఏకైక కుమారుడు,
0: ఈజ్ మై ఓన్లీ సన్.
1: కనుకనే అతన్ని నేను చంపమని చెప్పాను.
0: బట్ ఐ టోల్డ్ యూ టు కిల్ హిమ్.
1: నాకంటెదుగానే వాడు చస్తున్నాడు.
0: అండ్ ఈస్ డైయింగ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
1: కానీ అది భరించలేకపోయాను.
0: ఐ కుడ్ నాట్ బేర్ దిస్.
1: నా యొక్క బలహీనత,
0: ఈజ్ మై వీక్నెస్.
1: కనుక నాకు క్షమను అనుగ్రహించమన్నాడు.
0: సో గ్రాంట్ మీ దట్ ఫర్బేరెన్స్.
1: చూశారా, ఆనాటి విభీషణ్ కూడాను క్షమను నాకు అనుగ్రహించు.
0: Vibhishana also prayed for that.
1: అదే నా సత్యము,
0: దట్ ఇస్ మై ట్రూత్.
1: అదే నా ధర్మము,
0: దట్ ఇస్ మై రైట్.
1: అదే నా రాముడు,
0: దట్ ఇస్ మై రామ.
1: కాబట్టి అట్టి రామతత్వాన్ని నేను ఏనాటికి మరవను.
0: పేషెన్స్ ఇస్ మై గాడ్, రామా హింసెల్ఫ్ ఐ నెవర్ ఫర్గెట్.
1: కొరకు ఇంతటి గొప్ప గొప్ప వారు కూడాను ఆ క్షమలేనటువంటి సమయం లోపల ఎన్నో అవస్థలు గురి అయిపోయారు.
0: సచ్ గ్రేట్ పీపుల్, మెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కరేజ్, లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్
1: క్షమను సాధించారు.

0: Then once you achieve this, you'll be able to achieve everything.
1: కానీ ఒక చమం ఒక దగ్గర ఉంటుంటే శిక్ష ఇంకో దగ్గర అనిపిస్తుంటారు.
0: But on the other hand, when patience is one side, there lies
1: దోషం చేసిన వాడు ఒకరైతే శిక్ష అనిపించేది మరొకటిగా అనిపిస్తుంటాడు.
0: When one has committed a mistake while other person meets the punishment, they do happen in life.
1: రాత్రి పూట నీవు ఒక రూమ్ లో పండుకున్నావు.
0: You are resting in your room.
1: పండుకునేటప్పటికే చాలా దోమలంతా వచ్చినాయి.
0: Many mosquitoes have gotten.
1: కానీ రెండవ రోజు మస్కిటో నెట్ కట్టుకున్నావు.
0: Second day you have the mosquito net.
1: కానీ మస్కిటో నెట్ కట్టుకుంటే మస్కిటోస్ బయట ఉంటే పర్వాలేదు, మస్కిటోస్ లోపల ఉన్నాయి.
0: Mosquitoes have gone into the mosquito net.
1: కానీ లోపల ఉన్నటువంటి మస్కిటోస్ ని ఏ రీతిగా నీవు చంపగలవు?
0: How can you kill them, those inside?
1: తర్వాత తాను తోలాడు మరీ వేసుకున్నాడు.
0: Then he has driven them out.
1: ముందు రోజు రాత్రి కుట్టినటువంటి దోమ ఒక్కటే.
0: In fact, only one mosquito has
1: been here. తనకు తెలియదు.
0: But he cannot identify.
1: రెండవ దినం వచ్చాడు, ఫ్లిట్ తీసుకుని వచ్చి కొట్టాడు అన్నింటినీ.
0: Then he applied flit on all these mosquitoes.
1: తను కుట్టినటువంటి మస్కిటో ఒకటైతే చావటం అనేక మస్కిటోస్ చచ్చాయి.
0: One mosquito has bitten him and all mosquitoes were killed.
1: కానీ నిరపరాధి కదా ఇవి.
0: Well, they have not
1: committed mistake. కాదు ఫ్రెండ్షిప్. ఆ కుట్టిన మస్కిటోస్ కి ఇవన్నీ ఫ్రెండ్స్.
0: బికాస్ ఆల్ దీస్ మస్కిటోస్ ఆర్ ద ఫ్రెండ్స్ ఆఫ్ దట్ గిల్టీ మస్కిటో.
1: కంపెనీ ఐ షుడ్ టెల్ యు వాట్ యు ఆర్ అని ఈ మస్కిటోస్ ఉన్నటువంటి గుణమే తనకు ఉన్నాయి.
0: దిస్ ఈస్ ది కంపెనీ మిస్టేక్, టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షుల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: కనుక ఆ కంపెనీ చేర్చడం వల్ల మనకు ఆ గతి పడుతుంటారు ఎప్పుడు.
0: యాజ్ ఈస్ ది కంపెనీ సో ఈజ్ అవర్ ప్లైట్.
1: కనుక దుర్భావంతో మనం ప్రవేశపెట్టినప్పుడు,
0: when once you have bad thoughts,
1: దుర్భావం మనలో ప్రవేశించినప్పుడు,
0: when once bad thoughts get in you,
1: దుష్టంకల్పములు మనకు ఆవిర్భవిస్తాయి.
0: And bad thoughts will improve day by day.
1: దుష్టంకల్పములు ఆవిర్భవించేటప్పటికి,
0: when once they are there,
1: మన క్షమ కోల్పోతాం.
0: We lose our patience.
1: ఈ కోల్పోయిన తర్వాత మనం ఇంకా దాన్ని సాధించలేము.
0: When once it is lost, it cannot be regained.
1: అదని కోల్పోకుండా మనం చూసుకోవాలి.
0: We should see that it's not lost any time.
1: అప్పుడే మనం సరైన దృఢత్వాన్ని మనం పొందగలము.
0: Then we will have strong determination.
1: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ స్టూడెంట్స్,
1: మీరు ఈ 15 దినములు కూడాను,
0: ఆల్ దీస్ 15 డేస్,
1: ఎందరో పెద్దలు చెప్పినటువంటి వాక్యములు,
0: ఆల్ ది టీచింగ్స్ ఆఫ్ ది ఎల్డర్స్,
1: స్వామి బోధించిన వాక్యములు,
0: ఆల్ దోస్ రిలేటింగ్ టు స్వామి,
1: విన్నారు హృదయంలో దాచుకున్నారు,
0: యు హావ్ హర్డ్ అండ్ యు ఆర్ ట్రెజరింగ్ దెం ఇన్ యువర్ హార్ట్,
1: దాచుకున్నటువంటి వాక్యములను,
0: ఆల్ దోస్ దట్ ఆర్ ట్రెజర్డ్ ఇన్ యువర్ హార్ట్,
1: కానీ మీరు మొదలుపెట్టి దాన్ని సాధించాలి.
0: And you have to achieve the your goal.
1: లోపలనే దాచుకుంటే ప్రయోజనం లేదు.
0: There's no meaning in simply treasuring them. You should exhibit.
1: బయటికి పెట్టి అనుభవించాలి.
0: Experience.
1: అప్పుడే దీని సాధన మీరు సాధించిన వారవుతారు.
0: Then you will be able to achieve anything tangible.
1: ఒక వ్యక్తి అన్నం కట్టుకుని పైన వేసుకుని పోతున్నాడు.
0: He was carrying food in a bundle.
1: పెద్ద బండల్,
0: ఎ బిగ్ బండల్ ఆఫ్
1: కొంత దూరం నడిచేటప్పటికి బలహీనమైపోయింది.
0: ఇట్ వాస్ సో టైర్డ్,
1: ఇది భారం అయిపోయింది.
0: అండ్ దిస్ హస్ బికమ్ హెవీ లోడ్.
1: అది దగ్గర పోయి దిగాడు.
0: హి గాట్ డౌన్ ఎట్ వన్,
1: ఆ మూట ఇప్పాడు.
0: హి ఓపెన్డ్ ద బండల్,
1: దాన్ని భుజించాడు.
0: అండ్ హి ఏట్ ద ఫుడ్.
1: భారం తగ్గింది, బలం ఎక్కింది.
0: దిస్ బర్డెన్ హస్ బికమ్ లెస్, బట్ హి ఇస్ స్ట్రాంగ్ నౌ.
1: లోపల పోయింది ఆ అన్నము.
0: బికాస్ ఫుడ్ హ్యాస్ గాన్ ఇన్ సైడ్,
1: కాబట్టి బలం ఎక్కింది.
0: సో హి ఇస్ స్ట్రాంగ్,
1: భారం తగ్గింది.
0: బట్ ద బర్డెన్ హస్ బికమ్ లెస్.
1: ఎప్పుడు ఈ బలం అధికమైపోయిందో,
0: వెన్ హీ స్ట్రాంగ్,
1: అప్పుడు అన్నింటినీ సాధిస్తూ పోయాడు.
0: హీ ఇస్ రెడీ టు,
1: అదే విధంగానే
0: టు అచీవ్ ఎనీథింగ్ లైక్ వన్.
1: దాచుకున్నటువంటి దాన్ని బయట పెట్టాము.
0: ఆల్ దట్ ఈస్ ఇన్ యూ ఇస్ బ్రాట్,
1: బయట పెట్టిన దాన్ని తిరిగి ఆచరణలో అనుభవించాలి.
0: అండ్ ఆల్ దట్ ఈస్ బ్రాట్ అవుట్ ఈస్ టు ప్రాక్టీస్.
1: అనుభవించినప్పుడే లోపల నీకు బలం కూడా ప్రవేశిస్తుంది.
0: అవుట్ ఆఫ్ ప్రాక్టీస్ వెన్ యూ ఎక్స్పీరియన్స్ యూ విల్ బి స్ట్రాంగ్.
1: అప్పుడు నీ వ్యక్తిదాన్ని అయినా కూడా నువ్వు సాధించగలవు.
0: దెన్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మన బయట ఉన్నటువంటి భావాలంతా కూడాను,
0: ఆల్ ది ఔటర్ థాట్స్,
1: దుష్ట భావాలను దూరం నెట్టండి.
0: గివ్ అప్ ఆల్ బ్యాడ్ థాట్స్,
1: సద్భావములను లోపల పెట్టుకోండి.
0: అండ్ ట్రెజర్ గుడ్ థాట్స్,
1: దాన్ని సాధించి మీరు ఈ యొక్క క్షమా శక్తిని మీరు పోషించుకోండి.
0: విత్ దీస్ గుడ్ థాట్స్ విత్ ఇన్ యూ, ఫాస్టర్ ఎంకరేజ్ డెవలప్మెంట్,
1: సరైన శక్తి సామర్థ్యం వచ్చి మున్ముందు మీ యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా అనిపించవచ్చు.
0: విత్ ఆల్ దీస్ కెపాసిటీస్ అబిలిటీస్ యూ విల్ బి ఎన్ ఐడియల్.
1: చదివిన చదువులతోనే మన యొక్క కెపాసిటీ మనకు అభివృద్ధి రాదు.
0: మేర్ ఎడ్యుకేషన్ విల్ నెవర్ గివ్ యూ కెపాసిటీ.
1: ఎంత చదువులు, చదువు,
0: వాట్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్,
1: నాలెడ్జ్,
0: ఇట్స్ ఆల్ బుకిష్ నాలెడ్జ్.
1: ఎంత సూపర్ఫిషియల్ నాలెడ్జ్,
0: ఇట్స్ మియర్లీ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: అవుట్ లుక్స్,
0: ఇట్స్ ఓన్లీ అవుట్ లుక్స్ ఎక్స్టర్నల్.
1: కాదు కాదు, లోపల ఉంటుండాలి.
0: బట్ దేర్ లైస్
1: ఆ శక్తిని మనం సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ ఇన్నర్ పవర్.
1: ఇదంతా ఆర్ట్.
0: Not all you find outside is heart.
1: The heart.
0: But in heart is
1: మనం బలపరచుకోవాలి.
0: And you should strengthen your heart.
1: కానీ ఈనాడు పైన చదివినటువంటి ఆర్ట్ అంతా అభివృద్ధి చేసుకుంటున్నాం.
0: And we are developing, growing more and more outer heart.
1: కోటి కోసము.
0: Why? For our living.
1: పొట్టకూటిని ఎక్కడైనా సంపాదించవచ్చును.
0: యు కెన్ ఎర్న్ యువర్ లివింగ్.
1: కానీ మనోశక్తిని సంపాదించేటువంటి ఫుడ్ మనకు కావాలి.
0: బట్ వీ నీడ్ ద ఫుడ్ టు డెవలప్ ద మెంటల్ పవర్. ఫుడ్ ఫర్ హెడ్,
1: హెడ్ ఫర్ గాడ్,
0: ఫుడ్ ఫర్ హెడ్, హెడ్ ఫర్ గాడ్.
1: ఏకత్వాన్ని మనం తప్పక అనుభవించాలి.
0: అండ్ వీ షుడ్ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ దీస్ త్రీ.
1: కనుక
0: సో
1: మీరు కేవలం సంస్కృతిని కూడా సాధిస్తూ రావాలి.
0: యూ షుడ్ ఆల్సో నో ద కల్చర్ ఇన్ డీటెయిల్.
1: మన వైస్ ఛాన్సలర్ ఈనాడు భారతీయ సంస్కృతిని గురించి చెప్పాడు.
0: ద వైస్ ఛాన్సలర్ స్పోక్ ఆన్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అనేక గ్రంథం యందు ఉన్నటువంటి ఒక తత్వమును ఒక క్రోడీకరించి చెప్పాడు.
0: హీ ఇన్ ఫ్యాక్ట్ హీ సమ్మరైజ్డ్ ఆఫ్ ఆల్ దట్ కంటైన్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద
1: భారతీయ సంస్కృతి ఎలాంటిది.
0: వాట్ సార్ట్ ఆఫ్ కల్చర్ ఇస్ భారత్.
1: చాలా పవిత్రమైనటువంటిది.
0: ఇట్స్ హైలీ సేక్రెడ్.
1: సున్నితమైనటువంటిది.
0: సో టెండర్.
1: దృఢమైనటువంటిది.
0: స్ట్రాంగ్.
1: మరుగురానటువంటిది.
0: రక్షింపజేసేటువంటిది. అండ్ ఇట్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యు.
1: అలాంటి సంస్కృతిని ఈనాడు మనం కోల్పోయినాము.
0: అండ్ సచ్ ఏన్షియంట్ భారత్
1: ఈ సంస్కృతిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ ఇట్ మోర్ అండ్ మోర్.
1: సంస్కరింపజేసినప్పుడే సంస్కృతి అవుతుంది.
0: వెన్ వన్స్ దేర్ ఇస్ రిఫైన్మెంట్ సంస్కరించడా దేర్ సంస్కృతి.
1: ఎక్కడ నుంచి వచ్చింది
0: దిస్ క్లాత్? హౌ డిడ్ యు గెట్ ఇట్?
1: దారం నుంచి సంస్కరింపజేశాము.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ ది యార్న్.
1: దారం ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ ది యార్న్?
1: నుంచి వచ్చింది.
0: ఇట్స్ అవుట్ ఆఫ్ కాటన్.
1: ప్రతి ఏ రీతిగా వచ్చింది?
0: హౌ డిడ్ యు గెట్ కాటన్?
1: దీనికి మొట్టమొదటి రూపం ప్రతి.
0: సో ద ఫస్ట్ ఫామ్ ఇస్ కాటన్.
1: రెండవది థ్రెడ్.
0: నెక్స్ట్ యార్న్.
1: మూడవది క్లాత్.
0: దెన్ యు గెట్ ది క్లాత్.
1: కాబట్టి క్లాత్ కు రెండు సంస్కారాలు జరిగిన తర్వాతనే ఇది క్లాత్ గా రూపొందింది.
0: ద క్లాత్ పాస్డ్ త్రూ టు stages of refinement or processing.
1: కాటన్ దాని నుంచి మనం సంస్కరింపచేయాలి.
0: సో ద కాటన్ హ్యాస్ గాట్ టు బి ప్రాసెస్డ్.
1: ఇది ఒక చెట్టు.
0: దిస్ ఇస్ ఎ ట్రీ నౌ.
1: ఈ చెట్టును అనేక రకములుగా సంస్కరించేయటం వల్ల ఇది ఒక టేబుల్ గా తయారు.
0: బికాస్ దిస్ ట్రీ ఈస్ పాలిష్.
1: ఈ టేబుల్ గా తయారు చేసినటువంటి సంస్కృతి.
0: అండ్ దిస్ ఈస్ కాల్డ్ సంస్కృతి.
1: మన నిత్య జీవితంలో అనుకూలమైనటువంటి దానిగా తీర్చిదిద్దుకోవటమే సంస్కృతి.
0: To have to shape it for all convenience and comfort is refinement.
1: వడ్లు పండినాయి.
0: And you have got the paddy.
1: కానీ పండిన వడ్లంతా తెచ్చుకుని మనం తింటూ కూర్చుంటామా?
0: And do you eat the paddy straight
1: away? దాన్ని కూడా నువ్వు సంస్కారం చేయాలి.
0: And you have to polish
1: it. గడ్డి నుంచి వడ్లను వేరు చేయాలి.
0: And you have to remove the husk.
1: వేరు చేసిన తర్వాత ఈ వడ్డు నుంచి పొట్టును కొట్టివేయాలి.
0: And you have to remove all the husk over the paddy grain.
1: ఈ పొట్టుపోయిన తర్వాత బియ్యంగా రూపొందుతుంది.
0: And then you'll have rice.
1: బియ్యాన్ని పాకంలో మనం వేసినప్పుడే అది అన్నంగా తయారవుతుంది.
0: అండ్ దెన్ యూ హ్యావ్ టు కుక్. యూ హ్యావ్ టు బాయిల్ ద రైస్.
1: అప్పుడే మనం భుజించడానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఈట్.
1: ఇన్ని సంస్కారములు జరిగిన తర్వాతనే మనం భుజించుటకు సాధ్యమవుతుంది.
0: ఆఫ్టర్ ఆల్ దీస్ స్టేజెస్ ఓన్లీ ఇట్స్ పాసిబుల్ ఫర్ యు టు ఈట్.
1: సంస్కరింపబడినటువంటిది సంస్కారము అన్నారు.
0: సో దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్. సంస్కృతి
1: భారతీయ కల్చర్ ప్రతి మహనీయుడు కూడా దాన్ని సంస్కరింపజేసినటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ద కల్చర్ ఆఫ్ భారత్ హెల్ప్డ్ ఎవ్రీబడి టు రిఫైన్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: కనుక
0: సో
1: భగవత్ నామం చేత,
0: విత్ గాడ్స్ నేమ్,
1: దృఢమైన విశ్వాసం చేత,
0: స్ట్రాంగ్ ఫెయిత్,
1: మన క్షమాశక్తిని సాధించి,
0: అండ్ వీ షుడ్ అచీవ్ పేషెన్స్,
1: దయాశక్తిని మీరు పొందండి.
0: అండ్ వీ షుడ్ ఆల్సో బి కంపాషనేట్.

ثابت ولله.